ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 100.1 మెగాహెర్ట్స్పై ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 శ్రావణ మాసం 10వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం ఆగస్టు నెల 1వ తేదీ శనివారం. నిలయంలో సమయం 5:58:36. విజేతగా నిలవాలంటే ఎవరినో ఓడించడం కాదు, నిన్ను నువ్వు గెలవాలి అన్నారు గౌతమ బుద్ధుడు. నేను మీ ఆర్జే ధనలక్ష్మి. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:05 కావస్తుంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ఉత్తిష్ట కమలాకాంతైలాక్యం మంగళం కురు. మాతః సమస్త జగతాం మధుకైటవారే

శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం స్తోత్రం ప్రపర్తి మంగళ శాస్త్రం మీరింతవరకు విన్నారు. అంజలి ఈనాటి భక్తి సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శుభాసితం వింటారు సమర్పణ శ్రీ గ్యారా వెంకటేశ్వరరావు.
1: సంసారం అనేది మనిషి జీవితంలో అత్యంత ముఖ్యమైన భాగం. మనిషి జన్మించిన వెంటనే కుటుంబంలో పెరుగుతాడు. ఆ కుటుంబం నుంచి అతనికి విలువలు, సంస్కారం, ప్రేమ, బాధ్యతలన్నీ నేర్చుకుంటాడు. అందుకే సంసారం మనిషి జీవన విధానాన్ని తీర్చిదిద్దే పాఠశాలగా చెప్పవచ్చు. సంసారం అంటే కేవలం భార్య, భర్త, పిల్లలతో కూడిన కుటుంబమే కాదు. తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్ళు, బంధువులు మొత్తం కలిసి ఒక బలమైన బంధాన్ని ఏర్పరుస్తాయి. ఈ బంధమే మనిషికి ఆత్మస్థైర్యాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. ఒక వ్యక్తి బయట ఎంత గొప్ప స్థాయికి ఎదిగినా అతనికి నిజమైన సంతోషం అతని కుటుంబంలోనే దొరుకుతుంది. సంసారంలో ప్రేమ అత్యంత ప్రధానమైనది. ప్రేమ ఉంటేనే కుటుంబంలో సఖ్యత ఉంటుంది. ప్రేమ లేని చోట గొడవలు, అపార్థాలు ఎక్కువగా ఉంటాయి. ప్రేమతో మాట్లాడటం, పరస్పరం అర్థం చేసుకోవటం, సహనం చూపించటం అన్నీ సంసారాన్ని సంతోషంగా ఉంచే అంశాలు. ఒక చిన్న మాట కూడా కొన్నిసార్లు పెద్ద గొడవలకు కారణమవుతుంది. కాబట్టి సంసారంలో మాటపై జాగ్రత్త చాలా అవసరం. సంసారం సాఫీగా నడవాలంటే బాధ్యతలు కూడా సమానంగా పంచుకోవాలి. పూర్వకాలంలో పురుషుడు సంపాదన చేస్తే స్త్రీ ఇంటి పనులు చూసుకునేది. కానీ ఆధునిక కాలంలో స్త్రీలు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. అందువల్ల భర్త, భార్య ఇద్దరూ కలిసి బాధ్యతలు పంచుకోవటం అవసరం. ఇది కుటుంబంలో సమానత్వాన్ని పెంచుతుంది మరియు పరస్పర గౌరవాన్ని పెంచుతుంది. సంసారంలో పిల్లల పెంపకం కూడా చాలా ముఖ్యమైనది. పిల్లలకు మంచి విద్య, సంస్కారం, నైతిక విలువలు నేర్పడం తల్లిదండ్రుల బాధ్యత. పిల్లలు పెద్దవారిని చూసి నేర్చుకుంటారు. కాబట్టి తల్లిదండ్రులు మంచి ఆదర్శంగా ఉండాలి. పిల్లలకు ప్రేమతో పాటు క్రమశిక్షణ కూడా అవసరం. ప్రేమ మాత్రమే ఇస్తే వారు బాధ్యతలు మర్చిపోతారు. క్రమశిక్షణ మాత్రమే ఉంటే వారు భయపడతారు.

0: రెండింటి మధ్య సమతుల్యత అవసరం. సంసారం అంటే కేవలం సుఖాలు మాత్రమే కాదు, కష్టాలు కూడా ఉంటాయి. ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యక్తిగత సమస్యలు మొత్తం సంసారంలో భాగమే. కానీ ఈ సమస్యలను కలిసి ఎదుర్కొంటే అవి తేలికవుతాయి. ఒకరినొకరు సహకారం చేసుకోవడం, ధైర్యం చెప్పుకోవడం సంసార బలం. ఇప్పటి సమాజంలో సంసార వ్యవస్థలో కొన్ని మార్పులు కనిపిస్తున్నాయి. సంయుక్త కుటుంబాల స్థానంలో సూక్ష్మ కుటుంబాలు పెరుగుతున్నాయి. దీనివల్ల కొంత స్వతంత్రత లభించినా పెద్దల అనుభవం, మార్గదర్శకత్వం కొరవడుతుంది. అందువల్ల పాత విలువలను మర్చిపోకుండా కొత్త మార్పులను స్వీకరించడం అవసరం. సంసారం సంతోషంగా ఉండాలంటే కొన్ని ముఖ్యమైన అంశాలు పాటించాలి. మొదటిగా పరస్పర గౌరవం ఉండాలి, రెండవది నమ్మకం, మూడవది సహనం. ఈ మూడు ఉంటే ఏ సమస్య వచ్చినా దాన్ని అధిగమించవచ్చు. అదనంగా సమయం కేటాయించడం కూడా అవసరం. ఈ రోజుల్లో అందరూ పనుల్లో బిజీగా ఉంటున్నారు, కానీ కుటుంబానికి సమయం కేటాయించడం వల్ల బంధాలు బలపడతాయి. సంసారం మనిషికి ఆనందాన్ని ఇచ్చే ప్రదేశం మాత్రమే కాదు, బాధ్యతలను గుర్తు చేసే వేదిక కూడా. ఒక వ్యక్తి తన కుటుంబానికి కట్టుబడి ఉంటేనే సమాజం బలంగా ఉంటుంది. మంచి కుటుంబాల సమాహారమే మంచి సమాజం. అందుకే సంసారాన్ని కాపాడుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యత. సంసారం అంటే ప్రేమ, గౌరవం, నమ్మకం, బాధ్యతల సమ్మేళనం. ఈ విలువలను పాటిస్తూ జీవిస్తే సంసారం ఆనందమయం అవుతుంది. కష్ట సుఖాల్లో ఒకరినొకరు తోడుగా నిలిస్తేనే నిజమైన సంసారం సార్థకమవుతుంది. మనం మన కుటుంబాన్ని ప్రేమతో, సహనంతో నడిపిస్తే అది మన జీవితాన్ని సార్థకం చేస్తుంది. ఇట్లా సంసారం మనిషి జీవితానికి ఆధారం, ఆనందానికి మూలం, విలువలకు నిలయం. కాబట్టి కుటుంబంలోని వ్యక్తులందరూ సుఖ సంతోషాలతో జీవించాలన్నా, వారి వారి కష్టాలను మర్చిపోవాలన్నా సభ్యుల సహకారం చాలా అవసరం. కుటుంబంలో అందరికీ బాధ్యతలుండాలి, అందరికీ ప్రాధాన్యత ఉండాలి, అందరూ కుటుంబ పోషణ మీద అవగాహన ఉండాలి. అలా ఉన్నప్పుడే ఆ కుటుంబం లేదా ఆ సంసారం ముందుకు పోగలుగుతుంది, సమాజంలో ఆదర్శంగా నిలవగలుగుతుంది, సంసారం సాపీగా నడిపినాడే ఆనందం వెలివిరియగలుగుతుంది.
1: మీరింతవరకు సుభాషితం విన్నారు. సమర్పణ శ్రీ గ్యారా వెంకటేశ్వరరావు.

ఈనాటి రైతు సమాచారంలో పాల ఉత్పత్తి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. పాలు మానవుడికి మాంసకృత్తులతో పాటు ఇతర పోషక పదార్థాలను అందిస్తున్నాయి. నాణ్యమైన పాలను వినియోగదారులకు అందించడంలో ప్రధాన పాత్రలు పశుపోషణ, పాల ఉత్పత్తి గ్రామీణ ప్రజల జీవనోపాధికి ఇతోధికంగా సహాయపడుతున్నాయి. కోట్లాది మంది మహిళలు పురుషులు పాడి పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు. పాడి పరిశ్రమ అభివృద్ధి చెందేందుకు పాల ఉత్పత్తి ఖర్చు తగ్గించి సగటు పాల ఉత్పత్తిని పెంచి పాల వినియోగాన్ని అభివృద్ధి చెయ్యాలి. మన వాతావరణాన్ని తట్టుకోగలిగిన అధిక పాలసార కలిగిన పశు జాతులను ఎన్నుకొని పోషించడం ద్వారా అధిక పాల ఉత్పత్తులను సాధించి ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకోవచ్చు. పాల ఉత్పత్తి వ్యయంలో పశువుల జాతి, వాటి పాల ఉత్పత్తి సామర్థ్యం తగినంత ప్రాముఖ్యాన్ని కలిగి ఉంటాయి. వనరులు తక్కువగా కలిగి ఉన్న ప్రాంతాలలో దేశీయ జాతి ఆవులు, గేదెలను పోషించడం ద్వారా పాల ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకోవచ్చు. వర్షాధారంపై ఆధారపడిన ప్రాంతాలలో సంకరజాతి పశువులను పోషించడం అధిక ఖర్చుతో కూడుకున్నది, కాబట్టి ఉత్పత్తి వ్యయం ఎక్కువగా ఉంటోంది. ఉష్ణ మండలాల్లో సంకరజాతి పశువు పోషణ మంచిది కాదు. సంకరజాతి పశువులకు విలువైన ఆహారం కావాలి. ఎక్కువగా పీచు కలిగిన దానా దినుసులను జీర్ణించుకొనలేవు. వాతావరణ ఉష్ణోగ్రత 30 సెంటీగ్రేడ్ కన్నా తక్కువగా ఉండి గాలిలో తేమ శాతం 45 కన్నా తక్కువగా ఉన్న ప్రదేశాలు సంకరజాతి పశువుల పోషణకు అనుకూలంగా ఉంటాయి. తక్కువ పాల దిగుబడి

0: ఇచ్చే పశువు మనమిచ్చే ఆహారంలో 66.7% శరీర పోషణకు వినియోగించుకుంటోంది. అదే ఎక్కువ పాల దిగుబడినిచ్చే పశువు కేవలం 35.8% ఆహారాన్ని మాత్రమే శరీర పోషణకు ఉపయోగించుకుంటోంది అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అధిక పాల దిగుబడిని ఇచ్చే పశువులు ఎక్కువ ఆహారాన్ని తీసుకుంటాయి. ఈ ఎక్కువగా తీసుకునే ఆహారానికి అయ్యే ఖర్చుతో పోల్చినప్పుడు అధికంగా ఇచ్చే పాలపై వచ్చే ఆదాయమే అధికంగా ఉంటోంది. కాబట్టి ఉష్ణమండల వాతావరణాన్ని తట్టుకొని అధిక పాలసార కలిగిన పశుజాతిని అంటే ఆవులు కాని గేదెలు కాని మనం ఎన్నుకొని ఆ పశు సంతతికి కలిగినంత సమతుల ఆహారాన్ని మేపి అధిక పాల ఉత్పత్తిని సాధించడం ద్వారా పాల ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకోవచ్చు. పాల ఉత్పత్తికి అయ్యే ఖర్చులో సుమారుగా 60% మేత కొరకే ఖర్చు చేస్తాము. మేతకు అయ్యే ఖర్చు తగ్గించుకొనగలిగినప్పుడు పాల ఉత్పత్తి వ్యయం తగ్గుతోంది. మేత ఖర్చు తగ్గించుకొనుట మనం ప్రత్యామ్నాయ వనరుల గురించి ఆలోచించాలి. వ్యవసాయ ఉత్పత్తులైన వరితవుడు, నూకలు, వరిగడ్డి, గోధుమ తవుడు, గోధుమ చిట్టు, శనగపొట్టు, పెసరపొట్టు, కందిపొట్టు, మినపపొట్టు, వేరుశనగ చెక్క, నువ్వుల చెక్క, చిరుధాన్యాలైన గంట్లు, సామలు, కొర్రలు పశువుల ఆహారంగా వాడేవాళ్లం. పశువుల ఆహారంలో వాడే వివిధ వ్యవసాయ ఉప ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేస్తున్న కారణం చేత వాటి ఉత్పత్తి తగ్గటం వలన మార్కెట్లో వాటికి కొరత ఏర్పడి ఖరీదు విపరీతంగా పెరగటం వలన పాల ఉత్పత్తి వ్యయం పెరిగిపోతోంది. వరి, అపరాలు, వేరుశనగ, నువ్వులు అధికంగా పండుట వలన తక్కువ ఖరీదుకు దొరికే వాటి ఉత్పత్తులను పశువుల మేతకు వాడేవాళ్లం. వాటి ఖరీదు తక్కువగా ఉండడంతో పాటు పాల ఉత్పత్తికి అయ్యే ఖర్చు కూడా తక్కువగా ఉండేది.
1: పాల ఉత్పత్తికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మీరు రైతు సమాచారం కార్యక్రమంలో ఇంతవరకు విన్నారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగాహెర్ట్స్పై ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఈ ఉదయం 10:45 గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు భోగాపురంలో ప్రారంభిస్తున్న శ్రీ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం కార్యక్రమంపై ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతలు శ్రీ రామ్మంట్ల నృసింహశర్మ, కుమారి ఎన్ మణి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. ఉదయం 7:00 జిల్లా సమగ్ర నివేదిక. 7:05 తెలుగులో జాతీయస్థాయి వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. ఈ ఉదయం 7:15 స్వాతంత్ర సమర యోధుడు బాల గంగాధర్ తిలక్ ప్రసంగం ప్రసారమవుతుంది. 7:25 తల్లిపాల వారోత్సవాల సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యాధికారి డాక్టర్ తుకారం రాథోడ్ గారి ప్రసంగం. 7:35 స్వాతంత్రంలో సహాయ నిరాకరణోద్యమం కె శ్రావణి గారి ప్రసంగం ప్రసారమవుతాయి. 7:45 జిల్లాలో గత వారం సమీక్ష వింటారు. సమీక్షకులు శ్రీ దాసరి వెంకటేశ్వరరావు. ఉదయం 8:00 సమాచార ప్రభాత్ హిందీలోనూ, 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 8:30 ఉద్యోగవాణి విద్య ఉద్యోగ సమాచారం తెలుసుకుంటారు. 8:35 పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట రికార్డెడ్ ప్రోగ్రాం ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ కొల్పాక శంకరరావు, సహకారం శ్రీమతి ఎం స్వప్న. 9:30 ఏక చిత్రగానం వినవచ్చును. 10:00 చిత్రగీతాలు. 10:45 గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు భోగాపురంలో ప్రారంభిస్తున్న శ్రీ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం కార్యక్రమంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. వ్యాఖ్యాతలు శ్రీ రాంబంట్ల నృసింహశర్మ, కుమారి ఎన్ మణి.

మధ్యాహ్నం 12 గంటలకు హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 12:10 ప్రసారమయ్యే శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఏకేసీ నటరాజన్ గారి క్లారినెట్ వాద్యం ప్రసారమవుతుంది. 12:30 తెలుగులో జాతీయ వార్తలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. పన్నెండు గంటల 40 నిమిషాలకు చిత్రగీతాలను వినవచ్చును. 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వనితా లోకం స్త్రీల కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. మధ్యాహ్నం 1:50 ఉర్దూలో వార్తలు, 2:00 మిడ్ డే న్యూస్, 2:15 దోపహార్ సమాచార్. ఈ కార్యక్రమంలో ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి మధ్యాహ్నం 2:30 కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు, 3:30 ఏక చిత్రగానం, అనంతరం చిత్రగీతాలను వినవచ్చును. సాయంత్రం 5:45 జానపద గేయాలు ప్రసారమవుతాయి.

12:40 చిత్రగీతాలు వినవచ్చును. 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వనితా లోకం స్త్రీల కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. మధ్యాహ్నం 1:50 వృద్ధులు వార్తలు, 2:00 మిడ్ డే న్యూస్, 2:15 దోపహార్ సమాచార్. ఈ కార్యక్రమంలో ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి 2:30 కిన్నరలహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు, 3:30 ఏకచిత్రగానం, అనంతరం చిత్రగీతాలను వినవచ్చును. సాయంత్రం 5:45 జానపద గేయాలు ప్రసారమవుతాయి. ఇక సాయంత్రం 6:00 హిందీలో, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 6:10 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 6:35 చిత్రగీతాలు, 6:50 వ్యవసాయ సూచనలు, మార్కెట్ ధరలు, 7:05 తెలుగులో వార్తలు. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే ఉంటాయి. ఇక సాయంత్రం 7:15 కిసాన్ వాణి వ్యవసాయ ధరల కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు. భోగాపురంలో ప్రారంభిస్తున్న శ్రీ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం కార్యక్రమంపై రేడియో నివేదిక వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. రాత్రి 8:00 కిన్నెరలహరి, 8:15 పార్లమెంటు వారాంతపు సమీక్ష, అనంతరం తిరిగి 8:30 కిన్నెరలహరి కార్యక్రమం వినవచ్చును. 8:45 సమాచార సంధ్య, 9:00 న్యూస్ ఎట్ 9, 9:15 స్పాట్లైట్ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. రాత్రి 9:30 మధురిమ ఆపాత మధుర గీతాలు వినవచ్చును. ఇక ఈరోజు రాత్రి 10:00 అఖిల భారత సంగీత సభ కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల్లోని వివరాలు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:44 దాటి 45 సెకండ్లు. 6:45 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి. అనంతరం 6:55 సంస్కృతంలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఈరోజు ప్రారంభించనున్నారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. పెట్టుబడులకు అత్యంత సురక్షితమైన రాష్టంగా తెలంగాణ నిలుస్తోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ సేవలను వాట్సప్ ఆధారిత ఏఐ సాంకేతికతతో ప్రజలకు చేరువ చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్టాల్లో పర్యటించనున్నారు. ఉదయం ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా భోగాపురానికి చేరుకోనున్నారు. ఆయనకు గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు స్వాగతం పలకనున్నారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం సహా 17,900 కోట్ల రూపాయల విలువైన వివిధ ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఈ ప్రాజెక్టుల్లో విశాఖపట్నంలోని తొలి సెమీ కండక్టర్ తయారీ కేంద్రం, విద్యుత్ ప్రసార వ్యవస్థలు, జాతీయ రహదారి ప్రాజెక్టులు ఉన్నాయి. అనంతరం నిర్వహించే బహిరంగ సభలో ప్రధాని ప్రసంగిస్తారు. మధ్యాహ్నం కర్ణాటకలోని మైసూరులో స్వామి వివేకానంద కల్చరల్ సెంటర్ వివేకా స్మారకాన్ని ప్రారంభించి అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. విశాఖపట్నం నుంచి దృశ్య మాధ్యమ సమావేశం ద్వారా ఏర్పాట్లను ఆయన నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ విమానాశ్రయాన్ని ఉత్తరాంధ్ర ఆర్థికాభివృద్దికి దోహదపడే ఏవియేషన్, ఏరోస్పేస్ హబ్గా తీర్చిదిద్దాలని సూచించారు. విమానాశ్రయ ప్రాంగణాన్ని తెలుగు కళలు, సంస్కృతి, వారసత్వాన్ని ప్రతిబింబించేలా అలంకరించినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. దేశంలోనే అతిపెద్ద ఎల్ఈడీ డిస్ప్లే వాల్ను కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా 13,500 మంది గిరిజన మహిళలు, బాలికలు థింసా నృత్యంతో

0: ప్రధానమంత్రికి ఘన స్వాగతం పలకనున్నట్లు తెలిపారు. పెట్టుబడులకు అత్యంత సురక్షితమైన రాష్టంగా తెలంగాణ నిలుస్తోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. పారిశ్రామికవేత్తలు రాష్టంలో పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్లో భారత పరిశ్రమల సమాఖ్య ఉత్తర భారత ప్రతినిధులతో ఆయన నిన్న సమావేశమయ్యారు. పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో 30,000 ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీని అభివృద్ది చేస్తున్నట్లు తెలిపారు. 2037 నాటికి రాష్టాన్ని $1 trillion ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. పరిశ్రమలకు అవసరమైన భూమి, మౌలిక సదుపాయాలు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. నైపుణ్యాభివృద్దికి ప్రాధాన్యమిస్తూ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని, ప్రపంచస్థాయి సంస్థల పెట్టుబడులను తెలంగాణ ఆకర్షిస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వ సేవలను వాట్సాప్ ఆధారిత ఏఐ సాంకేతికతతో ప్రజలకు చేరువ చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. రియల్ టైం గవర్నెన్స్ ద్వారా డిజిటల్ సేవలను మరింత విస్తరిస్తున్నామని తెలిపారు. విశాఖపట్నంలో ఫ్యూజన్ ఏఐ సమ్మిట్ 2026 రెండో ఎడిషన్ నిన్న ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ,
1: to understand what the industry is looking at, what the industry wanted you to become, and how the industry would really appoint you in the next level. The students have to be come out with a very quality knowledge. They have to be very skillful. They have to be received to the organization. In fact, that is how the organizations are looking at. So if you see the recent times, how the government is also adopting the technology. And we really go into the grassroots level to adopt the technology to take patients which are adapting, which gives a good solution for good governance.
0: ఆంధ్రప్రదేశ్లోని బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గోదావరి వరద ఉధృతి పెరగడంతో మామిడికుదురు మండలం అప్పనపల్లి కాజువేను కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ నిన్న పరిశీలించారు. వరద క్రమంగా పెరుగుతున్నందున అధికార యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వరద ప్రవాహం పెరగడంతో ముక్తేశ్వరం, కోటిపల్లి రేవులో రాకపోకలు నిలిపివేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పాత్రికేయులతో మాట్లాడుతూ,
2: మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ లో నిన్న మొన్న పడిన వర్షాలకి గోదావరిలో వాటర్ లెవెల్స్ ఆర్ రైజింగ్ స్లోలీ. మనకి ఇప్పుడు ధవళేశ్వరంలో వీల్ రీచింగ్ ఫస్ట్ లెవెల్ వార్నింగ్స్. జిల్లాలో ఇప్పుడు ఎక్కడ మనకి క్రాస్ ఓవర్స్ ఉంటాయి, ఫ్లడ్ లెవెల్స్ ని, వాటర్ ని క్రాస్ చేసి వెళ్లాల్సి వస్తుందో అక్కడ కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా తీసుకుంటున్నాము. డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఆల్ డిపార్ట్మెంట్స్ ని అలర్ట్ చేశాము. జిల్లాలో అందరికీ కూడా మై రిక్వెస్ట్ ఈజ్, సో కమింగ్ 3 to 4 days కొంచెం లెవెల్స్ ఆఫ్ గోదావరి అగ్రెసివ్ గా ఉంటాయి. దయచేసి ఎక్కడ కూడా డోంట్ వెంచర్ ఇన్ టు వాటర్స్.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వేదికగా ప్రదర్శించిన గిరిజనుల సంప్రదాయ థింసా నృత్యం ప్రపంచ రికార్డు సృష్టించింది. దేశంలోనే అత్యధికంగా 13,000 మంది గిరిజన బాలికలు ఒకేసారి థింసా నృత్యం ప్రదర్శించడంతో ఈ ఘనత దక్కింది. నిన్న నిర్వహించిన ఈ ప్రదర్శనను గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు ప్రత్యక్షంగా పరిశీలించి అన్ని ప్రమాణాలు సరిపోవడంతో ఈ ప్రదర్శనను గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ లో అధికారికంగా నమోదు చేసి సంబంధిత ధృవపత్రాన్ని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణికి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ, ఈ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ గిరిజన బాలికల ప్రతిభకు ప్రపంచ గుర్తింపు తీసుకొచ్చిందన్నారు. తెలంగాణలో మహిళల అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర బొగ్గు వనరుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. మహిళల ఆర్థిక స్వావలంబన, ఉపాధి అవకాశాల కల్పన, నైపుణ్యాభివృద్దికి పలు కార్యక్రమాలు అమలు చేస్తోందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. 80 లక్షలకు పైగా ముద్రా రుణాల్లో ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తల వాటా 53% ఉందన్నారు. ఒక్కో మహిళకు 10 లక్షల రూపాయల వరకు రుణ సదుపాయం కల్పిస్తున్నామని, పీఎం స్వనిధి పథకం కింద జులై 20 నాటికి 65,000 మందికి 1,387 కోట్ల రూపాయల రుణాలు మంజూరు చేసినట్లు తెలిపారు. రాష్టంలో మహిళల నేతృత్వంలో 11,60,000 పైగా ఎంఎస్ఎంఈలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. విదేశాల్లో ఉద్యోగాలకు అవసరమైన శిక్షణ, ఉద్యోగ మేళాలతో పాటు ఉద్యోగార్థులకు అవసరమైన పాస్పోర్ట్, ఆయా దేశాల్లో వారికి ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యతను టామ్కామ్ సంస్థ తీసుకోవాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు. శక్తి శాఖపై ఆ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామితో కలిసి ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఉత్తర తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో కార్మికులు మధ్యప్రాచ్య దేశాలకు వెళుతుంటారని, ఈ క్రమంలో వారు ఏజెంట్ల చేతిలో మోసపోయి ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్లే వారికి పాస్పోర్టులు ఇప్పించడంతో పాటు వారు వెళ్లే

0: ఆధారంలో ఒప్పందాలను టామ్కామ్ సంస్థ చేసుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఉత్తరాంధ్రలోని 6 జిల్లాల మినహా రాష్టంలోని మిగిలిన జిల్లాల్లో ఈ రోజు పంపిణీ చేయనున్నారు. 50,09,529 మంది పింఛన్దారులకు 2,198,31 కోట్ల రూపాయలను పంపిణీ చేయనున్నట్లు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ అధికారులు పెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు విజయనగరం జిల్లాలో పర్యటిస్తున్న నేపథ్యంలో ఉత్తరాంధ్రలోని 6 జిల్లాల్లో మొత్తం 11,98,044 మంది లబ్దిదారులకు 514,42 కోట్లను 2 రోజుల క్రితమే పంపిణీ చేసినట్లు తెలిపారు. దక్షిణ గుజరాత్, ఉత్తర మహారాష్టలో మీదుగా ఉన్న వాయుగుండానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం విస్తరించిందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే ఆంధ్రప్రదేశ్ యానాములో దిగువ ట్రోపు ఆవరణంలో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయని వాతావరణ కేంద్ర అధికారిని జి లక్ష్మి వెల్లడించారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా, యానాం, దక్షిణ కోస్తాలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని ఆమె పేర్కొంటూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాము మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. రాయలసీమ ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఈరోజు ప్రారంభించనున్నారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. పెట్టుబడులకు అత్యంత సురక్షితమైన రాష్టంగా తెలంగాణ నిలుస్తోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ సేవలను వాట్సాప్ ఆధారిత ఏఐ సాంకేతికతతో ప్రజలకు చేరువ చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య ఏకదివసీయ ఆంధ్రప్రదేశ కర్ణాటక యాత్రాయాం భవిష్యతి. ఆంధ్రప్రదేశ ప్రధానమంత్రి భోగాపురం ఇత్యత్ర అల్లూరి సీతారామరాజు అంతారాష్ట్రీయ విమానస్థానకస్య ఉద్ఘాటనం కరిష్యతి. సార్వజనిక నిజ సహభాగితా ప్రారూపస్యాంతర్గతం 675,000 కోటి రూప్యకాధికేన వ్యయేన నిర్మితం తదంతారాష్ట్రీయ విమానస్థానకం ప్రతివర్షం 60 లక్ష యాత్రిణాం సేవా ప్రదాతుం వినిర్మితమస్తి. ప్రధానమంత్రి 80,000,000 కోటి రూప్యకాధిక వ్యయయుతాః రాష్ట్రీయ రాజమార్గ పరియోజనాః రాష్ట్రాయ సమర్పయిష్యతి. తాసాం శిలాన్యాసం అపి కరిష్యతి. ఆంధ్రప్రదేశ యాత్రానంతరం ప్రధానమంత్రి కర్ణాటకస్య మైసూరునగరం గమిష్యతి, యత్ర స్వామి వివేకానంద సాంస్కృతిక యువ కేంద్రస్య వివేక స్మారకస్య ఉద్ఘాటనం కరిష్యతి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉక్తవాన్ యత్ అపశబ్ద ప్రయోగ ద్వేష భావనా చ కస్యాపి సమస్యాయాః సమాధానం న భవతః. అసౌ మార్గభ్రష్టేభ్యః యువభ్యః కరుణాభావం ఆవహన్ అవదత్ యత్ తే దండనీయాః న అపితు రాష్ట్రనిర్మాణస్య రాష్ట్రహితస్య చ భావనయా సమ్యక్ మార్గే ప్రేరణీయాః. సామాజిక సంచార పటలేషు ప్రసారితే ఏకస్మిన్ దృశ్య శ్రవ్య సందేశే ప్రధానమంత్రి రాష్ట్రీయ రాజధాన్యాః జంతర్మంతరస్థలే సద్యః ఏవ జాతాయాః తస్యాః ఘటనాయాః ఉల్లేఖమకరోత్ యస్మిన్ తస్మై తస్య దివంగతమాత్రే చ అపశబ్దాః ప్రయుక్తాః ఆసన్. సః అవదత్ యత్ ఏషా ఘటనా దేశవిదేశేషు బహుభిః జనైః దృష్టా. ఏతాదృశస్య ఆచరణస్య విషయే సమాజే విద్యమానః ఆక్రోశః నిరాశా చ స్వాభావికౌ స్తః. ప్రధానమంత్రి అవదత్ యత్ ఏతాదృశాన్ యువకాన్ న్యాయాలయీయ ప్రక్రియాసు న నివేశయేత్, సామాజిక తిరస్కారస్య భాజనం వా న కురియాత్, అపితు సమాజేన తాన్ సస్నేహం స్వీకృత్య సమ్యక్ మార్గః ప్రదర్శనీయః.
3: బచ్పన్ మే గల్తియాన్ హోతీ హై ఔర్ బచ్పన్ మే గల్తియోన్ సే సుధార్.

0: का अवसर भी होता है। ये गुमराह बच्चे हैं, उनको राह दिखाना हमारा काम है। उनको सजा देना, अदालतों के चक्कर कटवाना, समाज में उनको प्रताड़ित करना, इससे हम परिस्थितियां नहीं बदल पाएंगे। मैं उन्हें माफ करना चाहता हूं, समाज भी मेरी इस बात को स्वीकार करे। मैं इन बच्चों को कहता हूं, बच्चों आओ, हम देश के लिए साथ मिलकर के आगे बढ़े। देश बहुत आगे बढ़ रहा है, आगे बढ़ने वाला है, और आपका भी आगे बढ़ना निश्चित हो, यही मेरा सपना है।
1: केंद्रीय मंत्रिमंडल ने प्रधानमंत्री सूर्य सरोवर योजना अनुमोदिता। ऐसा योजना ऊर्जा संचयन प्रणाली भी युक्ता नाम प्रोटीन सोलर फोटोवोल्टिक इति परियोजना नाम विकासाय प्रवर्तिता अस्ति। केंद्रीय मंत्रिमंडलस्य उपवेशनानन्तरं नवदिल्ल्यां वार्ताहरान् सम्बोधयन् सूचना प्रसारण मंत्री अश्विनी वैष्णव अवदत् यत् अस्याः योजनायाः अन्तर्गतं 5000 मेगावाट मितानां क्षमतायुतानां फ्लोटिंग सोलर फोटोवोल्टिक इति परियोजनानां विकासः भविष्यति। ताभिः सह स्थापितानां ऊर्जा संचयन प्रणालीनां न्यूनतम संचयन क्षमता द्विहोरात्मिका भविष्यति। केंद्रीय मंत्रिमंडलेन प्रधानमंत्री किसान सम्मान निधि योजनायाः अस्मात् वर्षात् 31,000+ वर्षपर्यन्तं प्रवर्तनस्य निरन्तरतायै अपि अनुमोदनं प्रदत्तम्। भारतम् अवदत् यत् पाकिस्तानाधिकृतस्य जम्मू कश्मीर प्रदेशस्य तथा कथितानि निर्वाचनानि पाकिस्तान प्रशासनस्य अपमानस्पदम् एव सन्ति। नवदिल्ल्यां वार्ताहरैः सह वार्तालापं कुर्वन् विदेश मन्त्रालयस्य प्रवक्ता रणधीर जायसवालः अवदत् यत् पाकिस्तानस्य प्रशासनं पीओजेके इत्यत्र शान्तिप्रियाणां नागरिकाणां विरुद्धं निष्ठुरं बलप्रयोगं निरन्तरं करोति। विदेश मंत्री डॉक्टर एस जयशंकर गतसायं ईरान देशस्य विदेश मंत्रिणा अब्बास अराघची इत्यनेन सह दूरभाषया वार्तालापम् अकरोत्। अस्मिन् वार्तालापे सः अस्मिन् क्षेत्रे प्रवर्तमानायाः शत्रुतायाः विषये भारतस्य गभीरां चिन्तां प्रकटितवान्। राष्ट्रमंडल क्रीडासु भारतस्य पदक संख्या 23 यावत् वर्धिता, यस्मिन् 5 स्वर्ण पदकानि, 12 रजत पदकानि, 6 कांस्य पदकानि च सन्ति। इति वार्ताः।
2: ఆకాశవాణి శ్రీ వై సంతోష్ కుమార్ అందించిన పెద్దపల్లి జిల్లా సమాచార లేఖ వింటారు. రైతులు ప్రజలను కాపాడుకోవడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, ఎల్నినో ప్రభావాన్ని సమష్టిగా అధిగమిద్దామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఎల్నినో ప్రత్యామ్నాయ కార్యాచరణపై కరీంనగర్ కలెక్టరేట్లో ఉమ్మడి జిల్లాపై సమీక్షించారు. ఎల్నినో ప్రభావం, ప్రాజెక్టులో నీటి నిల్వలు, భూగర్భ జలాల పరిస్థితి, తాగునీటి సరఫరా, ఆరు తడి పంటల ప్రోత్సాహం తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. మంత్రి మాట్లాడుతూ, రాష్టంలో రానున్న రోజుల్లో కూడా ఆశించిన స్థాయిలో వర్షం కురవకపోవచ్చని, తక్కువ నీటితో సాగయ్యే పంటల వైపు రైతులను మళ్లించాలని అధికారులకు సూచించారు. తాగునీటి కొరత తలెత్తకుండా ప్రణాళికలు సిద్దం చేయాలని మంత్రి పేర్కొన్నారు. వ్యవసాయ, ఇరిగేషన్, భూగర్భ, విద్యుత్ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు పరిస్థితిని ఎప్పటికప్పుడు కలెక్టర్లకు వివరించాలన్నారు. మరో మంత్రి దుద్దుళ్ల శ్రీధర్బాబు మాట్లాడుతూ, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కూడా రాజకీయాలకు అతీతంగా రైతులు ప్రజలను ఆదుకునేందుకు ముందుకు రావాలన్నారు. వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు ఇంకుడు గుంతలు నిర్మించాలని, ఇందుకు కలెక్టర్ల చొరవ చూపాలని సూచించారు. వర్షాలు సమృద్దిగా కురవాలని ధర్మపురి, కొండగట్టు, కాళేశ్వరం, వేములవాడ ఆలయాల్లో వరుణయాగాలు, ప్రత్యేక పూజలు చేద్దామన్నారు. పెద్దపల్లి జిల్లా మంత్రిలో జరుగుతున్న పలు అభివృద్ది పనులను రాష్ట ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దుళ్ల శ్రీధర్బాబు పరిశీలించారు. అనంతరం శ్రీధర్బాబు మాట్లాడుతూ, ప్రమాణాలకు అనుగుణంగా నాణ్యతతో కూడిన పనులను చేపట్టాలని అధికారులకు సంబంధిత కాంట్రాక్టర్లను ఆదేశించారు. పుష్కరాల కోసం గోదావరి నది తీరంలో నిర్మించే ఘాట్ల వద్ద నీటి సౌకర్యం ఉండేలా ఏర్పాటు చేయాలన్నారు. మంధులు మున్సిపల్ పరిధిలో చేపట్టిన అన్ని అభివృద్ది పనులను పుష్కరాల వరకు పూర్తి చేయాలన్నారు. పనుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో రైతులు ఆరు తడి పంటలు వేయాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ కోరారు. నంది మేడారం రైతు వేదికలో ఆరు తడి పంటలపై రైతులకు అవగాహన కల్పించారు. అంతకుముందు పైడి చింతలపల్లి, రచ్చపల్లిలో ఎస్ఐఆర్ ప్రక్రియ పరిశీలించారు. నంది మేడారంలో కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి ఇందిరమ్మ ఇళ్లకు గృహప్రవేశం చేయించారు. వరి సాగుపై పూర్తిగా ఆధారపడకుండా వ్యవసాయాధికారుల సూచనలను పాటించాలన్నారు. మంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ ప్రవేశపెట్టిన అభివృద్ది సంక్షేమ పథకాలు దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచాయని ప్రభుత్వ విప్ పెద్దపల్లి శాసనసభ్యుడు చింతకుంట విజయరమణారావు అన్నారు. ఓదెల మండలంలో 70 లక్షల వ్యయంతో నిర్మించిన తహసీల్దార్ కొత్త భవనాన్ని కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి విప్ విజయరమణారావు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఓదెలలోని కోర్టుకు త్వరలోనే పక్కా భవనం నిర్మిస్తామన్నారు. ఎల్నినో ప్రభావం దృష్ట్యా రైతులు ఆరు తడి పంటలు సాగు చేయాలని సూచించారు.

0: వర్షాభావం అధిగమించేందుకు ఇదే సరైన ప్రత్యామ్నాయమని అన్నారు. ఈ సందర్బంగా లబ్దిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. రామగుండంలోని పెద్ద చెరువులో పూడిక తీత చేపట్టి 6,50,00,000 రూపాయలతో మినీ ట్యాంక్ బండ్ అభివృద్ది చేయనున్నట్లు ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ఠాకూర్ అన్నారు. రామగుండంలో జరుగుతున్న అభివృద్ది పనులను కమిషనర్ అరుణశ్రీ, మేయర్ మహంకాళి స్వామితో కలిసి క్షేత్ర పరిశీలన చేశారు. హౌసింగ్ బోర్డులో శిథిలావస్థకు చేరి కూలిపోయిన సింగరేణి క్వార్టర్లను పూర్తిగా తొలగించి ఆ ప్రాంతంలో అర్హులైన లబ్దిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. గోదావరి నది వరకు రహదారి విస్తరణ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. రైతులకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా నిధులు బ్యాంకు ఖాతాల్లో జమయ్యాయి. గతంలో లబ్ది పొందుతున్న 1,53,582 మంది రైతుల ఖాతాల్లోకి 161.39 కోట్లు చేరాయి. ఈ క్రాప్ నమోదు ఆధారంగా 54 ఎకరాల వరకు సాగు చేస్తున్న రైతులకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా నిధులు జమ చేసినట్లు జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్ తెలిపారు. కొత్తగా నమోదైన 1,068 మంది రైతులకు దశల వారీగా నిధులు జమ కానున్నాయి. ఎన్టీపీసీ ప్రభావిత పునరావాసాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపు లక్ష్యంగా కృషి చేస్తున్నామని దీప్తి మహిళా సమితి అధ్యక్షురాలు రాఖీ సామంత అన్నారు. మేడిపల్లి సెంటర్ సమీప వృత్తి విద్యా శిక్షణా కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సీఎస్ఆర్ ద్వారా 10,000 మంది విద్యార్థులకు నోట్ బుక్లు పంపిణీ చేశారు. రాఖీ సామంత మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు విద్యను ప్రోత్సహించడంలో ఎన్టీపీసీ నిరంతర ప్రయత్నాలు చేస్తోందన్నారు. సింగరేణి గనుల్లోని పని స్థలాల్లోకి మొబైల్ ఫోన్లు తీసుకువెళ్లడాన్ని యాజమాన్యం నిషేధించింది. పనులు పక్కన పెట్టి వీడియోలు తీస్తూ, రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో పాటు సామాజిక మాధ్యమాలపైనే దృష్టి పెడుతున్నారనే కారణంతో ఈ నిర్ణయం తీసుకుంది. రాజకీయ నాయకులు భూగర్భ గనుల సందర్శనకు వెళ్లినప్పుడు ఇష్టానుసారంగా వీడియోలు, ఫోటోలు తీయడం, వారితో కార్మికులు, ఉద్యోగులు సెల్ఫీలు దిగడం చేస్తున్నారు. ఇవి నిబంధనలకు విరుద్దమని యాజమాన్యం చెబుతోంది.
1: శ్రీ వై సంతోష్ కుమార్ అందించిన పెద్దపల్లి జిల్లా సమాచార లేఖ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి నిలయంలో సమయం 7:05. తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి సరిజ్యోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్టాల్లో పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు. ద్వేషం దూషణలు ఎటువంటి సమస్యకైనా పరిష్కారాలు కాబోవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర మంత్రివర్గం ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన, సముద్ర మంథన్, పీఎం కిసాన్ పథకాలకు ఆమోదాన్ని తెలియజేసింది. గ్లాస్కో కామన్వెల్త్ గేమ్స్లో జూడోలో స్వర్ణ పతకం, జావెలిన్ త్రోలో రెండు పతకాలతో భారతీయ క్రీడాకారులు ఉత్తమ ప్రదర్శన చూపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్టాల్లో పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో 18,000 కోట్ల రూపాయలతో చేపట్టిన జాతీయ రహదారులు, విద్యుత్, సెమీ కండక్టర్ యూనిట్లు సహా అనేక ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. తొలుత విశాఖపట్నం భోగాపురం వద్ద నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభిస్తారు. పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ విధానంలో సుమారు 5,640 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ది చేయబడిన ఈ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం సంవత్సరానికి 6 మిలియన్ల మంది ప్రయాణికులకు సేవలందించేలా రూపకల్పన చేశారు. నూతన విమానాశ్రయం ఈ ప్రాంతంలో వైమానిక అనుసంధానాన్ని బలోపేతం చేస్తూ ఆంధ్రప్రదేశ్లో పర్యాటకం, వాణిజ్యం, పెట్టుబడులు, ఉపాధి కల్పనకు గణనీయమైన ఊపునిస్తుందని భావిస్తున్నారు. విశాఖపట్నంలో 460 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో అభివృద్ది చేస్తున్న ఏఎస్ఐపి సెమీ కండక్టర్ ప్రాజెక్టు కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. ఇక 5,550 కోట్ల రూపాయలతో కర్నూలు 4వ దశ పునరుత్పాదన కేంద్ర ప్రాజెక్టు శంకుస్థాపన, 3,550 కోట్ల రూపాయల కర్నూలు పవన విద్యుత్ ప్రాజెక్టు, 800 కోట్ల వ్యయం కాగల అనంతపురం సౌర విద్యుత్ ప్రాజెక్టు, లింగ సముద్రం వద్ద పెంచలకోన ఏర్పేడు 565 జాతీయ రహదారి సహా ప్రధానమంత్రి ఇతర ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. నూతన రహదారి ప్రాజెక్టు విజయవాడకు పరిసర నగరాలతో గల రద్దీని తగ్గించి అనుసంధానాన్ని మెరుగుపరచగలదని భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పర్యటన ముగిసిన అనంతరం ప్రధాని కర్ణాటక చేరుకుని అక్కడ స్వామి వివేకానంద సాంస్కృతిక యువ కేంద్రం వివేక స్మారకను ప్రారంభిస్తారు. 81,000 చదరపు అడుగుల ప్రాంతంలో ఏర్పాటైన ఈ కేంద్రంలో ఎగ్జిబిషన్ హాల్, 4D ఎక్స్పీరియన్స్

0: కేంద్రం, 700 మంది సరిపడే సమాపేశ మందిరం, గ్రంథాలయం, ధ్యాన యోగా కేంద్రాలున్నాయి. ఇక పోటీ పరీక్షలకు సన్నద్దమయ్యే విద్యార్థులకు అవసరమయ్యే సౌకర్యాలను కూడా వివేక స్మారక కలిగి ఉంది. ద్వేషం, దూషణలు ఎటువంటి సమస్యకైనా పరిష్కారాలు కాబోవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తన సోషల్ మీడియా హ్యాండిల్పై యువతనుద్దేశించి పోస్టు చేసిన వీడియో సందేశంలో దారితప్పిన యువత పట్ల సానుభూతితో మెలగాలని, వారు జాతి నిర్మాణంలో భాగస్వాములయ్యేందుకు మద్దతునివ్వాలని ప్రధానమంత్రి కోరారు. ఇటీవల దేశ రాజధాని న్యూఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరిగిన సంఘటనలను ప్రస్తావిస్తూ తనను, స్వర్గస్థురాలైన తన తల్లిని కొంతమంది దుర్భాషలు ఆడడాన్ని దేశం సహా ప్రపంచం చూసిందని, అయితే అటువంటి యువతను కోర్టుకు ఈడ్చి సామాజిక వివక్షకు గురిచేయడం కన్నా వారిని సరైన దారిలో పెట్టడమే సబబని చెప్పారు. దేశం పలు రంగాల్లో వేగవంతంగా అభివృద్ది చెందుతూ ముందంజలు వేస్తోందని, యువత ఇందులో భాగమై తమ కలలను సాకారం చేసుకోవాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు.
1: बचपन में गलतियां होती हैं और बचपन में गलतियों से सुधरने का अवसर भी होता है. एक गुमराह बच्चे हैं, उनको राह दिखाना हमारा काम है. उनको सजा देना, अदालतों के चक्कर कटवाना, समाज में उनको प्रताड़ित करना, इससे हम परिस्थितियां नहीं बदल पाएंगे. मैं उन्हें माफ करना चाहता हूं. समाज भी मेरी इस बात को स्वीकार करे. मैं इन बच्चों को कहता हूं, बच्चों आओ, हम देश के लिए साथ मिलकर के आगे बढ़े.
0: నీటిపై తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టుల అభివృద్ది కోసం ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజనకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. నిన్న న్యూఢిల్లీలో జరిగిన కేంద్ర మంత్రి మండలి సమాపేశం అనంతరం సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ, 5070 కోట్ల రూపాయల ఖర్చు కాగల ఈ పథకం 5 ఏళ్లపాటు అమల్లో ఉంటుందని, దీనికోసం అదనంగా ఎలాంటి భూసేకరణ అవసరం లేదని, ప్రస్తుతం ఉన్న జలాశయాలు, కాల్వలు, పారిశ్రామిక చెరువులను ఉత్పాదక ప్రయోజనాల కోసం ఉపయోగించుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు.
2: सोलर कैपेसिटी पर कैपिटा के हिसाब से देखें तो वर्ल्ड हाईएस्ट देश में लगी है. वाटर बॉडीज हैं, डैम्स हो, लेक्स हो, कैनाल्स हो, उन सब का उपयोग करके जो सोलर पावर जनरेशन कैपेसिटी क्रिएट करना है उसका अप्रूवल लिया गया है. आज 102 गीगावाट यानी 1,00,000 मेगावाट की कैपेसिटी पोटेंशियल है भारत में. टोटल 5,000 मेगावाट फ्लोटिंग सोलर पीवी फोटोवोल्टेइक कैपेसिटी भारत में क्रिएट की जाएगी. 5 साल की स्कीम में 1 करोड़ पर मेगावाट का इसका सपोर्ट दिया जाएगा. स्कीम में प्रोजेक्ट्स विल बी सिलेक्टेड थ्रू टैरिफ बेस्ड कॉम्पिटेटिव बिडिंग. 10 मिलियन टन्स ऑफ CO2 एमिशंस को ये प्रिवेंट करेगा.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. 84,000 కోట్ల రూపాయల వ్యయంతో రానున్న 5 ఏళ్లపాటు చేపట్టనున్న సముద్ర తీర అన్వేషణ పథకం సముద్ర మంథన్ కు కూడా కేంద్ర మంత్రివర్గం నిన్న ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, ఆఫ్ షోర్ ఎక్స్ప్లోరేషన్ సరఫరా వ్యవస్థలో ఈ పథకం అనేక సమగ్ర పద్దతులను ప్రవేశపెడుతుందని, తద్వారా 600 మిలియన్ మెట్రిక్ టన్నుల చమురు నిల్వలను అందుబాటులోకి రాగలదని భావిస్తున్నట్లు చెప్పారు. దేశీయ చమురు సహజ ఉత్పత్తి పెంపు, గణనీయమైన ఉపాధి అవకాశాలు, స్వయం ప్రతిపత్తి సాధన వంటి అనేక ప్రయోజనాలు ఈ పథకం వల్ల ఒనగూడగలవని వైష్ణవ్ చెప్పారు. వచ్చే 5 ఏళ్లపాటు పీఎం కిసాన్ పథకాన్ని కొనసాగించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలియజేసిందని అశ్విని వైష్ణవ్ తెలియజేశారు. 2026-27 నుంచి 2030-31 మధ్య అమలయ్యే ఈ పథకం కోసం 3.15 లక్షల కోట్ల రూపాయలను కేటాయించామని మంత్రి చెప్పారు. పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో శాంతియుతంగా నిరసన చేస్తున్న వారిపై పాక్ ప్రభుత్వ దళాలు దాడి చేయడం పట్ల భారత్ తీవ్ర నిరసన తెలియజేసింది. స్థానిక ప్రభుత్వం అక్కడ ఎన్నికల పేరిట నిర్వహించిన తంతును ప్రజలు తిరస్కరిస్తున్నట్లు స్పష్టమైందని మన విదేశీ వ్యవహారాల ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. ప్రజలపై విరుచుకుపడ్డ పాక్ తాజా చర్యల వల్ల 40 మంది ప్రాణాలు కోల్పోగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. పాకిస్తాన్ దమన నీతిని అంతర్జాతీయ సమాజం పరిశీలించి ఆ దేశానికి బుద్ది చెప్పాలని జైస్వాల్ అన్నారు. జమ్మూకాశ్మీర్, లద్దాఖ్ భారతదేశంలో అవిభాజ్యమైనవని ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.
3: पिछले कुछ दिनों में पाकिस्तान अधिकृत जम्मू कश्मीर में शांतिपूर्ण नागरिकों के खिलाफ लगातार निर्मम बल रूथलेस फोर्स का इस्तेमाल कर रहा है और इस सख्त कार्रवाई में 40 से ज्यादा लोगों की मौत हुई है और कई एक और लोग घायल हुए हैं. एक हिंसक शासन का सामना करते हुए वहां के लोगों ने अंतर्राष्ट्रीय संगठन से गैर कानूनी हत्याओं की

0: मित्र जांच की मांग की है। हम आग्रह करते हैं कि अंतर्राष्ट्रीय समुदाय को पाकिस्तान की हरकतों की बारीकी से जांच करनी चाहिए और उसके अत्याचारों के लिए जवाबदेह ठहराया जाना चाहिए।
1: పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల పట్ల భారత్ ఆందోళన చెందుతున్నట్లు మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చికి తెలియజేశారు. నిన్న సాయంత్రం అరాక్చితో జరిపిన టెలిఫోన్ సంభాషణలో వాణిజ్య నౌకలు ప్రయాణికులపై జరుగుతున్న దాడులను ఖండిస్తున్నామని, ఇటువంటి చర్యలకు పాల్పడిన ఎవరినీ భారత్ సమర్థించబోదని అన్నారు. భారత్ దౌత్యపరమైన చర్యలకే ప్రాధాన్యం ఇస్తుందని ఈ సందర్భంగా చేసిన సోషల్ మీడియా పోస్టులో జయశంకర్ స్పష్టం చేశారు. క్రీడలు. గ్లాస్కోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ లో భారతీయ క్రీడాకారులు నిన్న అత్యుత్తమ ప్రతిభ కనపరిచి జూడోలో 2 బంగారు పతకాలు, జావెలిన్ థ్రోలో 2 పతకాలు, డీకాథ్లాన్ లో తొలి కాంస్య పతకం సాధించారు. కామన్వెల్త్ గేమ్స్ లో తొలిసారి జూడో విభాగంలో స్వర్ణ పతకాన్ని సాధించిన ఆస్మితా డే, హర్ష సింగ్ చరిత్ర సృష్టించారు. ఇక మహిళల 57 కిలోల విభాగంలో యామిని మౌర్య మరో రజత పతకాన్ని జోడించారు. అథ్లెటిక్స్ లో ఒలింపియన్ నీరజ్ చోప్రా పురుషుల జావెలిన్ థ్రోలో రజతాన్ని గెలుచుకోగా యశ్విత్ సింగ్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. డీకాథలాన్లో తేజస్వి శంకర్ కాంస్యాన్ని సాధించి క్రీడా చరిత్రలో తన పేరు లిఖించుకున్నారు. ఇక భారతీయ బాక్సర్లు అత్యుత్తమ ప్రదర్శనతో సెమీఫైనల్లో స్థానాలను ఖరారు చేసుకున్నారు. 5 బంగారు, 12 వెండి, 6 రజత పతకాలతో మొత్తం 23 మెడల్స్తో భారత్ పదవ స్థానంలో కొనసాగుతోంది. 128 పతకాలతో ఆస్టేలియా అగ్రస్థానంలో నిలిచింది. యునైటెడ్ కింగ్డమ్ ప్రధానమంత్రి పదవి చేపట్టిన యాండీ బర్న్హామ్ కు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేస్తూ ఆయన పదవీకాలం విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్టాల్లో పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ద్వేషం, దూషణలు ఎటువంటి సమస్యకైనా పరిష్కారాలు కాబోవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర మంత్రివర్గం ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన, సముద్ర మంథన్, పీఎం కిసాన్ పథకాలకు ఆమోదాన్ని తెలియజేసింది. గ్లాస్కో కామన్వెల్త్ గేమ్స్ లో జూడోలో స్వర్ణ పథకం, జావెలిన్ త్రోలో 2 పథకాలతో భారతీయ క్రీడాకారులు ఉత్తమ ప్రదర్శన చూపారు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
4: ఆ చిహ్నం లేకపోతేనో?
3: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
5: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
6: బిఐఎస్ నమ్మకానికి, నాణ్యతకు స్ఫూర్తి.
7: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
8: జీబీ మాల్ ఫ్యాషన్ పరవళ్ళు, ఖమ్మం టు భద్రాద్రి. ఈ ఆగస్ట్ 1న మెగా లాంచ్ మన భద్రాచలంలో మీ చేతుల మీదుగా. అత్తిరిపోయే ప్రారంభ ఆఫర్లను మిస్ కాకండి. HDFC బ్యాంక్ రోడ్, భద్రాచలం. జీబీ మాల్ ఫ్యాషన్ పరవళ్ళు, ఖమ్మం టు భద్రాద్రి. ఈ ఆగస్ట్ 1న మెగా లాంచ్ మన భద్రాచలంలో మీ చేతుల మీదుగా. అత్తిరిపోయే ప్రారంభ ఆఫర్లను మిస్ కాకండి. HDFC బ్యాంక్ రోడ్, భద్రాచలం.
9: స్వాతంత్ర సమరయోధుడు బాల గంగాధర్ తిలక్ ప్రసంగం వింటారు.
10: బాల గంగాధర్ తిలక్ ని భారత జాతీయోద్యమ పితగా పేర్కొంటారు. ఆయనకు ముందు జాతీయోద్యమం లేదని కాదు, కాని తిలక్ జాతీయోద్యమాన్ని కొత్తదారులు పట్టించారు. దేశవ్యాప్తంగా సామాన్య ప్రజల్ని ఆ ఉద్యమంలో పాల్గొనేటట్లు చేయడంలో తిలక్ పాత్ర అద్వితీయమైనది. అందుకే తిలక్ ను భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రేగిన అశాంతికి మూలకారకులుగా భావిస్తారు. తిలక్కు

0: లోకమాన్య అనే బిరుదు కూడా ఉంది.
1: బాలగంగాధర్ తిలక్ జూలై 23వ తేదీన 1856వ సంవత్సరంలో మహారాష్ట్ర రాష్ట్రంలోని రత్నగిరిలో జన్మించారు. ఆయన తండ్రి గంగాధర్ రామచంద్ర తిలక్ ఒక సంస్కృత పండితులు, మంచి ఉపాధ్యాయులు. తన బాల్యంలో తిలక్ చాలా చురుకైన విద్యార్థి. ప్రత్యేకించి గణిత శాస్త్రంలో ఆయన విశేష ప్రతిభ కనబర్చేవారు. చిన్నప్పటి నుంచి అన్యాయం ఎక్కడ జరిగినా సహించని గుణమాయనది. నిజాయితీతో పాటు ముక్కుసూటితనం ఆయనకు సహజం. కళాశాలలకు వెళ్లి ఆధునిక విద్యను అభ్యసించి తొలితరం భారతీయ యువకుల్లో ఆయనొకరు. తిలక్కు 10 ఏళ్ల వయసున్నప్పుడే ఆయన తండ్రికి రత్నగిరి నుంచి పూణెకు బదిలీ అయింది. ఇది తిలక్ జీవితంలో పెనుమార్పు తీసుకువచ్చింది. తిలక్ అక్కడ ఆంగ్లో వెర్నకులర్ పాఠశాలలో చేరి కొందరు ప్రసిద్ది చెందిన ఉపాధ్యాయుల వద్ద విద్యను అభ్యసించారు. అయితే పూణెకు వచ్చిన కొంతకాలానికే ఆయన తన తల్లిని 16 ఏళ్ల వయసులోనే తన తండ్రిని కోల్పోయారు. మెట్రిక్యులేషన్ చదువుతున్నప్పుడే ఆయనకు సత్యభామ అనే 10 ఏళ్లమ్మాయితో పెళ్లయింది. మెట్రిక్ పాసయ్యాక ఆయన దక్కన్ కళాశాలలో చేరారు. 1877వ సంవత్సరంలో ఆయన గణిత శాస్త్రంలో ప్రథమ శ్రేణిలో పట్టభద్రులయ్యారు. ఆ తర్వాత ఆయన తన చదువును కొనసాగించి ఎల్ఎల్బి పట్టా కూడా పొందారు. తిలక్ 1890 సంవత్సరంలో కాంగ్రెస్లో సభ్యుడిగా చేరారు. కాని త్వరలోనే ఆయనకు కాంగ్రెస్ మితవాద రాజకీయాలపై నమ్మకం పోయింది. స్వరాజ్యం కోసం పోరాటమే సరైన మార్గమని ఆయన నమ్మారు. అప్పటి నుంచి కాంగ్రెస్ ప్రతి సంవత్సరం డిసెంబర్ చివరి వారంలో 3 రోజుల పాటు సమావేశమై బ్రిటిష్ ప్రభుత్వాన్ని, ప్రభుత్వ విధానాలను పే పిటిషన్ ప్రొటెస్ట్ చేయటానికి పరిమితమైంది. తిలక్ దాని గురించి చాలా ఘాటైన విమర్శలు చేశారు. మీరు సంవత్సరానికి ఒకసారి 3 రోజుల పాటు సమావేశమై కప్పల మాదిరి బెకబెకలాడటం వల్ల ప్రయోజనం లేదు అని కాంగ్రెస్ సమావేశాలను 3-డే తమాషాగా అభివర్ణించారు. స్వరాజ్యం నా జన్మహక్కు, దాన్ని నేను పొంది తీరుతాను అని గర్జించారు. 1907వ సంవత్సరంలో మహారాష్ట్రలోని సూరత్లో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ చీలిపోయింది. మితవాదులు కాంగ్రెస్పై తమ పట్టును నిలబెట్టుకున్నారు. అది అతివాదులుగా పిలువబడే తిలక్, ఆయన మద్దతుదారులు కాంగ్రెస్ నుండి బయటకు వచ్చేశారు. తిరిగి 1916వ సంవత్సరంలో లక్నోలో జరిగిన సమావేశంలో అంతా ఒకటయ్యారు. అదే సమావేశంలో కాంగ్రెస్కు, ముస్లిం లీగుకు మధ్య ఒప్పందం కుదిరింది. తిలక్ పాశ్చాత్య విద్యా విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అది భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని అగౌరవపరిచి భారతీయ విద్యార్థులకు చిన్నబుచ్చే విధంగా ఉందని, ప్రజలకు మంచి విద్యను అందించడం ద్వారానే వాళ్లను మంచి పౌరులుగా మార్చవచ్చనే ఉద్దేశం తిలకుది. ప్రతి భారతీయుడికి, భారతీయురాలికి భారతీయ సంస్కృతి గురించి బోధించాలని తిలక్ ఆశయం. అందుకే అగార్కర్, విష్ణు శాస్త్రి, చిప్లుంకర్లతో కలిసి దక్కన్ ఎడ్యుకేషనల్ సొసైటీని స్థాపించారు. ఆ తర్వాత తను నడిపిన పత్రికలు మరాఠీ కేసరిలలో మొద్దునిద్రపోతున్న భారతీయులను మేలుకొల్పడానికి, పదునైన భాషలో బ్రిటిష్ పాలనలోని వాస్తవ స్థితిగతులను గురించి వివరంగా రాశారు. బాల్య వివాహాలను నిరసించి వితంతు వివాహాలను స్వాగతించారు. జాతీయ స్ఫూర్తిని రగల్చడానికి వీలున్న ఏ అవకాశాన్ని తిలక్ వదిలిపెట్టలేదు. మొట్టమొదటిసారిగా శివాజీ ఉత్సవాలను, గణపతి ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించడం ద్వారా ప్రజలను సమీకరించడం, వారిని జాతీయోద్యమం వైపు నడిపించడం తిలక్ మొదలుపెట్టారు. తన పత్రికల్లో ప్రజలను రెచ్చగొట్టే రాతలు రాసినందుకు 1897వ సంవత్సరంలో ఆయనకు 1.5 ఏళ్లు కారాగార శిక్ష పడింది. తిలక్ విడుదలయ్యాక ఆయన స్వదేశీ ఉద్యమాన్ని ప్రారంభించారు. 1906వ సంవత్సరంలో దేశద్రోహం నేరం క్రింద ఆయనకు 6 ఏళ్లు ప్రవాస శిక్ష విధించారు. కారాగారంలో ఉన్నప్పుడే ఆయన గీత రహస్యం అనే పుస్తకం రాశారు. తిలక్ చరిత్రకారులు కూడా ఆర్యులు ఆర్కిటిక్ ప్రాంతం నుండి వచ్చారని తిలక్ అభిప్రాయం. 1916వ సంవత్సరం ఏప్రిల్లో హోమ్ రూల్ లీగ్ దాని లక్ష్యాలను వివరిస్తూ మధ్య భారతదేశంలో గ్రామ గ్రామాన తిరిగారు. అనీ బిసెంట్ అదే సంవత్సరం సెప్టెంబర్లో మొదలుపెట్టి హోంరూల్ ఉద్యమాన్ని దేశవ్యాప్తం చేసింది. ఆ ఉద్యమం ఉధృతంగా కొనసాగుతున్న సమయం

0: లో ఒక కోర్టు కేసులో ఆయన లండన్కు వెళ్లాల్సి వచ్చింది. అప్పుడే అంటే 1917 ఆగస్టులో అప్పటి సెక్రటరీ ఆఫ్ స్టేట్ మాంటీగు బ్రిటిష్ సామ్రాజ్యంలో బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి వీలుగా అన్ని పాలనాంశాల్లో భారతీయులకు అధిక ప్రాధాన్యాన్నివ్వడమే ప్రభుత్వ విధానమని బ్రిటిష్ ప్రభుత్వం తరపున ప్రకటించారు. బాధ్యతాయుత ప్రభుత్వం అంటే ఎవరికి బాధ్యత వహించే ప్రభుత్వం, అధిక ప్రాధాన్యమంటే ఎంత ప్రాధాన్యమో, అసలు అది ఎప్పుడిస్తారో ఏది స్పష్టంగా లేదు. కాని బ్రిటిష్ ప్రభుత్వం నిజాయితీని నమ్మిన అనీ బిసెంట్ ఆ ప్రకటనతో ఉద్యమాన్ని ఆపివేసి ప్రభుత్వానికి తన మద్దతు ప్రకటించింది. అలా ఇద్దరు నాయకులది చెరొకదారి కావడంతో హోంరూల్ ఉద్యమం చల్లబడిపోయింది. కాని ప్రజల్లో తిలక్ రగిలించిన స్ఫూర్తి మాత్రం కొనసాగింది. అందుకే 1920 తిలక్ చనిపోయినప్పుడు జాతీయోద్యమం చుక్కాని లేని నావాతుందని చాలా మంది భయపడ్డారు. కాని నాయకులు చరిత్రను సృష్టించరు, చరిత్రే నాయకులను సృష్టిస్తుంది అనే మాటను నిజం చేస్తూ అతిసామాన్యుడిగా జీవితం ప్రారంభించిన గాంధీ తిలక్ మరణంతో ఏర్పడ్డ శూన్యాన్ని అసామాన్యంగా భర్తీ చేయడమేగాక మహాత్ముడి స్థాయికి ఎదిగారు. తిలక్ ఆగస్టు 1 1920 మరణించారు. హోం రూల్ ఉద్యమం ద్వారా భారతదేశ ప్రజలను, స్వాతంత్ర్యోద్యమంలో ప్రజలను ఎంతగానో చైతన్యపరిచిన బాలగంగాధర్ తిలక్ చిరస్మరణీయులు.
1: స్వాతంత్ర సమరయోధుడు బాలగంగాధర్ తిలక్ ప్రసంగం మీరింతవరకు విన్నారు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ గారి ప్రసంగం వింటారు.
1: గుడ్ మార్నింగ్ అండి, నేను డిఎంహెచ్ఓ భద్రాద్రి కొత్తగూడెం. ఆగస్టు మొదటి వారం తల్లిపాల వారోత్సవంగా మనం జరుపుకుంటా ఉన్నాం ప్రతి సంవత్సరం. ఈ తల్లిపాల మీద అందరికీ అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది. ఈ తల్లిపాలు కాంతి తర్వాత మొదటి గంటలో వచ్చే పాలు మురుపాలు అంటాం దీన్ని. ఇది మొదట పసుపు రంగు మరియు చిక్కగా ఉండడం వలన పిల్లలకి ఇది అమృతం లాంటిది. 6 నెలల వరకు పిల్లలకు వ్యాధి నిరోధకతను ఇస్తుంది ఈ పాలు. కాబట్టి ఈ పాలను చాలా మంది తీసేసి మామూలు పాలు పట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది మంచిది కాదు పిల్లలకు అనేది చాలా మందికి అపోహ ఉంది. ఇది కరెక్ట్ కాదండి. ఈ పాలను మురుపాలను ఖచ్చితంగా పిల్లలకు తాగిపించాలి. 6 నెలల వరకు ఎట్లాంటి జబ్బులు రాకుండా ఇది కాపాడుతుంది. ఇది అమృతం లాంటిది పిల్లలకి. తర్వాత సంరక్షణ అంటే మొదటి 6 నెలలు పిల్లలకు వేరే ఏమి ఇవ్వకూడదు. ముఖ్యంగా నీళ్లు తేనె లాంటివి ఇవి ఇవ్వకూడదు. కొంతమంది పెద్దవాళ్ళు అది పెట్టాలి ఇవ్వాలని చెప్పేసి అనుకుంటా ఉంటారు, కానీ ఏది ఇవ్వకూడదు. ఇది క్లిష్ట పరిస్థితుల్లో తల్లికి అనారోగ్యం ఉన్నప్పుడు కూడా ఈ తల్లిపాలని నిరభ్యంతరంగా ఇవ్వచ్చు. బిడ్డను తల్లికి దగ్గరగా ఉంచడం వలన ఆ వెచ్చతనంతో తల్లి పిల్లల అనుబంధం పెరుగుతుంది, సురక్షితంగా ఉన్నామనే భావన కలుగుతుంది పిల్లల్లో. తల్లికి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ మరియు రొమ్ము క్యాన్సర్ నుంచి కూడా ఈ తల్లిపాలనేవి తల్లిని రక్షిస్తాయి. తల్లికి అందరం కూడా మనం మేమందరం మీకు ఉన్నామని చెప్పేసి తల్లికి మనం అందరం భరోసా ఇవ్వడంతో వాళ్లలో మానసిక వ్యాధులు డిప్రెషన్ స్ట్రెస్ లాంటివి తగ్గుతాయి. 6 నెలల పాటు మొదటి 6 నెలల పాటు తల్లికి గర్భ నిరోధకంగా కూడా ఈ తల్లిపాలు అనేది గర్భం రాకుండా కూడా కాపాడుతుంది తల్లి. ఇది ముఖ్యంగా ఖర్చు లేని మరి సురక్షితమైన ఆహారం పిల్లలకి, ఎప్పుడు అందుబాటులో ఉంటుంది. తల్లికి డయాబెటీస్ అంటే షుగర్ వ్యాధి, అధిక బరువు, డిప్రెషన్, స్ట్రెస్ ఇట్లాంటివి రాకుండా తల్లిని కాపాడుతుంది తల్లిపాలు. అట్లాగే కాన్పు తర్వాత రక్త స్రావం కూడా తగ్గిస్తుంది, పీపీఎస్ అంటాం మనం. దాని కారణంగా తల్లిలో ఎనీమియా రక్తహీనత రాకుండా కూడా ఇది రక్షిస్తుంది. గర్భసంచి సాధారణ స్థితికి రావడానికి కూడా ఈ తల్లిపాలు తోడ్పడతాయి. పిల్లలకి ఏం లాభాలంటే ఈ తల్లిపాల వలన పిల్లల్లో వ్యాధి నిరోధకత పెరుగుతుంది,

నిమోనియా, నీళ్ల విరేచనాలు, ఊబకాయం, మధుమేహం, ఎలర్జీలు రాకుండా కూడా పిల్లల్ని ఈ తల్లిపాలు కాపాడుతాయి. తల్లి బిడ్డ అనుబంధం అనేది తల్లిపాల కారణంగా తల్లి బిడ్డల అనుబంధం పెరుగుతుంది. పిల్లల్లో జ్ఞాపక శక్తి, చురుకుదనం కూడా పెరుగుతూ ఉంది. పిల్లల్లో కంటి చూపు మెరుగ్గా ఉంటుంది తల్లిపాల కారణంగా. ముఖ్యంగా పిల్లల్లో భద్రతా భావం ఏర్పడుతుంది. ఎన్ని లాభాలున్నాయి తల్లిపాలు, ఖచ్చితంగా మనం పిల్లలకు పట్టించాలి. ఏదేని కారణం వల్ల పిల్లలకి మనం పట్టించే అవకాశం లేనప్పుడు, సిజేరియన్ కానీ సర్జరీ అయినప్పుడు కానీ ఆ తల్లిపాలను తీసి పిల్లలకు తాగిపించే అవకాశం కూడా ఉంది. కాబట్టి మురుపాలను, ముఖ్యంగా మొదటి గంటలో మురుపాలను ఖచ్చితంగా పిల్లలకి ఇద్దాం. ఈ అవగాహన, ఈ తల్లిపాల వారోత్సవం కారణంగా ఈ వారం పాటు మనం అందరికీ, మన ఇళ్లలో ఉన్న మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా తల్లిపాల ఆవశ్యకత, అవసరం, దీని ఇంపార్టెన్స్ అందరికి తెలిసేలా అందరం చేద్దాం. వైద్య ఆరోగ్య శాఖ పరంగా ప్రతి పిహెచ్సిలో కూడా మా ఆశ కార్యకర్తలు ఉన్నారు, ఏఎన్ఎంలు ఉన్నారు, వీళ్ళందరికీ కూడా ఈ వారం పాటు అందరికి కూడా అవగాహన కల్పిస్తాం. తద్వారా వాళ్ళు కూడా విలేజెస్ లో వెళ్ళినప్పుడు, హ్యాబిటేషన్స్ లో వెళ్ళినప్పుడు, అక్కడ అంగన్వాడీ సెంటర్లలో మరియు ఇతర మీటింగ్లలో కూడా, గ్రామ సభల్లో కూడా ఈ విషయాన్ని, ఈ తల్లిపాల వారోత్సవం గురించి, తల్లిపాల ఇంపార్టెన్స్ గురించి, మురుపాల ఇంపార్టెన్స్ గురించి 6 నెలల పాటు ప్రత్యేకంగా ఇదే ఆహారాన్ని ఇవ్వాలనే ఉద్దేశం, దానిపైన మామూలు అందరూ కూడా ప్రజలకి అవగాహన కల్పించే కార్యక్రమం చేస్తారండి. అట్లాగే అంగన్వాడీస్ లో కూడా, అంగన్వాడీ డిపార్ట్మెంట్ కూడా, వాళ్ళు కూడా ఈ వారం పాటు అందరు తల్లులందరికీ కూడా, వాళ్ళ దగ్గరికి గర్భిణీ స్త్రీలు వస్తారు, పాలిచ్చే తల్లులు ఇస్తారు వస్తారు, అట్లాగే పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు కూడా ఎవరు వచ్చినా కానీ ఆ మీటింగ్లలో తల్లిపాల గురించి, వాటి ప్రాముఖ్యత గురించి అందరికీ విడమర్చి చెప్తారు వారం పాటు. మొదటి రోజు సందర్భంగా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారు మరియు వైద్య ఆరోగ్య శాఖ కలిపి ఒక దగ్గర మీటింగ్ పెట్టుకుని ఆ మీటింగ్ లో ఈ విషయంపై, తల్లిపాల వారోత్సవం గురించి చెప్పడం జరుగుతుందండి. అట్లాగే ఫీల్డ్ లో కూడా, పిహెచ్సిలలో కూడా పెద్ద ఎత్తున మీటింగ్లు ఏర్పాటు చేసుకుని వాటిలో కూడా పాల్గొని చెప్పడం జరుగుతుందండి. ముఖ్యంగా ఈ గర్భిణీ స్త్రీలను ఒక దగ్గరికి పిలిచి, పిహెచ్సిలో కానీ, అంగన్వాడీ సెంటర్లో కానీ, గ్రామ సభల్లో కానీ పిలిచి, వాళ్ళకి దీనిపైన అపోహలు ఉన్నాయి, వాళ్ళ తల్లిదండ్రులకు కానీ, అత్తగారికి కానీ, తల్లిగారికి కానీ అపోహలు ఉన్నాయి, వీటన్నిటి అపోహలన్నీ తొలగించి ఈ మురుపాల గురించి, ముఖ్యంగా వాటి మీద ఉన్న అపోహలన్నీ తొలగించే కార్యక్రమాన్ని మేము చేసే ప్రయత్నం చేస్తాం. ఇది మురుపాలు అనేది స్వతహాగా మనం ఏ జంతువులో కూడా చూసినా, పాలిచ్చే అన్ని జంతువుల్లో కూడా మనం చూస్తే తెలుస్తుంది మనకి, మొదటి గంటల్లోనే ఈ పాలు తాగడంతో మనం జంతువులో చూస్తాం, జింకల్లో చూస్తాం, మనం పశువులు ఆవుల్లో కానీ గేదెలో కానీ చూస్తాం, ఇది తాగగానే వాటికి వెంటనే శక్తి వస్తుంది. అవి ఆ గేదె పిల్ల కానీ, ఆ జింకల పిల్లలు కానీ వెంటనే లేచి పరిగెత్తిపోయి తమల్ని తాము రక్షించుకునేంత శక్తి ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఈ మొదటి గంటలో ఇచ్చే మురుపాల కారణంగానే వస్తుంది. ఇది మనకు నేచర్ ఇచ్చిన గిఫ్ట్. ఇది దీన్ని మర్చిపోయి మనం ఆర్టిఫిషియల్ ఫీడ్స్ మీద, ఇంకేదో కారణంగా తల్లికి బాగాలేదు, ఆరోగ్యం బాగాలేదని చెప్పేసో, సిజేరియన్ అయిందని చెప్పేసో ఆ పాలని మనం తాగించకుండా పిల్లలకి అన్యాయం చేస్తా ఉంటాం. కాబట్టి మురుపాలు అనేటివి మొదటి గంటలో వచ్చే పసుపు రంగులో వచ్చే చిక్కని పాలు, ఇవి బిడ్డకు అమృతం. 6 నెలల పాటు వ్యాధి నిరోధకతను ఈ పాలు కలిగిస్తాయి. మన టీకాలు ఇవ్వకుండా గానీ పిల్లల్ని రక్షించుకునే శక్తి నేచర్ మనకి ఇచ్చింది ఈ మురుపాల రూపంలో. కాబట్టి దీన్ని ఖచ్చితంగా తాగిపించాలి. అపోహలు వీడి ఈ పాలను తీసేసి తేనె తాగిపీయడము, వేరేదేదో తాగిపీయడం లాంటివి చేస్తా ఉంటే అది చేయకూడదు. చిన్నపిల్లలకి మనకి దీని కారణంగా ఎన్ని లాభాలంటే, పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి, మనం దాదాపు మనం ఇచ్చేది 12 రకాల వ్యాక్సిన్లు ఇస్తున్నాం మనం పిల్లలకి జబ్బులు రాకుండా. ఈ 12 రకాల జబ్బులు రాకుండా ఈ మురుపాలే మనకి దాదాపు ఒక 6 నెలల పాటు పిల్లలకి రక్షణ ఇస్తుందంటే ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు. అట్లాగే పిల్లల్లో న్యూమోనియా, నీళ్ల విరేచనాలు, ఊబకాయం, మధుమేహం, అలర్జీ ఇవి రాకుండా చేస్తాయి. అట్లాగే తల్లి బిడ్డకు మంచి అనుబంధం కలుగుతుంది. దీని ద్వారా పిల్లలు కూడా సక్ చేసి, అంటే తల్లి పాలను సక్ చేసి లాగి తాగే అవకాశం ఉంటుంది. అనుబంధం కారణంగా ఎంత పాలు తాగుతా ఉంటే అంత పాలు ఎక్కువ వస్తాయి. కొంతమందికి అపోహ ఉంటుంది, పాలు రావేమో, మొదటి గంటలు రాకపోవచ్చు, కానీ ప్రయత్నం చేయాలి, పిల్లల్ని పక్కనే పెట్టాలి. పిల్లల్ని టచ్ లో వస్తే తల్లి నుంచి పాలు వచ్చే అవకాశం ఉంది. అట్లాగే పిల్లల్లో జ్ఞాపక శక్తి, చురుకుదనం ఈ పాల కారణంగా పెరుగుతా ఉంది. పిల్లలు కంటి చూపు కూడా బాగుంటుందని చెప్పేసి తెలుస్తా ఉంది మనకి. కాబట్టి ఇంత మంచి ఈ తల్లిపాలు అనేవి మనం ప్రతి పిల్లాడికి, ప్రతి పిల్లకి, పాపకి తాగించే ప్రయత్నం చేయాలండి. జిల్లా వాసులందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, ఈ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, అంగన్వాడీ డిపార్ట్మెంట్ మరియు ఆరోగ్య శాఖ సంయుక్తంగా

0: చేసే ఈ తల్లిపాల వారోత్సవ కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలందరూ కూడా ప్రెగ్నెంట్ లేడీస్ కానీ పెద్దవాళ్ళు కానీ కిశోర బాలికలు కానీ బాలురు కానీ వీళ్ళందరూ కూడా దీని ప్రాముఖ్యత తెలుసుకోవాలి. ప్రతి చోట మీరు పాల్గొనాలి, దీని గురించి తెలుసుకోవాలి. రేపటి రోజు పెళ్లిళ్ళై ప్రెగ్నెన్సీ వచ్చి పాలిచ్చే తల్లులందరికీ కూడా ఈ విషయాలు చెప్పే రకంగా మన పెద్దవాళ్ళు అవగాహన కల్పించుకోవాలి. స్కూళ్లలో కూడా వీటి మీద మేము అవగాహన కల్పిస్తామండి. హై స్కూల్ లెవెల్లో కూడా పిల్లల్లో మేము ఈ తల్లిపాల గురించి సంవత్సరం అంతా చెప్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ వారం పాటు ఈ మొదటి వారం ఆగస్టులో మొదటి వారంలో ఇంకా ప్రత్యేకంగా కార్యక్రమాలు తీసుకుని ప్రతి గర్భిణీ స్త్రీకి చేరేట్టు, ప్రతి పేరెంట్కి వాళ్ళ గర్భిణీ స్త్రీల వాళ్ళ ఇంట్లో ఉన్న అత్తగారు కానీ తల్లిగారు కానీ భర్త కానీ వీళ్ళందరికీ కూడా వీటి మీద అవగాహన ఉంటేనే ఆ తల్లికి వీళ్ళు సహకారం చేసే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా వాళ్లలో అపోహలు తీసే రకంగా ఈ కార్యక్రమాలు మేము తీసుకుంటాం. కాబట్టి అందరూ కూడా దీన్ని పాల్గొని ఈ తల్లిపాల వారోత్సవాన్ని అందరూ విజయవంతం చేయాల్సిందిగా నా రిక్వెస్ట్ అండి.
1: తల్లిపాల వారోత్సవాల సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యాధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ గారి ప్రసంగం మరింత వరకు విన్నారు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం స్వాతంత్ర్యోద్యమంలో సహాయ నిరాకరణోద్యమం కె శ్రావణి గారి ప్రసంగం వింటారు.
1: సహాయ నిరాకరణోద్యమం భారత స్వాతంత్ర సమయంలో మహాత్మాగాంధీ నేతృత్వంలో జరిగిన ఒక ప్రధాన ఉద్యమం, బ్రిటిషు ప్రభుత్వపు వెన్ను విరిచిన ప్రజా ఉద్యమం. 1920 సెప్టెంబర్ 4 మొదలై 1922 ఫిబ్రవరి 12 ముగిసింది. 1919 మార్చి 21 నాటి రౌలట్ చట్టానికి 1919 ఏప్రిల్ 13 జరిగిన జలియన్ వాలాబాగ్ ఊచకోతకు నిరసనగా సంపూర్ణ స్వరాజ్యం కోసం మహాత్మాగాంధీ నేతృత్వంలో భారత జాతీయ కాంగ్రెస్ బ్రిటిష్ ప్రభుత్వానికి సహాయ నిరాకరణ చెయ్యాలని పిలుపునివ్వడంతో ఉద్యమానికి బీజం పడింది. ఇది గాంధీ పెద్ద ఎత్తున ప్రజలను సేకరించి చేపట్టిన మొట్టమొదటి ఉద్యమం. ఆంగ్లేయుల ప్రభుత్వాన్ని పోషించే అన్ని రకాల పనుల నుంచి భారతీయులను తప్పుకోమని గాంధీజీ ప్రజానీకాన్ని కోరాడు. ఇందులో బ్రిటిష్ పరిశ్రమలు, విద్యా సంస్థలు కూడా ఉన్నాయి. అహింసా పద్ధతిలో భారతీయులు ఆంగ్లేయుల వస్తువులను వాడడం మానేసి ప్రాంతీయంగా ఉత్పత్తులు వాడడం ప్రారంభించారు. 1921 సెప్టెంబర్లో మద్రాసులో డాక్టర్ అన్నీ బీసెంట్తో మహాత్మాగాంధీ భారతదేశంలోని పేదలతో తన గుర్తింపుకు గుర్తుగా తొలిసారిగా నడుము వస్త్రాన్ని స్వీకరించారు. 1919 మార్చిలో రౌలట్ చట్టం దేశద్రోహ విచారణలలో ప్రతివాదుల హక్కులను నిలిపివేసింది. భారతీయులు దాన్ని రాజకీయ మేల్కొల్పుగాను, బ్రిటిష్ వారు ముప్పుగాను భావించారు. రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా 1919 ఏప్రిల్ 13 జలియన్ వాలాబాగ్లో భారతీయులు ఆందోళనకు దిగారు. బ్రిటిషర్లు ఆందోళనకారులపై సామూహిక హత్యాకాండకు పాల్పడ్డారు. ఆ సంఘటనకు సంబంధించి బ్రిటిష్ ప్రభుత్వం బాధ్యులైన వారిపై చర్య తీసుకునే బదులు విచారం వ్యక్తం చేసింది. మొదటి ప్రపంచ యుద్ధంలో ఇస్లామిక్ దేశమైన టర్కీ ఇంగ్లాండ్ను వ్యతిరేకించడంతో ఖలీఫా పదవిని రద్దు చేశారు. దాన్ని తిరిగి పునరుద్ధరించాలని భారతీయులు కోరారు. సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభం అయ్యేటప్పటికీ నైతికంగా దెబ్బతిని వెనుకబడి కుంగి ఉన్న భారతీయులు జాతీయ స్థాయిలో సామూహిక ఉద్యమంలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారని జవహర్లాల్

నెహ్రూ అభిప్రాయపడ్డాడు. ఈ చట్టాన్ని ఒక్కసారి కూడా అమలు చేయలేదు. కొన్ని సంవత్సరాల తర్వాత దాన్ని రద్దు చేశారు. ఈ చట్టం గాంధీలో సత్యాగ్రహ ఆలోచనకు బీజం వేసింది. సత్యాగ్రహాన్ని స్వాతంత్రానికి పర్యాయ పదంగా అతడు భావించాడు. మరుసటి నెలలో జవహర్లాల్ నెహ్రూ కూడా ఈ ఆలోచనను ఆమోదించాడు. ఈ ఊచకోత అతడిలో స్వాతంత్రాన్ని కంటే తక్కువైనదేది ఆమోదయోగ్యం కాదు అనే నిశ్చయాన్ని కలిగించింది. సహాయ నిరాకరణ ఉద్యమం గురించిన గాంధీ ప్రణాళికలో బ్రిటిష్ పరిశ్రమలు, విద్యా సంస్థలతో సహా భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వానికి ఆర్థిక వ్యవస్థకు దన్నుగా ఉండే కార్యకలాపాలన్నిటి నుండి భారతీయులందరూ పని నుండి బయటికి వచ్చేయాలని ఒప్పించడం ఉంది. ఖద్దరు వాడకం ద్వారా స్వావలంబనను ప్రోత్సహించడంతో పాటు భారతీయులు తయారు చేసిన వస్తువులను మాత్రమే కొనడం, ఆంగ్లేయ దుస్తులను తొలగించడం మొదలైన వాటితో పాటు టర్కీలో ఖిలాఫత్ పునరుద్ధరణకు అంటరానితనం ముగింపుకు గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమం పిలుపునిచ్చింది. ఫలితంగా బహిరంగ సమావేశాలు, సమ్మెలు జరిగాయి. 1921 డిసెంబర్ 6 జవహర్లాల్ నెహ్రూ, అతని తండ్రి మోతీలాల్ నెహ్రూ ఇద్దరూ మొదటిసారి అరెస్టయ్యారు. బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్రం కోసం జరిగిన ఉద్యమాల్లో ఇది ఒకటి. నెహ్రూ తన ఆత్మకథలో వివరించినట్లుగా 1922 ఫిబ్రవరిలో చౌరీ చౌరా సంఘటనతో అకస్మాత్తుగా ముగిసింది. స్వాతంత్ర ఉద్యమాలు, శాసనోల్లంఘన ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమం, అహింస మార్గాల ద్వారా నిరసనకారులు బ్రిటిష్ వస్తువులను కొనడానికి నిరాకరిస్తారు. స్థానికంగా తయారైన వస్తువులను వాడతారు. మద్యం దుకాణాల వద్ద పికెట్ చేస్తారు. అహింస ఉద్యమ పద్ధతి భారత స్వాతంత్రం కోసం లక్షలాది మంది సాధారణ పౌరులను సమీకరించగల గాంధీ యొక్క సామర్థ్యం 1920 వేసవిలో ఈ ఉద్యమంలో పెద్ద ఎత్తున కనిపించాయి. ఈ ఉద్యమం హింసకు దారితీస్తుందని గాంధీ భయపడ్డారు. రౌలట్ చట్టం, జలియన్ వాలాబాగ్ ఊచకోత వంటి బ్రిటిష్ భారత ప్రభుత్వ అణచివేత విధానాల పట్ల ప్రతిస్పందనగా వచ్చినదే సహాయ నిరాకరణ ఉద్యమం. డాక్టర్ సత్యపాల్ అరెస్టుకు నిరసన తెలియజేస్తూ అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్ సమీపంలో ఉన్న జలియన్ వాలాబాగ్ వద్దకు పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు. జనరల్ రెజినాల్డ్ డయ్యర్ ఆధ్వర్యంలో సైనికులు పౌరులపై కాల్పులు జరిపారు. ఫలితంగా వేలాది మంది నిరసనకారులను హతమార్చారు. ఈ ఊచకోత పట్ల పెళ్లుబికిన ఆగ్రహం వేలాది ఉద్యమాలకు, పోలీసుల చేతుల్లో మరిన్ని మరణాలకు దారితీసింది. ఈ ఊచకోత భారతదేశంలో బ్రిటిష్ పాలనలో అత్యంత అపఖ్యాతి పాలైన సంఘటనగా మారింది. అహింసా బోధకుడైన గాంధీ నిర్ఘాంతపోయాడు. అతను బ్రిటిష్ ప్రభుత్వపు మంచితనంపై ఉన్న నమ్మకాన్ని కోల్పోయాడు. ఈ సాతాను ప్రభుత్వానికి సహకరించడం పాపం అని ప్రకటించాడు. ఖలీఫా హోదాను పునరుద్ధరించడానికి ఖిలాఫత్ ఉద్యమంలో పాల్గొన్న భారత ముస్లింలు సహాయ నిరాకరణ ఉద్యమానికి తమ మద్దతు ఇచ్చారు. జలియన్ వాలాబాగ్ ఊచకోతతో పాటు పంజాబ్లో జరిగిన ఇతర హింసలకు ప్రతిస్పందనగా భారతదేశానికి స్వతంత్రం కావాలని ఉద్యమం కోరింది. తన సహాయ నిరాకరణ కార్యక్రమం పూర్తిగా అమలు చేస్తే 1 సంవత్సరంలోగా స్వాతంత్రం వస్తుందని గాంధీ హామీ ఇచ్చాడు. సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించడానికి మరొక కారణం ఏమిటంటే గాంధీ రాజ్యాంగ పద్ధతులపై అతడు విశ్వాసం కోల్పోవడం. బ్రిటిష్ పాలనకు సహకారిగా ఉండేవాడు సహాయ నిరాకరణవాదిగా మారాడు. సామాన్యులు పడుతున్న ఆర్థిక ఇబ్బందులు, భారతీయ సంపదంతా బ్రిటన్కు ప్రవహించడం, చేతితో తయారు చేసిన వస్తువుల స్థానంలో బ్రిటిష్ ఫ్యాక్టరీలో తయారైన వస్తువులను తీసుకురావడంతో భారతీయ చేతివృత్తుల వారిని నాశనం చేయడం, మొదటి ప్రపంచ యుద్ధం, బ్రిటిష్ సైన్యంలో భాగంగా పోరాడుతూ భారత సైనికులు చనిపోవడంపై బ్రిటిషు ప్రభుత్వం పట్ల ఆగ్రహం కూడా ఉద్యమానికి ఇతర కారణాలు. గతంలో బాలగంగాధర్ తిలక్ వంటి తొలి రాజకీయ నాయకులు ఇలాంటి పిలుపులు ఇస్తే బహిరంగ సమావేశాలు జరిగేవి. వాటి వలన శాంతి భద్రతలకు ఆటంకం కలిగేది, ప్రభుత్వ సేవలకు ఆటంకం కలిగించేవి. బ్రిటిష్ వారు వాటిని చాలా తీవ్రంగా పరిగణించేవారు. సహాయ నిరాకరణ ఉద్యమం వలస రాజ్యపు ఆర్థిక నిర్మాణాన్ని సవాలు చేయడమే లక్ష్యంగా ఉంది. బ్రిటిష్ అధికారులు స్వాతంత్ర ఉద్యమం యొక్క డిమాండ్లను గమనించక తప్పని పరిస్థితి ఏర్పడింది. రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన తెలపాలని గాంధీ పిలుపునిచ్చారు.

అన్ని కార్యాలయాలు, కర్మాగారాలు మూసివేయాలి. రాజ్ నడిపే పాఠశాలలు, పోలీసు సేవలు, మిలిటరీ, సివిల్ సర్వీసుల నుండి వైదొలగాలని భారతీయులను ప్రోత్సహించారు. ప్రజా రవాణా, ఆంగ్ల తయారీ వస్తువులు, ముఖ్యంగా దుస్తులను బహిష్కరించారు. భారతీయులు ప్రభుత్వం ఇచ్చిన గౌరవాలు, బిరుదులను వెనక్కి ఇచ్చేశారు. ఉపాధ్యాయులు, న్యాయవాదులు, ఇతర పౌర, సైనిక వంటి పదవులకు రాజీనామా చేశారు. అనుభవజ్ఞులు బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్, మహమ్మద్ అలీ జిన్నా, యాన్నీ బీసెంట్ ఈ ఆలోచనను పూర్తిగా వ్యతిరేకించారు. ఆల్ ఇండియా ముస్లిం లీగ్ కూడా ఈ ఆలోచనను విమర్శించింది. కానీ యువతరం భారతీయ జాతీయవాదులు ముగ్ధులయ్యారు, గాంధీకి మద్దతు ఇచ్చారు. తిరుగుబాటు ప్రభావం బ్రిటిష్ ప్రభుత్వాలకు పూర్తిగా షాకిచ్చింది. లక్షలాది మంది భారతీయ జాతీయవాదులకు భారీ ఊపునిచ్చింది. దేశంలో ఐక్యత బలపడింది. అనేక భారతీయ పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటయ్యాయి. భారతీయ వస్తువులను ప్రోత్సహించారు. 1922 ఫిబ్రవరి 5న ఉత్తరప్రదేశ్లోని గోరఖ్

0: అందరికీ మద్దతు ఇచ్చారు. తిరుగుబాటు ప్రభావం బ్రిటిష్ ప్రభుత్వాలకు పూర్తిగా షాక్ ఇచ్చింది. లక్షలాది మంది భారతీయ జాతీయవాదులకు భారీ ఊపునిచ్చింది. దేశంలో ఐక్యత బలపడింది. అనేక భారతీయ పాఠశాలలు కళాశాలలు ఏర్పాటయ్యాయి. భారతీయ వస్తువులను ప్రోత్సహించారు. 1922 ఫిబ్రవరి 5న ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ జిల్లాలోని చౌరీ చౌరా అనే చిన్న పట్టణంలో ఊచకోత జరిగింది. మద్యం దుకాణం ఎదుట నిరసన తెలుపుతున్న కొంతమంది వాలంటీర్లపై ఒక పోలీసు అధికారి దాడి చేశాడు. అక్కడ గుమిగూడిన రైతులు గుంపు పోలీస్ స్టేషన్ కు వెళ్ళింది. 22 మంది పోలీసులు లోపలుండగా ఈ గుంపు స్టేషన్ కు నిప్పంటించింది. తిరుగుబాటు గాడి తప్పిందని మహాత్మాగాంధీ భావించాడు. దాని అహింసా స్వభావాన్ని కోల్పోవడం పట్ల నిరాశ చెందాడు. హింసకు ప్రతిహింసగా ఈ ఉద్యమం దిగజారడం ఆయనకు ఇష్టం లేకపోయింది. పోలీసులు కోపంతో ఉన్న గుంపులు ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటుంటే మధ్యలో పౌరులు బాధితులవుతున్నారు. అన్ని ప్రతిఘటనలు ముగించాలని గాంధీ ప్రజలకు విజ్ఞప్తి చేశాడు. 3 వారాల పాటు ఉపవాస దీక్ష చేశాడు. చివరకు చౌరాచౌరీ సంఘటన కారణంగా సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఆపేశాడు. జాతీయ తిరుగుబాటును గాంధీ ఒంటి చేత్తో ఆపేసినప్పటికీ 1922 మార్చి 10న అతడిని అరెస్ట్ చేశారు. 1922 మార్చి 18న దేశద్రోహ పూరిత రచనలను ప్రచురించినందుకు అతనికి 6 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. ఇది ఉద్యమాన్ని అణచివేయడానికి దారితీసింది. తర్వాత ఇతర నాయకులను అరెస్ట్ చేశారు. ఎక్కడో ఒకటి అర సంఘటనల కారణంగా సహాయ నిరాకరణ ఉద్యమం ఆపి ఉండకూడదని చాలా మంది జాతీయవాదులు భావించారు. సమకాలీన చరిత్రకారులు విమర్శకులు ఈ ఉద్యమం బ్రిటిష్ పాలన యొక్క వెన్ను విరిచేంతగా విజయవంతమైందని చెప్పారు. బహుశా ఇది 1947లో స్వతంత్రానికి దారితీసిన ఉద్యమానికి ఉత్ప్రేరకం అని కూడా అన్నారు.
1: స్వాతంత్ర ఉద్యమంలో సహాయ నిరాకరణ ఉద్యమం కె శ్రావణి గారి ప్రసంగం మరింతవరకు విన్నారు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: జనవరి 25 జాతీయ ఓటర్ల దినోత్సవ శుభాకాంక్షలు. నా భారతదేశం నా ఓటు. భారతదేశ ప్రజాస్వామ్యానికి కేంద్ర బిందువు పౌరుడు. ఓటు అనేది హక్కు మాత్రమే కాదు, మన దేశం పట్ల ఉన్న బాధ్యత. జనవరి 1, 2026 నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడు ఫామ్ 6 ద్వారా ఓటర్ గా నమోదు చేసుకోండి. ఇప్పటికే నమోదు చేసుకున్న వారు తొలగింపులకు ఫామ్ 7, మార్పులకు సవరణలకు ఫామ్ 8 ద్వారా ఇంకా ఓటర్స్ హెల్ప్ లైన్ మొబైల్ యాప్ లేదా ecinet.eci.gov.in లో దరఖాస్తు చేసుకోండి. జారీ చేయువారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ. జనవరి 25 జాతీయ ఓటర్ల దినోత్సవ.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం జిల్లాలో గత వారం సమీక్ష వింటారు. సమీక్షకులు శ్రీ దాసరి వెంకటేశ్వరరావు.
4: ఎల్నినో ప్రభావంతో కరువు వచ్చే ప్రమాదం ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు తెలిపారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలోని బిల్లుపాడులో జరిగిన కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. ప్రకృతి విపత్తు నిర్దాక్షిణ్యంగా ప్రపంచంపై దాడి చేస్తుందని, 150 ఏళ్లలో ఎన్నడూ లేనటువంటి కరువు ఈ ఏడాది చవిచూసే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం తక్కువగా ఉందని, రైతులు వరి సాగు చేసే బదులు ఆరుదడి పంటలు వేసుకోవాలని అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రైతాంగం కోసం సీతారామ ప్రాజెక్టు ద్వారా సాగు తాగునీరు అందిస్తామని చెప్పారు. జిల్లాలో పామాయిల్ సాగు రైతులకు ఎంతో లాభదాయకంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలిపారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలంలోని పందిళ్లపల్లి రైల్వే ర్యాంక్ పాయింట్ వద్దకు 603 టన్నుల యూరియా, 679 టన్నుల కాంప్లెక్స్ ఎరువులు వచ్చాయని ఖమ్మం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీ ధనసరి పుల్లయ్య గారు తెలిపారు. యూరియాలో ఖమ్మం జిల్లాకు 203 టన్నులు, భద్రాద్రి కొత్తగూడెం మహబూబాబాద్ జిల్లాలకు 200 టన్నుల చొప్పున కేటాయించడం జరుగుతుందని అన్నారు. ఈ ఎరువులు లారీల ద్వారా ఆయా జిల్లాల్లోని సహకార సంఘాలకు రైతులకు పంపిణీ చేసేందుకు సరఫరా చేయడం జరుగుతుందని

తెలిపారు. జిల్లా స్థాయి యోగాసన స్పోర్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం కొత్తగూడెంలో జిల్లా స్థాయి యోగాసన ఛాంపియన్షిప్ పోటీలను నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు శ్రీ రామలింగేశ్వరరావు, కార్యదర్శి ప్రమీల గారి ఆధ్వర్యంలో హనుమాన్ బస్తీలో నిర్వహించిన యోగాసనాలలో ప్రతిభ కనపరిచిన వారికి ప్రశంసా పత్రాలు అందజేసి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. రుద్రంపూర్ జయశంకర్ స్టేడియంలో సింగరేణి, భద్రాచలం ఐటీడీఏ జట్ల మధ్య స్నేహపూర్వక క్రికెట్ టోర్నమెంట్ జరిగింది. ఐటీడీఏ భద్రాచలం జట్టు విజయం సొంతం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన సింగరేణి జట్టు నిర్ణీత 18 ఓవర్లలో 133 పరుగులు సాధించారు. 134 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఐటీడీఏ జట్టు 5 వికెట్లు కోల్పోయి విజయ లక్ష్యం 134 పరుగులు సునాయాసంగా సాధించింది. ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి శ్రీ బి రాహుల్ గారు 42 పరుగులతో రాణించి జట్టు విజయానికి ఎంతో తోడ్పడ్డారు. గెలుపొందిన క్రీడాకారులను పలువురు అభినందించారు. కార్గిల్ అమరవీరులకు నివాళిగా సుజాత్నగర్ లో మొక్కలు నాటారు. సింగరేణి సౌత్ సెంట్రల్ రైల్వే ఉద్యోగుల సహకారంతో వనమహోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశ్వామిత్ర చౌహాన్ తన 1515వ మొక్కను నాటి కార్గిల్ అమరవీరులకు నివాళి అందించారు. మాదక ద్రవ్యాలను అరికట్టడంలో జిల్లా పోలీసులు చురుకుగా పాల్గొనాలని జిల్లా ఎస్పీ శ్రీ రోహిత్ రాజు గారు కోరారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ, మాదక ద్రవ్యాల రవాణాలో పాల్గొనే వ్యక్తుల ఆర్థిక లావాదేవీల అక్రమ సంపాదనపై దర్యాప్తు చేసి ఆస్తులను జప్తుకు చట్టపరమైన చర్యలకు పూనుకోవాలని, మాదక ద్రవ్యాల వలన యువత బలికాకుండా చూడాలని కోరారు. ఆరోగ్యశ్రీ నిధుల వినియోగంలో పారదర్శకత ఉండాలని ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్ శ్రీమతి పి శ్రీజ గారు అన్నారు. ఖమ్మం సర్వజన ఆసుపత్రిని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. వార్డులు, ఫార్మసీ కేంద్రాన్ని సందర్శించారు. అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఆరోగ్యశ్రీ కింద విడుదలైన 5.9 కోట్ల నిధుల వినియోగంపై చర్చించారు. ఎక్కడ కూడా ఆరోగ్యశ్రీ నిధులు తప్పుదారి పట్టకుండా చూడాలని హెచ్చరించారు. రాష్ట్ర స్థాయి అండర్13 చెస్ పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా చెస్ అసోసియేషన్ కార్యదర్శి సిహెచ్ గోపీకృష్ణ గారు తెలిపారు. 2 ఆగస్టున ఆదివారం కొత్తగూడెంలోని మేదర బస్తీలో గల అంబేద్కర్ ఐటీఐలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న బాలబాలికలు 9440162749 నెంబర్ను సంప్రదించాలని కోరారు. యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ మెయిన్స్ కు సిద్దమవుతున్న అభ్యర్థులకు ఖమ్మం బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఖమ్మం బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీమతి జి శ్రీలత గారు తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఆన్లైన్ లో దరఖాస్తుకు 7 ఆగస్టు చివరి తేదీ అని తెలిపారు. www.tgbc.studycircle.cgg.gov.in వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. ఎల్నినో ప్రభావంతో ప్రతికూల పరిస్థితులను అధిగమించేందుకు ప్రణాళికతో ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ శ్రీ అంకిత్ గారు సూచించారు. జూలూర్పాడు మండలంలో జరిగిన సమావేశంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది జిల్లాలో లోటు వర్షపాతం నమోదైందని అన్నారు. 4 ఏళ్లుగా సాధారణం కంటే అధిక వర్షాలు కురుస్తున్నప్పటికీ ఎల్నినో ప్రభావంతో పరిస్థితులు భిన్నంగా మారాయని తెలిపారు. రైతులు వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్ పామ్, మొక్కజొన్న, పప్పు ధాన్యాలు, ఇతర ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని కోరారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులను ఆరుతడి పంటలపై దృష్టి సారించేలా జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని డిఆర్డీఓ అదనపు కలెక్టర్ శ్రీమతి విద్యాచందన అధికారులను ఆదేశించారు. చండుగొండలోని ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. జలసిరి కార్యక్రమంపై అధికారులు జిల్లా రైతుల్లో అవగాహన కల్పించాలన్నారు. జలసిరిపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గ్రామాల్లో పారిశుద్ధ్యం సక్రమంగా నిర్వహించే విధంగా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను కోరారు. పాఠశాలల అభివృద్ధిలో హెడ్ మాస్టర్లు కీలక పాత్ర పోషించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీమతి వాసంతి గారు కోరారు. పాత కొత్తగూడెం పాఠశాలలోని శిక్షణ కేంద్రంలో జిల్లా స్థాయి శిబిరాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. విద్యా ప్రమాణాలు మెరుగుపరచడంలో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మధ్య వారధిలా ప్రధానోపాధ్యాయులు వ్యవహరించాలని సూచించారు. తరగతిలో వెనుకబడిన విద్యార్థులకు లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్, ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ కార్యక్రమం సమర్థవంతంగా నిర్వహించి విద్యార్థుల్లో అభ్యాసన పెంచే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పారు. జాతీయ యువజన శాఖ మేరా యువ భారత్ ఆధ్వర్యంలో ఖమ్మంలో నిర్వహించిన నశా ముక్త భారత్ పోటీలు ముగిశాయి. వివిధ అంశాలలో

0: పోటీల్లో పాల్గొని విజేతలైన వారికి బహుమతులు అందజేశారు. వీరిలో ఎంపిక చేసిన వారిని ఖమ్మం జిల్లా జట్టుగా రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు అర్హత సాధించారు. పర్యావరణ సమతుల్యతకు చిహ్నంగా ఉన్న పెద్ద పులుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కొత్తగూడెం ఎమ్మెల్యే శ్రీ కూనంనేని సాంబశివరావు, సీసీఎఫ్ శ్రీ భీమానాయకు, డిఎఫ్ఓ శ్రీ సిద్ధార్థ విక్రమ్ సింగ్లు కోరారు. అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని పురస్కరించుకుని కిన్నెరసన్నలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడారు. మహారాష్ట్రలో తక్కువ అడవులు ఉన్నప్పటికీ పులుల సంచారం ఎక్కువగా ఉంటుందని అన్నారు. రాష్ట్రంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అడవుల విస్తీర్ణంలో ఎక్కువగా ఉన్నప్పటికీ ఇక్కడ పులుల స్థిర నివాసం తక్కువగా ఉందని అన్నారు. ఏకో టూరిజం సర్క్యూట్ను ఏర్పాటు చేసి పులిగుండాల, గుబ్బల మంగమ్మ, కిన్నెరసాని, మణుగూరు, వేడినీటి బుగ్గలు, భద్రాచలం, పర్ణశాల తదితర ప్రాంతాల సందర్శనకు ఒక రూట్ను త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు. కిన్నెరసాని అభివృద్ధికి తీగల వంతన, ట్రెక్కింగ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఖమ్మం జిల్లా పర్యటనకు వచ్చిన జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ మనోజ్ సిన్హాకు ఘనస్వాగతం పలికారు. జిల్లా కలెక్టర్ శ్రీ దివాకర్, సిపి శ్రీ సునీల్ దత్తులు కలిసి పుష్పగుచ్చం అందించి సుస్వాగతం పలికారు. ఈ సందర్భంగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జిల్లా సమగ్ర అభివృద్ధిపై కలెక్టర్ దివాకర్ వివరించారు. జిల్లాలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, వ్యవసాయ అభివృద్ధి, పారిశ్రామిక ప్రగతి, సాగు, తాగునీరు, విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు, గ్రామీణ పట్టణ అభివృద్ధి, పెట్టుబడుల ప్రోత్సాహం తదితర అంశాలను లెఫ్టినెంట్ గవర్నర్ గారికి వివరించారు. అనంతరం గవర్నర్ ఏదిలాపురం గొల్లగూడెంలోని నామ ముత్తయ్య వరమ్మ స్మృతి వనాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. భద్రాచలంలో పోకల దమ్మక్క ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆదివాసీల్లో శ్రీరామతత్వాన్ని పెంపొందించేందుకు ఆషాఢ పౌర్ణమికి సమ్మక్క సేవాయాత్రను గిరిజన సాంప్రదాయంలో నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా మంత్రోచ్చారణ మధ్య దమ్మక్క చిత్రపటానికి పూల మాల వేసి పూజలు చేశారు. శోభాయాత్ర ఆలయం నుండి దమ్మక్క విగ్రహం వరకు కొనసాగింది. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు నాణ్యమైన విత్తనాలను అందుబాటులోకి తీసుకురావడం, పంటల దిగుబడిని పెంచడం లక్ష్యంగా విత్తన మేళా 2026 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీ బాబురావు గారు తెలిపారు. ఎన్నెన్నో పరిస్థితుల నేపథ్యంలో రైతులు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలు ఎంపిక చేసుకుని వ్యవసాయ శాఖ సూచించినటువంటి పంటలకే ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ప్రభుత్వం గుర్తించిన విత్తన విక్రయ కేంద్రాల ద్వారా నాణ్యమైన విత్తనాలను కొనుగోలు చేసి సాగు చేయడం ద్వారా మెరుగైన దిగుబడి లభిస్తుందని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో మండలాల వారీగా ఏర్పాటు చేసిన విత్తన విక్రయ కేంద్రాల ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. గోదావరి వరద ఉధృతిపై ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ శ్రీ అంకిత్ గారు అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షితంగా పునరావాస కేంద్రాలకు తరలించాలని అన్నారు. గోదావరి నదిలో వరద ఉధృతి మరింత పెరుగుతున్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండి ముందస్తు చర్యలను మరింత వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ గారు ఆదేశించారు. భద్రాచలం డివిజన్ పరిధిలోని చెర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం, అశ్వాపురం, మణుగూరు, బోర్గంపాడు మండలాలకు చెందిన గోదావరి పరివాహక ప్రాంతాల అధికారులతో జిల్లా కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ ద్వారా వరద పరిస్థితులపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గోదావరి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద ప్రవాహం గంటగంటకు పెరుగుతుందన్నారు. సమ్మక్క బ్యారేజ్ వద్ద సుమారు 14.6 లక్షల క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్న నేపథ్యంలో దీనిని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం పరిసరాల్లో కొనసాగుతున్న ఆలయ నిర్మాణ పనులను జిల్లా ఎస్పీ శ్రీ రోహిత్ రాజ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతి, ప్రస్తుతం కొనసాగుతున్న పనులు, గోదావరి వరదల నేపథ్యంలో తీసుకుంటున్న భద్రతా చర్యల గురించి సంబంధిత అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. గోదావరి నీటిమట్టం పెరుగుతున్న నేపథ్యంలో నిర్మాణ పనుల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని రకాల భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణ సామగ్రి, యంత్రాలు, విద్యుత్ పరికరాలను భద్రపరచడంతో పాటు వరద పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుని అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
1: జిల్లాలో గత వారం సమీక్ష మీరు ఇంతవరకు విన్నారు. సమీక్షకులు శ్రీ దాసరి వెంకటేశ్వరరావు.
2: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 8 గంటలకు వస్తుంది. ముందుగా సమాచార ప్రభాత్. 8:15 మార్నింగ్ న్యూస్ వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ఈనాటి ఉద్యోగవాణి కార్యక్రమానికి స్వాగతం. ఇండియన్ ఆర్మీ 2027 ఏప్రిల్లో ప్రారంభమయ్యే 68వ షార్ట్ సర్వీస్ కమిషన్ టెక్నికల్ కోర్సుల్లో ప్రవేశాలకు అవివాహిత పురుష మహిళ వితంతు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. 381 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంట్లో పురుషులకు 350, మహిళలకు 29, వితంతువులకు 2 పోస్టులు కేటాయించబడ్డాయి. సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాల్లో ఇంజనీరింగ్ చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఈ బీటెక్ పాస్ అయి ఉండాలి. చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్ఎస్సి మహిళలు నాన్ టెక్ కోసం ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పాస్ అయి ఉండాలి. అభ్యర్థుల వయసు 1 April 2027 నాటికి 20 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. వితంతు మహిళా అభ్యర్థులకు 35 సంవత్సరాలు వయస్సు మించకూడదు. వీరికి నెలకు 56,100 రూపాయల నుంచి 177,500 రూపాయల వేతన శ్రేణి అందించబడుతుంది. ట్రైనింగ్ సమయంలో స్టైఫెండ్గా 56,100 రూపాయి వీరికి చెల్లిస్తారు. దరఖాస్తుల షార్ట్ లిస్టింగ్, గ్రాడ్యుయేషన్ మార్కులు, ఎస్ఎస్బి ఇంటర్వ్యూ, స్టేజ్ 1, స్టేజ్ 2 వైద్య పరీక్షలు మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్ఎస్బి ఇంటర్వ్యూ కేంద్రాలు ప్రయాగ్రాజ్, భోపాల్, బెంగళూరు, జలంధర్లో ఏర్పాటు చేయబడ్డాయి. దరఖాస్తు నమూనా, ఇతర సమాచారం కోసం joinindianarmy.nic.in అనే వెబ్సైట్ చూడవచ్చు. joinindianarmy.nic.in ఈ వెబ్సైట్లో మీకు దరఖాస్తు నమూనా, ఇతర సమాచారం లభ్యమవుతుంది. ఆన్లైన్లో మీ దరఖాస్తులు చేరడానికి ఆఖరు తేదీ 6 August 2026. మరొక ప్రకటన. కోల్కతాలోని నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ఎన్ఐసిఎల్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్ఐసిఎల్ కార్యాలయంలో అసిస్టెంట్ క్లాస్ 3 క్యాడర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఉంది. 500 పోస్టులు భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పాస్ అయి ఉండాలి.

0: అభ్యర్థి దరఖాస్తు చేసే రాష్ట్రానికి సంబంధించిన ప్రాంతీయ భాష చదవడం, రాయడం, మాట్లాడడం తప్పకుండా వచ్చి ఉండాలి. జూలై 1, 2026 నాటికి అభ్యర్థుల వయస్సు 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. వీరికి 36,290 రూపాయల పే స్కేల్ లభిస్తుంది. ఆన్లైన్ ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్ పరీక్ష, రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్లకు ఆఖరు తేదీ 7 August 2026. ఫేజ్ 1 ఆన్లైన్ పరీక్షను 27 August, ఫేజ్ 2 ఆన్లైన్ పరీక్షను 30 October నిర్వహిస్తారు. దరఖాస్తు నమూనా, ఇతర సమాచారం కోసం https://nationalinsurance.nic.co.in అనే వెబ్సైట్ చూడవచ్చు. https://nationalinsurance.nic.co.in అనే వెబ్సైట్ని చూడవచ్చు. ఆన్లైన్లో మీ దరఖాస్తులు చేరడానికి ఆఖరు తేదీ 7 August 2026.
1: మీరింతవరకు విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగ వాణి విన్నారు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట. శుక్రవారం ఉదయం 11 గంటలకు శ్రోతలు ఫోన్ చేసి రికార్డింగ్ చేసిన కార్యక్రమం పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట. కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. నిర్మాణ సహకారం శ్రీమతులు ఎం స్వప్న, ఎన్ రేణుక, డి సౌజన్య. సాంకేతిక సహకారం శ్రీయుతులు పి ప్రభాకరరావు, ఎం సుమన్. వినండి పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట. హలో.
1: హలో,
0: నమస్తే అండి. ఇది పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమం. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేశారు?
1: నమస్తే అండి, నా పేరు కాగితపు వెంకటేశ్వరరావు అండి.
0: వెంకటేశ్వరరావు గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నా సార్.
0: చెప్పండి, ఈ రోజు ఆకాశవాణితో మనం ఏ విషయాన్ని ప్రస్తావన తీసుకురాబోతున్నాం?
1: మలేరియా డెంగ్యూ కేసులు కూడా పెరుగుతున్నాయి ఈ మధ్య, పరిశుభ్రత లేకపోవడం వల్ల చాలా కేసులు పెరిగినాయి అండి. ఈ సంవత్సరం ఇప్పటికే 42 మలేరియా కేసులు వచ్చినాయి మన జిల్లాకు. డెంగ్యూ కేసులు 9
0: వచ్చినాయి.
1: ఏంటంటే ఈ హై రిస్క్ ఏరియాల్లో కొడుతున్నారు గానీ జనరల్ ఏరియాల్లో వాళ్ళు దోమలు ఉంది కొట్టట్లేదు. దాని వల్ల ఏమవుతుందంటే ఈ మలేరియా దోమలు వ్యాప్తి చెందుతున్నాయి బాగా. మన వ్యక్తిగత పరిశుభ్రత కూడా ఉండాలి. ఇళ్లలో కూడా చాలా మంది శుభ్రం చేసుకోవట్లేదు.
0: అవును,
1: ఈ కొబ్బరి బొండాలు అవి తిని పడేసి ఇళ్లలో నీళ్లు పెట్టుకోవడం వల్ల దాంట్లో గుడ్లు పెట్టి అవి పెరుగుతున్నాయి బాగా. అవి సీజన్ వచ్చేసరికి మనం వాటిని డిస్టర్బ్ చేయాలి, లేకపోతే అవే పెరిగి మలేరియా కేసులు. ఇప్పుడు హాస్పిటల్లో కూడా బాగా పేషెంట్లు పెరిగారు.
0: అవును,
1: గవర్నమెంట్ హాస్పిటల్లో పిహెచ్సిలో కూడా జ్వరాలు ఇవన్నీ వచ్చినాయి బాగా. కానీ వాటిని కంట్రోల్ చేయాలంటే మనం కూడా కొంచెం శుభ్రత పాటించాలి కదా.
0: ఇప్పుడు మన ఇంట్లో ఎన్నో రకాల పర్ఫ్యూమ్స్ అని, ఆయిల్స్ అని, మాయిశ్చరైజర్లు అని అన్ని వాడుతూ ఉంటాం. వీటితో పాటే దోమల నివారణ మందులు కూడా మనం కొంత తెచ్చుకుని మన పరిసర ప్రాంతాల్లో, మన ఇంటి ప్రాంగణంలో మనం గనక స్ప్రే చేసుకోగలిగితే మంచిది కదా. ఇప్పుడు డిఎంహెచ్ఓ గారి ఆదేశానుసారం జిల్లా వ్యాప్తంగా కూడాను ప్రతి చోట కూడా ఫాగింగ్ చేస్తున్నారు. కానీ ఫాగింగ్ చేయడం వల్ల 50% పోతుంది దోమ. ఎందుచేతనంటే నివాస ప్రాంతాల్లో అట్లాగే చెట్లు ఉన్న ప్రాంతాల్లో ఫాగింగ్ చేస్తారు, కానీ మళ్ళా అది అడవుల నుంచి, పంట పొలాల నుంచి మళ్ళీ ఊర్లోకి వస్తూ ఉంటాయి కదా. దోమల నివారణ అనేది సామూహికంగా అందరు చేయగలగాల. మనిళ్ళు మాత్రమే శుభ్రంగా ఉండి, పక్కిళ్ళు శుభ్రంగా లేకపోతే ఎంత దోమల మందు స్ప్రే చేసినా పక్కింటి నుంచి మళ్ళీ అవి వలస వస్తూనే ఉంటాయి.
1: ఇంకోటి సార్, ఇప్పుడు వలస ఆదివాసీలు బాగా వస్తారు మన ఏరియాకి. వాళ్ళకి ఏంటంటే అటు సైడ్ ఒరిస్సా, ఛత్తీస్గఢ్ లో వాళ్ళకి మలేరియా కేసులు ఎక్కువ ఉంటాయి బాగా. వాళ్ళు ఆల్రెడీ మలేరియా పాజిటివ్ తోటే వస్తున్నారు మనకి. ఆ గ్రామాలను గుర్తించారు ఇప్పటికే మలేరియాలో 119 గ్రామాలను గుర్తించారు ఐస్కి అని.
0: అవును,
1: ఆ గ్రామాల్లోనే చేస్తున్నారు ఎక్కువ, కానీ అక్కడ కంట్రోల్ కావటం.
0: మన దగ్గర కూడా ఫాగింగ్ అనేది చేస్తూ ఉన్నారు. ప్రతి పంచాయతీలో, మున్సిపాలిటీలో, వార్డుల్లో కూడాను అక్కడ ఉన్నటువంటి అధికారులు, అలాగే ప్రజాప్రతినిధులు కూడాను మంచి స్టెప్ తీసుకుని చేస్తున్నారు. కానీ ఈ వలస ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళలో మలేరియా సింప్టమ్స్ ఉన్నా కూడా మరి ప్రభుత్వం వారు అనేక రకాల చర్యలు తీసుకుంటున్నారు, వాటికి సంబంధించి ట్రీట్మెంట్ కూడా అందిస్తున్నారు. మీరు అన్నట్టుగా హాస్పిటల్స్ లో పేషెంట్ల సంఖ్య కూడా పెరిగిపోయింది.

0: ప్రతి వారు కూడా వ్యక్తిగత అశుభ్రత వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలండి. వెంకటేశ్వర గారు మీరు ఏం చేస్తుంటారు?
1: నేను జర్నలిస్ట్ సార్.
0: జర్నలిస్ట్, ఓకే అండి. వెంకటేశ్వర గారు చాలా చక్కటి విషయాన్ని తీసుకొచ్చారు. ప్రతి వ్యక్తి కూడాను మరి పరిశుభ్రత పాటించాలి, అలాగే మలేరియా దోమల పట్ల అలాగే ఈగల పట్ల కూడా జాగ్రత్తగా ఉండి వాటిని పారద్రోళ్ళే ప్రయత్నాలు మనం కూడా చేయాలి. ప్రభుత్వం కూడా సహకారం అందిస్తుంది. ఓకే అండి, మీకోసం మంచి పాట వినిపిస్తున్నా, వినండి.

0: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుకునా
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
5: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందు

0: బిఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
5: హలో.
6: హలో, నమస్తే సార్.
5: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమానికి మీరు కాల్ చేశారు. మీ పేరు, ఎక్కడ నుంచి?
6: రేణుక, సుజాత్ నగర్ సార్.
5: రేణుక గారు ఎలా ఉన్నారు?
6: బాగున్నాం సార్, మీరు బాగున్నారా?
5: బాగున్నాం, బాగున్నాం. ఈ రోజు మరి ముచ్చట ఏంటి మనది?
6: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట. వర్షాలు వస్తున్నాయి కదా సార్.
5: అవును.
6: శుభ్రంగా ఉండాలి ఇంటి చుట్టూ గానీ ఇంట్లో గానీ.
5: మరి మీరు శుభ్రం చేస్తుంటున్నారా?
6: చేసుకుంటున్నాం సార్.
5: చేసుకుంటున్నారు? మీరు చేయడమే కాదు, మరి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మీ చుట్టుప్రక్కల ప్రజలందరికీ కూడా శుభ్రం చేసుకోండి అని చెప్తున్నారా?
6: అవును సార్, చెప్తున్నాం సార్. ఎందుకంటే ఇప్పుడు ఈ వర్షాలకి జ్వరాలు గానీ జలుబులు దగ్గులు మెయిన్ చిన్న పిల్లలకి వస్తాయి. ఇప్పుడు కొంచెం జాగ్రత్త పడాలని అందరికి చెప్తున్నాం సార్.
5: ఓకే.

0: వారికి నాణ్యతకు స్ఫూర్తి.
1: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
2: హలో.
3: హలో, నమస్తే సార్.
2: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమానికి మీరు కాల్ చేశారు. మీ పేరు, ఎక్కడ నుంచి? రేణుక గారు. ఎలా ఉన్నారు?
3: బాగున్నాం.
2: ఈ రోజు మరి ముచ్చట ఏంటి మనది?
3: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట. వర్షాలు వస్తున్నాయి కదా సార్.
2: అవును.
3: శుభ్రంగా ఉండాలి ఇంటి చుట్టూ గాని ఇంట్లో గాని.
2: మరి మీరు శుభ్రం చేస్తుంటున్నారా?
3: చేసుకుంటున్నాం సార్.
2: చేసుకుంటున్నారు? మీరు చేయడమే కాదు, మరి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మీ చుట్టుప్రక్కల ప్రజలందరికీ కూడా శుభ్రం చేసుకోండి అని చెప్తున్నారా?
3: అవును సార్, చెప్తున్నాం సార్. ఎందుకంటే ఇప్పుడు ఈ వర్షాలకి జ్వరాలు గాని జలుబులు దగ్గులు మెయిన్ చిన్న పిల్లలకి వస్తాయి. ఇప్పుడు కొంచెం జాగ్రత్త పడాలని అందరికి చెప్తున్నాం సార్.
2: ఓకే అండి రేణుక గారు, మరి ఆకాశవాణితో మాట్లాడినందుకు ధన్యవాదాలు. మీకోసం మంచి పాట వినిపిస్తున్నా, వినండి.

0: అందమైన అడవులు, ఆ తర్వాత సెవెన్ షాఫ్ట్ ఇవన్నీ కూడా కనిపిస్తుంటాయి సార్ అక్కడ నుంచి, రోప్వే ఇవన్నీ కనిపిస్తుంటాయి అక్కడ నుంచి గుట్ట మీద చూస్తే చాలా బాగుంటుంది సార్ దేవాలయం. కానీ ఇదే ఆర్కిటెక్చర్ మనకు ద్వారక తిరుమల ఉంది సార్, అదే దేవాలయం అదే నక్షత్రం మీద కనిపిస్తుంటది. ఇప్పుడు జరగడంతో మాట్లాడలేదు అక్కడ అమలు జరుగుతున్నాయి బాబు అని చెప్పంటున్నారు. అంటే అప్పుడు అంత ఉజ్వలంగా ఉండే సార్ వెంకటేష్ గారు.
1: అంటే అప్పుడు నైనింగ్ క్లాన్, ఎయిటింగ్ క్లాన్, సెవెనింగ్ క్లాన్ అనేది ఊర్లు అక్కడ ఉండేవి. గౌతమి ఓపెన్ కాస్ట్ పుణ్యమ అంటూ ఆ ఊళ్ళని మరి ఇక్కడికి రుద్రంపూర్ కి షిఫ్ట్ చేయడం జరిగింది.
0: అందుచేత
1: ప్రజల సందడి లేనప్పుడు దేవుడి దగ్గరికి వెళ్లే వాళ్ళు దూరంగా వెళ్ళాలంటే కొంత టైం తీసుకుని వెళ్తారు. ఊర్లో ఉన్నది వేరు, ఊరు బయట ఉన్నది వేరు కదా.
0: అప్పుడు మేము అక్కడికి వెళ్తే చాలా వింతైన వాతావరణం కనపడేసారు. అక్కడ ఫ్రెష్ గా ఎయిర్ వచ్చేది, గాలి బాగుండేది. ఒక ఉదయం నుంచి సాయంత్రం వరకు టైం తెలిసేది కదా, అందరూ చక్కగా పాటలు పాడేవాళ్ళు, కథలు చెప్పేవాళ్ళు, ఆటలాడేవాళ్ళు, చాలా చక్కగా ఉండేది సార్. చూడండి ఒకప్పటి కళావైభవం ఇప్పుడు కనపడలేదు.
1: ఇప్పుడు నెల్లాడి మధ్య కాలంలో
0: నేను ఒకసారి వెళ్ళాను సార్, అక్కడ చిరుతపుల్లు కూడా తిరుగుతుంటాయి సార్, అప్పుడప్పుడు పేపర్లు వస్తుంటాయి, బస్ వస్తుంటే బస్ కట్టాక చిరుతపుల్లు కనబడుతుంది, వెళ్తుంటాం సార్ అప్పుడప్పుడు. అక్కడికి వెళ్ళిన రామవరం వచ్చినప్పుడు తప్పకుండా వెళ్తుంటలేదు.
1: వన్య ప్రాణులు అనేవి ఆ రోజుల్లో ఉన్నవి, ఈ రోజుల్లో ఏమీ లేదు, ఎందుకంటే ఓపెన్ కాస్ట్ వచ్చేసింది కాబట్టి. చాలా ప్రశాంతమైన వాతావరణంలో టెంపుల్ కూడా ఉంది, చాలా మంది కూడాను మరి అకేషనబుల్ గా దానికి అక్కడికి వెళ్తూ ఉంటారు. అలాగే ప్రతి ఏటా కళ్యాణ మహోత్సవాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఓకే అండి, మరి రమేష్ గారు ఆకాశవాణితో ఒక మంచి పుణ్యక్షేత్రం కోసం తెలియజేసినందుకు ధన్యవాదాలు. మీకోసం మంచి పాట వినిపిస్తున్నా, వినండి.

0: హలో, గుడ్ మార్నింగ్ సార్.
1: గుడ్ మార్నింగ్ రమేష్ గారు, ఎలా ఉన్నారు?
0: బాగున్నాం సార్, మీరు బాగున్నారా?
1: చాలా బాగున్నాం. ఈ రోజు ముచ్చట్లేంటి మనవి
0: సార్? ఈ రోజు మనకు ముఖ్యమైన అంశం ఏంటంటే,
1: చెప్పండి.
0: మనకు దగ్గరలో ఒక పుణ్యక్షేత్రం ఉంది సార్, వెంకటేష్ కని. మేము స్కూల్లో ఉన్నప్పుడు ఎక్స్కర్షన్ కానీ వెళ్లే వాళ్ళం సార్, వెంకటేష్ కని.
1: పిక్నిక్ అంటారు?
0: అవును సార్, అవునవును.
1: ఓకే,
0: అదే అక్కడికి పిల్లల్ని తీసుకెళ్లే వాళ్ళు సార్. వెంకటేష్ కని గుట్ట మీద ఉంటుంది సార్ దేవాలయం.
1: అవును, ఇప్పటికే ఉందిగా.
0: ఇప్పటికే ఉంది సార్, కానీ అప్పుడు కలగల ఆడుతూ ఉండేది. ఈ మధ్య వెళ్తే తెలిసింది సార్, అక్కడ మేము వెళ్ళినప్పుడు దేవాలయం ఎంత చక్కగా ఉంటుందంటే, మాకు ద్వారక తిరుమలలో ఉన్నట్టు సార్, గుట్ట మీద ఉంటుంది. పూల తోటలు, గులాబీ తోటలు అన్ని కూడా చాలా చక్కగా ఉండేది అన్నట్టు. అయితే ఉదయం నుంచి సాయంత్రం దాకా అక్కడే పాటలు పాడుతూ కథలు చెప్తూ చక్కగా హ్యాపీగా ఉండేవాళ్ళం సార్ ఒక రోజంతా. అటువైపు మనకి

ah.

0: பிரபலா
1: சைபால்
0: நடுவுல காமரா
1: சைபால்
0: வரத புள்ளா
1: சைபால்
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: ఇది పాటల పలకలు శ్రోతల ముచ్చట కార్యక్రమం. కార్యక్రమంలో మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో
5: సార్, గుడ్ మార్నింగ్.
4: గుడ్ మార్నింగ్ రాధాపాసి గారు, ఎలా ఉన్నారు?
5: బాగున్నా సార్, మీరు ఎలా ఉన్నారు?
4: ఫైన్, మేము చాలా బాగున్నాం. ఈరోజు కార్యక్రమంలో చాలా మంది ఎదురు చూస్తున్నారు రాధాపాసి గారు ఏ విషయాలు మాట్లాడతారా అనేసి.
5: కొత్తగూడెము బూర్ది గడ్డలో మహంకాళి అమ్మవారి కాళీమాతది అలా ఊరేగింపు ఉంది సార్.
4: ఊరేగింపు అంటే ఏ సమయంలో ఎక్కడ నుంచి ఎక్కడ వరకు చేస్తారు?
5: ఇప్పుడు కాళీమాత టెంపుల్ కాడ నుంచి మన గణేష్ టెంపుల్ దాకా సార్.
4: అవునా, మీరు పాల్గొంటున్నారు దాంట్లో?
5: పోతున్నా సార్, ఇప్పుడు వెళ్తా సార్.
4: ఎలా కండిషన్, ఎలా దాంట్లో పాల్గొనాలంటే ఊరేగింపులో బోనం చేయాలా?
5: అంటే మాకు బోనాలు లేవు సార్. మాకు మామూలుగా ఇక ఊరేగింపు భవానీ గారితో మేము కూడా రథం గుంజుతాము. ఇక బోనాలు ఉన్నోళ్ళు బోనాలు పట్టుకొని పోతారు సార్.
4: చాలా క్రౌడ్ గా ఉంటుంది అనుకుంటా, బాగా ఎక్కువ మంది వస్తారేమో.
5: చాలా మంది వస్తారు సార్. మళ్ళా ఎట్లా అంటే మేము సగం దూరం దాకా వెళ్ళి మళ్ళీ వచ్చి మళ్ళా నీళ్లు తీసుకుపోయి భవానీ గారు కాళ్ళు కడుగుతాం సార్. మేము ప్రతి సంవత్సరం అట్లనే జరుగుతుంది ఇక్కడ.
4: భవానీ మాల వేసుకున్న వాళ్ళు ఉంటారు కదా భక్తులు?
5: ఉంటారు సార్.
4: దీక్ష తీసుకుంటారు కదా 41 రోజులు?
5: కానీ ఇప్పుడు కాదు సార్, అది దసరా అప్పుడు.
4: దసరా అప్పుడు, ఇప్పుడు మరి ఇప్పుడు ఏమో దీక్ష తీసుకోరా?
5: ఏం తీసుకోవాలి, వేషాలు వేస్తారు. వేరే ఊరు నుంచి కాళీమాతది సార్ మన భవానీ గారు పిలిపిస్తారు, ఊరేగింపు చేసుకుంటే ఇక 3 అయితే సార్ మళ్ళా మాత ఇక్కడ వచ్చే వరకు.
4: అందరికి భోజనాలు ప్రసాదాలు ఉంటాయి అక్కడ?
5: అన్ని ఉంటాయి సార్. ఇవాళ పెడతారు, మళ్ళా ఆదివారం రోజు కూడా సార్ అక్కడ అందరికి భోజనాలు.
4: ఓకే, అంటే వచ్చే భక్తులంతా ప్రొద్దుటే వస్తారు కాబట్టి మళ్ళీ అందులో వాళ్ళు పాదయాత్ర చేయాల్సి ఉంటుంది కాబట్టి కొంత అలసిపోయి ఉంటారు. వారికి కొంత సేద తీరాలంటే వారికి ఆహారం కల్పించాలి. అవునా, రాధాపాసి గారు అందరికి అవకాశం ఇస్తారా రథం గుంజడానికి? ఏమైనా టికెట్ ఉంటుందా?
5: టికెట్ గిట్ట ఏమి ఉండదు. ప్రతి ఒక్కళ్ళకి ఈ అవకాశం రావాలని నేను చెప్తున్నా సార్.
4: మా శ్రోతలందరి పట్ల కాళీమాత యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకోండి. మరి ఈ రోజు పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమానికి మీరు ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. మీకోసం ఒక మంచి పాట వినిపిస్తుంది ఆకాశవాణి, వినండి.

0: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జిస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
2: అంజనా బీడీపీఎస్ కంప్యూటర్ ఎడ్యుకేషన్, నందిగామ.
3: గత 20 సంవత్సరాల నుండి ఎంతో మంది విద్యార్థులకు కంప్యూటర్ కోర్సులో శిక్షణ ఇస్తూ, ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాలలో మంచి అవకాశాలు కల్పిస్తూ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్ కి బాటలు వేస్తున్న సంస్థ అంజనా బీడీపీఎస్ కంప్యూటర్ ఎడ్యుకేషన్, నందిగామ.
2: వివరాలకు సంప్రదించండి
3: పెండ్లి వెంకట్రావు, సెల్ నంబర్ 8096113171.
4: హలో.
5: హలో, గుడ్ మార్నింగ్ సార్, బాగున్నారా?
4: గుడ్ మార్నింగ్, బాగున్నా. మీరు బాగున్నారా?
5: బాగున్నాం సార్. పాటలపల్లకి శుభాభివందనాలు.
4: శుభాభివందనాలు పాటలపల్లకి. మరి శుభాభివందనాలతో పాటు మాటలు కూడా కావాలి కదా.
5: చెప్తా సార్, ఇగో మొన్న మంగళవారం సార్ బాగా బ్రహ్మాండమైన వర్షం పడేది మా దగ్గర. చెరువులు, కుంటలు అన్నిటిని, వాగులన్నీ వారుతున్నాయి సార్. అయితే పోయిన సంవత్సరం సార్ మా దగ్గర ఒకటి సిరికొండ మండలకు పెద్ద బ్రిడ్జ్ ఉండే, అది తెగిపోయింది. అయితే తాత్కాలికంగా గవర్నమెంట్ ఏం చేస్తారు, 50 లక్షలు అని చెప్పి మట్టి పోసిండ్రు. అది మొత్తం కొట్టుకుపోయింది సార్. మొన్న
4: వరదకి అంటే పంచభూతాలు అనేటివి ఉంటాయి, వాటి యొక్క ప్రళయానికి ఏది కూడా అతీతం కాదు.
5: అయితే ఇప్పుడు ఏమైపోయింది సార్, బస్సు రోడ్ వచ్చేది మాకు మొత్తం బంద్ అయిపోయింది. ఇప్పుడు మా మండలికి బంద్ అయిపోయింది, పరేషాన్ లో ఉన్నాం పబ్లిక్ అంతా. రైతులకు మా ఊళ్ళో సంతోషం ఉన్నారు సార్. ఇప్పుడు
4: చెరువులన్నీ కూడా నిండుకుంటున్నాయి. భద్రాచలం దగ్గర కూడా మరి గోదావరి నీటి మట్టం సడన్ గా 9 అడుగులకు ఎక్కువ అయిపోయింది గతంతో ఉన్న దానికంటే కూడాను. రైతులందరూ అప్రమత్తంగా ఉండాలి, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే తుఫాను ప్రభావంతో వర్షాలు ఇంకా ఉన్నాయనేసి అంటుంది వాతావరణ శాఖ. దానికి సంబంధించి మనం కూడా సమాయత్తంగా ఉండాలి. అలాగే వ్యవసాయదారులు సంతోషపడుతున్నారు వారి పంట పొలాలను కాపాడుకునేందుకు. అలాగే పంట పొలాల్లో మురుగునీరు, వర్షపు నీరు ఎక్కడైతే నిల్వ ఉంటుందో దానివల్ల పంటలు దెబ్బతినే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది.

0: ఉంది.
1: అవును సార్, అదైతే కరెక్ట్. వాస్తవంగా సార్, అయితే గవర్నమెంట్ ఏమన్నది, ఈసారి వర్షాలే లేవని చెప్పిండ్రు, ఏదో మామూలు పంటలు వేసుకున్నారు, మా అదృష్టాలు మంచుకున్నాయి సార్, మా నిజామాబాద్ జిల్లాలో మా శ్రీకొండ మండలం మాత్రం.
0: లేవు అని కన్ఫర్మ్ గా చెప్పలేదు, ఉండకపోవచ్చు అన్నారు. ఎల్నినో ప్రభావం ఉంటుంది కాబట్టి రైతులంతా కూడా మరి జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళ పంటల పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని చెబుతుంది, అంతే తప్ప ఉండవు అని చెప్పట్లేదు.
1: అదే అదే, రావచ్చు రాకపోవచ్చు అని అన్నారు, దేవుడు వేయాలని అనుకోకుండా వచ్చింది, సంతోషపడుతున్నారు సార్.
0: ఓకే హనుమాన్లు గారు, మరి ఆకాశవాణికి ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. మీకోసం మంచి పాట వినిపిస్తున్నా, వినండి.

0: జీబీ మాల్ ఫ్యాషన్ పరవళ్ళు ఖమ్మం టు భద్రాద్రి ఈ ఆగస్ట్ 1న మెగా లాంచ్ మన భద్రాచలంలో మీ చేతుల మీదుగా అత్తిరిపోయే ప్రారంభ ఆఫర్లను మిస్ కాకండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ రోడ్ భద్రాచలం. జీబీ మాల్ ఫ్యాషన్ పరవళ్ళు ఖమ్మం టు భద్రాద్రి ఈ ఆగస్ట్ 1న మెగా లాంచ్ మన భద్రాచలంలో మీ చేతుల మీదుగా అత్తిరిపోయే ప్రారంభ ఆఫర్లను మిస్ కాకండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ రోడ్ భద్రాచలం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు ఓటర్స్ డాట్ ఈసీఐ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ లో

0: నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: హలో.
2: హలో సార్, నమస్కార్.
1: నమస్కార్, ఎవరు, ఎక్కడి నుంచి?
2: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమానికి కీర్తి రాజ్ కుమార్, ఆదర్శ నగర్, నిజామాబాద్ నుంచి సార్.
1: నమస్తే నమస్తే రాజ్ కుమార్ గారు.
2: సార్,
1: మీ పేర్లోనే కీర్తి ఉంది, అంటే మీరు చాలా ఉన్నతంగా ఉంటారనేసి అర్థమవుతుంది.
2: థ్యాంక్ యూ సార్.
1: ఏం చేస్తుంటారు రాజ్ కుమార్ గారు?
2: నేను రెడీమేడ్ గవర్నమెంట్ లో వర్క్ చేస్తాను సార్. 63 సంవత్సరాలు.
1: 63 సంవత్సరాలు మీ వయస్సు?
2: అవును సార్.
1: ఓకే, మరి రిటైర్మెంట్ తీసుకున్నారా, చేస్తున్నారా?
2: ఇంటికాడ ఉంటే బోర్ అయిపోతాం సార్. ఆలోచనలు వస్తాయి, అందుకనే నలుగురితో కలిసి తిరగటం నాకు అలవాటు సార్.
1: ఓకే,
2: చెప్పాలనుకున్న విషయం ఏమిటంటే సార్, పొదుపు గురించి చెప్పాలనుకుంటున్నాను సార్. మొన్నటి వరకు మనము నీళ్లు లేవు, వర్షాలు లేవు అని బాధపడ్డాం సార్.
1: అవును.
2: ఇప్పుడు మనకు సఫిషియెంట్ గా వర్షాలు కురుస్తున్నాయి. మనం దాన్ని ఒడిసి పట్టుకొని ఇంకుడు గుంతలు గాని ఇంకా ఏదైనా సౌరశక్తిది గాని జాగ్రత్త పెట్టుకుంటే ముందు తరాలకు ఉపయోగం వస్తుంది సార్.
1: అవును.
2: అలాగే ఇంధనాన్ని కూడా కొద్దిగా పొదుపుగా వాడాలి సార్.
1: ఇంధనాన్ని పొదుపుగా వాడాలి, ఖచ్చితంగా.
2: డబ్బును కూడా పొదుపుగా వాడుకొని మెయింటైన్ చేయాలి. మనం పెద్దవాళ్ళము, పిల్లలకు చెప్పాలి సార్. చెప్తా ఉంటే వాళ్ళకు కూడా తెలుస్తుంటది. అందుకే నా ఆలోచన మీ ముందు ఉంచాను సార్.
1: బాగుందండి. మరి ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలి, పొదుపుగా ఉండాలి. అటు కరెంట్ అయితేనేమి, ఇటు వాటర్ అయితేనేమి, డబ్బులు అయితేనేమి, ఏదైనా కూడా పొదుపుగా వాడుకుని పొదుపుగా ఉంటే ముందు తరాలకి మనం కొంత వనరులు మరి తీసుకెళ్లిన వాళ్ళం అవుతాం. ఓకే అండి, మరి ఆకాశవంతో మాట్లాడేందుకు ధన్యవాదాలు. మీకోసం మంచి పాట వేస్తున్నాం, వినండి.

0: హలో,
1: హలో, నమస్తే సార్.
0: నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేశారు? ఇది పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమం.
1: నా పేరు చిలకలారణ సార్, సీతనగర్ నుంచి కాల్ చేస్తున్నా.
0: అరుణ గారు,
1: చెప్పండి సార్.
0: వాతావరణం మంచిగా ఉంది, వర్షాలు పడుతూ ఉన్నాయి.
1: అవును సార్.
0: ఏం పని చేస్తున్నారు ఇప్పుడు?
1: ప్రస్తుతానికి అయితే కాకరకాయలకు వస్తున్నాం సార్.
0: కాకరకాయ

0: వస్తున్నారు.
1: అవును సార్.
0: కాకరకాయల్లో చాలా రకాలు ఉంటాయి, పొడు కాకరకాయలు ఉంటాయి, పొట్టి కాకరకాయలు ఉంటాయి, అలాగే బోడ కాకరకాయ అంటాం మనం, ఇవన్నీ చాలా ఉంటాయి కదా. మీరు ఏ రకాలు ఎక్కువగా పండిస్తూ ఉంటారు?
1: ఇవే సార్, ఎక్కువ చేదు కాకరకాయలు, బోడ కాకరకాయలు, రెండు రకాలు సార్.
0: కానీ కంచె కాకరకాయలు చాలా బాగుంటాయి కదా, బోడ కాకరకాయ పెద్దగా ఉంటుంది.
1: అన్ని ఇత్తనాలే కదా సార్, ఇప్పుడు బయట తీసుకొచ్చి పెడుతున్నారు కదా సార్.
0: అవునవును,
1: వేరే కొనుక్కొచ్చి పెడుతున్నారు. చిన్నతనంలో ఎక్కడైనా మంచిగా అసలు అవి వండుకుంటే ఆ టేస్ట్ వేరుండే సార్, ఆ టేస్ట్ ఇప్పటికి రాదు.
0: ఆ టేస్ట్ ఇప్పటికి రాదు అని ఎందుకు అనుకుంటున్నారు?
1: ఎందుకంటే మందులు కొడుతున్నారు కదా సార్. అట్లా ఎందుకు ఉంటుంది టేస్ట్ అంటే, అప్పట్లో కొంచెం మంచిగా ఉండేది ఏదైనా, కానీ ఇప్పుడు మందుల వల్ల ఉన్న టేస్ట్ పోతుంది. అసలు మందులు ఎక్కువైతే పండక సరిగా పంట వానలు టయానికి లేక సరిగా అదునుగా పడక దాని వల్ల సార్.
0: కానీ ఆర్గానిక్ ఫార్మింగ్ చేయమంటున్నారు కదా, ఎక్కువగా ఆర్గానిక్ ఫార్మింగ్ చేయండి, ఎక్కువగా పంటలు తీయండి అంటున్నారు. రైతులు కూడా చాలా మంది చేస్తున్నారు కదా.
1: అవును సార్, చేసి కదా చేస్తూనే ఉన్నారులే, గానీ దీని తోడు టయానికి వాన పడాలి కదా సార్.
0: టయానికి వాన పడాలి, అప్పుడు మనకి దిగుబడి కూడా మనకున్న రీతిలో వస్తాయి. ఓకే అండి, మరి ఆకాశవాణితో మాట్లాడిన ధన్యవాదాలు. మీకోసం మంచి పాట వినిపిస్తున్నా, వినండి.

0: హలో
1: సార్ నమస్తే సార్
0: నమస్తే అండి, మీ పేరు ఎక్కడ నుంచి కాల్ చేశారు?
1: సార్ నా పేరు యాహూ పాషా సార్, నేను కొత్తగా నుంచి మాట్లాడుతున్నాను సార్. బాగున్నారా సార్?
0: చెప్పండి, ఎలా ఉన్నారు? మేము బాగున్నాం
1: సార్. ఇవాళ ముచ్చట ఏంటంటే సార్, ఇవాళ రేంజర్ల దినోత్సవం ఉందండి సార్. ఈ సందర్భంగా మనకు ఫారెస్ట్ రేంజర్ గారిని గుర్తు చేసుకోవడం కోసం నా ముచ్చట చెప్దామని ఫోన్ చేశారు.
0: వావ్, రేంజర్ దినోత్సవం ఈరోజు.
1: అవును సార్.
0: మరి అటవీ ప్రాంతాన్ని కాపాడుకోవడం, వన్యప్రాణులను సంరక్షించడం అనేది వాళ్ళ యొక్క డ్యూటీ.
1: అవును సార్. అవునండి.
0: మీకు వారితో ఉన్న అనుబంధం ఏంటి?
1: అనుబంధం అంటే సార్, నాకు కుదరడం, నేను బిల్డింగ్ పెయింటింగ్ వర్క్ చేస్తాను సార్. అయితే ఈ సందర్భంగా నాకు ఒక సార్ ఇంట్లో మేము వర్క్ చేసినప్పుడు రేంజర్ గారు బిల్డింగ్ పెయింటింగ్ చేసినప్పుడు సార్ ద్వారా నాకు పరిచయం ఏర్పడింది సార్. అయితే ఈ సార్ కి రేంజ్ మనకు చంద్రగొండ మండలంలో సార్ డ్యూటీ అండి. అయితే సార్ వాళ్ళ బిల్డింగ్ వర్క్ అయిపోయిన తర్వాత వాళ్ళది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున ఒక బిల్డింగ్ ఉంది చేయాలనేసి నన్ను తీసుకెళ్లారు సార్ అక్కడికి. అయితే ఇక్కడ మన కొత్తగా నుండి చంద్రగొండ అక్కడ నుంచి వాళ్ళ బిల్డింగ్ రేంజర్ వాళ్ళ బిల్డింగ్ ఎక్కడంటే అడవుల మధ్యలో ఉంటుందండి. అంటే వాచ్ టవర్ లాగా నిర్మించారన్నట్టు అక్కడ. ఆ బిల్డింగ్ వర్క్ కోసం నన్ను తీసుకెళ్లారండి ఇక్కడ నుంచి. అయితే ఆ సందర్భంగా సార్ తోటి నాకు మంచి పరిచయం, అలాగే సార్ తో అనుబంధం అనేది కూడా చాలా మంచిగా ఏర్పడింది సార్.
0: ఏదైనా ఒక అధికారితో పరిచయాలు అనేది సవ్యంగా ఉన్నంత కాలం బానే ఉంటుంది కదా?
1: అవును సార్. అయితే సార్ సార్ స్వయంగా తన కార్ లో మమ్మల్ని తీసుకెళ్లారండి. ముగ్గురు వెళ్లేవారు రోజు ఉదయం మమ్మల్ని ఇక్కడ పికప్ చేసుకుని సార్ వాళ్ళ ఆఫీస్ కాడ దింపితే అక్కడ నుంచి వాళ్ళ జీప్ లో ఫారెస్ట్ లోపలి దగ్గర దగ్గర ఒక 5-6 కిలోమీటర్ల లోపల ఉంటుంది సార్ మెయిన్ సెంటర్ నుంచి లోపలికి.
0: ఫారెస్ట్
1: 12 గుట్టలు ఉంటాయి సార్, ఆ గుట్టల మధ్యలో అది వాచ్ టవర్ కట్టారండి. అయితే అక్కడ వర్క్ కోసం మమ్మల్ని తీసుకెళ్లారు సార్. మాతో చాలా మంచిగా మాట్లాడడం చేయడంగా ఉండేది. ఇందులో ఒక చిన్న అపశృతి ఏంటంటే సార్, సార్ చెప్పారు ఈ సందర్భంగా నా తరపున సార్ కు ఘనం ఇవ్వాలి సార్. ఈ రోజు ముచ్చట చెప్పడానికి కూడా కొంచెం నాకు బాధగానే అనిపిస్తుంది, కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి సార్. ఎందుకంటే సార్ అంత మంచిగా మాతో ఉండేవారు, వర్కర్లతో కానీ సార్ తో ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేసుకుంటున్నాను సార్.
0: ఏదైనా కూడా మరి అట్లాంటి ఆఫీసర్స్ విధుల్లో మరి ప్రాణాలు కోల్పోవలసిన సందర్భాలు ఏర్పడ్డాయి
1: తరఫున కూడా సార్కి అవార్డు కూడా వచ్చింది.
0: ఓకే అండి, మరి అలాంటి వ్యక్తుల యొక్క సేవలు మనం ఎప్పటికీ కూడా గుర్తు చేసుకోవాలి. మరి ఈరోజు మరి రేంజర్స్ దినోత్సవం సందర్భంగా ఆ వ్యక్తిని మీరు గుర్తు చేసినందుకు ధన్యవాదాలు. మీకోసం ఒక పాట వినిపిస్తుంది ఆకాశవాణి, వినండి.
1: థ్యాంక్ యూ సార్.

0: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాథ్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: హలో,
4: నమస్తే సార్.
3: నమస్తే అండి, మీ పేరు ఎక్కడ నుంచి?
4: సార్, నంద్యాల జిల్లా బారముక్ల నుండి ఎఫ్ఎంఎస్ సర్దార్ సార్. బాగున్నారు సార్?
3: బాగున్నాం, బాగున్నాం. చెప్పండి, ఈ రోజు పాటల పల్లకిలో శ్రోతల ముచ్చటికి కనెక్ట్ అయ్యారు, మీరు ఏం విషయం చెప్తారు?
4: సార్, మా గ్రామం గొప్పతనాన్ని గురించి 2 మాటలు చెప్తా సార్.
3: చెప్పండి.
4: ఎట్లంటే సార్, మా గ్రామం పేరు బాణముక్కర సార్. పూర్వము బాణముక్కిరగా పిలిచేవారు. బాణముక్కిర అంటే శ్రీశైల బ్రహ్మరామ గారికి మా గ్రామం నుంచి అమ్మవారికి పసుపు కుంకుమ ముక్కు పుడక తీసుకుపోయి మా గ్రామస్తులు అర్చకులు కాలి నడకతో పోయి అక్కడ పూజ, ఫస్ట్ పూజ చేసేవారు. 400 సంవత్సరాల కిందటి మాట సార్. అట్లా చేసేవారు. అప్పుడు బాణముక్కిరగా వెలిచింది. తర్వాత బాణుడు అంటే ఉదయించే సూర్యుడు కాబట్టి అభివృద్ధి బాటలేకి ఇక్కడ రైతాంగం ఎక్కువ ఉంటది సార్ మా గ్రామంలో. బాణుడు అనేందుకు బాణముక్కలుగా పిలిచబడింది సార్ గ్రామం. మంచి పంటలు పడుతున్నాయి కాబట్టి బాణముక్కల బంగారు గడగా వెలిచింది ఒక మారు. 24 పల్లెలకు రేపల్లెగా మలిచింది.
3: ఇదంతా మీకు స్టోరీ ఎలా తెలుస్తుంది? అలాంటి గ్రామంలో ఒకరి నుంచి ఒకరికి ఎలా పాస్ ఆన్ అవుతూ ఉంటుందా?
4: సార్, అవును సార్, అది శాసనాలు ఉన్నాయి సార్ మా గ్రామంలో. శాస్త్రం ఉంది, వాళ్ళు పెద్దవారు కాడ నుంచి నేను తీసుకున్నాను ఇది కొంత. అట్లా బాణముక్కిరగా వెలిచి, బాణముక్కల బంగారిగడ వెలిచి 24 పల్లెలకు రేపల్లెగా మర్చి అన్ని రకాల కూరగాయలు గాని ఉల్లిగడ్డ, ఎల్లిపాయ, చెరుకు, సీన్చోట్లు అన్ని రకాలుగా పండించిన గ్రామమే ఈ గ్రామం సార్.
3: ఓకే, అక్కడ ఉన్నటువంటి ప్రధానమైన ఈవెంట్స్ ఏంటి, ఏమేమి జరుగుతాయి ఉత్సవాలు సంవత్సరంలో?
4: ఉత్సవాలు అంటే సార్ ఇక్కడ మాకేముందంటే, మామూలుగా దసరా బాగా జరుపుకుంటాము, శ్రీరామనవమిని బాగా అందరు కలిసి మెలిసి బాగా చేసుకుంటాము. ఇక్కడ ఏముందంటే సార్, ఒక స్పెషల్ మా గ్రామంలో దసరాకు అందరు కలిసి మెలిసి పోతాము. అక్కడ జిమ్మి చెట్లు 5 ఉన్నాయి సార్, పంచపాండవులు లాగా 5 ఉన్నాయి. కానీ నా వయసు కూడా 62, మా చిన్నతనం నుంచి అవి చెట్లు ఒకే వయసు ఒకే లావు ముసిల్తనం లేదు సార్. దానిలో ఎప్పుడు చాలా సింగారంగా ఉంటాయి ఆ చెట్లు. అది ఒక స్పెషల్ మా గ్రామానికి. ప్రతి వాళ్ళు కూడా వచ్చి చూసిపోతుంటారు సార్.
3: ఓకే, ఇదంతా ఒక ఎత్తు అయితే మరి అక్కడ

0: అంటే యువకుల డెవలప్మెంట్ కోసం అంటే విద్యా సౌకర్యాలు అలాగే ఆరోగ్య సౌకర్యాలు హాస్పిటల్స్ ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయా మరి?
1: ఉన్నాయి సార్, గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, మనకు స్కూల్స్ కూడా 2 స్కూల్స్ ఉన్నాయి, అన్ని రకాలుగా ఉంది. ఇంకోటి ఏంటంటే సార్, ఇంకొక స్పెషల్ ఏమంటే మా గ్రామంలో కాశీశ్వర దేవాలయం అని ఉంది సార్, అది 400 సంవత్సరాల కిందట యలవరాజు అని కట్టించారు సార్. ఆయన చాలా భక్తుడు, అప్పుడు కాశీ నుంచి రాళ్ళు తెప్పించారు, లావలావు రాళ్ళు తెచ్చి ఆ కట్టడము వేరే ఉంది, ఆ కంపౌండ్ ఆ చెట్లు చాలా చూడదగ్గగా ఉంటది సార్. ఆ దేవాలయము ఇప్పటికి వన్నే తగ్గలేదు, చెక్కు చెదరలేదు సార్, చాలా చూడదగ్గా ఉంటది. ప్రతి వారు కూడా అంటే ఇక్కడ రుద్రకోడు తర్వాత ఇక్కడ దేవస్థానాలు అందరు కూడా వచ్చి అప్పుడప్పుడు చూసిపోతుంటారు సార్.
0: ఓకే, అప్పుడున్నటువంటి శిలా కట్టడాలన్నీ కూడాను డైరెక్ట్ గా రాళ్ళనే ఒకరాయిని పేర్చి కట్టడాలు చేశారు అప్పుడు?
1: అవును సార్, అవును సార్.
0: వాటికి పెయింటింగ్ అవసరం లేదు, మెయింటెనెన్స్ కూడా అవసరం లేదు,
1: అది వన్నే తగ్గలేదు, చెక్కు చెదరలేదు.
0: అలాగే ఉంటాయి అవి, ఇప్పటికే అలాగే ఉంటాయి, ఇంకా అవి ఇంకా మంచిగా షేన్ అవుతూ ఉంటాయి రాను రాను.
1: సార్ ఈ వర్షానికి దానికి ఎండకు అనుకోండి, అది చాలా చూడదగ్గగా బాగుంటది సార్. అదే సార్ మా గ్రామం చరిత్ర అంటే చాలా గొప్ప విషయం సార్.
0: ఓకే అండి, మరి మీకోసం మంచి పాట వినిపిస్తున్నా, వినండి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: జీబీ మాల్ ఫ్యాషన్ పరవళ్ళు ఖమ్మం టు భద్రాద్రి. ఈ ఆగస్టు 1 మెగా లాంచ్ మన భద్రాచలంలో మీ చేతుల మీదుగా. అత్తిరిపోయే ప్రారంభ ఆఫర్లను మిస్ కాకండి. HDFC బ్యాంక్ రోడ్, భద్రాచలం. జీబీ మాల్ ఫ్యాషన్ పరవళ్ళు ఖమ్మం టు భద్రాద్రి. ఈ ఆగస్టు 1 మెగా లాంచ్ మన భద్రాచలంలో మీ చేతుల మీదుగా. అత్తిరిపోయే ప్రారంభ ఆఫర్లను మిస్ కాకండి. HDFC బ్యాంక్ రోడ్, భద్రాచలం.
2: హలో అండి, నమస్తే అండి.
3: నమస్తే అండి.
2: నున్నా నుంచి శోభారాణి గారు, ఎలా ఉన్నారు?
3: బాగున్నామండి, మీరు బాగున్నారండి?
2: చాలా బాగున్నాం, ఎందుకంటే వాతావరణం అనుకూలంగా ఉంది. చాలా చక్కటి వాతావరణం, సన్నటి వర్షం పడుతూ ఉంది. మరి ఇంత చక్కటి వాతావరణం ఉన్నప్పుడు హాయిగా ఆనందంగా మనం పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం.
3: అవునండి, ఎన్నాళ్ళ వేసిన హృదయం అంటూ మరి దర్శకులందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఉన్నారు. ఎందుకంటే పంటలు వేయాలి అంటే కంపల్సరీ వర్షం కావాలి.
2: అవును,
3: మరి ఈ వర్షానికై ఎదురు చూస్తున్న రైతన్నలందరికీ కూడా ఎంతో ఆనందకరమైన విషయం అండి. ఈ వర్షంతో తొలకరి జల్లులు కురుస్తున్నాయి కాబట్టి అందరూ పంటలు వేసుకుంటారు. అట్లా ఎంత ఉత్సాహంతో అయితే ఈ రోజున వాళ్ళు నాటుతున్నారో అంతే ఉత్సాహంతో వాళ్ళకి మంచి ఫలాలు కూడా రావాలని కోరుకుంటున్నామండి.
2: మంచి విషయం అండి, మరి రైతులంతా కూడా బాగుంటేనే మనం బాగుంటాం. అలా ఆర్థికంగా కూడా వాళ్ళు నిలదొక్కున్నప్పుడే మనం కూడా నిలదొక్కుకోవచ్చు. 4 పైసలు కూడా మరి సంపాదించుకునే వెసులుబాటు రైతులకు కూడా కలగాలి, వాళ్ళకి పంటల దిగుబడి కూడా రావాలి, ఎటువంటి ఉపద్రవాలు సంభవించకుండా ఉండాలి
3: నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే రైతు బాగుంటేనే మన కడుపు నిండుతుందండి.
2: అవును,
3: ఎందుకంటే ఈ రోజున రైతులందరూ కూడా వాళ్ళకి తగిన ఆదాయం రావటం లేదని వాళ్ళు కూడా పొలాలన్నీ అమ్మేసుకుని సొమ్ము చేసుకుంటున్నారండి. రైతన్నలందరూ ఇలాగే చేస్తే ముందు ముందు పంటలనేవి పండవు, పంట పొలాలే ఉండవు. మనకి కడుపు నిండడానికి ఎందులనేవి మనకు ఉండవండి.
2: శోభారాణి గారు
3: చెప్పండి,
2: ఇప్పుడు ఇది ఎంతవరకు నిజమో అబద్ధమో తెలియదు కానీ మనకి అప్పుడప్పుడు బజార్లో ఇప్పటికే మోసాలు జరుగుతూ ఉన్నాయి. ప్లాస్టిక్ రైస్, ప్లాస్టిక్ పప్పు దినుసు కూడా వచ్చేసాయి. ఇవన్నీ కూడా మనం భవిష్యత్తులో వాడాల్సిన సందర్భాలు కూడా వస్తాయేమో. ఏది అసలు ఏది నకిలిని గుర్తుపట్టలేని పరిస్థితి ఇప్పటికే మనం కొని తెచ్చుకుంటున్నాం.
3: ఇప్పటికే మనం చాలా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నామండి కాలుష్యం వల్ల. ఈ తినే ఆహారం ఇంకా పూర్తిగా ప్లాస్టిక్ బియ్యం నిండి ఏమైపోతామండి.
2: అవును, అందుకోసమే రైతులను మనం ప్రోత్సహించాలి, రైతులను మనం గౌరవించాలి, ముఖ్యంగా
3: గౌరవించాలండి.
2: ఓకే అండి శోభారాణి గారు, చాలా చక్కగా రైతుల కోసం మనం కూడా సపోర్ట్ చేద్దాం. మరి మీకోసం మంచి పాట వినిపిస్తున్నాం, వినండి.

0: సింగపూర్ సార్. నా పేరు ప్రణీత్ సార్.
1: ప్రణీత్ ఏం చేస్తుంటారు మీరు
0: సార్? ఇప్పుడు జాబులు పడ్డాయి కదా సార్, కానిస్టేబుల్ ఎస్ఐ పోస్టులు పడ్డాయి కదా సార్.
1: అవును.
0: అయితే చదువుకున్న పిల్లలకి ఇప్పుడు ఉద్యోగాల అవకాశాలు కల్పించారు సార్ ప్రభుత్వం. డిగ్రీ ఇంటర్ చదువుకున్న పిల్లలకి అవకాశం కల్పించారు సార్ గవర్నమెంట్ ఇప్పుడు.
1: ఓకే, మరి చెప్పండి మన ఈ కార్యక్రమంలో దాని విషయం ఏంటి?
0: విషయం అంటే సార్, ఇప్పుడు చదువుకున్న 2-18 సంవత్సరాల్లో పిల్లలు అందరూ ఉద్యోగాలు పెట్టుకోవాలని.
1: మీరేం చేస్తుంటారు
0: సార్? మేము ఐటీఐ చేశాం సార్, అప్రెంటిస్షిప్ పెట్టుదాం సార్.
1: ఓకే, మరి కానిస్టేబుల్ ఉద్యోగానికి మీరు అర్హులే కదా.
0: ఇంటర్ చేయలేదు సార్. నేను
1: ఇంటర్మీడియట్ ఉండాలా కానిస్టేబుల్ ఉద్యోగానికి?
0: ఇంటర్ కావాలి సార్.
1: ఓకే, ఎస్ఐ ఉద్యోగానికి డిగ్రీ ఉండాలా?
0: మీ
1: సింగపూర్లో మరి ఎంత మందిని ప్రోత్సహిస్తున్నారు ఇలా ఉద్యోగాలకు అప్లై చేసుకోండి, కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగాలకని?
0: గ్రూప్ లో పెట్టాం సార్ అందరికి కూడా.
1: మీ ఊర్లో ఎవరైనా ఉన్నారా గవర్నమెంట్ ఉద్యోగస్తులు?
0: ఉన్నారు సార్, ఒక 3-4 ఉన్నారు సార్.
1: 4-3 ఉన్నారు. మరి వాళ్ళని చూసేనా మిగతా వాళ్ళు కూడా ఉద్యోగాలు కొట్టాలి అనే తలంపుతో ముందుకు సాగాలి కదా.
0: అవును సార్.
1: ఓకే ప్రణీత్ గారు, శ్రోతలంతా కూడాను మరి

0: ఉండాలా.
1: అవును
0: మరి
1: సార్.
0: మీ సింగపూర్ పాలెంలో మరి ఎంతమందిని ప్రోత్సహిస్తున్నారు ఇలా ఉద్యోగాలకు అప్లై చేసుకోండి, కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగాలకని?
1: గ్రూప్ లో పెట్టాం సార్ అందరికి కూడా.
0: మీ ఊర్లో ఎవరైనా ఉన్నారా గవర్నమెంట్ ఉద్యోగస్తులు?
1: ఉన్నారు సార్, ఒక ముగ్గురు నలుగురు ఉన్నారు సార్.
0: నలుగురు ముగ్గురు ఉన్నారు, మరి వాళ్ళని చూసేనా మిగతా వాళ్ళు కూడా ఉద్యోగాలు కొట్టాలి అనే తలంపుతో ముందుకు సాగాలి కదా.
1: అవును సార్.
0: ఓకే ప్రణీత్ గారు, శ్రోతలంతా కూడాను మరి ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే ఉద్యోగాల ప్రకటన చేసిందో దానికి అనుకూలంగా అందరు కూడా యువకులు అప్లై చేసుకోవాలి, ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు అనేసి ప్రణీత్ గారు కోరుకుంటున్నారు. మరి మీకోసం మంచి పాట వినిపిస్తున్నా, వినండి.

0: హలో
1: హలో నమస్తే, గుడ్ మార్నింగ్ సార్.
0: నమస్తే మేడం, మీ పేరు, ఎక్కడ నుంచి కాల్ చేశారు?
1: నా పేరు నూర్జహాన్ సార్, కొత్తగూడెం బర్మా క్యాంప్ నుంచి మాట్లాడుతున్నా సార్.
0: నూర్జహాన్ గారు, ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి మీరు మీ చుట్టూ పరిసర ప్రాంతాన్ని రక్షించుకోవడానికి, మీ పిల్లల్ని కాపాడుకోవడానికి, ముఖ్యంగా మలేరియా డెంగ్యూ లాంటి జ్వరాలు రాకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు
1: సార్? ఎలాంటి జాగ్రత్తలు అంటే సార్, పిల్లలకు కూడా కొంచెం జాగ్రత్త తీసుకోవాలంటే సార్, వాళ్ళకు కూడా మంచి ఫుడ్ కూడా పెట్టాలి. వాళ్ళకి దోమలు కరవకుండా మనము దోమతెర కానీ ఇలాంటి పాటించుకోవాలి. అలాగే ఇంట్లో కూడాను రోజు శుభ్రత అనేది చేసుకోవాలి. వాటర్ వేడి చేసుకొని బాటిల్ లో పోసుకొని అవి కూడా మనం తాగుతూ ఉండాలి. పాలల్లో పసుపు వేసుకొని కూడా తాగుతూ ఉండాలి సార్. అలాంటి మనం చేస్తే కొంచెం మనకు కూడా హెల్దీగా ఉంటది, మనకు జ్వరాలు కానీ అలాంటివి రాకుండా ఉంటాయి సార్. మెయిన్ గా మనకి దోమలు రాకుండా చూసుకోవాలి సార్.
0: దోమలు రాకుండా చూసుకోవాలంటే మనం ఎప్పటికప్పుడు

0: శుభ్రం చేసుకుంటూ ఉండాలి,
1: ఇల్లు శుభ్రం చేసుకోవాలి, అలాగే గ్యాస్ ఉన్నా కానీ చల్లుతూ ఉండాలి. ఇక్కడ కొంచెం చెత్త లాగట్లేదన్నా కనబడ్డా కూడా అక్కడ గ్యాస్ మీద చల్లుకోవాలి. నేనైతే ఇది యాప ఆకులు ఉంటాయి కదా సార్, యాప ఆకులతోటి కూడా నేను పొగ బాగా చేస్తుంటాను సార్, దాంతో కూడా దోమలు అనేది రాకుండా చూసుకుంటాను సార్.
0: ఓకే ఓకే, చాలా చక్కటి సలహాలు అందించారు ఆకాశవాణి ద్వారా. మరి మీకోసం మంచి పాట వినిపిస్తుంది ఆకాశవాణి, వినండి.

0: హలో
1: సార్, గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్. మీ పేరు, ఎక్కడ నుంచి చేశారమ్మా?
1: మంచిరేని జెన్నీ సార్, సుయాత్నర్ మండలం సింగభూపాలెం గ్రామం సార్.
0: ఓ జెన్నీ గారు, సింగభూపాలెంలో వాటర్ లెవెల్స్ పెరిగాయా?
1: పెరిగాయి సార్. మొన్న చెరువులో కొన్ని నీళ్ళు వచ్చాయి, నీళ్ళు వచ్చి కొన్ని చేపలు కూడా పడ్డాయి సార్.
0: చేపలు వేస్తారా? వాటిని ఎలా చేస్తారు సింగభూపాలెంలో?
1: చెరువులో కొంచెం వాగాలుగా వస్తాయి సార్, ఆ చెరువులో చేపలు జంప్ అయ్యి బయటకు వస్తాయి సార్. అవి మరి అలా వలలు కట్టిన వాగు ఎక్కువైనప్పుడు ఇంకా చాలా పైకి వెళ్ళిపోతాయి సార్. అట్లా ఏదో ఈ వాగులో వీళ్ళు పొద్దున పోయి సాయంత్రం దాకా నీళ్ళల్లో ఉంటే ఒకటి రెండు అలా పడతాయి సార్.
0: అవును, ఏదైనా ఆ రోజు కూరకే అవుతాయి.
1: కూరకెళ్తాయి. ఒకవేళ ఎక్కువ బాగా వస్తే కొంచెం కొంచెం ఎక్కువే పడతాయి సార్. కొర్రమేళ్ళ లాంటి ఫస్ట్ టైం గా వాటర్ ఎక్కువ కొర్రమేళ్ళే పడతాయి సార్.
0: ఓకే జన్ని గారు, మరి ఈ రోజు ముచ్చట ఏంటి మన శ్రోతలతో?
1: ముచ్చటంటే సార్, వర్షాలు పడుతున్నాయి కొంచెం. ఇప్పుడే రైతులు మొక్కల కలకల్ కొంచెం ఈ వారం నుంచి వర్షాలు మంచిగా ఉన్నాయి సార్. కొంచెం మందులు కొట్టుకోవడం, మందులు వేసుకోవడం మంచిగా ఉంది సార్. రైతులు ఇన్ని రోజులు వర్షాలు ఉంటాయి లేవని, ఇంకా కొంచెం ఎక్కువ మంచిగా పడితే చెరువు కింద నాట్లు పడితే బాగుంటది సార్.
0: నాట్లు పడితే బాగుంటుంది. వాతావరణం కూడా కొంత అనుకూలించాల్సిన సందర్భం ఉంది, ఎందుకంటే ఎల్నినో ప్రభావం ఉంటుందనేసి భయపడ్డాము. మరి దాని ప్రభావం ఉంటుందో తెలియదు, కానీ ప్రస్తుతానికైతే వాతావరణంలో మార్పులు వచ్చేసి కొంత వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి. ఏదైనా రైతు అధికారులు, వ్యవసాయ అధికారుల యొక్క సలహా సూచన మేరకు వ్యవసాయం చేస్తే నష్టపోయే సందర్భాలు తక్కువ ఉంటాయి. ఓకే జెన్ని గారు, మరి చక్కగా ఆకాశవాణితో మాట్లాడినందుకు ధన్యవాదాలు. మీకోసం మంచి పాట వినిపిస్తున్నా, వినండి.

0: హలో,
1: హలో, గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్ అండి. మిత్రమా, మీ పేరేంటి? ఎక్కడి నుంచి కాల్ చేశారు?
1: సాయం పోలయ్య, ఆళ్ళగడ్డ, నంద్యాల జిల్లా సార్.
0: నంద్యాల నుంచి పోలయ్య గారికి స్వాగతం పలుకుతూ ఉంది ఆకాశవాణి. పోలయ్య గారు, మరి అక్కడ వర్షం పడుతుందా?
1: లేదు సార్, దాని గురించి చెప్పడానికి నేను ఫోన్ చేశాను.
0: చెప్పండి.
1: ఈ వాతావరణం అనేది వర్షాలు ఇంకా మాకు తగలేదు సార్. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. వర్షాలు లేక బోర్ల కింద చేసుకున్న పంటలకు నీళ్లు లేక వాతావరణంలో మార్పుల వల్ల ఈ నీళ్లు వర్షం రాక నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారు. చేసుకునే పంటలకు కూడా, వర్షాధార పంటలకు కూడా నీళ్లు లేక ఇంకా వేయలేదు. దీని కారణం అంతా మనం చేసుకున్న స్వయం ప్రకృతి అపరాధమే. ఎందుకంటే మనము ఈ వాతావరణాన్ని కాలుష్యం చేయడము, చెట్లు నరికేయడము, చెట్లు నాటుకుని పోవడము, భోజన పొర తగ్గిపోవడము, ఇలా మనం చేసిన పని వల్ల ఈ వాతావరణం మార్పుల వల్ల మనకు వర్షాలు పడటం లేదు. అందుకని మనము ఈ వాతావరణాన్ని కలుషితం చేయకుండా ప్లాస్టిక్ నిర్మూలించి పరిసరాలు పరిశుభ్రంగా పెట్టుకొని చెట్లు నాటి మనం అన్ని విధాల వాతావరణానికి సహకారం అందిస్తే సకాలంలో వాతావరణంలో మార్పుల వల్ల భోజన పొర బాగుండి మనకు వర్షాలు సకాలంలో పడతాయి, రైతులు పంటలు బాగా పండించుకుంటారు, అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉంటారని నేను తెలియజేస్తున్నా సార్.
0: ఓకే అండి పోలయ్య గారు, మరి రైతులు అంతా కూడాను పర్యావరణాన్ని కాపాడుకున్నప్పుడు భవిష్యత్తులో సకాలంలో వర్షాలు పడే అవకాశం ఉంటుందనేసి తెలియజేసినందుకు ధన్యవాదాలు. మీకోసం మంచి పాట వినిపిస్తున్నా, వినండి.

0: మీరింతవరకు శుక్రవారం ఉదయం శ్రోతలు ఆకాశవాణికి ఫోన్ చేసి రికార్డు చేసిన కార్యక్రమం పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట విన్నారు. కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, నిర్మాణ సహకారం శ్రీమతులు ఎం స్వప్న, ఎన్ రేణుక, డి సౌజన్య, సాంకేతిక సహకారం శ్రీయుతులు పి ప్రభాకరరావు, ఎం సుమన్. వచ్చేవారం మరికొంతమంది శ్రోతల ముచ్చట్లతో ఆకాశవాణి ప్రసారం చేసే పసందైన పాటలతో మీ ముందు ఉంటుంది మీ పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట. అంతవరకు సెలవు, నమస్కారం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

చంద్రబోస్ సాహిత్యానికి మణిశర్మ సంగీత సారథ్యంలో హరిహరన్ కల్పన పడిన పాట ఉంటారు పెళ్ళం ఊరెళ్తే ఈ సినిమా నుండి.

0: వాణిజ్యం, వివిధ రంగాల అభివృద్ధికి బీజావాపనం జరిగింది. ఇక్కడే దేశీయ అంతర్జాతీయ విమానాల రాకపోకలతో ఈ ప్రాంతానికి దేశ విదేశాలతో అనుసంధానం మెరుగుపడేలాగా ఈరోజు ఇప్పుడు అదుగో ఆరంభోత్సవానికి అన్ని విధాల సంసిద్ధమైనటువంటి భోగాపురం విమానాశ్రయంలో ఉన్నాం. ఎప్పుడెప్పుడా అని ఉత్తరాంధ్ర ప్రజల కలలకు రెక్కలు తొడిగి శుభవేళ ఆకాశ మార్గాన ఎగిరే విమానాలు, అలాగే అత్యవసర ప్రయాణాలకు అనుకూలంగా వ్యాపార వాణిజ్య పారిశ్రామిక వ్యవసాయిక రంగ ప్రముఖులకు, సామాన్యులకు, మాన్యులకు, అసామాన్యులకు అందుబాటులో ఉండి నేల నుంచి ఆకాశ వీధిలో యానం చేయడానికి అన్ని విధాల సర్వతోముఖాభివృద్ధి ప్రణాళిక తన విజయధ్వజంగా ఈనాడు ఇక్కడ ఈ శుభావిష్కారానికి సంసిద్ధంగా ఉంది భోగాపురం విజయనగరం జిల్లాలోని ఈ విమానాశ్రయం. సులభతరమైన ప్రయాణం అంటే 40 చెక్ఇన్ కౌంటర్లు, 12 డిగ్రీ యాత్ర ప్యాడ్స్, సెల్ఫ్ సర్వీస్ బ్యాగేజ్ డ్రాప్ కౌంటర్లు అందుబాటులో ఉన్నాయి. భద్రత కోసం అధునాతన స్క్రీనింగ్ వ్యవస్థలు, ఇమిగ్రేషన్, ఎమిగ్రేషన్ కౌంటర్లు ఏర్పాటు, ప్రయాణికులకు షాపింగ్, వినోదం కోసం వ్యాపారాత్మకమైనటువంటి అవకాశాలు, రిటైల్ స్టోర్లు, ఫుడ్ అండ్ బెవరేజ్ అవుట్లెట్లు కూడా కొలువుదీరున్నాయి. తుఫాన్లను సైతం తట్టుకునేలా గంటకు 275 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురుగాలను సైతం నిరోధించే సైక్లోన్ రెసిస్టెంట్ డిజైన్తో నిర్మితమైనటువంటి ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్ర జిల్లాలకు ఇది మణి మకుటం. ఒక రివట అలా వీస్తే ఏమవుతుందో అని బెంగబడిపోతాం. అలాంటిది హాయైన ప్రయాణంలో రెక్కలల్లారుస్తూ దూసుకుపోయేటటువంటి విమానాలని మనమంతా కూడా ఇక్కడ నుంచి అధిరోహించి మన మన లక్ష్యాల్ని భద్రంగా చేర్చడానికి అన్ని విధాల 55 మీటర్ల ఎత్తులో 360 డిగ్రీల విహంగ వీక్షణ సేవలు అందించేలా ఎంటీసీ టవర్లు కూడా ఏర్పాటు చేశారు. వీటన్నిటినీ చూస్తూ ఉంటే
1: అటు సాంకేతికతను, ఇటు పర్యావరణ సమతుల్యతను రెండిటినీ దృష్టిలో పెట్టుకుని ఈ విమానాశ్రయంలో కృత్రిమ మేధ, బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్, ఎయిర్ సైట్ 4.0 సాంకేతిక పరిజ్ఞానాలు, ఎయిర్పోర్ట్ ప్రిడిక్టివ్ ఆపరేషన్ సెంటర్, బయోమెట్రిక్ ప్యాసింజర్ ప్రాసెసింగ్, ఆటోమేటెడ్ బ్యాగేజ్ హ్యాండ్లింగ్ వ్యవస్థలు, ఇంటెలిజెంట్ ఆపరేషనల్ మానిటరింగ్ సొల్యూషన్స్ లాంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలను ఏర్పాటు చేశారు. ఈ వ్యవస్థలు కార్యాచరణ సామర్థ్యాన్ని, ప్రయాణికుల సౌకర్యాన్ని, భద్రతను మెరుగుపరుస్తాయని అంచనా వేస్తున్నారు. అలాగే వనరుల

0: స్వార్థ వినియోగానికి దోహదపడతాయని భావిస్తున్నారు. ఇక ఈ ప్రాజెక్టులో అనేక పర్యావరణ హిత సౌకర్యాలను ఏర్పాటు చేశారు. వీటిలో తక్కువ విద్యుత్తును ఉపయోగించే హీటింగ్, వెంటిలేషన్, ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థలు, విద్యుత్తును ఆదా చేసే లైటింగ్, 5 మెగావాట్ల సోలార్ విద్యుత్ కేంద్రం, వర్షపు నీటి నిల్వ వ్యవస్థ, స్మార్ట్ బిల్డింగ్ నిర్వహణ వ్యవస్థలు, వ్యర్థాల నిర్వహణ కార్యక్రమాలు, విద్యుత్ వాహన ఛార్జింగ్ వసతులు, పర్యావరణ పర్యవేక్షణ చర్యలు ఉన్నాయి. హరిత భవన ప్రమాణాలకు అనుగుణంగా ఈ టెర్మినల్ను నిర్మించారు. యుఎస్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్లో నమోదు కూడా చేశారు. ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వారసత్వాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ విమానాశ్రయాన్ని తీర్చిదిద్దారు. టెర్మినల్ పైకప్పు సాంప్రదాయ చుట్టిల్లు కాటేజీలను, అరకులోయ ప్రకృతి దృశ్యాలను ప్రతిబింబిస్తుంది. అలాగే ఎగిరే చేప కదలికలను గుర్తుచేసేలా ప్రాంతీయ నిర్మాణ శైలి, ఆధునిక విమానాశ్రయ డిజైన్ మేళవింపుగా దీనిని తీర్చిదిద్దారు. ఆంధ్రప్రదేశ్లో పర్యాటకం, వాణిజ్యం, పెట్టుబడులు, ఉపాధి కల్పనకు ఈ విమానాశ్రయం గణనీయమైన రీతిలో ప్రోత్సహిస్తుందని, ఈ ప్రాంతంలో విమానయాన అనుసంధానాన్ని బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు. ఇక
1: ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కళ నెరవేరుతున్న మధుర సన్నివేశం ఇదిగో. సంప్రదాయ కళలు, జానపద కళారీతులు, నృత్యాలు, గరగ నృత్యాలు, అనేకానేకమైన జానపద కళల మధ్య విచ్చేసిన అతిథులందరూ కూడా ఈ విమానాశ్రయ వైభవాన్ని పరస్పరం వర్ణించుకుంటూ అశేష ప్రజానీకం ఇక్కడ కొలువుదీరి ఉన్నారు. ఆ నృత్య భంగిమలు, ఆ చిందులు, కనువిందులు, ఎగిరే విమానాలు, వచ్చేటటువంటి ప్రయాణికులు, ఈ సందోహాన్ని మనకి ఇప్పుడే ఇక్కడే ప్రేక్షక సమూహంలోని ఉత్సాహం, వయస్సుతో నిమిత్తం లేకుండా భారతమాత ఒడిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర జిల్లాలకు, విజయనగరానికి దరిదాపుగా ఇదిగో భోగాపురం. భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సర్వసన్నద్ధంగా ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా గ్రీన్ పోర్ట్ ఎయిర్పోర్ట్ ఘనంగా ప్రారంభం కానుంది. భోగాపురంలో జిఎంఆర్ అత్యంత ఆధునిక హంగులతో నిర్మితమై జాతికి అంకితం కానుంది. వాణిజ్య సర్వీసులు ప్రారంభోత్సవం జరిగాక మనకి విశాఖపట్నంలోని మొత్తం ప్రజానీకము ఉత్తరాంధ్రకి సంబంధించి విజయనగరానికి చేరువుగా ఉన్నటువంటిది. ఇది సముద్ర తీరానికి దగ్గరగా ఉంది సుమా అనేలా ఎగిరే చేప. చేప నీళ్లలో ఉంటే గెంతులాడుతుంది, కానీ ఎగురుతుందా? ఎగురుతుంది. అన్ని సౌకర్యాలు ఉండి ప్రజా సంక్షేమం కోసం, ప్రయాణికుల సౌకర్యార్థం అన్నప్పుడు మనకి చేప నీళ్లలోంచి గాలిలోకి ఎగిరితే అది విమానం. జలాల్లో ఉంటే ప్రయాణికులకు జరగబోతున్నటువంటి వాయువేగాల సన్మానం. ఈ రెండిటిని కలగలిపి ఈనాడు ఈ ఆకృతిలో ఈ విమానాశ్రయాన్ని నిర్మించారు. ఎయిర్పోర్ట్ కోసం ఎందరెందరో ఎదురు చూస్తున్నారు. ఎన్ని అద్భుతాలు! అత్యంత భారీగా నిర్మించిన రన్వే, దేశంలో పొడవైన రన్వేల్లో ఒకటిగా 3.8 కిలోమీటర్ల రన్వే అదిగో సంసిద్ధం. దీనివల్ల బోయింగ్ 777, ఎయిర్బస్ A330 లాంటి భారీ అంతర్జాతీయ విమానాలు సులువుగా ల్యాండ్ అవుతాయి. అల్లూరి సీతారామరాజు జాతీయోద్యమ వీరుడు ఈనాడు ఒక అంతర్జాతీయ విమానయాన సంస్థకి ఆ మహానుభావుడి పేరు పెట్టుకోవడం ద్వారా మనం ఆ మహావీరుని త్యాగఫలాన్ని గగన శిఖలకి ఎగిసేటటువంటి విమానయానం ద్వారా అనునిత్యం స్మరించుకోవడానికి అవకాశం ఉంటుంది. దాదాపు అల్లూరి సీతారామరాజు జనించిన 129 ఏళ్ల తర్వాత ఆయన పేరుతోటి ఈ మహోద్యమమైన సాంస్కృతిక రంగ అభివృద్ధి కోరుతూ, సార్వత్రికమైన ప్రగతిని ఆశిస్తూ, పారిశ్రామిక పథంలో ఈ అభివృద్ధి రథం మునుముందుకు సాగడానికి, గగన మార్గాన ప్రయాణించడానికి మనం ఈ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం అనే పేరు పెట్టుకున్నాం. ఈ పేరు ఎలా నిలబడుతుంది? ఆకాశ మార్గంలో విజయ పతాకంగా, వీర విహారంగా, భరతమాత త్రివర్ణ కేతనం, మువ్వన్నెల జెండా రెపరెపలాడుతున్నంత ఆకర్షణీయంగా విమానాలు దూసుకుపోతూ ఉంటే

0: ఆ విమానయానం చేస్తున్న ప్రతి ఒక్కరిలో కూడా వెళుతున్న లక్ష్యం వైపు దేశభక్తి ప్రపూరితంగా ఈ దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్లాలన్నా, ఏ విదేశాలు పర్యటించాలన్నా సరే ఆ దేశం మన హృదంతరంలో ఉన్నటువంటి దేశభక్తి ప్రపూరితం, దానితో ముడిపడినటువంటి సాంకేతిక లక్ష్యాలు, మూల్యాలు, విలువలు వీటన్నిటిని పట్టుకొని రెక్కలల్లారుస్తూ వెడుతూ ఉంటే, ఆ రెక్కలు తొడిగిన వేళ కలల అలల చప్పుడు సముద్ర తీరంలో వినబడుతూ ఉంటే, ఎగిరే చేప ఆకృతిలో ఉన్న ఈ ప్రాంగణంలోంచి విమానాలు ఎగసే వేళ, దూసుకుపోయే వేళ ఎప్పుడు అని మనం చూస్తున్న శుభక్షణమిది.
1: ఇంత అద్భుతంగా ఈనాడు అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమాన కేంద్రం ప్రారంభోత్సవంలో దీనికన్నా ముందుగా మనం మాట్లాడుకోవలసింది అంతర్జాతీయ విమానాశ్రయ ఆవిర్భావం గురించి. ఇక ప్రాజెక్టు ఆవిర్భావం విషయానికొస్తే, రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్కు కొత్త పెట్టుబడులు, మెరుగైన విమాన రవాణా అవసరం ఏర్పడింది. విశాఖపట్నంలోని ప్రస్తుత విమానాశ్రయం రక్షణ శాఖకు చెందిన ఐఎన్ఎస్ డేగా పరిధిలో ఉండడం వల్ల విస్తరణకు పరిమితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రలో కొత్త అంతర్జాతీయ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇక 2015లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించనున్నట్టు ప్రకటించారు. అనంతరం కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుంచి సైట్ క్లియరెన్స్, పర్యావరణ అనుమతులు, ఇతర ప్రాథమిక అనుమతుల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ దశలో వేల ఎకరాల భూసేకరణ చేపట్టబడింది. భూసేకరణ సందర్భంగా రైతులతో చర్చలు, పరిహారం, పునరావాసం వంటి అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చాయి. పర్యావరణ రక్షణ, కేంద్ర ప్రభుత్వ అనుమతుల ప్రక్రియ కూడా కొనసాగింది. 2019 ఫిబ్రవరి 14 అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమానాశ్రయానికి శంకుస్థాపన చేశారు. అయితే ఆ సమయంలో ప్రధాన నిర్మాణ సంస్థ ఎంపిక, పూర్తి నిర్మాణ ప్రక్రియ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. 2019లో ప్రభుత్వం మారిన తరువాత ప్రాజెక్టు పునః సమీక్ష జరిగింది. అనంతరం జీఎంఆర్ గ్రూప్ కు చెందిన జీఎంఆర్ విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ ను పీపీపీ విధానంలో విమానాశ్రయ అభివృద్ది సంస్థగా ఎంపిక చేశారు. 2022లో కేంద్ర ప్రభుత్వం, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, రాష్ట ప్రభుత్వం మధ్య కీలక ఒప్పందాలు పూర్తయ్యాయి. 2023 మే 3 అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్మాణ పనులకు అధికారికంగా శంకుస్థాపన చేశారు. ఈ దశ నుంచి భారీ స్థాయిలో నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయి.
0: అత్యంత వేగంగా ఈ పనులు సాగుతూ ఉంటే, మరోపక్క చేసేవారికి ఆనందంతో కూడిన శ్రమ, చూసేవారికి ఉత్తరాంధ్ర ఆర్థిక మణిహారాన్ని ఎలాగ అల్లుతూ వెళ్తున్నారో కదా అనే ముచ్చట. అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే ఉత్తరాంధ్ర ప్రాంతాలైన విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం ప్రాంతాల్లో పర్యాటకం అభివృద్ధి చెందదు. ఐటీ, ఫార్మా రంగాలు అబ్బో ముందుకు దూసుకు వెళ్లడమే, పరిశ్రమలు భారీగా వృద్ధి చెందుతూ ఉంటాయి. ఇక కార్గో హబ్ ఈ విషయానికొస్తే, ప్రత్యేక కార్గో టెర్మినల్ ద్వారా ఫార్మా, సీఫుడ్, ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు చాలా సులభతరం కానున్నాయని నిపుణుల అంచనా. ఆ అంచనా నిజం కూడా. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన చాలా చాలా అంశాల్ని మనం చూడొచ్చు. ముఖ్యంగా విమానాశ్రయం అనగానే విమానాలు వస్తాయండి, వెళ్తాయండి, ప్రయాణికుల పద్ధతిలో వెళతారు, ఇది ఎక్కడైనా ఉన్నదే. కానీ భోగాపురం, అల్లూరి సీతారామరాజు గారి పేరిట నెలకొన్న ఈ విమానాశ్రయం, ఉత్తరాంధ్ర జిల్లాలోని ఇటు విశాఖపట్టణానికి 45 కిలోమీటర్ల దూరంతో, అటు విజయనగరానికి 25 కిలోమీటర్ల చేరువులో నిర్మితమైన ఈ విమానాశ్రయం లోపల స్థానిక హస్తకళల వైభవం, వైమానిక ప్రయాణ శబ్దం ఒక పక్క ఉంటే, విమానం, వీణావాదనం ఈ రెండిటికీ కుదురుతుందా పొంతన అంటే, అదిగో

0: కుడ్య చిత్రాలుగా బొబ్బిలి వీణల ప్రదర్శన, అలాగే ఏటికొప్పాక బొమ్మల గురించి, పొందూరు ఖాదీ విశేషాలు, పలాస్ జీడిపప్పు ఇలాంటి వాటి గురించి అద్భుతమైన శిల్పాలు కూడా మనం చూడబోతున్నాం. ఎన్నెన్నో కళాఖండాలు అఖండంగా ఏర్పాటు చేసిన ఈ విమానాశ్రయం నుండి ఖండాంతరాలకు విమానాలు వెళ్లే అత్యాధునిక సాంకేతిక సదుపాయాలు, అంటే 40 తనిఖీ కౌంటర్లున్నాయి. ప్రయాణికులకు బోర్డింగ్ ప్రక్రియ వేగంగా పూర్తవడానికి వీలుగా మొట్టమొదటి దశలోనే ఈ 40 అధునాతన చెక్ఇన్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. మరి డీజీ యాత్ర 12 డీజీ యాత్ర పాస్ పేపర్లెస్, అంటే ఒక కాగితం ముక్క అవసరం లేకుండా కేవలం ముఖం చూసి దాని గుర్తింపుతోటి, అంటే ఫేషియల్ రికగ్నిషన్ ప్రయాణం కోసం 12 డీజీ యాత్ర గేట్లు కూడా ఇక్కడ ఉన్నాయి. దీనివల్ల క్యూ లైన్లో నిలబడే సమయం చాలా వరకు తగ్గుతుందన్న సంగతి మనకు తెలుసు. అయితే టెర్మినల్ వైశాల్యం మాట ఏమిటండి, 62,500 చదరపు మీటర్ల భారీ ప్యాసింజర్ టెర్మినల్ భవనాన్ని నిర్మించారు. దాన్ని మనం కనువిందుగా చూస్తాం, దాని ద్వారా సౌకర్యాల్ని పొందుతాం.
1: ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి దేశం మొత్తం స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న గొప్ప వీరుడు, గౌరవార్థం ఆయన పేరిట భావితరాలు గుర్తుంచుకోవాలి అని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంగా పేరు పొందిన ఈనాటి మన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర కళలకు రెక్కలు తొడిగే కార్యక్రమం. మరి ఈనాటి ఈ కార్యక్రమంలో ఎంతో ఎంతో అద్భుతమైన ఈ అంతర్జాతీయ విమానాశ్రయంలో సుదీర్ఘమైన రన్వే, 3,800 మీటర్ల పొడవైన ఈ రన్వే, కోడ్ ఎఫ్ కోడ్ ఈ ప్రమాణాలతో నిర్మించిన ఈ రన్వే బోయింగ్ 777, బోయింగ్ 787 డ్రీమ్ లైనర్, ఎయిర్బస్ A330 వంటి ప్రపంచంలోని అతిపెద్ద అంతర్జాతీయ ప్యాసింజర్ కార్గో విమానాల ల్యాండింగ్ కి అనువైదిగా ఉన్నది ఈ అంతర్జాతీయ విమానాశ్రయం. ఇక మొదటి దశలో ఏడాదికి 60 లక్షల మంది ప్రయాణికుల సామర్థ్యంతో ప్రారంభమైనప్పటికీ భవిష్యత్తులో 4 కోట్ల మందికి విస్తరించే అవకాశమున్న మాస్టర్ ప్లాన్ కూడా సంసిద్ధమైంది.
0: ఫ్లైఓవర్ రోడ్డు విషయానికొస్తే, ఎందుకు అంటే ట్రాఫిక్ లేని ప్రయాణం, ఇది సముద్ర తీర రహదారికి అనుసంధానం చేస్తూ ఈ ఫ్లైఓవర్ రోడ్డు జాతీయ రహదారి NH-16 నుండి నేరుగా ఎయిర్పోర్ట్ అప్రోచ్ రోడ్డుకి అనుసంధానం చేసే ప్రధానమైనటువంటి ఫ్లైఓవర్ నిర్మాణ పనులు మనకి పూర్తి కావడం, దానివల్ల వచ్చే సదుపాయం అందరికీ గత విమానాశ్రయాలతో అనుభవైక వేద్యమే, అది ఇప్పుడు ప్రజలకు అంకితం కానున్నాయి. ఇవి మాస్టర్ ప్లాన్ రోడ్ గ్రిడ్, అంటే VMRDA దాదాపు అత్యధికమైనటువంటి వ్యయంతో 26.72 కిలోమీటర్ల పొడవైన రోడ్ గ్రిడ్ ని ఏర్పాటు చేయడం ద్వారా విశాఖ నగరం లోపలి ట్రాఫిక్ అంతా ఇబ్బంది పడకుండా నేరుగా విమానాశ్రయానికి వెళ్లేలాగా ఈ అనుసంధాన మార్గం ఉంటుంది. మొదటి దశలో 60 లక్షల మంది సామర్థ్యంతో ఇది ఆరంభమవుతును. రెండవ దశలో 1.2 కోట్లు, మూడో దశ పూర్తయ్యేసరికి ఏటా 1.8 కోట్ల మంది ప్రయాణికుల్ని ఇది సౌకర్యం కలిగించేలాగా విస్తృతి కానుంది. భవిష్యత్ అవసరాల కోసం దాదాపు చాలా చాలా ప్రగతిశీలమైనటువంటి ప్రణాళికలు కార్యక్రమాలు ఏర్పాటవుతున్న విమానాశ్రయం. ఇంచుమించుగా ప్రారంభోత్సవం ఇవాళ అని అనగానే ప్రయాణికుల్లో, ప్రజల్లో, చుట్టుపక్కల వాళ్లలో, ఎక్కడెక్కడి వాళ్ళలో కూడా గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఎలాంటి పాత నిర్మాణాలు లేని సరికొత్త విశాలమైనటువంటి స్థలంలో కొత్తగా నిర్మించిన ఈ విమానాశ్రయం ప్రధానంగా ఎలాంటి రన్వేలు ఏమీ లేకుండా ల్యాండ్ ఎక్విజిషన్ తర్వాత మంచి ప్రణాళికతోటి ఆకృతితోటి ఉండడాన్ని మనం చూస్తున్నాము. అలాగే ఎందరో ఈనాడిక్కడ ప్రేక్షకులుగా ఆహూతులుగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని చూడడం, సంబంధితమైనటువంటి సచివులు సందేశాల్ని అందించడం, ఆధునిక సాంకేతిక

0: సాంకేతికతతో కొత్త కొత్త ప్రణాళికలతో జనోపయోగంగా నగర వాతావరణాన్ని ఎంతమాత్రమూ కూడా ఇబ్బంది కలిగించకుండా నిర్మించిన ఇది జాతికి అంకితం కావడం ఒక సుకృతం. ప్రభుత్వం, సంస్థ, ప్రజల కోసం ఇంత భారీ ప్రాజెక్టుని దేశ ప్రజల సేవ కోసం, వాడిక కోసం అధికారికంగా అప్పగిస్తున్నటువంటి ప్రజారాధనీయమైనటువంటి సన్నివేశం, ప్రజలకు అందరికీ కూడా ఇది ప్రత్యక్ష పరోక్షమైన సేవలు అందిస్తుంది. ప్రముఖులెందరో దీని గురించి చక్కగా చర్చించుకుని విశదంగా ఇది ఎలాగ జనోపయోగమో ఈ విమానాశ్రయం గురించి మాట్లాడుకోవడం మనకి వినిపిస్తుంది, మాట్లాడాలని మనకు కూడా అనిపిస్తుంది. ఈనాడు దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా జాతికి అంకితం చేయబడుతున్న ఈ విమానాశ్రయం విశాఖపట్టణానికి ఉత్తర దిశలో ఉత్తరాంధ్ర ప్రజలకు అంతర్జాతీయ స్థాయి వైమానిక అనుసంధానాన్ని చేరువ చేయడం కోసం, దేశీయ అంతర్జాతీయ విమాన సర్వీసులకు అనువుగా రూపకల్పన చేసి విమానాశ్రయం ప్రయాణికులకు ఆధునిక సౌకర్యాల్ని అందించడంతో పాటు సరుకుల రవాణా, పారిశ్రామిక అభివృద్ధి, పర్యాటక రంగ విస్తరణకు కొత్త పుంతలు తొక్కుతూ ఎగిరే చేప మన కోసం అందుకోండి అన్నట్టుగా ఆశలను రేకెత్తించి దూరాశలన్నిటినీ కూడా తీర్చేలా దూర ప్రయాణాలకు అనువుగా ఇక్కడ ఉంది. ప్రజలంతా కూడా ఈ అమృత క్షణాల కోసం, అద్భుత ఘడియల కోసం ఎదురు చూస్తున్నారు.
1: మరికొద్దిసేపట్లో ప్రారంభించబోతున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం గురించి తెలుసుకోవాలి అంటే ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి ఇది కీలకంగా భావిస్తున్నారు. విశాఖపట్నం విమానాశ్రయంపై ఉన్న రద్దీని తగ్గించడంతో పాటు అంతర్జాతీయ స్థాయి రవాణా సౌకర్యాలను అందించడం ఈ విమానాశ్రయం ప్రధాన లక్ష్యం. ఇక ఈ ప్రాజెక్టు ప్రాముఖ్యత విషయానికొస్తే, భోగాపురం విమానాశ్రయం నిర్మాణం వల్ల ఉత్తరాంధ్రలో పారిశ్రామిక, వాణిజ్య, పర్యాటక రంగాలకు సరికొత్త అవకాశాలు ఏర్పడతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. దేశీయ అంతర్జాతీయ విమాన సర్వీసులు అందుబాటులోకి రావడంతో వ్యాపార కార్యకలాపాలు వేగవంతమవుతాయి. అదేవిధంగా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. ఇక ఆర్థిక, సామాజిక ప్రయోజనాల విషయానికొస్తే, ఈ విమానాశ్రయం వల్ల హోటళ్లు, రవాణా, పర్యాటకం, లాజిస్టిక్స్ వంటి రంగాలు అభివృద్ది చెందే అవకాశముంది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల ప్రజలకు మెరుగైన ప్రయాణ సౌకర్యం లభిస్తుంది. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో కూడా ఈ ప్రాజెక్టు ముఖ్య పాత్ర పోషిస్తుంది. అదేవిధంగా ఈ విమానాశ్రయం వల్ల పర్యాటక అభివృద్ది జరుగుతుంది. అరకు లోయ, బొర్రా గుహలు, భీమునిపట్నం బీచ్ వంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు చేరుకోవడం మరింత సులభతరమవుతుంది. దీనివల్ల దేశీయ, విదేశీ పర్యాటకుల సంఖ్య పెరిగి స్థానిక ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుంది. అంతటి అద్భుతమైన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ విశేషాలలోకొస్తే, మొదటి దశలో సుమారు 3,800 మీటర్ల పొడవైన రన్వే, ఆధునిక ప్రయాణికుల టెర్మినల్, కార్గో టెర్మినల్, ట్యాక్సీవేలు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్, ఆధునిక భద్రతా వ్యవస్థలు, పర్యావరణ హిత నిర్మాణం, ఇటువంటి సదుపాయాలు ఏర్పాటు చేశారు. 2024 తరువాత నిర్మాణ పనులు వేగంగా కొనసాగాయి. రన్వే, టెర్మినల్ భవనం, అంతర్గత రహదారులు, విద్యుత్, నీటి సదుపాయాలు, కార్గో మౌలిక వసతులు పూర్తయ్యాయి. 2026 జనవరిలో విజయవంతమైన వాలిడేషన్ ఫ్లైట్ నిర్వహించడం ద్వారా విమానాశ్రయం కార్యాచరణకు సిద్దమైందని నిరూపితమైంది. ఇక 2026 జులై నాటికి విమానాశ్రయానికి ఏరోడ్రోమ్ లైసెన్స్ కూడా లభించింది. ప్రాజెక్టు పూర్తయినట్టు ప్రకటించబడింది. ఈనాడు అంటే ఈరోజు 2026 ఆగస్టు 1 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా విమానాశ్రయం మరికొద్దిసేపటిలో ఘనంగా ప్రారంభోత్సవం కాబోతోంది.
0: ప్రగతికి కేంద్ర బిందువు, అటు చూస్తే అపారమైన సింధువు సముద్రం. ఈనాడు అంతర్జాతీయ ప్రమాణాలు, అత్యాధునిక సాంకేతికత, అత్యుత్తమ స్థాయి మౌలిక వసతులతో నిర్మిణమైన ఈ విమానాశ్రయం మరి

కాసేపట్లో ప్రధాని నరేంద్ర మోదీ గారి హస్తాల మీదుగా ఆరంభమై జాతికి శుభాంకితం కానుంది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేక్షక సమూహం చాలా క్రమశిక్షణతో వారికి నిర్దేశించిన స్థలాలలో ఆసనాలలో సుఖోపవిష్టులై ఉన్నారు. ప్రముఖులెందరో ఈ విమానాశ్రయం గురించి, దీని ఏర్పాట్ల గురించి, అభివృద్ది గురించి, సాధించబోయే ప్రగతి గురించి కూలంకషంగా, సాంకేతికమైనటువంటి పరిణామాల గురించి, అభివృద్ది గురించి మాట్లాడుకుంటూ ఆ శుభక్షణాలు ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు. అవి ఇక్కడ ఈ స్థలంలో ఈ ప్రాంతానికి వచ్చి ఈ విమానాశ్రయ ప్రేక్షక స్థానాలలో ఉన్నవారికి ఇది కనువిందు. మరి ఇక్కడే కాసింత దూరంగా ఉన్నవాళ్లకి ఎలాగ అంటే, దానికి కూడా తగిన ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చేసింది. ఒక ప్రధాన వేదిక, దానికి రెండు వైపులా ఉపవేదికలు, మొత్తం 3 లక్షల మంది కూర్చోడానికి ఈ ఏర్పాట్లు, ఎక్కడికక్కడ గ్యాలరీలు, ఎంత దూరం నుంచైనా సభావేదిక కనిపించేలా అన్ని చోట్ల భారీ ఎత్తున తెరలు ఏర్పాటయ్యాయి. భద్రత ఏర్పాట్లు, చాలా చాలా చాలా కెమెరాల పర్యవేక్షణలో మనం ఉన్నాం. మన ముఖంలోని ఆనందం, మన ముఖంలోని అభిప్రాయ వ్యక్తీకరణ, కవళికలు, కదలికలు అన్నీ కూడా చక్కగా కనిపించేలాగా, వేదిక మీద జరిగే వేడుకంతా కూడా కళ్ళకి కట్టినట్టుగా, ప్రతి ఒక్కరూ వేదిక ముందు భాగంలోనే ఉండి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మధురానుభూతిని కలిగిస్తూ, మనోజ్ఞ క్షణాల్ని మనసులో నిలుపుతూ, ఏ విమానం ఎప్పుడు ఇక్కడ ఆగుతుందో అందరికీ తెలుసు, ఎవరు దిగి దీన్ని జాతికి అంకితం చేస్తారో కూడా తెలుసు. తెలిసిన విషయమైనా కళ్ళెదుట పడే వరకు ఆ వేడుక గురించి ఎన్ని మధురమైన ఊహలు, మనోజ్ఞమైన భావనలు. భోగాపురం విమానాశ్రయం ఆరంభమైతే ఎంత ప్రగతి అన్నది ఊహలకు అందేది కాదు, వాస్తవంలో నిలబడేది. అలాంటి భారీ ఎత్తున కార్యక్రమం చేస్తూ మొత్తం అంతా కూడా అన్ని ఏర్పాట్లతో, ఎయిర్ బస్, బోయింగ్ లాంటి భారీ విమానాలు కూడా సులువుగా ల్యాండ్ అయ్యేలాగా 3.8 కిలోమీటర్ల పొడవు, 45 మీటర్ల వెడల్పున 2 రన్వేలు, ఫార్మా ఆక్వా సముద్ర సంపద ఎగుమతులతో పారిశ్రామిక అభివృద్ధికి దోహదపడేలా, 5,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 25,000 టన్నుల సరుకు రవాణా సామర్థ్యంతో కార్గో టెర్మినల్ లాజిస్టిక్ జోన్, 2 అంతస్తుల్లో 79,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ప్రయాణికుల టెర్మినల్ భవనం, కేంద్రీకృత డిజైన్, సులభతరమైన చెక్ఇన్, సహజ కాంతి, సౌకర్యవంతమైన ప్రయాణానికి ప్రపంచ స్థాయి వసతులు మనం ఇక్కడ చూడగలము. 55 మీటర్ల ఎత్తులో 11,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏటీసీ టవర్, 360 డిగ్రీల్లో ఏరోడ్రోమ్, విమాన సమాచార సేవలు, 25 ఎకరాల్లో విమానాల నిర్వహణ, మరమ్మతులు, ఓవర్ హాల్, MRO, ఏప్రాన్లు, విమానాలు కడిగే ప్రదేశాలు, ఎయిట్ సైడ్, ల్యాండ్ సైడ్ సర్క్యులేషన్, హ్యాంగర్లు, ఇంజిన్, రన్అప్ బేలు, నైపుణ్యాభివృద్ధి ప్రోత్సాహానికి, ప్రాంతీయ ఆర్థిక వృద్ధి వేగవంతానికి ఈ విమానాశ్రయం, ప్రగతికి ఇది ఆశ్రయం, సౌఖ్యానికి శుభాశ్రయం, సుఖానికి భద్రతో కూడిన ప్రయాణానికి ఇది చిరు విలాసం, పెను వికాసం, మొత్తం మీద ప్రయాణ సౌకర్యానికి ఉల్లాసం. మనసు చేపపిల్లలా ఎగిరిపడుతూ ఉంటే ఆ మనసుకి ప్రతీకగా పతాకంలాగా ఈ విమానాశ్రయం ఆకృతి కూడా స్థిరంగా కనబడుతూ ఉంటే మన హృదయానికి, ఈ ఉల్లాసానికి, ఈ ఉత్సాహానికి, ఉత్తేజానికి, ఆనందోద్వేగానికి హద్దులు ఉంటాయా? ఉంటాయి. ఎక్కడ? ఆకాశమే హద్దు. అక్కడిదాకా ఎగురుతూ క్షేమంగా భూమికి చేరి ప్రయాణికుల నుండి హాయైనటువంటి సుఖకరమైన వీడ్కోలు అందుకోవడానికి, విమాన సేవలు అందించడానికి, ఆనందాన్ని చిందించడానికి, మన హృదయాలు వాటిని పొందించడానికి, పొదిగించడానికి, మనల్ని అనేకానేక రంగాల్లో ఎదిగించడానికి, మొత్తానికి గగనంలో ఎగిరించడానికి ఈనాడు అల్లూరి సీతారామరాజు గారి పేరిట నెలకొన్న ఈ అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర జిల్లాల్లోని, విజయనగరం జిల్లాలోని భోగాపురం
గోపురంలో కేంద్రీకృతమై ఉంది.

0: సాంద్రీభూతమయ్యుంది. మరికొద్ది క్షణాల్లో ఆరంభం కానుంది.
1: లోహ విహంగం ద్వారా ఉత్తరాంధ్ర వాసుల కలలకు రెక్కలు తొడిగే కార్యక్రమం ఈనాటి ప్రారంభోత్సవ కార్యక్రమమైతే, మన ప్రధాని ఈనాటి పర్యటనలో కేవలం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవమే కాకుండా మరెన్నో కార్యక్రమాలు, ఉత్తరాంధ్ర ప్రజలు, ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్దికి చెందిన కార్యక్రమాలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. వాటిలో భాగంగా విశాఖపట్నంలో 460 కోట్లకు పైగా పెట్టుబడితో అభివృద్ది చేస్తున్న ఏఎస్ఐపి సెమీ కండక్టర్ ప్రాజెక్టుకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. దీనిని కొరియా రిపబ్లిక్ కు చెందిన ఏపీఏసీఐ భాగస్వామ్యంతో ఏఎస్ఐపి టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అభివృద్ది చేస్తోంది. ఇది ఆంధ్రప్రదేశ్లో తొలి సెమీ కండక్టర్ తయారీ కేంద్రం. దీనికి ఇండియా సెమీ కండక్టర్ మిషన్ పరిధిలో ఆమోదం లభించింది. ఈ ప్లాంట్ ఏటా సుమారు 96 మిలియన్ల సెమీ కండక్టర్ చిప్లను తయారు చేయడంతో పాటు అధిక నైపుణ్యం కలిగిన ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుంది. అదే సమయంలో సెమీ కండక్టర్ తయారీకి తోడ్పాటు అందించేలా పటిష్టమైన అనుబంధ వ్యవస్థను ప్రోత్సహిస్తుంది. ఇదే కాక కర్నూల్ 4 రెన్యూబుల్ ఎనర్జీ జోన్ ఫేజ్ 1 4.5 గిగావాట్ల ఏకీకరణ కోసం ఏర్పాటు చేసే సరఫరా వ్యవస్థకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. దీనిని స్పెషల్ పర్పస్ వెహికల్ ద్వారా 5,550 కోట్ల పెట్టుబడితో పవర్ గ్రిడ్ అమలు చేస్తోంది. అనంతరం 3,550 కోట్ల వ్యయంతో నిర్మించే కర్నూలు పవన విద్యుత్ జోన్, సౌర విద్యుత్ జోన్ ఆంధ్రప్రదేశ్ పార్ట్ ఏ పార్ట్ బి ట్రాన్స్మిషన్ వ్యవస్థను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. అలాగే 820 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన అనంతపురం కర్నూలు సౌర విద్యుత్ జోన్ల ట్రాన్స్మిషన్ పథకాన్ని కూడా ప్రారంభిస్తారు.
0: ఆ ప్రారంభాల మధ్య ఈ సంరంభం కళా సౌరభం కుడ్యాల మీద చిత్రించినటువంటి ఆ చిత్రాలు, అలాగే వివిధ వర్ణాలతోటి కనువిందు చేస్తూ అటు ఇటు కుడ్య చిత్రాలు, నడుమ నడకదారి, వాటన్నిటితో పాటు అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్న ఆంగ్లాక్షర తోరణం, ఎగిరే చేప ఆకృతిలో శుభాకృతిలో మనం ఎంత ఎత్తు నుంచి చూసినా అందంగా హాయిగా కనబడుతూ అక్కడికే వెళ్లి ఇక్కడ నుంచి 4 అడుగులు ముందుకు వెళ్లేమనుకోండి, విమానాశ్రయం, ఇక్కడ జనాశ్రయం, వీళ్ళందరూ మనమందరం కలిసి మేం భారతీయులం. భారతీయ విమానయాన శాఖ ప్రగతి చిహ్నం, సంకేతం, అంతర్జాతీయానికి మన అభివృద్ది సందేశం అన్నట్టుగా భారత ప్రధాని శుభావిష్కరణ చేసినటువంటి ఈనాటి ఈ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం అదుగో తరలి వెడుతున్నటువంటి ప్రధానుల వారి మార్గంలో ముచ్చటిస్తూ, ఆ హస్తకళా నైపుణ్యాన్ని పరికిస్తూ, దీని నిర్మాణాన్ని పరిశీలిస్తూ, ఈ తంబురని మనశ్రుతిగా వింటూ అందరూ ప్రముఖులంతా కూడా ఈనాడు ఇక్కడ ఒక ఛాయాచిత్రంగా తీర్చిదిద్ది గగనయానానికి ఈ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తూ భోగాపురం విమానాశ్రయం శుభారంభం చేసి తొలి అడుగు ఒక కలల రెక్క రెక్కలల్లారుస్తూ ఎగిరిన ఈ గాలి ఓడ అంటే ఈ విమానం, దీన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టి మొత్తం భారతీయ ప్రగతికి ఇది తోరణంగా భాసిల్లుతూ ఈ ద్వారాన్ని, ఈ ద్వారా ఈ ఉత్తరాంధ్ర రాజమార్గం ఆకాశయానానికి అటు వ్యాపార వాణిజ్య సాంస్కృతిక విద్యా రంగాలకి వెరసి ప్రగతి ధర్మ చక్రంగా భాసిల్లే జాతీయ పతాకంలాగా గర్వంగా అందంగా ఆనందంగా గగన వీధిలో తలెత్తుకొని ఎగిరేలాగా విమానాశ్రయాన్ని తీర్చిదిద్ది శుభారంభ కార్యక్రమానికి పుష్కలమైనటువంటి ఆరంభ క్షణాల్ని మనం సంసిద్ధం చేసుకుంటూ యావత్ ప్రజానీకం దేశమంతా కూడా దీన్ని వీక్షించడం, ఉత్తరాంధ్ర ప్రజలందరూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా దీన్ని సముల్లాసంగా స్వీకరిస్తూ ఈ ప్రగతి పతాకాన్ని ఎగరేయడానికి నేను సైతం మేము సైతం అంటూ వ్యక్తి వ్యవస్థ

0: వ్యవస్థగా, వ్యవస్థ ఒక సంస్థగా, సంస్థ సమస్తంగా మారి దేశ ప్రగతి కోసం పాటుపడే అడుగులు పడుతున్న ఈ క్షణాల అడుగడుగున నీరాజనాలు అందుకునే అభివృద్ధి కోసం, సంకల్ప సిద్ధి కోసం, చిత్తశుద్ధి కోసం నిలబడిన విమానాశ్రయం ఒక్క విమానాశ్రయమే కాదు, అనేకానేక కార్యక్రమాల ప్రణాళికల ఆచరణల ఆవిష్కరణ కోసం విచ్చేసినటువంటి ప్రధాన మార్గము, ప్రధాని మార్గము ఈ పథం, సుపథం.
1: సుమారు 15 నిమిషాల పాటు టెర్మినల్ని సందర్శించిన ప్రధానమంత్రి అక్కడ ఏర్పాటు చేసిన ఆధునిక సదుపాయాలను పరిశీలించి అనంతరం టెర్మినల్ సందర్శనలో భాగంగా చెక్ఇన్ హాల్, విమానాశ్రయ రూపకల్పన, సాంకేతిక ప్రత్యేకతలను పరిశీలించనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆపై అరకు కాఫీ కియోస్క్ ను సందర్శించి అరకు కాఫీని రుచి చూడనున్న ప్రధాని నరేంద్ర మోదీ. అరకు కాఫీకి ఉన్న ప్రత్యేకత శ్రోతలందరికీ తెలిసినదే. ఎక్కడో పారిస్ లో ఉన్న ఐఫిల్ టవర్ వద్ద కూడా అరకు కాఫీ స్టాల్ ని ఏర్పాటు చేశారంటే అరకు కాఫీకి ఉన్న అత్యంత ఆదరణ, ప్రజాదరణ ప్రపంచవ్యాప్తంగా సాగిందన్న ఆ కాఫీని టేస్ట్ చేయడానికి ముందుకు వెళ్తారట మన మాననీయ ప్రధాని నరేంద్ర మోదీ. ఆపై విమానాశ్రయ మాస్టర్ ప్లాన్, ఏవియేషన్ హబ్, ఏవియేషన్ ఎడ్యుసిటీ నమూనాలను పరిశీలించిన అనంతరం విమానాశ్రయ టెర్మినల్ నుంచి ఓపెన్ టాప్ జీప్లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కలిసి బహిరంగ సభకు హాజరు కానున్న ప్రధాని నరేంద్ర మోదీ.
0: ఈనాడు ఇంత సంరంభానికి మూలకర్తగా ఉన్నది మన దేశ అభివృద్ధికి నైపుణ్యాన్ని వినియోగించాలనే ఒక అపూర్వమైన మేథ. అదే ఈనాడు గగనతలానికి భోగాపురం నుండి ప్రధానంగా విమానాశ్రయం నుండి ప్రధాని చేతుల మీదుగా జాతికి అంకితం కావడానికి ఉత్సాహపడుతున్నటువంటి ఈ విమానాశ్రయం. విమానాశ్రయాన్ని కేవలం ఊహల్లో నిర్మిస్తే చాలదు, దీనికి ఉత్తుంగ తరంగితమైన ఆలోచన విధానం ఉండాలి. ఆ తరువాత దానికి పెట్టే పేరు ఈ దేశ స్వేచ్ఛ కోసం, స్వాతంత్రం కోసం విల్లమ్ముల్ని చేతబట్టి ఉల్లమ్ముల్ని గెలిచి తెల్లదొరల తలలని నేల ధూళిలో పొరలాడించినటువంటి అపూర్వ వీరుడు అల్లూరి సీతారామరాజు గారి పేరుతోటి దీన్ని నెలకొల్పడం అంటే ఈ ఉత్తరాంధ్ర జిల్లాలంతటికీ కూడా ఆత్మీయుడు, ఆప్తుడు. అలాగే కొండఫలం, కండబలం కబళించే నీచుల్ని, తెల్లదొరల్ని పొరలాడించినటువంటి మహావీరుడు. ఆయన ఈనాడు గగనతలాన్ని దాటి దూసుకుని వెళ్ళిపోయిన ఆ వీరాకృతికి మనం ప్రత్యకృతిగా ఈ విమానాశ్రయాన్ని నిర్మించుకున్నాం. ఇక్కడ ఎప్పుడు అడుగు పెట్టినా ఆ వీరత్వం, ఆ ఆలోచన ధోరణి, ఆ ప్రణాళిక ఇవన్నీ కూడా వెరసి దేశభక్తికి మూలం. వాటి అన్నిటికీ కూడా సాంస్కృతికం కేంద్ర బిందువు. ఇలాగ సాహిత్యాన్ని, సంస్కృతిని, వీరత్వాన్ని, దేశ ఆశయాల్ని, సాధించవలసిన అభివృద్ధిని, నెలకొల్పుతున్న ప్రగతిని, భవిష్యత్ ప్రణాళికల్ని, రేపటి ఆలోచనల్ని, ఇవాల్టి ఆచరణను, వీటన్నిటినీ కూడా ఇరుపక్కల చక్కని రెక్కలుగా చెక్కి ఇక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణాలు చేయగలిగినటువంటి ఆత్మస్థైర్యానికి మనసున్న మొక్కి తరలే ప్రతి విమానం మన ప్రగతికి సన్మానం, ఎగిరే ప్రతి లోహ విహంగం అభివృద్ధితో ముందుకెడుతున్న మన అంతరంగం, వీటన్నిటినీ జోడించి వెరసి వైమానిక సేవల్ని ఇంపుగా, సొంపుగా పెంపొందింపజేసుకోవడానికి ఇక్కడ ఆరంభించాం. దీన్ని ఆరంభించడానికి ప్రధాని విచ్చేసి రాష్ట్ర మంత్రివర్యులు, ముఖ్యమంత్రివర్యులు, ఉప ముఖ్యమంత్రివర్యులు, అనేకానేక ప్రముఖులు, శాస్త్రవేత్తలు, మేధావులు, చింతనాపరులు, రైతులు, విద్యాధికులు, విద్యార్థులు, ఉద్యోగులు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈనాడు తమ ఆలోచనలతో, తమ ఆలోకనలతో, తమ ఆచరణలతో, తమ చరణాల ప్రతి మొదటి అడుగులతోటి ఈ విమానాశ్రయంలో ఆదర్శనీయమైనటువంటి పదముద్రలను ప్రతిష్ఠిస్తున్నారు. ఆ అడుగు

0: జాడల్ని మనం మునుముందుకి తీసుకువెళ్లడానికి ఉల్లాసభరితమైనటువంటి వాతావరణంలో ఉద్యుక్తమవుతున్నాం కార్యక్రమాన్ని జయప్రదం చేసుకోవడానికి.
1: అనువైన ప్రదేశాన్ని ఎంచుకుని అల్లంత దూరంలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించడమే కాదు, మరి ఆ విమానాశ్రయానికి రాకపోకల సౌకర్యాన్ని కల్పించాలి అనే ఉద్దేశంతో ఈనాడు ప్రధాని ఈ అన్ని శంకుస్థాపనలతో పాటు 1,880 కోట్ల విలువైన జాతీయ రహదారి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు, జాతికి అంకితమిస్తారు. NH 365 BG రేచర్ల నుంచి గురువాయిగూడెం వరకు ఉన్న సెక్షన్లో 4 లేన్ల ప్రవేశ నియంత్రిత గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారిని, NH 365 BG గురువాయిగూడెం నుంచి దేవరిపల్లి వరకు ఉన్న సెక్షన్లో 4 లేన్ల ప్రవేశ నియంత్రిత గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారిని, NH 67 పై 4 లేన్ల తాడిపత్రి బైపాస్ ను జాతికి అంకితమిస్తారు. NH 565 పెంచలకోన ఏర్పేడు విభాగంలో లింగ సముద్రం వద్ద హైలెవెల్ వంతెనకు కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. ఈ ప్రాజెక్టులన్నీ విజయవాడ, ఇతర నగరాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గిస్తాయి, రోడ్డు భద్రతను పెంపొందిస్తాయి. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ మధ్య ప్రయాణ దూరాన్ని, ప్రయాణ సమయాన్ని తగ్గిస్తాయి. అలాగే ప్రాంతీయ అనుసంధానాన్ని పెంపొందిస్తాయి.
0: అద్భుతమైన ధింసా నృత్యాల్ని, సన్నివేశాల్ని మనం పరికిస్తున్నాం. పంటలు బాగా పండాలని ఉత్సాహంగా మనసులు ఎగసి పడాలని, చక్కటి వాతావరణంలో గిరిజన కళాకారులు నిర్వహించే ఈ ధింసా నృత్యానికి గిన్నిస్ రికార్డు లభించడం మన ఆనంద కారణం. దాదాపు 15 రోజుల పాటు శిక్షణ పొంది ఎంతో మంది అసంఖ్యాకంగా ఎర్రెర్రని వస్త్ర శోభతో ఆకుపచ్చని పచ్చిక లాంటి ఆ పరదాల మీద అంత సరదాగా చేయడం వెనక ఎంత క్రమశిక్షణ ఉంది. ప్రముఖులందరూ కూడా ఈనాడు దాన్ని ఆనందిస్తున్నారు, ఆస్వాదిస్తున్నారు. ధింసా నృత్యం నడుముల మీద చేతులుంచుకొని ఒకరితో ఒకరు చెట్టాపట్టాలేసుకుని అచ్చం మన దేశ భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతిబింబంగా, దేశ సమైక్యత సంస్కృతికి ప్రతీకగా ఎగురుతున్న మువ్వన్నెల పతాకగా చిందులు వేస్తూ, కనువిందులు చేస్తూ పసందైన గీతాలతోటి అటు భారత ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వర్యులు, సంబంధిత శాఖామాత్యులు అందరూ, పౌరులు ఆనందిస్తూ ఉండగా ఈ విమానాశ్రయ ఆరంభానికి ఇంత ఉత్సాహంగా విచ్చేశారు. పుష్పకం నామ భద్రంతే విమానం సూర్య సన్నిభం అన్నారు వాల్మీకి రామాయణంలో. ఆనాడు ఆ పుష్పక విమానాన్ని చూస్తూ సూర్య తేజస్సుతో సమానంగా ఉందయ్యా అని వర్ణించాడు. ఈనాడు మనం ఎక్కబోతున్న, ఎగరబోతున్న విమానాల సంగతి కన్నా ఈ ప్రాంగణము, ఈ వేదిక, ఈ నృత్య పీఠము, ఇవన్నీ కూడా పుష్పక విమానానికి సరిసాటిగా అంతమంది ఉన్నా సరే ఇంకా కొంతమంది కళాకారులు చేరి నృత్యం చేయొచ్చు. ఎంతమంది కూర్చున్నప్పటికీ కూడా ఇంకా కొంతమంది వచ్చి దీన్ని వీక్షించొచ్చు. ఎంతమంది దీన్ని ఆనందిస్తున్నా ఎక్కడెక్కడి వాళ్ళు కూడా తెరల మీద దీన్ని చూసి తెరలు తెరలుగా వస్తున్న ఆనందాన్ని హర్షధ్వానాల మధ్య ఆనందిస్తూ ఆకలాదిస్తూ దీన్ని సంతోషానికి వారధిగా సారథిగా చేసుకోవచ్చు. అటువంటి రామాయణకాల పుష్పక విమానానికి దీటుగా ఈనాడు ఈ ప్రాంగణం ఇంత అద్భుతంగా ఉంది. మణులతో, మాణిక్యాలతో, శిల్పాలతో, మృగ చిత్రాలతో ఆనాడు అధిభాసిల్లితే ఈనాడు ధింసా నృత్యాలతో, సత్కృత్యాలతో, చిత్రాలతో, కళలతో, ఏటికొప్పాక బొమ్మలతో, వీణ తంబుర వాద్య పరికరాలతో, తోలుబొమ్మలాట కథాగానాలతో, గరగ నృత్యాలతో యావత్ ప్రాంగణం సాహిత్య సాంస్కృతిక వాద్య నైవేద్య సంభరితమై ఉత్తరాంధ్రలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తలమానికమైనటువంటి విజయనగరం జిల్లా దరిదాపుల, విశాఖపట్టణానికి దరిదాపుల ఏర్పడిన భోగాపురంలోని, ఇంకా చెప్పాలంటే మనం ఆదిలో అనుకున్నట్టుగా వైమానిక భోగాపురం, భోగాపురంలో ఇంత ఉత్సాహం ఇనుమడించింది. అవతల సముద్రం ఉవ్వెత్తున ఎగస్తోంది. దానికి ఒక ప్రత్యేక ముచ్చట, ఎందుకంటే తనలో ఉండే ప్రధాన జీవిని ఆకృతిగా చేసుకొని ఎగిరే చేప సముద్రం ఎగసి ఎగసి ఇక్కడి దాకా రాలేకపోయినా తన ప్రతినిధిగా ఈ మత్స్యాకృతిలో ఉన్నటువంటి ఈ విమానాశ్రయ నిర్మాణం, అలాగే వాహనంలో ప్రముఖులందరూ కూడా భారత ప్రధాని, రాష్ట్ర

0: ముఖ్యమంత్రి తదితరులందరూ కూడా మోడీ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, ప్రముఖులంతా కూడా వీటిని వీక్షిస్తూ ఈ విమానాశ్రయంలో పర్యటిస్తూ ఉంటే సహ ప్రేక్షక సమూహం కరతాళధ్వానాలతో తమ గుండె చప్పుళ్లే ఇప్పటికి విమానం ఎగిరే సవ్వడిగా, తమ కలల రెక్కలే ఈ లోహ విహంగానికి ఇరు పక్షాలుగా, తమ భావాలే ఈ చక్రాలుగా ఒక్కసారి తమ ఉచ్ఛ్వాస నిశ్వాసల ఆనంద శబ్దధ్వనులు మనం విమానం ఎగరడం అంటే టేకాఫ్గా, ట్రావెలింగ్గా, ప్రయాణంగా, అలాగే టెర్మినల్కి ల్యాండ్ అయ్యేలాగా తీర్చిదిద్ది ఒక్కొక్కటి ఒక్కొక్కటి విమానాలు ఎగిరే ఆ కలలు పండే రోజు ఇవాళ అయితే, కలల నిండా ఉండే రోజు అతి దగ్గరలోనే ఉందనే భావనతో కదులుతున్నది శకటం.
1: ఉత్తరాంధ్ర గిరిజన ప్రాంతాల గుండె చప్పుడైన పురాతన జానపద నృత్యం థింసా. థింసా ఈ నృత్యాన్ని 13,000 మంది యువతులు ఏకరూప దుస్తులతో, ఎర్రటి ఏకరూప దుస్తులతో ప్రదర్శిస్తూ ఉంటే, ఓపెన్ టాప్ జూప్ లో మన ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఇతర మంత్రులతో కలిపి ఆస్వాదిస్తున్న ఈ క్షణం అజరామరం, అమృతం. ఇక తరువాత వచ్చే కార్యక్రమంలో 200 మంది విద్యార్థినులతో కూడిన అరుదైన కూచిపూడి నృత్యాన్ని కూడా ప్రధాని ఆస్వాదించబోతున్నారు.
0: కూచిపూడి అంటే తెలుగుదనానికి ప్రతీక. ఆ ప్రతీకలోని వెలుగుదనమే ఈనాడు విమానాశ్రయ శుభావిష్కరణ. దీని ఆవిష్కరణ ఒక సువర్ణాధ్యాయంగా ఎయిర్బస్, బోయింగ్ లాంటి భారీ విమానాలు కూడా సులువుగా దిగేలాగా ఏర్పాటు చేశారు. ఫార్మా, ఆక్వా సముద్ర సంపదలు ఎగుమతికి కూడా వీలయ్యేలాగా వీటిని తీర్చిదిద్దారు. భోగాపురం అన్న పేరున్నందుకు భోగ భాగ్యాలతో ప్రజ విలసిల్లడానికి ఉలసిల్లడానికి ఈనాడు ఇక్కడ ఈ కార్యక్రమం ఇంతలాగా ఏర్పాటైంది. ఈ ఆరంభోత్సవం, ఈ ఆవిష్కరణోత్సవం మన హృదయంలోని అభ్యుదయానికి, మనం సాధించబోయే ప్రగతికి తాత్కారణంగా విజయనగరం జిల్లా భోగాపురంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నిర్వహణ. ఒక విమానాశ్రయం నిర్వహణ అంటే అది మాటలు కాదు, కలలకు వచ్చిన రెక్కలు విమానాశ్రయానికి మొలుస్తాయి. ఆ మొలకల్లోంచే అభివృద్ధి వృక్షాలు మొలకెత్తాలి, దానికి ప్రగతిశీల పుష్పాలు పూచి మనం అంతర్జాతీయ స్థాయిలో వాటి ఫలాల్ని ఆనందించాలి, అనుభవించాలి. ఎయిర్బస్, బోయింగ్ లాంటి భారీ విమానాలు ల్యాండ్ అయ్యేలాగా దీని నిర్మాణం, 79,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 2 అంతస్తులుగా ప్యాసింజర్ టెర్మినల్, మొదటి దశ 6 మిలియన్ల మంది ప్రయాణికులకు సేవలందిస్తూ ఉంటే రాబోయే రోజుల్లో అది 18 మిలియన్లకు విస్తరించాలని ప్రణాళికలు. ఈ తీర ప్రాంత వైశిష్ట్యాన్ని చాటేలాగా మనం ఏ ఆకృతిలో దీన్ని నిర్మించుకున్నామో, టెర్మినల్ పైకప్పు సంప్రదాయమైన ట్రిగ్రామ్ థీమ్ ఆర్ట్తో కూడా ఆకట్టుకునేలాగా దీన్ని రూపొందింపజేశారు. ఇది భోగాపురంలోని విమానాశ్రయం యొక్క వివరణ, వర్ణన. అయితే ఇక్కడ కళారూపాలు, వాటికి తోడు ప్రజల ఆశల దీపాలు, ఇవన్నీ కూడా దేదీప్యమానంగా వెలిగేటటువంటి రోజు కోసం మనమంతా ఎదురు చూస్తున్న ఆనాడు ఈనాడే మన కళ్ల ముందు కనువిందు చేస్తోంది. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం భోగాపురం అనగానే భారతీయ ప్రఖ్యాతిని దేశ విదేశాలలో వ్యాపింపజేసే ఒకనొక చలనాత్మక చర్య, ఆచరణాత్మక ప్రక్రియ. ఆ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవితను ప్రపంచానికి చాటి చెప్పడానికి అటు లాజిస్టిక్ కేంద్రంగా, ఇటు గ్లోబల్ కనెక్టివిటీగా అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దినదే అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం. ఈ విమానాశ్రయం భారతీయ ప్రగతికి కోణం. ఈ విమానాశ్రయం భారతదేశ అభివృద్ధికి దృక్కోణం. ఈ విమానాశ్రయం కళారూపాల ఆవిష్కరణం. ఈ విమానాశ్రయం నుంచి బయలుదేరే ప్రతి విమానం గగనంలో దూసుకుపోయే అల్లూరి సీతారామరాజు బాణం.

0: ఒకనాడు ఆ బాణం తెల్లదొరల్ని తరిమి కొడితే ఈనాడు ఈ బాణం ఎల్లవారిని దొరలుగా దర్జాగా వారి వారి సంపాదనలను వారి వారి ప్రయాణాలను ఇంపుగా పెంపుగా తీర్చిదిద్దడానికి పెంపొందింపజేయడానికి యువత భవిష్యత్ ప్రణాళికలను తీర్చిదిద్దడంలో భాగంగా వివిధ వ్యాపారాలకు మూలస్థానం. అటు సముద్రం అపారం, ఇటు పొందాలి అభివృద్ధి వ్యాపారం.
1: అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ మైదానంలో జరుగుతున్న ఈ సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎలక్ట్రానిక్స్ సెమీకండక్టర్ తయారీ రంగానికి చిరునామాగా మార్చే క్రమంలో మరో ప్రతిష్టాత్మక అడుగు పడనుంది. అడ్వాన్స్డ్ సిస్టమ్ అండ్ ప్యాకేజ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అసిప్ సంస్థ దక్షిణ కొరియాకు చెందిన అపాక్ట్ కో లిమిటెడ్ భాగస్వామ్యంతో జిల్లాలో ఆనందపురం మండలం తర్లువాడ గ్రామంలో ఏర్పాటు చేయనున్న సెమీకండక్టర్ ప్యాకేజింగ్ ఫెసిలిటీ భూమి పూజ కార్యక్రమం ఆగస్టు 1, 2026 ఉదయం జరగనుంది. ఈ కార్యక్రమాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, ఏపీ సమాచార సాంకేతిక శాఖ మంత్రి నారా లోకేష్ కూడా ప్రధానితో ఉండి కార్యక్రమంలో పాల్గొంటారు. ఆపై ఇండియా సెమీకండక్టర్ మిషన్ ఆమోదం పొందిన దక్షిణ భారతదేశపు మొట్టమొదటి అవుట్ సోర్స్డ్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ ఓఎస్ఏటీ ఫెసిలిటీగా కూడా ఇది పేరు పొందింది. ఈ ప్రాజెక్టు రెండు దశల్లో మొత్తం 2,387.81 కోట్ల పెట్టుబడితో రూపుదిద్దుకోనుంది. తొలి దశ 542.19 కోట్లు, రెండవ దశ 1,845.61 కోట్ల పెట్టుబడి పెట్టడం జరుగుతుందని అంచనా. ఇక ఈ ప్రాజెక్టు ద్వారా రాబోయే రోజుల్లో 1,000 కంటే ఎక్కువ ప్రత్యక్ష నైపుణ్య ఉద్యోగాలు, 1,600కి పైగా పరోక్ష ఉద్యోగాలు లభిస్తాయి. ఈ పరిశ్రమ ద్వారా సెమీకండక్టర్ ప్యాకేజింగ్ రంగంలో విదేశీ దిగుమతులపై ఆధారపడడం తగ్గడమే కాకుండా దేశీయంగా ఆధునిక ఎలక్ట్రానిక్స్ తయారీ వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. ఇదే మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియాగా ముందుకు సాగనుంది. ఈ ప్రాజెక్టు కోసం దక్షిణ కొరియాకు చెందిన అపాక్ట్ కోతో సాంకేతిక భాగస్వామ్యం కుదుర్చుకున్నారు. దీని ద్వారా అంతర్జాతీయ
0: స్థాయిలో విమానాశ్రయ శుభారంభానికి విచ్చేశారు భారత ప్రధాని గౌరవనీయ శ్రీ నరేంద్ర మోదీ గారు. జాతీయ పతాకాల చిహ్నాలతో జనస్వాగతాన్నందుకుంటూ సుఖాసీనుడయ్యారు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు. వారితో పాటు వేదికకి అభిముఖంగా ఉన్న యావత్ ప్రజానీకం తమ సంతోషాతిరేకాల్ని వ్యక్తం చేస్తూ ఉంటే హాస్య విలాసాలతోటి అభినందనలు చెందిస్తూ భారత ప్రధాని
2: Thank you very much. ఈ ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. గౌరవనీయులు, మాన్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రధాని గారికి చేసే ఆత్మీయ సత్కారం, ప్రత్యేకించినటువంటి పొందూరు ఖాదీ జాందాని అంగవస్త్రంతో మన ముఖ్యమంత్రి వర్యులు ప్రధాని గారికి సెలవుతో సత్కరించబోతున్నారు. మనందరి కరతాళన ధ్వనుల మధ్య తమ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఈరోజు మరి భోగాపురానికి విచ్చేశారు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి జరుగుతున్నటువంటి ఆత్మీయ సత్కారం. అలాగే ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ సంగీత వారసత్వానికి చిరునామాగా శతాబ్దాల చరిత్ర తనలో నిక్షిప్తం చేసుకున్నటువంటి అపురూపమైన బొబ్బిలి ఏకాంత వీణని బహూకరిస్తున్నారు ముఖ్యమంత్రి వర్యులు ప్రధాని గారికి. విశిష్ట కళాఖండాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి జ్ఞాపికగా అందించవలసిందిగా సాదరంగా మనవి చేసుకుంటున్నాము. మనందరి చప్పట్ల మధ్య థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తూ స్వాగతోపన్యాసం ఇవ్వవలసిందిగా ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ ఫర్ హెవీ ఇండస్ట్రీస్ అండ్ స్టీల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు.

0: మనవి చేసుకుంటూ ఉన్నాము.
1: భారత్ మాతకి, భారత్ మాతకి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించినటువంటి భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించడానికి ఇచ్చేసినటువంటి ప్రీతమ నేత, భారతదేశపు ప్రగతి ప్రదాత, భారతదేశాన్ని ప్రపంచంలో విశ్వగురువుగా నిలబెట్టడానికి నిరంతరం కఠోర పరిశ్రమ చేస్తున్నటువంటి మన ప్రీతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ గారికి, ఆంధ్రప్రదేశ్ గోవా గవర్నర్ శ్రీ అశోక్ గజపతిరాజు గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి, ఉత్తరాంధ్ర జిల్లాల ముద్దుబిడ్డ అయినటువంటి శ్రీ రామ్మోహన్ నాయుడు గారికి, అదేవిధంగా మా మిత్రుడు సహచరుడు కేంద్ర మంత్రి అయినటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, స్థానిక పార్లమెంట్ సభ్యులు అప్పలనాయుడు గారికి, స్థానిక శాసనసభ్యురాలు సోదరి శ్రీమతి లోకమాధవ్ గారికి, వేదిక మీద ఆశీస్సులైన ఉండండి జిల్లా మంత్రులకు, ప్రజాప్రతినిధులకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా. వేదిక మీద ఉన్నటువంటి, వేదిక ముందు ఉన్నటువంటి అశేష ప్రజానీకానికి హృదయపూర్వక నమస్కృతి తెలియజేస్తున్నా. మిత్రులారా, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ముఖ్యంగా ఉత్తరాంధ్రప్రదేశ్ యొక్క జిల్లాలు సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి రోజు అనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తున్నా. నవ్యాంధ్ర ప్రయాణంలో ఇది ఒక కీలకమైనటువంటి మైలురాయి అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నా. ఈ విమానాశ్రయం ప్రారంభం ద్వారా ఏదైతే ఉత్తరాంధ్ర జిల్లాలుగా ఉన్నటువంటి శ్రీకాకుళం కానీ, విశాఖపట్నం, అదేవిధంగా మన్యం జిల్లాలు, విజయనగరం జిల్లాలు పెద్ద ఎత్తున గ్లోబల్ మ్యాప్లోకి చోటు లభించడమే కాకుండా ఇప్పటి వరకు సముద్ర తీర ప్రాంతంగా ఉన్నటువంటి ప్రాంతం రాబోయేటువంటి రోజుల్లో ఆకాశమే హద్దుగా మారనుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. మిత్రులారా, మనంతా కూడా ఒక విధం గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. 2024లో మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని ఆయన భుజస్కంధాల మీద వేసుకుని, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో యువ నాయకుడు లోకేష్ గారి యొక్క సామర్థ్యంతో పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి సంగతి మీరంతా కూడా గ్రహించాలి. మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొన్ని లక్షల కోట్ల రూపాయలు మంజూరు చేసి పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తున్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారి అనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తున్నాను. మిత్రులారా, అదేవిధంగా భారత ప్రధానమంత్రిగా మూడోసారి బాధ్యతలు స్వీకరించాక నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడం ఇది ఆరవ పర్యాయమైనటువంటి సంగతి. ఈ ఆరు పర్యాయాల్లో మూడు పర్యాయాలు కేవలం ఉత్తరాంధ్ర జిల్లాలకు మాత్రమే వచ్చారు అంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీద, ఉత్తరాంధ్ర జిల్లాల యొక్క అభివృద్ధి మీద ఆయనకున్నటువంటి చిత్తశుద్ధిని తెలియజేస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. మిత్రులారా, అదేవిధంగా ఈరోజు మనం ప్రారంభించుకున్నటువంటి విమానాశ్రయం గురించి దాదాపు 5,000 కోట్ల రూపాయలతో అత్యాధునికమైనటువంటి టెక్నాలజీతో నిర్మించినటువంటి విమానాశ్రయం రాబోయేటువంటి రోజుల్లో ఏటా 60 లక్షల మంది ప్రయాణికులకు సేవ కలుగజేస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. మిత్రులారా, అంతేకాదు ఏటా

నాటికి 20,000 మెట్రిక్ టన్ల యొక్క కార్గో రవాణా సామర్థ్యం కారణంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయ ఉత్పత్తులు గాని ఆక్వా ఉత్పత్తులు గాని ఫార్మా ఉత్పత్తులు గాని నేరుగా విదేశాలకి అగుమతి చేసేటువంటి ఒక హబ్బుగా రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను మిత్రులారా. అదేవిధంగా 2014లో ప్రధానమంత్రిగా బాధ్యత స్వీకరించిన శ్రీ నరేంద్ర మోడీ గారు దేశంలో మౌలిక సదుపాయాల యొక్క అభివృద్ధి మీద పెద్ద ఎత్తున దృష్టి పెట్టినటువంటి సందర్భాన్ని మనంతా కూడా గమనించాలి. ఈరోజు దేశంలో పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. నేషనల్ హైవేస్ ద్వారా, పోర్ట్ కనెక్టివిటీ ద్వారా, రైలు కనెక్టివిటీ ద్వారా, ఈ విధంగా ఎయిర్ కనెక్టివిటీ ద్వారా ఇవాళ పెద్ద ఎత్తున మార్పులు తీసుకొచ్చినటువంటి వ్యక్తి భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు అనేటువంటి విషయాన్ని మనంతా కూడా గ్రహించాలి మిత్రులారా. ముఖ్యంగా విమానయాన రంగానికి సంబంధించి 2016లో గౌరవ ప్రధానమంత్రి

0: రైలు కనెక్టివిటీ ద్వారా, ఈ విధంగా ఎయిర్ కనెక్టివిటీ ద్వారా ఇవాళ పెద్ద ఎత్తున మార్పులు తీసుకొచ్చినటువంటి వ్యక్తి భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు అనేటువంటి విషయాన్ని మనంతా కూడా గ్రహించాలి మిత్రులు. ముఖ్యంగా విమానయాన రంగానికి సంబంధించి 2016లో గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి ఉడాన్ పథకం ఏదైతే ఉన్నదో, ఈ ఉడాన్ పథకం భారతదేశం యొక్క విమానయాన రంగాన్ని యొక్క భవిష్యత్తును మార్చేసింది అనడంలో ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను మిత్రులు. 2014 ముందు భారతదేశంలో కేవలం 74 విమానాశ్రయాలు మాత్రమే ఉంటే, మోడీ గారి బాధ్యతలు స్వీకరించినటువంటి ఈ 12 సంవత్సరాల కాలంలో ఈ విమానాశ్రయాల సంఖ్య 160కి పైగా పెరిగింది. అంటే ఎంత పెద్ద ఎత్తున ఆయన ఎయిర్ కనెక్టివిటీ మీద దృష్టి పెట్టారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను మిత్రులారా. ఉడాన్ పథకం ఏదైతే ఉందో, విమాన పథకంలో సామాన్యుడు కూడా విమానయానం చేయాలనేటువంటి ఆయన యొక్క సంకల్పం, తక్కువ ధరలకే సామాన్యులకు అందుబాటులో ఉండేటువంటి అవకాశాన్ని ఉడాన్ పథకం ద్వారా ఆయన కలిగించారు అనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తున్నాను మిత్రులారా. విమాన ప్రయాణం అంటే ఒకప్పుడు డబ్బున్న వాడికి మాత్రమే సాధ్యమనేటువంటి విషయం ఉంది. ఇవాళ సామాన్యుడు కూడా విమానంలో ప్రయాణం చేయాలనేటువంటి ఒక కలను నిజం చేసినటువంటి వ్యక్తి భారతదేశంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను మిత్రులారా. అంతేకాదు, గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఏప్రిల్ 27, 2015 షిమ్లాలో ఉడాన్ పథకం కింద మొదటి విమానానికి జెండా ఊపిన ప్రారంభించినప్పుడు ఆయన చెప్పినటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి మాటలు నాకింకా గుర్తున్నాయి మిత్రులారా. ఆవేళ ఆయన మొదటి విమానానికి జెండా ఊపి ప్రారంభించినటువంటి సందర్భంలో హవాయి చెప్పులు వేసుకుని తిరిగేటువంటి సామాన్య ప్రయాణికుడు కూడా, సామాన్య పౌరుడు కూడా ఈ భారతదేశంలో విమానయానం చేయాలి, ఇది నా కళ అని ఆనాడు ప్రధానమంత్రి గారు చెప్పిన విషయాన్ని మనం అంతా కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సి. ఈరోజు జరుగుతున్నటువంటి విమానాశ్రయ ప్రారంభోత్సవం మోడీ గారి ఆశయ సాధనకు ఆయన యొక్క నిదర్శనంగా మనం అంతా కూడా భావించాలి. శ్రీ ఆనంద్ మాననీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీజీ 27 ఏప్రిల్ 2017 షిమ్లా మే ఉడాన్ యోజనకి పహలి ఉడానోకు హరీ ఝండీ దిక్కాతే సమయ హమ్ ఆప్కే ప్రేరణాదాయ శబ్ద యాద్ హై జిహా అప్నే కహా థా హవాయ చెప్పుల పహనే వాలా నాగరిక్ భీ హవాయి జహాజ్ మే దికే ఏ మేరా సప్నా హై ఆజ్ ఇస్ ఎయిర్పోర్ట్ కా యా ఉద్ఘాటన్ ఆప్కే విజన్ ఔర్ ప్రతిబద్ధత ఏక్ శాందార్ ఉదాహరణ ప్రస్తుత కర్తా హై. మిత్రులారా, సామాన్యులకు పద్మ పురస్కారాలు అందించాలన్నా, సామాన్య ప్రజలు విమానయానం చేయాలన్నా, చివరికి నాలాంటి ఒక సామాన్య కార్యకర్తని కేంద్ర మంత్రిని చేయాలన్నా అది కేవలం నరేంద్ర మోడీ గారికే సాధ్యమైంది అనేటువంటి విషయాన్ని సందర్భంగా ప్రస్తావిస్తున్నా. మాననీయ ప్రధానమంత్రి మోదీజీ, సామాన్య లోకంకు పద్మ పురస్కార్ దేనా హో, ఆమ్ జంతోకు హవాయి జహాజ్ కి యాత్రా కరోనా హో, యా ఫిర్ ముజ్ జైసే ఏక్ సామాన్య కార్యకర్తా కో పహచాన్ కార్ మంత్రి బనానో హో, ఏ సబ్ కేవల్ ఆప్కే నేతృత్వ మేమే హి సబ్ హో పయా హై. ఆనరబుల్ ప్రెసిడెంట్ మినిస్టర్, వి ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విల్ బి ఫర్ అవర్ ఇండెప్టెడ్ టు యూ సార్. ఈ విధంగా పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతున్నాం మీకు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో, యువ నాయకుడు లోకేష్ గారి సారథ్యంలో ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రగతికి మీ సహాయ సహకారాలు ఎప్పుడూ కావాలని సందర్భంగా కోరుతూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్.
1: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ ఫర్ సివిల్ ఏవియేషన్ శ్రీ కింజరపు రామ్మోహన్ నాయుడు గారిని మాట్లాడవలసిందిగా మనవి.

అందరికీ నమస్కారం. కోట్లాది మంది దేశ ప్రజల తాలూకా ఆశయాలకు ప్రతీక, దేశ సమగ్రత కోసం, దేశ భద్రత కోసం, దేశ భవిష్యత్తు కోసం ప్రతీగా నిలిచినటువంటి ప్రధాన సేవకుడు, మనమందరం కూడా అభిమానించే నాయకుడు, మనమే కాదు ప్రపంచం గర్వించదగ్గ నాయకుడు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, అలాగే విజనరీ నాయకుడు నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలానే మన ఉప ముఖ్యమంత్రి వర్యులు, ఆయనకి పదవులతో పని లేదు, జనం కోసం నిత్యం జీవించేటటువంటి జనసేనాని పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర గవర్నర్ గారు అబ్దుల్ నజీర్ గారు, అలాగే వేదికలు అలంకరించినటువంటి కేంద్ర మంత్రులు, అలాగే మన తెలుగు యువతకి ఒక ఆదర్శప్రాయమైనటువంటి నాయకత్వంతో ముందుకు నడిపిస్తున్నటువంటి సోదరులు నారా లోకేష్ అన్న గారికి, ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు గారికి, ఎమ్మెల్యే మాధవమ్మ గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి ఎంతో మంది జనప్రతినిధులకి, ఇక్కడికి విచ్చేసినటువంటి నా ఉత్తరాంధ్ర సోదర సోదరిమల్ల అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఒక 12 సంవత్సరాలైతే ఒక పుష్కరం అంటాం, 100 సంవత్సరాలైతే శతాబ్దం అంటాం, అలాంటిది యుగానికి ఒక్కసారి వచ్చేటటువంటి కార్యక్రమం అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమం అని గర్వంగా ఈ ఉత్తరాంధ్ర బిడ్డగా, మీతో పాటు ఇక్కడ పుట్టినటువంటి వ్యక్తిగా, కింజరాపు ఎర్రన్నాయుడు గారి తాలూకా బిడ్డగా ఈ రోజు గర్వంగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఉత్తరాంధ్ర అంటే ప్రతి ఒక్కరు కూడా ప్రపంచం వైపు చూసేవాళ్ళు, మనకి పని కావాలన్నా, మనకి ఏ అవకాశం కావాలన్నా, మనకి పొట్ట గడవాలన్నా, ఏ కార్యక్రమం చేయాలన్నా సరే ఉత్తరాంధ్ర అంతా కూడా ప్రపంచం వైపు చూసేది. కానీ ఈ రోజు మన భోగాపురం ఎయిర్పోర్ట్ చూసిన తర్వాత ప్రపంచం ఉత్తరాంధ్ర వైపు చూస్తుందన్నది గర్వంగా మనందరం కూడా తెలియజేసుకోవాలి. అవకాశాలనిదిగా భోగాపురం విమానాశ్రయం మన ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా ఈ రోజు ప్రారంభోత్సవం కానుంది. అలాంటి ఈ విమానాశ్రయం ఒక 77,000 చదరపు అడుగులతో తయారవుతున్నటువంటి విమానాశ్రయం సుమారు 60 లక్షల కెపాసిటీతో తయారవుతుంది. ఎంఆర్ఓ గాని ఎంతో మంది యువతీ యువకులకి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఇక్కడ కలగబోతుంది. ఎడ్యూసిటీ ద్వారా రేపు భవిష్యత్తులో ప్రపంచంలో ఉన్నటువంటి ఏవియేషన్ వర్క్ ఫోర్స్ కి ట్రైనింగ్ మన ఉత్తరాంధ్రలో మన భోగాపురంలో జరగబోతుందన్న దానికి కూడా నేను ఎంతో గర్వపడుతున్నానని తెలియజేస్తున్నాను. అటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఈ రోజు ఈ భోగాపురం ఎయిర్పోర్టు మన అందరికీ కూడా సింహద్వారంలా ఉందని తెలియజేస్తున్నాను. ఇచ్చాపురం నుంచి పాతపట్నం, పాలకొండ, శ్రీకాకుళం, అలాగే బొబ్బిలి, పార్వతీపురం, విజయనగరం, అరకు, అనకాపల్లి, విశాఖపట్నం, ఈ ఉత్తరాంధ్రలో ఏ ప్రాంతం తీసుకున్నా సరే అందరికీ కూడా సమాన దూరంలో ఉన్నటువంటి ఈ భోగాపురం విమానాశ్రయం మనందరికీ కూడా సింహద్వారంలాగా పనిచేయబోతుందని తెలియజేస్తున్నాను. అలాగే మీ అందరికీ కూడా తెలుసు, కలియుగ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్తే సంవత్సరానికి ఒకసారి వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారం తెరుచుకుంటుంది. అలా మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఈ రోజు ఉత్తర ద్వారంలో మన భోగాపురం ఈ రోజు మనందరికీ కూడా తెరవబోతుంది. ఎంతో కాలం నుంచి ఎదురు చూపులు చూశాం మన ఉత్తరాంధ్రలో. ఆఖరికి గతంలో మీరు చూసుకుంటే కొంతమంది నాయకులు దీన్ని కించపరుస్తూ, విమర్శిస్తూ, ఈ ప్రాంతాన్ని కించపరుస్తూ ఎయిర్ బస్సు కూడా తిరగని ప్రాంతం అని వెక్కిలి నవ్వులు నడిగా నడిచారు. ఈ రోజు వాళ్ళకి కళ్ళు తెరిచి చూడమంటున్నా, ఎయిర్ బస్సులు దిగే ప్రాంతంగా ఉత్తరాంధ్ర మారింది. ఈ రోజు ఎలక్ట్రిక్ బస్సులు వచ్చే ప్రాంతంగా ఉంది. రేపు పెద్ద పెద్ద కంపెనీలనంటే దేశంలో ఉన్న కంపెనీలు కాదు, అంతర్జాతీయంగా ఉన్న కంపెనీలన్నీ కూడా మన భారతదేశంలో, మన ఆంధ్రప్రదేశ్ లో, మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి రాబోతున్నాయి. వాళ్ళ బస్సులు కూడా ఇక్కడే తిరిగి మన యువతీ యువకులకి అన్ని ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించబోతున్నాయి. ఇలాంటి పవిత్రమైనటువంటి భూమి మన ప్రాంతంలో తీసుకుంటే ఒక పక్కన ఆధ్యాత్మిక ఆలయాలు శ్రీకూర్మం, శ్రీముఖలింగం, అరసవెల్లి, సింహాచలం, అలాగే రామతీర్థాలు, పైడితల్లి అమ్మవారు, ఇలా ఎన్నో పవిత్రమైనటువంటి దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి. మరొక పక్కన పర్యాటక రంగం, కొండలు, సముద్రం, అలాగే దానితో పాటు ఈ రోజు ఉత్తరాంధ్ర దిశని మార్చే విధంగా చంద్రబాబు నాయుడు గారి తాలూకా నాయకత్వంలో గూగుల్ లాంటి సంస్థ ఇక్కడికి వస్తుంది. ఆర్సలార్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ వచ్చింది, రైల్వే జోన్ మనకు వచ్చింది, మూలపేట పోర్టు మనకు వచ్చింది. ఇలా లెక్క పెట్టుకుంటూ వెళ్తే ఏ ప్రాంతంలో జరిగినటువంటి అభివృద్ధి ఈ రోజు మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో జరుగుతుందన్నది యువతీ యువకులందరికీ కూడా నేను గుర్తు చేస్తున్నాను. ఇక చేయాల్సింది మనం ఒక్కటే, మనకి రెండు విజన్లు ఉన్నాయి, స్వర్ణాంధ్ర విజన్ బై చంద్రబాబు నాయుడు గారు, వికసిత్ భారత్ విజన్ బై నరేంద్ర మోదీ గారు.

మన యువతందరం కూడా కలిసి ఆ రెండు విషయంలు రెండు కళ్ళులాగా మనం అందరం కూడా ముందుకు నడిచి అత్యంత సుందరమైనటువంటి శక్తివంతమైనటువంటి భారతదేశం తయారవడానికి ఈ రెండు విషయంలు కూడా మనం స్వీకరిస్తూ ఇక్కడ ఉన్నటువంటి యువతి యువకులందరూ కూడా ముందుకు రావాలని మరొక్కసారి వాళ్ళందరికీ కూడా పిలుపునిస్తున్నాను. ఒక ఎయిర్పోర్ట్ ఎక్కడైనా నిర్మించామనంటే నేను కేంద్ర మంత్రిగా అయిన తర్వాత ప్రధానమంత్రి గారి చేతుల మీదకే సుమారు 16 ప్రాజెక్టులు ఇక్కడ ప్రారంభించాం భారతదేశంలో. కానీ ఏ ఎయిర్పోర్ట్ ప్రాజెక్టు కూడా ఇంత ఘనంగా 2-3 లక్షల మంది ప్రజల తాలూకు ఆశీర్వాదం మధ్యలో ఇది ఏదో ఒక రాష్ట్ర పండుగ అంటున్నారు. ఇది కేవలం రాష్ట్ర పండుగ కాదు, ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రతి ఇంటి పండుగ. ఈ రోజు ఈ విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమం అందరి గుండెల్లో ఉన్నటువంటి కార్యక్రమం. అటువంటి కార్యక్రమానికి మనం నిజమైన అర్థం ఈ రోజు సహకారం చేశాం. అర్థమనంటే భవ్యమైనటువంటి ఒక బిల్డింగ్ కట్టడమే కాదు, దానికి చరిత్ర గుర్తుండిపోయేలా మన్యం వీరుడు అర్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టడం, ఇది ఒక చరిత్ర అనేది కూడా తెలియజేసుకుంటున్నాను. అడవుల్లో ఎక్కడో వినేటటువంటి పేరు, అడవుల్లో వినేవాళ్ళం అల్లూరి సీతారామరాజు అని, అలాంటి ఆ పేరుని ప్రపంచం మొత్తం మారుమోగుతుంది. అమెరికా వెళ్ళినా ఆస్ట్రేలియా వెళ్ళినా ఎక్కడికి వెళ్తున్నారనంటే అల్లూరి సీతారామరాజు గారి తాలూకా గడ్డ విమానాశ్రయానికి మేము వెళ్తున్నామని మన యాత్రికులందరూ కూడా గర్వంగా చెప్పుకునే స్థాయిలో ఈరోజు ఆ పేరును కూడా మన నరేంద్ర మోదీ గారి తాలూకా అధ్యక్షున కేంద్ర ప్రభుత్వం అంగీకరించి ఈ రోజు పెట్టింది. ఇంత ఫోకస్ మన ఉత్తరాంధ్రలో పెట్టిన తర్వాత మీ అందరికీ కూడా ఒక్కటే తెలియజేస్తున్నాను, ఇంకా మనం ఎక్కడ కూడా ఆగకుండా ఉత్తరాంధ్రకి కళలకి రెక్కలు వచ్చే విధంగా మనమందరం కూడా ముందుకు వచ్చి ఈ అవకాశాలన్నీ ఎవరి కోసం, ఇవి రాజకీయ అవకాశాలు కాదు, ప్రజల కోసం యువత కోసం పెట్టినటువంటి అవకాశాలు, ఆ అవకాశాలని మనం అందిపుచ్చుకొని ప్రపంచంలో ఏ ఏ ప్రాంతాల గురించి మనం మాట్లాడతాం, ఇది ఎలా డెవలప్ అయిందో అది అలా డెవలప్ అయిందని బాధ్యత మనం తీసుకుందాం. నాయకులుగా వాళ్ళ తాలూకా నిర్ణయాలను మనకి చెప్పారు, వాళ్ళ మాట నిలబెట్టుకున్నారు, అభివృద్ధి ఎక్కడికి తీసుకొని వచ్చారు, ఇక పని చేయాల్సింది మనం. మనం ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లి ఈ రోజు వచ్చినటువంటి అవకాశాలని సద్వినియోగం చేసుకుని ఉత్తరాంధ్రని ఉత్తమాంధ్రగా తయారు చేద్దామని ఇక్కడ ఉన్నటువంటి యువతి యువకులందరికీ కూడా పిలుపునిస్తున్నాను. అలాగే మన ఆదరణీయ మాన్య ప్రధానమంత్రిజీ ఆప్కో ఫిర్సే మే భోగాపురం ఆర్ ఉత్తరాంధ్ర ప్రాంతకు క్షేత్రకు స్వాగత్ కర్తా హూ, మే ఇతనా ఎమోషనల్ హూ ఆజ్ క్యూంకి మే భీ ఇసీ ప్రాంత సే ఆతా హూ, కాఫీ సమయ సే హమ్ సున్తే ఆ రహే, మేరే బచ్పన్ సే సున్తే ఆ రహే, యహాన్ కోయి కిసీ కే లియే అవసర్ నహీ హై, ఉత్తరాంధ్ర సే లోగ్ బాహర్ జాతే రహతే హై కామ్ కే లియే, పర్ ఆప్నే వాదా నిభాయా, ఆప్కే మార్గదర్శన్ మే హమారే చంద్రబాబు జీ కే మార్గదర్శన్ మే యహాన్ పే జో ఇంపాసిబుల్ లగ్తా థా వో ఆజ్ పాసిబుల్ కర్కే దిఖాయా, ఏక్ గేట్వే జైసా విమానాశ్రయ ఆజ్ హమ్నే బనాయా, హవాయి అడ్డా బనాయా ఔర్ ఉస్కే సాథ్ హీ గూగల్ జైసే బడే బడే జో గ్లోబల్ ఇన్స్టిట్యూషన్స్ హై వో సబ్ భీ ఆజ్ విశాఖపట్నం హమారే ఉత్తరాంధ్ర మే ఆ రహే, యే హమారే సబ్ కే లియే హమారీ జో తాకత్ హై యహాన్ యువాన్ కే లియే యే బహుత్ బడే సౌభాగ్య కీ బాత్ హై, ఆప్నే అప్నా వాదా నిభాయా ఔర్ మే ఇస్ మంచ్ సే ఆప్కో వాదా దేతా హూ, హమారే ఉత్తరాంధ్ర కే యువా సే వాదా దేతా హూ కీ ఆప్కా జో విజన్ హై వికసిత్ భారత్ 2047 కా విజన్ మే ఉత్తరాంధ్ర కా హర్ యువా వ్యక్తి ఆప్కే సాథ్ ఖడా రహేగా, ఆప్కే సాథ్ కామ్ కరేగా, ఏక్ సశక్త్ సంరక్ష భారత్ బనానే కే లియే ఆప్కే సాథ్ హర్ కదమ్ మే యహాన్ కే సారే యువాయే ఆప్కే సాథ్ చల్నే కే లియే తయార్ హై, యే ఇస్ క్షేత్ర కా ఆప్కే సాథ్ హమారా వాదా హై ఔర్ యే వాదా నిభా కర్ రఖేంగే. ఆప్కో హమారే ఆదరణీయ చంద్రబాబు నాయుడు జీ కో మంచ్ పర్ బేటే సభీ కో దిల్ సే మే స్వాగత్ కర్తా హూ, ధన్యవాద్ మీ కర్తా హూ ఔర్ ఆప్కి వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇది ఒకే ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. భోగాపురం ఎయిర్పోర్ట్ ఈ రోజు మనందరికీ కూడా చాలా గర్వంగా ఉంది, కానీ చరిత్రలో ఎప్పుడు కూడా నిలిచిపోయి ఉండాలి, గుర్తు కూడా పెట్టుకోవాలి. ఈ భోగాపురం విత్తనం వేసింది ఒకే ఒక్క నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారని మళ్లీ మళ్లీ గుర్తు చేస్తున్నాను. 2014లో విభజించిన ఆంధ్రప్రదేశ్కి ఆయన ముఖ్యమంత్రి అయితే ఆయన ఈ ఉత్తరాంధ్ర ప్రాంతానికి గ్రోత్ ఇంజన్ గా తయారు చేయాలనంటే ఇక్కడ విమానాశ్రయం పెట్టాలని మొట్టమొదటిగా ఆయన ఇచ్చేస్తే ఆ రోజు ఉత్తరాంధ్ర బిడ్డగా కేంద్ర మంత్రిగా అశోక్ గజపతిరాజు గారు ఉన్నారు, ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారే ఉన్నారు. ఆ రోజు ప్రారంభించాం, మళ్లీ యాదృచ్ఛికమో దైవ నిర్ణయమో ప్రజా సంకల్పమో మళ్లీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ప్రధానమంత్రిగా ఉంటూ మళ్లీ ఉత్తరాంధ్ర బిడ్డగా ఈ రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఇది జరిగిందనంటే ప్రజల తాలూకా విశ్వాసం ఈ కూటమి ప్రభుత్వం మీద ఎంత బలంగా ఉందో ఈ విమానాశ్రయం

0: దానికి ప్రతీక అనేది మళ్ళీ మళ్ళీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి మరొక్కసారి నా తండ్రి గారు మరి స్వర్గీయ కింజరాపు ఎర్రనాయుడు గారు కూడా ఈ వేదిక ద్వారా నమస్కరించుకుంటూ పెద్దలందరికీ కూడా నా తాలూకా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత చక్కనైనటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడానికి దింసా నృత్యం చేసినటువంటి వాళ్ళకి అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్, జై ఉత్తరాంధ్ర.
1: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు గౌరవనీయులు ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఐటీ, హెచ్ఆర్డి, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శ్రీ దారా లోకేష్ గారిని మాట్లాడవలసిందిగా మనవి.

विकास पुरुष माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी, ऑनरेबल गवर्नर ऑफ आंध्र प्रदेश जस्टिस अब्दुल नजीर गारु, ऑनरेबल चीफ मिनिस्टर ऑफ आंध्र प्रदेश चंद्रबाबु नायडु गारु, मी अंदर की उस्ताद भगत सिंह नाको अन्न समानमैन गौरव उप मुख्यमंत्री पवन कल्याण गारु, नाको प्राण समानमैन उत्तरांध्र प्रजलंदरिकी पेरु पेरुना ना हृदयपूर्वक नमस्कारालु। भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय। उत्तरांध्र उत्साह अदरिपोयिंदि। ఎర్ర బస్సు రాని ఊరికి ఎయిర్పోర్ట్ అవసరమా అని కొంతమంది అన్నారు. ఉత్తరాంధ్రాన్ని తక్కువ చూశారు, ఉత్తరాంధ్ర ప్రజల్ని అవమానించారు. వాళ్ళకి నేను ఈరోజు సమాధానం చెప్తున్నాను. ఎర్ర బస్సు రాదన చోట ఎయిర్పోర్ట్ వచ్చింది, ఎర్ర బస్సు రాదన చోట ఎయిర్ బస్ వచ్చింది, ఎర్ర బస్సు రాదన చోట మన నమ్మవ గారు వచ్చారు. ఇదే మన ఉత్తరాంధ్ర దెబ్బ. అర్థమైందా రాజా? స్వాతంత్రం కోసం పోరాడిన వీరుడు అల్లూరి సీతారామరాజు గారు నడియాడిన గొప్ప ప్రాంతం ఉత్తరాంధ్ర. ఈ రోజు నుంచి ఈ నేల చరిత్ర పౌరుషం ప్రపంచం మొత్తానికి తెలుస్తుంది. ఈరోజు కేవలం ఒక ఎయిర్పోర్ట్ ప్రారంభం మాత్రమే కాదు, మన నమో గారి వికసిత్ భారత్, మన సిబిఎన్ గారి విజన్ కలయక ఈ రోజు ఉత్తరాంధ్ర భవిష్యత్తు మారే రోజు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో దూసుకుని వెళ్లే రోజు. ఈ నేలకు స్వాతంత్రం తెచ్చింది అల్లూరి సీతారామరాజు గారు అవుతే ఉత్తరాంధ్ర కలలకు రెక్కలిచ్చింది గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు. రైతుల త్యాగం, కార్మికుల కష్టం వల్ల ఈరోజు ఈ ఎయిర్పోర్ట్ మనం చేసుకుంటాం జరిగింది. అల్లూరి సీతారామరాజు గారు ఆయనలో ఉన్న పట్టుదల, పౌరుషం, దేశభక్తి నాకు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిలో కనపడుతుంది. నమో కా మత్లబ్ హిమ్మత్, నమో కా మత్లబ్ విశ్వాస్, నమో కా మత్లబ్ సురక్షిత్ భారత్, నమో కా మత్లబ్ దుష్మన్ కో డర్, వికసిత్ హో, గరీబ్ కా కళ్యాణ్ హో, భవిష్యత్ కా గ్యారంటీ హో, హర్ సవాల్ కా ఏకీ జవాబ్ గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు. రాష్ట్ర విభజన వల్ల మనం చాలా నష్టపోయాం. కట్టుబట్టలతో మనం ప్రయాణం ప్రారంభించాం. అలాంటి అనాదిగా ఉన్న రాష్ట్రాన్ని ఆదుకున్న వ్యక్తి మన నమో. భారతదేశ వ్యాప్తంగా నమో అంటే నరేంద్ర మోడీ గారు, ఆంధ్ర రాష్ట్రంలో నమో అంటే నాయుడుజీ మోడీజీ గారు అద్భుతమైన జోడి. ఈరోజు ఈ కలియక వల్ల మనం అద్భుతంగా అభివృద్ధి చేసుకుని మనం ముందరికెళ్తున్నాం. ఇతర రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ విన్నాం, ఆంధ్ర రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ అంటే ఏంటో మన ప్రభుత్వం చేసి చూపిస్తుంది. మనందరం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, అనేక ఇబ్బందులు ఉన్నాయి, అయినా కూడా ఈరోజు మనం నడవగలుగుతున్నామంటే దానికి కారణం మన నమో ఇస్తున్న సహకారం. ఈరోజు ఎవరు ఉంచిన విధంగా

మన రాష్ట్రంలో అతిపెద్ద ఎయిర్పోర్ట్ తక్కువ సమయంలో మనం ప్రారంభించుకున్నాం. ఆంధ్ర రాష్ట్రానికి జీవనాడి పోలవరం, మన రాజధాని అమరావతికి నిధులు కేటాయించింది మన నమో. అంతేకాదు, దశాబ్దాలుగా మనకున్న కళ, విశాఖ రైల్వే జోన్ ని కూడా కేటాయించింది మన నమో. భారతదేశంలో ఏ ఉక్కు ఫ్యాక్టరీకి ఇవ్వకుండా కేవలం మనకే ఒక ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చి విశాఖ ఉక్కుని కూడా కాపాడింది మన నమో. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తున్నాం. గూగుల్, ఆసిల్లర్ మిత్తల్, ఆమ్కా ఫైటర్ జెట్ ప్రాజెక్ట్ ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిందంటే దానికి కారణం కూడా మన నమో. మోడీజీ కా విజన్ ఆర్ నాయుడుజీ కా ఎగ్జిక్యూషన్ ఆర్ దోనో కా ఏక్ హీ మిషన్ వికసిత్ ఉత్తరాంధ్ర. ఒక పక్కన మోడీజీ భారతదేశాన్ని ముందలు తీసుకెళ్తుంటే, ఇంకో పక్కన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి పదంలో పెట్టారు. ఇసి విశ్వాస్ నే ఆజ్ భోగాపురం కు వరల్డ్ మ్యాప్ మే ఏక్ నయీ పెహచాన్ దీ హై. ఎన్డీఏకి కంచుకోట ఉత్తరాంధ్ర, ఉత్తరాంధ్ర అంటే ఎన్డీఏ. మన జరిగిన ఎన్నికల్లో మాకు క్లీన్ స్వీప్ మీరు అందజేశారు, అందుకే ఉత్తరాంధ్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత కూటమి ప్రభుత్వాన్ని. ఎవరు ఊహించిన విధంగా ఈరోజు డేటా సెంటర్స్ వచ్చినాయి, ఉక్కు ఫ్యాక్టరీలు వచ్చినాయి, అనేక పరిశ్రమలు ఈరోజు విశాఖపట్నం ఉత్తరాంధ్రాన్ని ఎత్తుక్కుంటా వస్తున్నాయి. అది మాకు ఉత్తరాంధ్రకున్న కమిట్మెంట్. అద్భుతమైన నదులు, అడవులు, వనరులు ఉన్న ప్రాంతం మన ఉత్తరాంధ్ర. ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఉత్తరాంధ్రాన్ని అభివృద్ధి పదంలో మనం పెడతాం జరిగింది. రాజ్యం నుంచి పారిశ్రామికవేత్తగా ఎదిగిన వ్యక్తి గ్రంథి మల్కార్జునరావు గారు రికార్డ్ టైంలో ఏర్పాటు నిర్మించి జన్మభూమి రుణం తీర్చుకున్నారు. మన శ్రీకాకుళం ముద్దుబిడ్డ, నాకు తమ్ముడు సమానమైన రాముని కూడా నేను అభినందించాలి. ఎందుకంటే ఎవరు ఊహించిన విధంగా 5 నెలల ముందల ఎయిర్పోర్ట్ పూర్తి చేసి గౌరవ ప్రధానమంత్రి చేతి మీదుగా దేశానికి అంకితం చేస్తాం కూడా జరిగింది. ఈ అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఒక అద్భుతమైన వరం. ఉద్యోగాలు, ఉపాధికి కేంద్రంగా మారిపోతుంది. ఇంతేకాదు, ఐటీ, ఎలక్ట్రానిక్స్, హాస్పిటాలిటీ, ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్ కి వారధిగా ఈ ఎయిర్పోర్ట్ మారబోతుంది. రోడ్, రైల్, వాటర్, ఎయిర్ కనెక్టివిటీ వల్ల ఉత్తరాంధ్ర ఏకంగా ఆంధ్ర రాష్ట్రానికి ఒక పవర్ ఇంజిన్ గా మారబోతుంది. ఒకప్పుడు ఉత్తరాంధ్ర అంటే వెనుకబడతాం, ఉత్తరాంధ్ర అంటే వలసలు, ఉత్తరాంధ్ర అంటే చిన్న చూపు. అలాంటిది ఇప్పుడు ఉత్తరాంధ్ర అంటే ఉద్యోగాలు, ఉత్తరాంధ్ర అంటే అభివృద్ధి, ఉత్తరాంధ్ర అంటే బంగారు భవిష్యత్తు. ఇక్కడున్న యువకులు విమానం ఎక్కే అవకాశాల కోసం వేరే దేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. అవకాశాలు, విమానం ఎక్కి ఉత్తరాంధ్రకు వచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖం మీ అందరికీ నేను హామీ ఇస్తున్నా. ప్రజాప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లైంది. గడిచిన 2 ఏళ్ళలో ఇది 5వ సారి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆంధ్ర రాష్ట్రానికి వస్తాం. ఆంధ్రప్రదేశ్ అన్నా, ఆంధ్ర ప్రజలన్నా ఆయనకు అపారమైన ప్రేమ. ఆంధ్ర ప్రజలు కోరిన అన్ని కోరికలు గౌరవ ప్రధానమంత్రి గారు తీర్చుకుంటూ వస్తున్నారు. మనందరం ఒక్కసారి ఆలోచించాలి, గుజరాత్ ఈరోజు ఇంత అభివృద్ధి చెందిందంటే అక్కడ కంటిన్యూస్ గా ఒకే ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ఆంధ్ర రాష్ట్రంలో కూడా అభివృద్ధి పదంలో ముందలు నడవాలంటే మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించాల్సిన బాధ్యత ఆంధ్ర ప్రజలపైన ఉందని ఈ సభాముఖంగా కోరుకుంటున్నా. సంక్షేమం, అభివృద్ధి అనేది ప్రజాప్రభుత్వాన్ని జోడెద్దుల బండి. ఈరోజు వేదికమైన మీరు చూడండి, ఒక్కసారి ఆలోచించండి. ఆనాడు అశోక్ గజపతి రాజు గారు కేంద్రంలో సివిలైజేషన్ మంత్రిగా ఉన్నప్పుడు వేసిన పునాది, దాని తర్వాత మన రాము మోకా మంత్రి అయ్యారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, పవన్ అన్న ఉప ముఖ్యమంత్రి, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రోజు భోగాపురం ఎయిర్పోర్ట్ ని దేశానికి మనం అంకితం చేస్తున్నాం. అది మా కమిట్మెంట్, అది మా పట్టుదల. ఉత్తరాంధ్రాన్ని నంబర్1 చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, పూరా ఈస్ట్ కోస్టల్ ఇండియా

ఉన్నత భారతదేశానికి యువ పురుషుడిగా వికసిత్ భారత్ మహాసంకల్పానికి దూరదృష్టి గల రూపకర్తగా ధర్మాన్ని భారతీయ శాశ్వత నాగరికత విలువల్ని పరిరక్షించడంలో ఆచంచల నిబద్ధతను కనపరుస్తూ తన దూరదృష్టి గల నాయకత్వంలో 140 కోట్ల భారతీయుల ఆశయాలకు నూతన స్ఫూర్తినిచ్చి దేశాన్ని అపూర్వ ప్రగతి పథంలో వేగంగా ముందుకు నడిపిస్తూ ఆత్మనిర్భరత స్ఫూర్తిని జాతి గొప్పతనాన్ని మరింత బలోపేతం చేసి ప్రపంచ వేదికపై భారతదేశాన్ని ఆత్మవిశ్వాసంతో కూడిన గౌరవప్రదమైన స్థానం నిలబెట్టిన మన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి మన రాష్ట్ర ప్రజలందరి తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. వేదికపై ఆశీనులైన ఆనరబుల్ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి, విజనరీ లీడర్ శ్రీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ సివిల్ ఏవియేషన్ కింజారపు రామ్మోహన్ నాయుడు గారికి, ఆనరబుల్ గవర్నర్ ఆఫ్ గోవా శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు గారికి, గౌరవ కేంద్ర మంత్రి వర్యులందరికీ, సోదర సమానులు శ్రీ నారా లోకేష్ గారికి ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ మంత్రివర్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, విశిష్ట అతిథులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, మీడియా మిత్రులకి అందరికీ, భారీ సంఖ్యలో విచ్చేసిన ప్రజలందరికీ, అలాగే ఈ వేడుకను వివిధ మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ, దేశ విదేశాల్లో ఉన్న భారతీయులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాం. ఈ నేల బానిసగా ఉండదు, ఈ జాతి ఎవరికి తలవంచదని సవాల్ విసిరిన అసమాన్య విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారు, ఆయన పేరు మన ఎయిర్పోర్ట్కి పెట్టడం చాలా చాలా స్ఫూర్తిదాయకం. యాజ్ వి డెడికేట్ దిస్ ఎయిర్పోర్ట్ టు ద పీపుల్, వన్ థాట్ కమ్స్ టు మై మైండ్, అల్లూరి స్ఫూర్తి రెక్కలపై ప్రపంచాన్ని చేరే ఆంధ్రప్రదేశ్. Rooted in Alluri's ideals and driven by the aspirations of our people, Andhra Pradesh is ready to soar to greater heights. Ee roju mana gaurav pradhan mantri Sri Narendra Modi gar chetula meeduga Alluri Sitaramaraju antarjati vimanasthayaniki jatiki deenini ankitam cheyatam Andhra Pradesh abhivruddhi prasthanamlo oka nootana adhyayaniki nandi palugutundi. మోదీ గారి నాయకత్వంలో ఈరోజు 17,435 కోట్ల విలువైన అభివృద్ది కార్యక్రమాలు ప్రజలకి అంకితం కావడం, అలాగే నేషనల్ హైవే ప్రాజెక్ట్స్, ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరగడం మన రాష్ట్ర అభివృద్దిలో చాలా కీలకమైన ఘట్టం. ఈ ప్రాజెక్ట్స్ కనెక్టివిటీని బలోపేతం చేయడం కాదు, ఎనర్జీ సెక్యూరిటీని పెంచి ఇండస్ట్రియల్ గ్రోత్కు మరింత వేగాన్ని అందించి యువతకి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచి ఆంధ్రప్రదేశ్ ని మరింత వేగంగా అభివృద్ది పథంలో ముందుకు నడిపిస్తాయి.

ఒక దేశం కేవలం ప్రకటనలతో అభివృద్ధి చెందదు, ప్రజల కలల సాకారమయ్యే మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చెందుతుంది. ఆనరబుల్ మోదీజీ, యువర్ విజన్ ఆఫ్ వికసిత్ భారత్ అండ్ ఆత్మ నిర్భర్ భారత్ ఇస్ ట్రాన్స్ఫార్మింగ్ ద నేషన్ అక్రాస్ ఎవ్రీ సెక్టర్, ఫ్రమ్ హైవేస్ టు రైల్వేస్, ఫ్రమ్ పోర్ట్స్ టు ఎయిర్పోర్ట్స్, ఫ్రమ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు డిఫెన్స్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ. చరిత్ర కేవలం మన నిర్మించిన కట్టడాలను మాత్రమే గుర్తుంచుకోదు, వాటి ద్వారా నిర్మితమైన భవిష్యత్తుని గుర్తుంచుకుంటుంది. ఈ విషయం మీ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్కు లభిస్తున్న అభివృద్ధిలో చాలా చాలా స్పష్టంగా కనిపిస్తాం. ఇదివరకే విశాఖపట్నంలో 2 లక్షల కోట్ల పైగా పెట్టుబడులు, అందులో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్, జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులు, అలాగే అమరావతి కోసం 50,000 కోట్ల పెట్టుబడులు, రాయలసీమ అభివృద్ధికి 13,400 కోట్ల ప్రాజెక్టులు మన రాష్ట్ర అభివృద్ధికి బలమైన పునాది వేస్తున్నాం. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ అట్ విశాఖపట్నం ఏర్పాటు ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల ఆకాంక్షను సాకారం చేసింది. ఈ కార్యక్రమాలు మరిన్న పెట్టుబడులు ఆకర్షించడంతో పాటు ప్రత్యక్షంగా పరోక్షంగా 20 లక్షల పైగా ఉపాధి అవకాశాలను సృష్టించి స్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరింత బలోపేతం చేస్తూ ఆర్థికాభివృద్ధికి మరింత బలాన్ని అందిస్తున్నాయి. అలాగే గౌరవ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఆయన మార్గదర్శకత్వంలో, వారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోని అగ్రగామి రాష్ట్రంగా అవతరిస్తా ఉంది. ప్రత్యేకించి ఈ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టడం ఆ మహావీరుడికి నివాళి మాత్రమే కాదు, ఆయన ఆశయాలను, ఆయన స్ఫూర్తిని భావితరాలకు అందించే చాలా చాలా గొప్ప నిర్ణయం. జి మల్లికార్జునరావు గారు, జిఎంఆర్ అందరూ ప్రేమగా పిలుచుకున్న జిఎంఆర్ గారు, వారు దీన్ని కట్టడం శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చి, రాజాం నుంచి వచ్చి శ్రీకాకుళం వెనుకబడుతనానికి ఆయన కృషిని ట్రస్టుల ద్వారా అందిస్తూ ఆయన నేతృత్వంలో, ఆయన నాయకత్వంలో ఎయిర్పోర్ట్ నిర్మించడం మనందరికీ చాలా చాలా గర్వకారణం. ఈ సందర్భంగా మనందరం ఒక నిర్ణయం తీసుకోవాలి. పండ్లున్న చెట్టుకి రాళ్ళేస్తారంట. కష్టపడే కుటుంబ సభ్యుడు, తండ్రి కావచ్చు, పెద్ద కొడుకు కావచ్చు, అందరూ అతని మీద పడతారు, నువ్వు ఎక్కువ కష్టపడు, ఎక్కువ తిట్లు తింటావు. అలాంటిది మనం ఎలాంటి పరిస్థితుల నుంచి వచ్చాం? భారతదేశం ఒక పరిస్థితిలో బంగారాన్ని కూడా తాకట్టు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితుల నుంచి, దశాబ్దం పైనుంచి మూడోసారి ప్రధానమంత్రిగా ఆయన ఈ రోజున మన దేశాన్ని నడిపిస్తా ఉన్నారు. అలాంటి ప్రధానమంత్రిని చాలామంది ఆయన మీద మాట్లాడుతూ ఉంటే, ఆయన్ని అనకూడని మాట్లాడుతూ ఉంటే నా గుండె కదిలించేసింది, నా కన్నీళ్ళు వచ్చినాయి, బాధ వచ్చింది. దేశం కోసం కష్టపడే వారికి ఇవా చివరికి మనం ఇచ్చేదేం? కొత్త తరానికి ఏం తెలుసు? ఆయన పడ్డ కష్టం, ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదు మన ప్రధానమంత్రి గారు. ఈరోజు పెట్టుబడులు వస్తున్నాయి మనకి, ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదు. శత్రు దేశాలు మన అభివృద్ధికి ఈర్ష్యపడే పశ్చిమ దేశాలు, వీటన్నిటినీ తట్టుకొని ఒకవైపు విదేశాల్లో ఉండే శత్రువులతో పోరాడాలి, దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్దామంటే అంతర్గత శత్రువులతో పోరాడాలి. అలాంటి వ్యక్తికి మనం ఇవ్వగలిగేది కేవలం మేమున్నాం మీ వెంట, మీ మీద మాట పడితే అది మా మీద పడ్డట్టే, అదే మనం వారికి ఇవ్వాల్సింది. నిజంగా ఆయన జంతర్ మంత్రులు అన్ని మాట్లాడుతూ ఉంటే నేను ఈ రోజున ప్రధానమంత్రి గారికి ఒకటే ఇస్తున్నాను, మిమ్మల్ని కొట్టే నాయకుడు లేడు ఈ భారతదేశంలో. రాబోడు ఎందుకంటే మీరు పడ్డ శ్రమ, మీరు పడ్డ కష్టం ఎవరు తీసుకోలేరు. ఎన్ని బాధలు పడ్డా, ఎన్ని దెబ్బలు తిన్నా ఈరోజు మనం గర్వంగా చెప్పుకుంటున్నాం. మన ఉత్తరాంధ్రకు ఎయిర్పోర్ట్లు వచ్చినాయి, 2 లక్షల పెట్టుబడులు వచ్చింది ఆంధ్రప్రదేశ్కి. కానీ ఇవన్నీ తట్టుకొని చేయాలి అంటే 144 కోట్ల తాలూకు ప్రజల ఆకాంక్షల్ని ఎంతోమంది వెనక్కి లాగు

0: ఒకళ్ళు ముందుకు తీసుకెళ్లాలంటే ఎంత మంది తిడుతున్నా విమర్శిస్తున్నా తీసుకెళ్తున్నారంటే ఒకే ఒక నాయకుడు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు. నేను ఎందుకు తపన పడ్డాను, నేను అలయన్స్ కోసం ఎందుకు తపన పడ్డాను, మీ నాయకత్వం మాకు కావాలి ఎందుకు తపన పడ్డానంటే, ఈరోజు ఎయిర్పోర్ట్ ఆపేశారు, ఒక చిన్నప్పటి ఎర్ర బస్సు కూడా రాని చోట ఎయిర్పోర్ట్ అవసరం లేదన్న వ్యక్తులకి సమాధానం ఇదే. ఇన్ని వేల మందికి ఇన్ని వేల కోట్ల పెట్టుబడి వచ్చింది అంటే ఆశీస్సులు కావాలంటే దేశం కోసం నిలబడే నాయకుడికి మన అండగా ఉంటే ఏం జరుగుద్ది అంటానికే ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ఈ రోజు ప్రారంభోత్సవం నిలబెట్టిన నిదర్శనం. ముఖ్యంగా 25 సంవత్సరాలు లోబడి ఉన్న పిల్లలున్న ప్రతి ఒక్కరికి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా, పిల్లల్ని సరైన దారిలో పెట్టడం, సరైన సంస్కారాలు నేర్పించడం చాలా చాలా అవసరం. ఈరోజు పొద్దున్నే ప్రధానమంత్రి గారి స్టేట్మెంట్ చూశాను, ఆయన తిట్టిన ఎన్ని దూషించారో వారిని కూడా పెద్ద మనసుతోటి క్షమించారు ఆయన. అలాంటి ప్రధానమంత్రి గారికి మీ పాదాలకు నేను నమస్కారం తెలియజేస్తున్నా. నిజంగా మీ ఉన్నతి, మీ ఔన్నత్యం ఈరోజు చాలా చాలా స్ఫూర్తిదాయకం. భారతదేశం మీ అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా, దేశ ప్రజలందరికీ కూడా ఒక నాయకుడి కష్టాన్ని మనం వెంటనే గుర్తించలేం. అది ఎంత తపన పడుతున్నారు, ఒక కుటుంబాన్ని నడపడం ఎంత కష్టపడుతున్నాం, 140 కోట్ల మంది ప్రజలు నడపడం ఎంత ఆషామాషి వ్యవహారం కాదు. ముందుకు తీసుకెళ్లే నాయకుడికి తెలుస్తుంది అలాంటి వ్యక్తికి మనం ఏమి ఇవ్వగలం. దేశాన్ని నడిపించడం అంటే రామకార్యం లాంటిది. హనుమంతుడు లంకకు లంఘించినప్పుడు అనేక అవంతరాలు వచ్చినాయి, అనేక అడ్డంకులు వచ్చినాయి. రామకార్యం చాలా గొప్పది. అలాగే ఈరోజు ప్రధానమంత్రి గారు దేశాన్ని ముందుకు నడిపించేది బృహత్ కార్యం, చాలా మహాకార్యం అది. అలాంటి వ్యక్తికి మనం ఇవ్వగలిగేది హనుమంతుడికి మనం ఏమి ఇవ్వగలం. నువ్వెంత గొప్పగా లంఘించావు, ఎంత కష్టపడ్డావు, ఏ దేవతకైనా ఇవ్వాల్సిన స్తుతే. వాళ్ళు మన నుంచి ఏమి కోరుకోరు, ఒక తల్లిదండ్రులకి మనం ఏం కోరుకోరు, అమ్మ నువ్వు మా కోసం కష్టపడ్డావు, నాన్న నువ్వు మా కోసం కష్టపడ్డావు అని. అలాగే ఈ దేశ ప్రధానికి సెలవు తీసుకోకుండా పనిచేస్తున్న ఈ దేశ ప్రధానికి మనం ఇవ్వగలిగేది మీరు మా కోసం ఎంత కష్టపడ్డారు, మీరు మా కోసం నేను నిరంతరం ఎంత శ్రమ తీసుకున్నారని చెప్పడమే మనందరి కర్తవ్యం. అలాంటి గౌరవ ప్రధానమంత్రి గారికి మనస్ఫూర్తిగా మీరు అనుకున్నంత కాలం అధికారం మీరు వద్దంటే వదలాలి, కానీ అధికారం మీ చేతుల్లోనే ఉంటుంది, దానికి మేమందరం నిరంతర కృషి చేస్తామని తెలియజేసుకుంటూ భారతమాత ముద్దుబిడ్డ మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒక్కసారి ఆయనకి ఇవ్వగలిగేది భారత్ మాతకి జయజయలు చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాను. భారత్ మాతాకి గౌరవ ప్రధానమంత్రి గారికి మరోమారు ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ ఆశీస్సులు మా అందరికీ కావాలి, రాష్ట్రానికి కావాలని తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను. జయ భారత్ అండ్ జయ హింద్.
1: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. దూరదృష్టి, మౌలిక వసతుల అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, ఈ మూడు అంశాల చుట్టూనే వారి దృక్పథం దృఢంగా సాగుతోంది. ఆంధ్రప్రదేశ్ ను దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా తీర్చిదిద్దాలి అన్నది వారి లక్ష్యం. విమానాశ్రయాలు, పోర్టులు, పారిశ్రామిక కారిడార్స్, ఐటీ హబ్స్, లాజిస్టిక్స్ నెట్వర్క్స్, వీటి అభివృద్ధి వారి ప్రాధాన్యత వహిస్తారు. గౌరవనీయులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అమూల్య సందేశం.

భారత్ మాతాకి దేశభక్తి రావాలి మీ అందరిలో. భారత్ మాతాకి భారత్ మాతాకి తెలుగు తల్లికి అందరికీ నమస్కారం.

ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు, ఆనరబుల్ గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు, ఉప ముఖ్యమంత్రి మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు, వేదిక పైనున్న పెద్దలందరికీ ఈరోజు అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సందర్భంగా ఉత్తరాంధ్ర ప్రజలందరికీ ముందుగా శుభాకాంక్షలు. ఉత్తరాంధ్రలో కొత్త చరిత్రకు నాంది పలికేలా ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సహకరించిన రైతులందరికీ ముందుగా పాదాభివందనం చేస్తున్నాను. మీరు కేవలం భూములు మాత్రమే ఇవ్వలేదు, ఉత్తరాంధ్రకు బంగారు భవిష్యత్ ఇచ్చారు. నేడు ఉత్తరాంధ్రకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది, ఉత్తరాంధ్రకి అంతర్జాతీయ ఐటీ దిగ్గజం గూగుల్ వచ్చింది, ఉత్తరాంధ్రకి ప్రపంచ స్థాయి స్టీల్ కంపెనీ ఆర్సీఆర్ మిత్తల్ వచ్చింది, ఇంకా ఎన్నెన్నో. ఇవన్నీ ఎలా వచ్చాయి ఒక్కసారి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. రెండేళ్ల కింద విధ్వంసమైన రాష్ట్రం, ఆ రోజు నేను పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మీ అందరికీ ఒక హామీ ఇచ్చాం, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామన్నాం, నిలబెట్టుకున్నాం. మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభించుకున్న ఎయిర్పోర్టు ఉత్తరాంధ్రకు ఒక మణిహారం. నేను అందుకే పదే పదే చెప్తున్నాను, ఉత్తరాంధ్ర కలలకు రెక్కలొచ్చాయి. ఎర్ర బస్సు రాదన్నారు, ఎయిర్ బస్సు వచ్చింది. అవహేళన చేసిన వాళ్ళు అడ్రస్ లేకుండా పోయే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు ఎన్నో ఈ ప్రాంత ఆశలని ఆకాంక్షల్ని తక్కువ చేశారు, అడ్డుపడ్డారు, అన్ని అధిగమించాం. అద్భుతమైన ఎయిర్పోర్ట్ ఈరోజు నిర్మాణమైందంటే ఇది ఉత్తరాంధ్రకి గర్వ కారణమని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. కొత్త ఎయిర్పోర్టు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టుకున్నాం. పేరు తలుచుకుంటేనే గుండె ఉప్పొంగుతుంది. గిరిజనులతో కలిసి ఆయన చేసిన స్వాతంత్ర పోరాటం దేశం ఎప్పటికీ మరిచిపోదు. ఉత్తరాంధ్ర శక్తికి నిదర్శనం ఈ ఎయిర్పోర్టు. ఎందుకంటే ఈ ఎయిర్పోర్ట్ నిర్మించింది ఎవరో కాదు, ఉత్తరాంధ్ర వాసి జీఎంఆర్ ఈ ప్రాంత వాసే. ఇంకొక పక్క దీనికి తొలుగు అడుగు వేసిన అశోక్ గజపతి రాజు ఇక్కడి వారి ఏవియేషన్ మంత్రిగా నిర్మాణం పూర్తి చేసే బాధ్యత తీసుకున్న రామ్మోహన్ నాయుడుది కూడా ఉత్తరాంధ్రనే. ఇది ఉత్తరాంధ్ర సత్తా అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు ఉత్తరాంధ్ర దశ దిశ మార్చి కీలక ప్రాజెక్టు ప్రారంభానికి వచ్చిన మోడీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాలి, వెంటిలేటర్ పైనున్న ఆంధ్రప్రదేశ్కి ఆక్సిజన్ ఇచ్చి ఈరోజు నిలబెట్టిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఆంధ్రుల సెంటిమెంట్ విశాఖ ఉక్కు నిలబెట్టింది ఎవరని గట్టిగా మీరు చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఎవరు ఎవరు విశాఖ రైల్వే జోన్ మంజూరు చేసి విభజన హామీని నెరవేర్చింది ఎవరు? పోలవరానికి సాయం చేసి గాడిన పెట్టింది ఎవరు?

రాజధానికి నిధులిచ్చి పనులు పునఃప్రారంభించిన వ్యక్తి ఎవరు? 2027 భోగాపురంలో చెప్తున్నాను, పోలవరాన్ని పూర్తి చేసి మన ప్రధాని చేతుల మీద జాతికి అంకితం చేస్తామని హామీ ఇస్తున్నాం. 2028 అమరావతి మొదటి దశ పనులన్నీ పూర్తి చేసి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభిస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. దీనికి మనందరం థ్యాంక్స్ చెప్పాలనా లేదా అని అడుగుతున్నా. చెప్పాలనా లేదా అని అడుగుతున్నా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, ధన్యవాదాలు, ధన్యవాదాలు. ఏఎస్ఆర్ ఎయిర్పోర్టు 2703 ఎకరాలు 5641 కోట్ల రూపాయలు అద్భుతంగా వచ్చింది. ఎయిర్పోర్టుని ఫ్లయింగ్ ఫిష్ ఆకారం నిర్మించారు. మన తీర ప్రాంతాన్ని ఇది గుర్తు చేస్తుంది. అటు సముద్రం, ఇటు పచ్చని కొండల మధ్య విమాన ప్రయాణమే కొత్త అనుభూతిని తీసుకొస్తుంది. నేను చాలా విమానాశ్రయాలు చూశాను, కానీ భోగాపురం ఒక ప్రత్యేకమైన ఎయిర్పోర్ట్ అని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఎయిర్పోర్ట్ లో అడుగడుగున తెలుగు కళలు, సంస్కృతి కనిపిస్తున్నాయి. తెలుగు ముగ్గులు, ఏటి కొప్పాక బొమ్మలు, కూచిపూడి నృత్యం, తోలు బొమ్మలాట, బొబ్బలి వీణ, నాదస్వరం, లేపాక్ష నంది వంటివి ప్రతిబింబించేలాగా తీర్చిదిద్దారు. విశాఖ నుంచి భోగాపురాన్ని నిర్మించే బీచ్ కారిడారు ప్రకృతి అందాలతో మరింత ఆకర్షణతీస్తుంది. గ్లోబల్ ఏరోస్పేస్ ఏవియేషన్ హబ్ కి జీఎంఆర్ మానస ఏవియేషన్ యూనివర్సిటీ, ఏఎస్ఐపి సెమీకండక్టర్ ప్రాజెక్టు శంకుస్థాపన చేసుకున్నాం. జీఎంఆర్ విఎఫ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కి ప్రారంభించుకున్నాం. శంషాబాద్ ఎయిర్పోర్టుతో తెలంగాణ దశ దిశ మారింది. భోగాపురం ఎయిర్పోర్టుతో ఉత్తరాంధ్ర దశ దిశ మారుతుంది. రెండు వేల 2015లో ఆనాడు ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రకటన చేశాం. 2019లో అనుమతులు తెచ్చి శంకుస్థాపన చేశాం. భోగాపురానికి నాడు కొబ్బరికాయ కొట్టింది మనమే, నేడు గుమ్మడికాయ కట్టింది మనమే, గుర్తుపెట్టుకోమని కోరుతున్నాను. ఈ 2 ఏళ్లలో ప్రధానమంత్రి గారి సహకారంతో ఉత్తరాంధ్రలో 189 ప్రాజెక్టులకు సంబంధించి 6 కోట్ల 13 లక్షల పెట్టుబడులు, ఇవి పూర్తయితే 5,57,000 మందికి ఉద్యోగాలు వస్తాయని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఉత్తరాంధ్రలో వచ్చే 3 ఏళ్లలో 2,784 కోట్లతో 8 ప్రధాన సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. ఇది కాకుండా 65 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న నేరేడు బ్యారేజీని కేంద్రం క్లియర్ చేశారు. దశాబ్దాల కలని నిజం చేస్తాం. ఈ నెల 14వ తేదీన గోదావరి నీటిని ఉత్తరాంధ్రకి, ముఖ్యంగా అనకాపల్లికి తీసుకొచ్చే బాధ్యత NDA ప్రభుత్వం తీసుకుంటాం. గోదావరి

పోల వంశధారిని అనుసంధానం చేసే బాధ్యత తీసుకుంటాం. ఉత్తరాంధ్రలో టూరిజం, ఫార్మా, నేషనల్ హైవేలు, పోర్టులు, ఎయిర్పోర్టులు, రైల్వే కనెక్టివిటీ, రేర్ ఎర్త్ మినరల్స్, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, అరకు, పాడేరు సుందర ప్రాంతాలు లేనిదంటూ లేదు. వీటితో ఉత్తరాంధ్ర నుంచి వలసలు పోరు. వేరే ప్రాంతాల్లో శ్రీకాకుళం కాలనీలు ఉండవు. వేరే ప్రాంతం నుంచి ఉత్తరాంధ్రకు వలసలు వచ్చే రోజు తొందరలోనే ఉందని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. మిమ్మల్ని కోరేది ఒకటి, ప్రతి వ్యక్తికి అవసరమైన అవకాశాలు కల్పిస్తున్నాం, వాటిని అందిపుచ్చుకోండి. మీ జీవితాలకి మార్చుకుంటూనే సమాజం కోసం, ఈ ప్రాంతం కోసం పనిచేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఈ సందర్భంలో నేను ఒక్క విషయం మీ అందరికి గుర్తు చేయాలి. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆవేదన గుర్తు చేశారు. వీఆర్ ఇన్ ఇన్స్పైరింగ్ టైం. పిఎం సాబ్, మోడీ సాబ్, ఐఎమ్ టెలింగ్ యూ విత్ మై హార్ట్, వీఆర్ ఇన్ ఇన్స్పైరింగ్ టైం. ది వరల్డ్ హ్యాజ్ మూవ్డ్ ఫ్రమ్ ఐటీ టు ఏఐ. ది రైట్ నాలెడ్జ్ ఈజ్ అవైలబుల్. ది రైట్ టెక్నాలజీ ఈజ్ మెచ్యూరింగ్. బట్ వీ నీడ్ లీడర్ టు డెలివర్. Democratic countries everywhere are facing crisis, searching for new leaders. We are fortunate, India is fortunate. There is a tested leadership. 25 years, Narendra Modi ji as Chief Minister and Prime Minister of India has done extraordinary work. నేను చెప్పింది వాస్తవం అయితే మోడీ, గట్టిగా చెప్పాలి, మోడీ, మోడీజీ. ఈజ్ ది ఓన్లీ వన్ లీడర్ ఇన్ ది డెమోక్రటిక్ వరల్డ్ with the knowledge, the technology and the ability to carry 144 crore people and make this nation forward. For the last 12 years, all of us have to compare tremendous track record, digital public infrastructure. Today I can say proudly, world largest transactions, digital transactions are happening not in America, not in China, but in India. That is the credit Narendra Modi ji has done. Financial inclusion, Jan Dhan. Inclusion, ordinary man, jam. It is a historical moment. Without corruption, any benefit is going to the last mile, that is DBT. Nowhere in the world, in India it has been established. Infrastructure, you have seen Bhogapuram. Like this, so many airports, national highways, I can say proudly, nowhere in the world our national highways can beat. Railways, yesterday, high-speed trains are coming. And also, green hydrogen train has come in India.

0: only one man is leading, one leader is leading. That leader is Narendra Modi ji. We have to protect his leadership. All of us have to talk about it. Those who are criticizing him, they have to understand what they have contributed for this nation. He has done for the last 25 years extraordinary work. So with this, Bharat Desanni number one ga nilapette shakti Narendra Modi gariki undi. Telugu jati charitra srushtinche shakti manaku undi. Alluri Sitarama spurtito aikyanga adugeddam. Atu kendram itu rashtram kalisi munduku veldam. తెలుగు జాతిని నెంబర్ వన్ గా చేసుకోవాలని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉత్తరాంధ్ర మళ్లీ మళ్లీ చెప్తున్నా, ఇంకా మీరు పేద అరుపులు అరవడానికి లేదు. ఉత్తరాంధ్ర ఉత్తమ ఆంధ్ర నెంబర్ వన్, ఆంధ్ర నెంబర్ వన్ ప్రపంచంలో దేశం రావాలి. మరొకసారి మీ ఉత్సాహం చూశాను, మీ కమిట్మెంట్ చూశాను. ఇక్కడ ఎంతమంది ఉన్నారో, ఎంతమంది బయటనున్నారో, ఈరోజే మన గిరిజన పిల్లలు దింసా డాన్స్ చేసి గిన్నీస్ రికార్డ్ తెప్పించారు, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ తెప్పించారు. వాళ్ళందరినీ అభినందిస్తూ మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్, జై తెలుగు తల్లి, జై హింద్.
1: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఆ మధుర క్షణం ఆసన్నమైంది. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం శుభ ప్రారంభోత్సవ మహోత్సవం, అలాగే ఇతర ప్రాజెక్టులని లాంఛనంగా ప్రారంభిస్తారు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, అన్వీలింగ్ ఆఫ్ ద ప్లాక్ ఫర్ వేరియస్ ప్రాజెక్ట్స్ విచ్ ఎన్కంపాస్ ద షేర్డ్ విజన్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మినిస్ట్రీ ఆఫ్ పవర్, మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్. అభీ హమ్ అనురోధ్ కర్తే హై హమారే మాననీయ ప్రధానమంత్రి జీ బటన్ దబాకర్ ఆవిష్కరణ్ ఔర్ లోకార్పణ్ కర్.

0: ఒక్కసారి గట్టిగా తోటి అభినందన తెలియజేయండి. అలాగే ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ఒక వీడియోని ఇప్పుడు మనం వీక్షించబోతున్నాం. ఏబీ ప్లీజ్.
1: Andhra Pradesh, powering progress, strengthening connectivity and accelerating growth. Under the visionary leadership of Honorable Prime Minister Shri Narendra Modi ji, the government of India continues to strengthen the foundations of a Viksit Bharat. Today, Andhra Pradesh is receiving major development projects, marking a major milestone in Andhra Pradesh's aviation journey. The Alluri Sitarama Raju International Airport, Bhogapuram, is being inaugurated. Developed at

0: युवा ऊर्जा से भरे हुए भाई राममोहन नायडू जी, चंद्रशेखर पेमसानी जी, भूपति राजू श्रीनिवास वर्मा जी, राज्य सरकार के मंत्री भाई नारा लोकेश जी, उपस्थित अन्य जनप्रतिनिधिगण, देवी और सज्जनों, अमरीकी नमस्कारम।
1: आंध्र प्रदेश गवर्नर अब्दुल नजीर गारी, गोवा गवर्नर अशोक गजपति राजु गारी, मन मुख्यमंत्री वर्यु चंद्रबाबु नायडु गारी, उप मुख्यमंत्री सोदरुलु पवन कल्याण गारी, మంత్రివర్గంలో నా సహచరులు రామ్మోహన్ నాయుడు గారికి, చంద్రశేఖర్ పెమ్మసాని గారికి, భూపతి రాజు శ్రీనివాస్ వర్మ గారికి, రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రివర్యులు నారా లోకేష్ గారికి, ఇక్కడికి విచ్చేసిన ఇతర ప్రజాప్రతినిధులకు, నా సోదర సోదరీమణులకు అందరికీ కూడా నమస్కారం.
0: సాథ్యో, ఆజ్ కా దిన్ ఆంధ్రప్రదేశ్ కే వికాస్ కే లియే, स्वर्ण आंध्र के विजन के लिए ये बहुत अहम है. मुझे आज बहुत शुभ अवसर पर एक शुभ मास में उत्तर आंध्र की इस पवित्र भूमि पर आने का सौभाग्य मिला है. मैं सबसे पहले भगवान श्री वराह लक्ष्मी नरसिंह स्वामी के चरणों में प्रणाम करता हूं. मैं श्री कुर्मनाथ स्वामी और मां पोंडितल्ली अम्मवारू को नमन करता हूं.
1: मित्रुलारा, ई रोजु आंध्र प्रदेश अभिवृद्धि की स्वर्णांध्र विजन को एंतो कीलकमैन रोजु. ई शुभ संदर्भंगा ई पवित्रमैन मासंलो ఈ పవిత్రమైన ఉత్తరాంధ్ర భూమికి రావడం నాకెంతో సౌభాగ్యంగా భావిస్తున్నాను. ముందుగా శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి పవిత్రమైన పాదాలకు నా నమస్కారాలు అర్పిస్తున్నాను. అలాగే కూర్మనాథ స్వామి వారికి, అమ్మ పైడితల్లి అమ్మవారికి నమస్కరిస్తున్నాను.
0: సాథ్యో, ఆజ్ యహాన్ కరీబ్ 18,000 కరోడ్ రూపీస్ కీ विकास परियोजनाओं का शुभारंभ, लोकार्पण और शिलान्यास हुआ है. एयरपोर्ट के साथ साथ ये प्रोजेक्ट आंध्र की रोड कनेक्टिविटी से भी जुड़े हैं. इनमें एनर्जी सिक्योरिटी से जुड़े प्रोजेक्ट भी हैं. ये विकास कार्य इस बात के प्रतीक है कि इस समय आंध्र किस स्पीड से आगे बढ़ रहा है. मैं आप सभी को इन प्रोजेक्ट की बहुत बहुत शुभकामनाएं देता हूं.
1: मित्रुलारा, ई रोज दादापु 18,000 कोट्ल रूपायलु विलुवैन अभिवृद्धि प्रोजेक्टुलु प्रारंभोत्सवं मरियु शंकुस्थापन चेसुकुंटुन्नाम. एयरपोर्ट तो पाटु ई प्रोजेक्टुलु आंध्रप्रदेश लो रोड कनेक्टिविटी कूडा मरिंत बलोपेतं चेस्तायि. వీటిలో ఎనర్జీ సెక్యూరిటీకి సంబంధించిన ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ కు ఎంత వేగంగా ముందుకు తీసుకొని వెళ్తున్నాయనడానికి ఒక నిదర్శనం. ఈ ప్రాజెక్టుల కోసం మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు.
0: సాథ్యో, ఆజ్ కా యే ఆయోజన్ నయా ఇతిహాస్ నయ రికార్డ్ ఇసే రచనే కా భీ హై. आज एक और विकास के नए रिकॉर्ड बन रहे हैं, तो साथ ही ढीमसा डांस का सांस्कृतिक रिकॉर्ड भी रचा गया है. और ये चंद्रबाबू की विशेषता है कि उन्होंने दो क्षितिजों को छुआ है. एक तरफ ऊंची आसमान को सुने वाली व्यवस्था एयरपोर्ट का निर्माण, और दूसरी तरफ मेरे यहां के आदिवासी बहनों के द्वारा ढीमसा नृत्य का विश्व रिकॉर्ड बनाना. मैं चंद्रबाबू के इस विजन को विशेष रूप से सराहना करता हूं.
1: मित्रुलारा, ई रोजु ఒక కొత్త చరిత్ర

0: ఒక కొత్త రికార్డును సృష్టించిన రోజు కూడా. ఒకవైపు అభివృద్ధిలో కొత్త రికార్డులు నమోదవుతున్నాయి, మరోవైపు దింసా నృత్యం కూడా ఒక సాంస్కృతిక రికార్డును సృష్టించింది. ఇది చంద్రబాబు నాయుడు గారి విశిష్టత అనేది నేను తెలియజేస్తున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక రెండు అంశాలని టచ్ చేశారు. ఒకటి నింగిని ఆకాశాన్ని అంటే ఎయిర్పోర్ట్ అయితే, మరొకటి గిరిజనుల సోదరు సోదరీమణులతో ఈరోజు దింసా నృత్యంతో ఒక రికార్డు సృష్టించారు. ఇది చంద్రబాబు నాయుడు గారి విజన్, దీనికి నేను హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను.
1: 13,000 సే జ్యాదా ఆదివాసీ బహనో ఆర్ బేటియోకి ప్రస్తుతి, ఉన్కా ఉత్సాహ, ఉన్కా అనుశాసన్ ఆర్ ఆదివాసీ సంస్కృతి కా గౌరవ్, యే దృశ్య వాకై అద్భుత్ థా. ఇస్మే దేశ్ కి వివిధతా కి జలక్ భీ థీ ఆర్ పీడీ దర్ పీడీ సహజ కర్ రఖీ గయీ జనజాతీయ విరాసత్ భీ థీ. మే ఇస్ ప్రస్తుతి కే లియే ఆప్ సభీ కా ఆర్ విశేష రూప్ సే మేరీ ఆదివాసీ బహనో ఆర్ బేటియో కా బహుత్ బహుత్ అభినందన్ కర్తా.
0: 13,000 మందికి పైగా గిరిజన పిల్లలు మరియు సోదరిమణుల తాలూకా ప్రదర్శన, వారి ఉత్సాహం, వారి క్రమశిక్షణ మన గిరిజన సంస్కృతికి సంబంధించిన ఒక గౌరవం. ఈ దృశ్యం నిజంగా అద్భుతంగా అనిపించింది. దీనిలో మన దేశం తాలూకా వైవిధ్యత కనిపించింది. అలాగే తరతరాలుగా సంరక్షించబడిన గిరిజన వారసత్వం కూడా ప్రతిబింబించింది. ఈ అద్భుతమైన ప్రదర్శనకు మన గిరిజన పిల్లలకు, సోదరిమణులకు, అలాగే ఇక్కడ ఉన్న అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.
1: సాథ్యో, ఈ ధర్తీ అల్లూరి సీతారాం రాజుకి ధర్తీ హై. అల్లూరి సీతారాం రాజుజీనే జిస్ ధర్తీ పర్ ఆదివాసీ హితో కే లియే అప్నా జీవన్ సమర్పిత్ కియా, ఆజ్ ఉసీ ధర్తీ పర్ ఆంధ్రప్రదేశ్ కే ఏక్ నయే ఎయిర్పోర్ట్ కి శురువాత్ హో రహీ హై. యే ఎయిర్పోర్ట్ ఆంధ్ర ఆర్ ఉత్తర ఆంధ్ర కి గ్రోత్ కా రన్వే హై. యే ఆంధ్ర కే యువాఓ కే బెహతర్ భవిష్య కా లాంచ్ ప్యాడ్ హై. మే ఆంధ్ర ప్రదేశ్ కే లోగో కో, దేశ్ కే లోగో కో బహుత్ బహుత్ బధాయి దేతా హూం.
0: మిత్రులారా, ఈ నేల అల్లూరి సీతారామరాజు గారి నేల. అల్లూరి సీతారామరాజు గారు ఈ గిరిజన హక్కుల కోసం తన జీవితాన్ని అంకితం చేశారో ఆ పవిత్రమైన భూమిపైనే ఈరోజు ఆంధ్రప్రదేశ్కు ఒక కొత్త ఎయిర్పోర్ట్ ప్రారంభమవుతుంది. ఈ ఎయిర్పోర్ట్ ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఒక కొత్త రన్వేగా పనిచేస్తుంది. ఇది ఆంధ్ర యువత యొక్క ఉజ్వల భవిష్యత్తుకు ఒక కొత్త లాంచ్ ప్యాడ్ లా పనిచేస్తుంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరియు దేశ ప్రజలకు నా హృదయపూర్వక అభినందనలు.
1: సాథ్యో, పహలే జబ్ ఎయిర్పోర్ట్ బన్తే థే తో ఎయిర్పోర్ట్ కే నామ్ ఏక్ హీ పరివార్ కే నామ్ పర్ చఢ్ జాతే థే. हमने इस परंपरा को बदला. हमने अयोध्या में एयरपोर्ट का नाम वाल्मीकि के नाम से जोड़ा. हमने पंजाब में संत रविदास जी के नाम से एयरपोर्ट का नाम जोड़ा. और साथियों, केंद्र की एनडीए सरकार ने निर्णय किया है कि इस नए एयरपोर्ट का नाम శ్రీ అల్లూరి సీతారాం రాజు కే నామ్ పర్ హోగా. ఆంధ్రప్రదేశ్ కా జో భీ నాగరిక్ ఇస్ ఎయిర్పోర్ట్ సే యాత్రా కరేగా, దేశ్ ఆర్ దునియా కా జో భీ నాగరిక్ ఇస్ ఎయిర్పోర్ట్ సే యాత్రా కరేగా, ఉసే అల్లూరి సీతారాం రాజు జీ కే నామ్ సే జన సేవా ఆర్ రాష్ట్ర సేవా కి ప్రేరణా మిలేగి.
0: మిత్రులారా, ఒక గతాన్ని మళ్లీ గుర్తు చేసుకుందాం. ఒక సందర్భంలో భారతదేశంలో ఏ ఎయిర్పోర్ట్ నిర్మించినా ఒక్క కుటుంబం తాలూకా పేర్లే దానికి పెట్టేవారు. ఆ చరిత్రని మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వం తిరగరాసింది. అయోధ్యలో ఎయిర్పోర్ట్ ప్రారంభిస్తే దానికి వాల్మీకి గారి పేరు పెట్టాం. అలాగే పంజాబ్ లో సంత్ రవిదాస్ గారి పేరుతోనే ఎయిర్పోర్ట్ ని ప్రారంభించాం. అలాగే

0: ఈ కేంద్ర ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త ఎయిర్పోర్ట్ కి అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టాలనే నిర్ణయం తీసుకుంది. ఈ ఎయిర్పోర్ట్ ద్వారా ప్రయాణించే ప్రతి ఆంధ్రప్రదేశ్ పౌరుడు అల్లూరి సీతారామరాజు గారి పేరుతో ప్రజాసేవకు దేశ సేవకు కూడా స్ఫూర్తి పొందుతారని తెలియజేస్తున్నాను.
1: సాథ్యో బీతే 12 ఇయర్స్ మే देश के एविएशन सेक्टर ने असाधारण प्रगति की है. 2014 तक देश में केवल 74 एयरपोर्ट ऑपरेशनल थे. आज ये संख्या 166 है. एक समय था जब हवाई उड़ानें सिर्फ बड़े शहरों तक सीमित थी. एनडीए सरकार में आज छोटे शहर के साधारण लोग भी फ्लाइट से आ जा रहे हैं.
0: మిత్రులారా, గత 12 సంవత్సరాల్లో దేశంలో విమానయాన రంగం ఒక అసాధారణమైన పురోగతిని సాధించింది. 2014 వరకు దేశంలో కేవలం 74 ఎయిర్పోర్ట్లు ఆపరేషనల్ గా ఉంటే ఈ రోజు ఆ సంఖ్య పెరిగి 166 ఎయిర్పోర్ట్లకి చేరుకుంది. ఒకప్పుడు విమానాశ్రయాలు, విమాన ప్రయాణాలు పెద్ద నగరాలకే పరిమితమయ్యేవి. ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వంలో చిన్న పట్టణాల నుంచి సాధారణ ప్రజలు కూడా విమానాల్లో ప్రయాణిస్తున్నారని తెలియజేస్తున్నాను.
1: 12 ఇయర్స్ మే సిర్ఫ్ ఎయిర్పోర్ట్ కి సంఖ్య నహీ బడి హై. హమారీ ఉడాన్ యోజన కే కారణ్ ఆజ్ గరీబ్ పరివార్ కే లోగో కో భీ జహాజ్ మే బైఠనే కా అవసర్ మిల్ రహా హై. इस योजना ने गरीब से गरीब को अपना सपना पूरा करने में मदद की है. कुछ दिन पहले ही सरकार ने उड़ान योजना के दूसरे फेज की शुरुआत की है. इस पर भी 29,000 करोड़ रुपीज खर्च किए जाएंगे.
0: మిత్రులారా, ఈ 12 సంవత్సరాల్లో కేవలం ఎయిర్పోర్ట్ స్థలక సంఖ్య మాత్రమే పెరగలేదు. మన ఉడాన్ పథకం వల్ల పేద కుటుంబాలకు చెందిన ప్రజలు కూడా మొదటిసారి విమానంలో ప్రయాణించే అవకాశం వాళ్ళందరూ పొందారు. ఈ పథకం అత్యంత పేదవారికి తమ కలలు నిజం చేసుకునే అవకాశం కూడా కల్పించింది. కొద్ది రోజుల క్రితమే కేంద్ర ప్రభుత్వం ఉడాన్ పథకం తాలూకా ఫేజ్ 2ని కూడా ప్రారంభించింది. దీని ద్వారా దేశంలో 29,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతుందని తెలియజేస్తున్నాను.
1: సాథ్యో ఏవియేషన్ సెక్టర్ మే దేశ్ నే ఏక్ ఔర్ బడా మైల్స్టోన్ హాసిల్ కియా హై. కుచ్ హీ దిన్ పెహ్లే काशी में जी स्पोक एयरपोर्ट मॉडल का शुभारंभ हुआ. आज वही मॉडल पंजाब के अमृतसर तक पहुंच गया है. इससे अमृतसर से 25 से ज्यादा इंटरनेशनल डेस्टिनेशन जुड़ जाएंगे. मैं इस उपलब्धि के लिए आंध्र की इस धरती से पंजाब के लोगों को भी बधाई देता हूं.
0: मित्रों,
1: हमारे आंध्र प्रदेश के पास हमेशा से विकसित भारत का ग्रोथ इंजन बनने का सामर्थ्य रहा है. आंध्र प्रदेश के विकास के लिए हमारे प्रयास डबल इंजन की स्पीड से आगे बढ़े. इसके लिए मैंने आंध्र के लोगों से डबल इंजन सरकार का आशीर्वाद मांगा था और आज चंद्रबाबू नायडू जी के नेतृत्व में, पवन कल्याण जी के नेतृत्व में एनडीए की पूरी टीम आंध्र प्रदेश के लिए डबल स्पीड से काम कर रही है.
0: మిత్రులారా, విమానయాన రంగంలో దేశంలో మరో పెద్ద రైలు మైలురాయిని మనం సాధించాం. కొద్ది రోజుల క్రితమే కాశీలో ప్రారంభమైన స్పోక్ ఎయిర్పోర్ట్ మోడల్ ఈ రోజు పంజాబ్ లోని అమృత్సర్ వరకు కూడా విస్తరించింది. దీంతో అమృత్సర్ లో 25కి పైగా అంతర్జాతీయ గమ్యాలకు నేరుగా కనెక్ట్ అవ్వడానికి అవకాశం కలిగింది. ఈ విజయానికి ఆంధ్రప్రదేశ్ నేల నుంచే పంజాబ్ ప్రజలకు కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే మిత్రులారా, వికసిత్ భారత్ నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ ఎప్పుడూ కూడా ఒక గ్రోత్ ఇంజిన్ గా నిలిచే సామర్థ్యం కలిగి ఉంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం డబుల్ ఇంజిన్ వేగంతో మా ప్రయత్నం ముందుకు సాగాలని నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కోసం ఆశీర్వాదాన్ని నేను కోరాను. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఎన్డీఏ టీం మొత్తం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం డబుల్ వేగంతో పనిచేస్తుందని

0: గర్వంగా తెలియజేస్తున్నాను.
1: సాథ్యో, ఆ దేశ్ బ్లూ ఎకానమీ కో లగాతార్ మజబూత్ కర్ రహా. హమారా విజన్ హై కి పూరా క్షేత్ర కోస్టల్ ఎకానమిక్ కారిడోర్ కే రూప్ మే వికసిత్ హో. ఇసీ లక్ష్య కే సాథ్ విశాఖపట్నం సే కృష్ణపట్నం తక్ हमारे पुराने पोर्ट्स को आधुनिक रूप दिया जा रहा है. इसके अलावा मुलापेटा और रामायापट्टनम में हम नए पोर्ट्स भी बना रहे हैं.
0: मित्रुलारा, ई रोज देशं ब्लू इकॉनमी नी निरंतरं बलोपेतं चेस्तुंदी. मा विजन ई मोत्तं प्रांतान्नी ओक कोस्टल इकॉनमिक कॉरिडोर गा अभिवृद्धि चेयडं. ई लक्ष्यंतो విశాఖపట్నం నుంచి కృష్ణపట్నం వరకు మన పాత పోర్ట్స్ అన్నిటినీ కూడా ఆధునీకరిస్తున్నాం. అదే సమయంలో మూలపేట మరియు రామయ్యపట్నంలో కొత్త పోర్ట్స్ ని కూడా మనం నిర్మించబోతున్నాం.
1: సాధ్యో, పోర్ట్ డెవలప్మెంట్ కే సాథ్ సాథ్ పూరే ఆంధ్ర మే హైవే ఔర్ ఎక్స్ప్రెస్ వే కా నెట్వర్క్ తయార్ హో రహా హై. విశాఖపట్నం రాయపూర్ ఎక్స్ప్రెస్ వే జైసే ప్రాజెక్ట్ ఇస్ పూరే క్షేత్ర కో రఫ్తార్ దే రహే హై.
0: మిత్రులారా, పోర్టుల అభివృద్ధితో పాటు ఆంధ్రప్రదేశ్ మొత్తం హైవేస్ ఎక్స్ప్రెస్ వేస్ నెట్వర్క్ ని విస్తృతంగా పెంచుకుంటూ పోతుంది. విశాఖపట్నం రాయపూర్ ఎక్స్ప్రెస్ వే వంటి ప్రాజెక్టులు ఈ ప్రాంతానికి సరికొత్త వేగాన్ని అందిస్తున్నాయి.
1: సాధ్యో, ఈ పూరా రీజన్ దేశ్ కే బడే ఔద్యోగిక కేంద్రో సే ఆసానీ సే జుడే ఇస్కే లియే ఆజ్ ఆంధ్రప్రదేశ్ మే करीब 1,00,000 करोड़ रुपीज की रेलवे परियोजनाओं पर काम चल रहा है. राज्य के पूरे रेल नेटवर्क का इलेक्ट्रिफिकेशन हो चुका है. यहां 70 से ज्यादा रेलवे स्टेशनों को भी आधुनिक बनाया जा रहा है.
0: मित्रुलारा, ई प्रांतं मोत्तं देशंलोनी प्रधान पारिश्रमिक केंद्रालतो मरिंत सुलभंगा अनुसंधानं अवडानिकि ई रोजु आंध्रप्रदेश लो దాదాపు 100,000 కోట్ల రూపాయలు విలువైన రైల్వే ప్రాజెక్ట్స్ తాలూకా పనులు కూడా జరుగుతున్నాయి. రాష్ట్రంలో రైల్వే నెట్వర్క్ అంతా ఇప్పటికీ పూర్తిగా ఎలక్ట్రిఫికేషన్ అయ్యింది. అదేవిధంగా 70కి పైగా రైల్వే స్టేషన్లు కూడా ఆధునీకరిస్తున్నాం.
1: సాధ్యో, ఆది క్షేత్ర కే వికాస్ మే పిఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ భీ బడి భూమిక నిభా రహా హై. पीएम गतिशक्ति के माध्यम से इस पूरे क्षेत्र में रेल, पोर्ट और एयरपोर्ट को एक साथ जोड़ा जा रहा है. जब यहां यह आधुनिक लॉजिस्टिक नेटवर्क तैयार हो जाएगा तो उद्योगों को बेहतर कनेक्टिविटी मिलेगी, किसानों को फायदा होगा और ईज ऑफ डूइंग बिजनेस भी बढ़ेगा.
0: मित्रुलारा, ई प्रांत अभिवृद्धि तो पीएम गतिशक्ति नेशनल मास्टर प्लान कूडा कीलक पात्र पोषिस्तुंदी. పీఎం గతిశక్తి ద్వారా రైల్ గాని, పోర్ట్ గాని, ఎయిర్పోర్ట్లు గాని ఒక సమగ్ర నెట్వర్క్ గా అనుసంధానం చేస్తున్నాం. ఈ ఆధునిక లాజిస్టిక్స్ నెట్వర్క్ పూర్తయిన తర్వాత పరిశ్రమలకు మరింత మెరుగైన కనెక్టివిటీ లభిస్తుంది, రైతులకి ప్రయోజనం చేకూరుతుంది, అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కి కూడా మరింత పెరుగుతుంది.
1: సాధ్యం, ఆంధ్రప్రదేశ్ హమేషా భవిష్య కి సోచ్ రఖనే వాలా ప్రదేశ్ రహా. सॉफ्टवेयर, आईटी और टेक सेक्टर में आंध्र के युवाओं ने पूरी दुनिया में अपना डंका बजाया है और इसलिए सरकार यहां के टैलेंट को आंध्र प्रदेश की डेवलपमेंट पावर से जोड़ना चाहती है.
0: मित्रुलारा, आंध्र प्रदेश ఎప్పటి నుంచో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగే రాష్ట్రం. సాఫ్ట్వేర్ గాని, ఐటీ గాని, టెక్ రంగాల్లో గాని ఆంధ్రప్రదేశ్ యువత ప్రపంచవ్యాప్తంగా తన ప్రతిభను చాటుకున్నారు. అందుకే ఇక్కడ యువత తాలూకా ప్రతిభను ఆంధ్రప్రదేశ్ తాలూకా అభివృద్ధి శక్తితో అనుసంధానం చేయాలని ప్రభుత్వం కోరుకుంటుంది.
1: హమారే టాలెంటెడ్ యువాఓ కి ప్రతిభ కా లాభ్ ఆంధ్రప్రదేశ్ ఔర్ దేశ్ కో జ్యాదా సే జ్యాదా మిలే యే బహుత్ ఆవశ్యక్ హై. ఇస్కే లియే హమారా ఫోకస్ అబ్ సెమీకండక్టర్ జైసే ఫ్యూచరిస్టిక్ టెక్ ఇండస్ట్రీ పర్ హై. విశాఖపట్నం మే నయే సెమీకండక్టర్ ప్లాంట్ కా శిలాన్యాస్ ఇసీ దిశా మే ఏక్ బహుత్ బడా కదమ్ హై.
0: మన ప్రతిభావంతులైన యువత సామర్థ్యం ఆంధ్రప్రదేశ్ కే కాకుండా దేశానికి మరింత ఉపయోగపడాలి. అందుకే ఇప్పుడు మా దృష్టి సెమీకండక్టర్ వంటి ఫ్యూచరిస్టిక్ టెక్ ఇండస్ట్రీస్ పై ఉంది.

0: విశాఖపట్నంలో కొత్త సెమీ కండక్టర్ ప్లాంట్ తాలూకా శంకుస్థాపన ఆ దిశగా ఒక గొప్ప అడుగుగా నేను భావిస్తున్నాను.
1: చంద్రబాబుకి నేతృత్వమే హమారా ఆంధ్ర అబ్ సాఫ్ట్వేర్ కే సాత్ సాత్ మ్యానుఫ్యాక్చరింగ్ కా భీ హబ్ బనేగా. ఇస్సే ఆంధ్ర మే ఫ్యూచరిస్టిక్ జాబ్స్ తయార్ హోగీ, టెక్ ఇండస్ట్రీస్ కే లియే నయా వాతావరణ తయార్ హోగా.
0: చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఇకపై మన ఆంధ్రప్రదేశ్ సాఫ్ట్వేర్ హబ్ మాత్రమే కాదు మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా కూడా ఎదగబోతుంది. దీంతో ఆంధ్రప్రదేశ్ లో ఫ్యూచరిస్టిక్ జాబ్స్ సృష్టించబడతాయి, టెక్ ఇండస్ట్రీస్ కు అనుకూలమైన ఒక కొత్త ఈకో సిస్టమ్ కూడా ఇక్కడ ఏర్పడుతుంది.
1: సాథ్యో వరల్డ్ ఇకానమీ మే కహీ పై కిసీ భీ గ్రోత్ సెంటర్ కా నిర్మాణ సిర్ఫ్ ఏక్ ఫ్యాక్టరీ సే నహీ హో సక్తా, ఉస్కే లియే ఏక్ పూరే ఈకో సిస్టమ్ కీ జరూరత్ హోతీ హై. ఆజ్ ఆంధ్రప్రదేశ్ మే హమ్ గ్రోత్ కా వహీ ఈకో సిస్టమ్ తయార్ కర్ రహే హై. చంద్రబాబు నాయుడు జీ వ్యక్తిగత స్తర పర్ దిన్ రాత్ మెహనత్ కర్తే హై, ఇసీ కా పరిణామ హై ఆజ్ దునియా కీ కై బడీ బడీ కంపెనీయా యహాన్ నివేశ్ కర్నే అకలీ ఆనా చాహతీ హై.
0: మిత్రులారా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఏ గ్రోత్ సెంటర్ అయినా ఒక్క ఫ్యాక్టరీతో నిర్మించబడదు, దానికోసం ఒక పూర్తి ఈకో సిస్టమ్ ని మనం ఏర్పాటు చేయాలి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో మనం అలాంటి గ్రోత్ ఈకో సిస్టమ్ నే నిర్మించబోతున్నాం. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగతంగా రాత్రి పగలు రాష్ట్రం కోసం కష్టపడుతున్నారు. దాని ఫలితంగానే ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రముఖ కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఎంతో ఆసక్తి చూపిస్తున్నాయి.
1: సాథ్యో యహా సెమీకండక్టర్ సాత్ సాత్ ఏఐ ఇన్ఫ్రా ఆర్ డేటా సెంటర్ పర్ భీ కామ్ హో రహా హై. గూగల్ నే భీ యహా 15 బిలియన్ డాలర్స్ కే ఏఐ ఆర్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్యాంపస్ కి ఘోషణా కీ హై. ఆర్ భీ కై గ్లోబల్ కంపెనీ యహా నయీ సంభావనాయే దేఖ్ రహీ హై. ఇస్కా బహుత్ బడా ఫాయదా ఆంధ్రప్రదేశ్ కే సాత్ సాత్ దేశ్ కే యూత్ కో హో రహా హై.
0: మిత్రులారా, ఇక్కడ సెమీ కండక్టర్ తో పాటు ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డేటా సెంటర్స్ రంగాల్లో కూడా వేగంగా పనులు జరుగుతున్నాయి. గూగుల్ కూడా ఇక్కడ $15 బిలియన్ విలువైన ఏఐ మరియు క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్యాంపస్ ని ఏర్పాటు చేయబోతుంది. ఇంకా అనేక అంతర్జాతీయ కంపెనీలు కూడా ఇక్కడ కొత్త పెట్టుబడులకు అవకాశాలు చూస్తున్నాయి. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ యువత కాకుండా దేశ యువతకు కూడా ఒక్క గొప్ప ప్రయోజనం కలగబోతుంది.
1: సాథ్యో ఆంధ్రకి ఇండస్ట్రియల్ గ్రోత్ స్టోరీ కేవల్ డిజిటల్ టెక్ తక్ హీ సీమిత్ నహీ హై. నకాపల్లి మే కేంద్ర సర్కార్ బడే ఫార్మా పార్క్ కే లియే భీ సహయోగ్ దే రహీ హై. ఇసే ఆంధ్రప్రదేశ్ దేశ్ కే ఏక్ బడే ఫార్మా హబ్ కే రూప్ మే భీ వికసిత్ హోగా.
0: మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ గ్రోత్ స్టోరీ కాకుండా డిజిటల్ టెక్ వరకే పరిమితం కాకుండా నక్కపల్లిలో కేంద్ర ప్రభుత్వం యొక్క భారీ ఫార్మా పార్క్ ఏర్పాటుకి కూడా సహకరిస్తుంది. దీంతో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ఒక ప్రముఖ ఫార్మా హబ్ గా ఎదగబోతుందని తెలియజేస్తున్నాను.
1: గ్రీన్ ఎనర్జీకి ఫీల్డ్ మే భీ అకేలే రాయలసీమ క్షేత్రమే 5 లక్ష కరోడ్ రూపీస్ సే జ్యాదా కా ఇన్వెస్ట్మెంట్ హువా హై. మే ఆజ్ ఆంధ్రప్రదేశ్ కే ఆప్ సభీ లోగో కో ఫిర్ విశ్వాస్ దిలాతా హూ హమారీ సర్కార్ ఐసీ హర్ సంభావనాఓ కో సాకార్ కర్నే కే లియే దిన్ రాత్ ఏ డబల్ ఇంజిన్ సర్కార్ కామ్ కర్తీ రహేగీ.
0: గ్రీన్ ఎనర్జీ రంగంలో కూడా ఒక్క రాయలసీమ ప్రాంతంలోనే 5 లక్షల కోట్ల రూపాయలకి పైగా పెట్టుబడులు వచ్చాయి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నేను మరోసారి హామీ ఇస్తున్నాను, ఇలాంటి ప్రతి అవకాశాన్ని నిజం చేయడానికి, ఆ కలని సాకారం చేయడానికి మా ప్రభుత్వం, ఈ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రాత్రి ప్రగలు కృషి చేస్తూనే ఉంటుందని తెలియజేస్తున్నాను.
1: సాథ్యో ఆజ్ ఆంధ్రప్రదేశ్ మే హర్ సెక్టర్ మే కి స్పీడ్ సే కామ్ హో రహా హై

0: इसका अंदाजा आप इस बात से लगा सकते हैं कि पिछले 3 यात्राओं में ही मैंने 2 लाख करोड़ रुपीज के प्रोजेक्ट का शुभारंभ यहां किया है।
1: मित्रुलारा, ई रोजु आंध्र प्रदेश लो प्रति रंगलो एंत वेगंगा अभिवृद्धि जरुगुतुंदो మనం ఒక్కసారి అంచనా వేయాలనంటే ఈ ఒక్క విషయం గమనించండి. నా గత 3 పర్యటనల్లో 2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు, 2 కోట్ల రూపాయలు విలువైన ప్రాజెక్టులు నేను ఎక్కడే ప్రారంభించానని తెలియజేస్తున్నాను.
0: ముజే ఖుషీ హై కి ఆంధ్ర కి ఇస్ వికాస్ యాత్ర మే ఉత్తర ఆంధ్ర భీ సశక్త హో రహా హై. హమ్ విశాఖపట్నం ఎకనామిక్ రీజన్ बीआर को देश के बड़े औद्योगिक केंद्र के रूप में विकसित कर रहे हैं. हमारा लक्ष्य है बीआर एशिया का प्रमुख इकोनॉमिक हब बने. ये एयरपोर्ट से लेकर सेमीकंडक्टर यूनिट तक इसी मिशन का हिस्सा है.
1: ये अभिवृद्धि प्रयाणों लो उत्तरांध्र कोड़ा मरिंत बलोपेतं अवुतुन्नंदुकु नाकेंतो आनंदंगा उंदि. మనం విశాఖపట్నం ఎకనామిక్ రీజన్ ను దేశంలో ప్రధాన పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి మనం చేస్తున్నాం. మన లక్ష్యం బీఆర్ ను ఆసియా ఖండంలోనే ఒక ప్రముఖ ఎకనామిక్ హబ్ గా తీర్చిదిద్దడం. దీనికి ఎయిర్పోర్ట్ నుంచి సెమీకండక్టర్ యూనిట్ వరకు జరుగుతున్న ప్రతి కార్యక్రమం ఆ లక్ష్యంలో భాగమే అనేది కూడా నేను తెలియజేస్తున్నాను.
0: సాధ్యం హమారీ సర్కార్ కా మంత్ర హై इन्वेस्टमेंट से एम्प्लॉयमेंट. इसलिए सरकार ने अपनी तरफ से भी इन्वेस्टमेंट बढ़ाया और हम प्राइवेट सेक्टर को भी इन्वेस्टमेंट के लिए प्रेरित कर रहे हैं. आप भी जानते हैं जब इन्वेस्टमेंट बढ़ता है तो मैन्युफैक्चरिंग बढ़ती है तो एक्सपोर्ट बढ़ता है तो रोजगार के नए अवसर बनते हैं और रोजगार बढ़ता है तो लोगों की आमदनी बढ़ती है, परिवारों की जिंदगी बेहतर होती है और आंध्र प्रदेश में हम यही होते देख रहे हैं.
1: మిత్రులారా, మా ప్రభుత్వం తాలూక మంత్రం పెట్టుబడి నుంచి ఉపాధి వరకు. అందుకే ప్రభుత్వం తన వంతుగా కూడా పెట్టుబడులు పెంచుకుంటూ పోతుంది. అదే సమయంలో ప్రైవేట్ సెక్టర్ తాలూక పెట్టుబడులు కూడా వాళ్ళు ఇంకా ఎక్కువగా పెట్టేలా ప్రోత్సహిస్తుంది. మీ అందరికీ తెలుసు, పెట్టుబడులు పెరిగితే తయారీ రంగం పెరుగుతుంది, తయారీ రంగం పెరిగితే ఎగుమతులు పెరుగుతాయి, ఎగుమతులు పెరిగితే కొత్త ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, ఈ కొత్త ఉద్యోగ అవకాశాలు పెరిగితే ప్రజల తాలూకా ఆదాయం పెరుగుతుంది, ఆ పెరిగినప్పుడు కుటుంబం తాలూకా జీవితాలు మరింత మెరుగుపడతాయి. ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ లో ఈ మార్పుని మనం కల్లారా చూస్తున్నాం.
0: సాధ్యం ముజే పూరా విశ్వాస్ హై. आज यहां जितने भी प्रोजेक्ट की शुरुआत हुई है, जिनकी नींव रखी गई है, वो सारे प्रोजेक्ट स्वर्ण आंध्रा और विकसित भारत के संकल्प को पूरा करने में बहुत बड़ा योगदान देंगे. चंद्रबाबू जी के नेतृत्व में आंध्र प्रदेश विकसित भारत के सपने को पूरा करने के लिए एक बहुत बड़ा ऊर्जा स्रोत बन रहा है. मैं एक बार फिर इन सभी परियोजनाओं के लिए आंध्र प्रदेश के लोगों को बहुत बहुत बधाई देता हूं, बहुत बहुत धन्यवाद.
1: మిత్రులారా, ఈ రోజు ప్రారంభమైన శంకుస్థాపన జరిగిన ప్రతి ప్రాజెక్ట్ కూడా స్వర్ణాంధ్ర మరియు వికసిత్ భారత్ సంకల్పాలను సాకారం చేయడంలో ఎంతో గొప్ప పాత్ర పోషిస్తుందనే నమ్మకం నాకుంది. మరి చంద్రబాబు నాయుడు గారి తాలూకా నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వికసిత్ భారత్ మిషన్ కు ఒక పెద్ద శక్తిగా ఉజ్వలిస్తుంది. మరోసారి ఈ అన్ని ప్రాజెక్టుల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నా హృదయపూర్వక అభినందనలు, అలాగే ఇక్కడికి విచ్చేసిన సోదర సోదరిమణులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కరిస్తున్నాను.
0: भारत माता की
1: जय.
0: भारत माता की
1: जय.
0: भारत माता की
1: जय.
0: बहुत बहुत धन्यवाद.

0: ಉತ್ತರಾಂಧ್ರನಿ ಉತ್ತಮ ಆಂಧ್ರಗ ತೀರ್ಚಿದ್ದಾಳನೇ ಕೇಂದ್ರ ಪೌರ ವಿಮಾನಯಾನ ಶಾಖ ಮಂತ್ರಿ ಕಿಂಜರಾಪು ರಾಮಮೋಹನ್ ನಾಯ್ಡು పిలుపుతో సంక్షేమం అభివృద్ధి జోడెద్దులుగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాయని రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాటతో నదుల అనుసంధానంతో నీటి కొరత తీరుస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాగ్దానంతో కొనసాగిన ప్రసంగాలు అనంతరం మాన్య ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ చేతుల మీదుగా అల్లూరి సీతారాం రాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం ఇతర శంకుస్థాపనలు ఆపై ఈ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా రాకపోకలు సాగించే ప్రతి ప్రయాణికుడు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజును తలుచుకుని స్ఫూర్తిని పొందుతారనే ఆశాభావం వ్యక్తం చేసిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఉత్తేజపూరిత ప్రసంగంతో వేదికపై కార్యక్రమాలు ముగిశాయి.
1: ఇది ముగింపు కాదు, ఆనంద విమానం గగనతలానికి ఎగిరింపు, అంతర్జాతీయంగా భారతీయ అభివృద్ధి ఎదిగింపుగా భావిస్తూ భారత ప్రధాని గౌరవనీయ నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఉత్తరాంధ్ర విజయనగరం జిల్లా భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. తిరిగి ఆకాశవాణి స్టూడియోస్కి వెళ్దాం.
2: మీరింతవరకు గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారిచే విజయనగరం జిల్లా భోగాపురంలో శ్రీ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు శ్రీ రాంభట్ల నృసింహశర్మ, కుమారి ఎన్ మణి. ఈ వ్యాఖ్యానం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి ప్రసారమైంది.
3: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు కొన్ని చిత్రగీతాలు విందాం.

విన్న పాట అల్లూరి సీతారామరాజు చిత్రం కోసం ఘంటసాల రామకృష్ణ బృందం పాడింది. రచన శ్రీశ్రీ, సంగీతం పి. ఆదినారాయణరావు.

వింటున్న పాట రాముడు భీముడు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల ఆలపించింది. రచన శ్రీశ్రీ, సంగీతం పెండియాల.

చివరిగా వినండి వెలుగు నీడలు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల బృందం పాడిన పాట, రచన శ్రీశ్రీ, సంగీతం పెండ్యాలా.

చివరిగా వినండి వెలుగు నీడలు చిత్రం కోసం ఘంటసాల పీసుశీల బృందం పాడిన పాట, రచన శ్రీశ్రీ, సంగీతం పెండ్యాలా.

కార్యక్రమంలో ముందుగా మూగనోము చిత్రం నుండి పాటను వినిపించమంటూ కోరిన శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14వ నెంబర్ బస్తీ నుండి భారత్లాల్ పరదేశి, భారతీబాయ్, జ్యోతి, అంజలి, రాజనందిని, రమేష్ లోత్, అజయ్, ఆదిత్య, కిరణ్, జాన్విక, విశ్రుత్, లక్ష్మి, ప్రహ్లాద్, భారతి, భరత్, మీరు కోరిన పాటను మీకోసం వినిపిస్తున్నాము. వినండి.

కార్యక్రమంలో తరువాత ఇంటింటి రామాయణం ఈ చిత్రం నుండి పాటను వినిపించమని కోరుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రుద్రంపూల్ నాలేరియా నుండి ఇల్లుటూరి శ్రీనివాసరావు, శోభ, సురేష్ కుమార్, అంజలి, రోహిత్, లావణ్య, వంశీ, రాజ్కుమార్ ఇంకా ఇదే పాటను వినిపించమంటున్నారు. కొత్తగూడెం మెయిన్ హాస్పిటల్ ఏరియా నుంచి ఇల్లుటూరి వెంకటేశ్వర్లు, కమల, దీప మీ అందరి కోసము ఇంటింటి రామాయణం చిత్రం నుండి పాటను వినిపిస్తున్నాము. వినండి.

కార్యక్రమంలో తరువాత బొబ్బిలి యుద్ధం ఈ చిత్రం నుండి పాటను వినిపించమని కోరుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు కలాసి బస్తీ నుండి మేకల మల్లేష్ యాదవ్, లక్ష్మీదేవి, రూపేష్ కుమార్ యాదవ్, కళ్యాణ్ చక్రవర్తి యాదవ్, మారేపల్లి కుమారస్వామి, సరోజ, దూడమోమాశంకర్, రజిత, జాడిపెంటయ్య, సంగం రాములు, జుగల్ కిషోర్ ఖండేల్వాల్, మురళీధర్ భూతడ, సూరజ్ బలి, మీ అందరి కోసమో బొబ్బిలి యుద్ధం నుండి పాట వినిపిస్తున్నాము, వినండి.

సంసారం ఒక చదరంగం. ఈ చిత్రం నుండి పాటను వినిపించమని కోరుతున్నారు కర్ణాటక రాష్ట్రము చిన్న తిరుపతి గ్రామం నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మాన్విత్.

కార్యక్రమంలో తరువాత తలంబ్రాలు చిత్రం నుండి పాటను వినిపించమని కోరుతున్నారు శ్రోతలు. నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రుషికేష్, అక్షయ్, మీరు కోరిన పాటను వినిపిస్తున్నాము, వినండి.

కార్యక్రమంలో చివరిగా మనసులో మాట ఈ చిత్రం నుండి పాటను వినిపించమని కోరుతున్నారు శ్రోతలు. గుండేటి వెంకట్రాములు, శ్రీమతి అదృష్టమ్మ, చారీబాబు, ప్రభుదేవ్, భద్రమ్మదేవి, మామిడాల కళ్యాణిదేవి, చక్రవర్తి, శ్రీవల్లి, యోగేంద్ర, లక్ష్మీ ప్రసన్న, మంగమ్మ, గుండేటి రాములు, నాగమణి, చందు, శ్రావణి, వర్ణిక, బాలకృష్ణ, లక్ష్మీ, జనశ్రీ, మురిపిట్టి స్వరూప, నాగయ్య, వీరంతా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలము రాఘవాపురం నుండి కోరుతున్నారు.

మరింత వరకు కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 3 గంటలు కావస్తుంది. తెలుగులో వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్యోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. పబ్లిక్ పరీక్షల్లో అనుచిత పద్దతుల నివారణకు సంబంధించిన 2026 సవరణ బిల్లుకు రాష్టపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ భోగాపురంలో నూతనంగా నిర్మించిన గ్రీన్ ఫీల్డ్ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఈ మధ్యాహ్నం ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ కలలను సాకారం చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉందని చెప్పారు. కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను తగ్గిస్తున్నట్లు చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించాయి. సవరించిన ధరలు ఈ రోజు నుంచి అందుబాటులోకి వస్తాయి. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్లో అత్యుత్తమ ప్రతిభ చూపి పతకాలు సాధించిన మన క్రీడాకారులకు రాష్టపతి, ఉపరాష్టపతి, ప్రధానమంత్రి అభినందన తెలియజేశారు. పబ్లిక్ పరీక్షల్లో అనుచిత పద్దతుల నివారణకు సంబంధించిన 2026 సవరణ బిల్లుకు రాష్టపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ఈ బిల్లుకు పార్లమెంట్ గురువారం నాడు ఆమోదం తెలిపింది. పబ్లిక్ పరీక్షల్లో అక్రమ పద్దతులకు పాల్పడే వారి పట్ల కఠిన వైఖరిని అవలంబిస్తూ శిక్షలు, విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు బిల్లు వీలు కల్పిస్తుంది. విద్యార్థుల సురక్షిత భవిష్యత్ లక్ష్యంగా చట్టపరంగా పటిష్టమైన వ్యవస్థను రూపొందించి పరీక్షా విధానంలో పారదర్శకత, సమగ్రత, నిష్పాక్షికత ఉండేలా బిల్లు రూపొందించబడింది. అక్రమ పద్దతులకు పాల్పడిన వారికి 10 ఏళ్ల వరకు కారాగారం, 10 కోట్ల రూపాయల జరిమానా, దోషుల ఆస్తి జప్తు వంటివి ఈ బిల్లులో భాగమయ్యాయి. రాష్టపతి ఆమోదంతో న్యాయ మంత్రిత్వ శాఖ ఇందుకు సంబంధించిన గెజెట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లా భోగాపురంలో నూతనంగా నిర్మించిన గ్రీన్ ఫీల్డ్ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ బిల్డింగ్ను ఈ మధ్యాహ్నం ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయంలోని అత్యాధునిక సౌకర్యాలను పరిశీలించారు. 5,640 కోట్ల రూపాయల వ్యయంతో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్దతిలో నిర్మించిన ఈ విమానాశ్రయం ఏటా 60 లక్షల ప్రయాణికులకు సేవలు అందించే సామర్థ్యం కలిగి ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వ్యవస్థలు, ఆటోమేటెడ్ బ్యాగేజ్ నిర్వహణ, బయోమెట్రిక్ ప్రాసెసింగ్ నూతన విమానాశ్రయం ప్రత్యేకతలు. అంతకుముందు అక్కడికి చేరుకున్న ప్రధానమంత్రికి రాష్ట గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఉన్నతాధికారులు స్వాగతం.

0: స్వాగతం పలికారు. కార్యక్రమంలో పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సహా పలువురు కేంద్ర రాష్ట మంత్రులు పాల్గొన్నారు. లక్షలాది ప్రజలు హాజరవుతున్న ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర సంస్కృతిని ప్రతిబింబించేలా 13,000 మంది ధింస కళాకారులు చేసిన నృత్యం ఆకర్షణగా నిలిచింది. సభనుద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి భారీ మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక అభివృద్ది ఊతంతో స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ కలలను సాకారం చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉందని చెప్పారు.
1: मुझे पूरा विश्वास है आज यहां जितने भी प्रोजेक्ट की शुरुआत हुई है, जिनकी नींव रखी गई है, वो सारे प्रोजेक्ट स्वर्ण आंध्रा और विकसित भारत के संकल्प को पूरा करने में बहुत बड़ा योगदान देंगे. आंध्र प्रदेश विकसित भारत के सपने को पूरा करने के लिए एक बहुत बड़ा ऊर्जा स्रोत बन रहा है. मैं एक बार फिर इन सभी परियोजनाओं के लिए आंध्र प्रदेश के लोगों को बहुत बहुत बधाई देता हूं.
0: రాష్టాన్ని ఆసియాలోనే అత్యుత్తమ పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని అన్నారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఆంధ్రప్రజలకు లాభాన్ని చేకూరుస్తోందని అన్నారు.
1: आज यहां करीब 18,000 करोड़ रुपीज की विकास परियोजनाओं का शुभारंभ, लोकार्पण और शिलान्यास हुआ है. एयरपोर्ट के साथ साथ ये प्रोजेक्ट आंध्र की रोड कनेक्टिविटी से भी जुड़े हैं. इनमें एनर्जी सिक्योरिटी से जुड़े प्रोजेक्ट भी हैं. ये विकास कार्य इस बात के प्रतीक है कि इस समय आंध्र किस स्पीड से आगे बढ़ रहा है.
0: కార్యక్రమంలో ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త విమానాశ్రయ నిర్మాణం వల్ల ఇక ఉత్తరాంధ్రకు వలసలు పెరుగుతాయని అన్నారు.
2: ఉత్తరాంధ్రలో టూరిజం, ఫార్మా, నేషనల్ హైవేలు, పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, రైల్వే కనెక్టివిటీ, రేర్ ఎర్త్ మినరల్స్, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, అరకు, పాడేరు, సుందర ప్రాంతాలు లేనిదంటూ లేదు. వీటితో ఉత్తరాంధ్ర నుంచి వలసలు పోరు.
0: పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు భోగాపురం ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్ర ప్రజలకు సింహద్వారం వంటిదని, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. ప్రధానమంత్రి ఈరోజు రాష్టంలో మొత్తం 18,000 కోట్ల రూపాయలు విలువ చేసే పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆంధ్రప్రదేశ్ పర్యటన ముగిసిన అనంతరం ప్రధాని కర్ణాటక చేరుకుని అక్కడ స్వామి వివేకానంద సాంస్కృతిక యువ కేంద్రం వివేక స్మారకను ప్రారంభిస్తారు. 81,000 చదరపు అడుగుల ప్రాంతంలో ఏర్పాటైన ఈ కేంద్రంలో ఎగ్జిబిషన్ హాల్, 4D ఎక్స్పీరియన్స్ కేంద్రం, 700 మందికి సరిపడే సమావేశ మందిరం, గ్రంథాలయం, ధ్యానయోగ కేంద్రాలున్నాయి. ఇక పోటీ పరీక్షలకు సన్నద్దమయ్యే విద్యార్థులకు అవసరమయ్యే సౌకర్యాలను కూడా వివేక స్మారక కలిగి ఉంది. 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు తగ్గించాయి. ఈ నిర్ణయం రెస్టారెంట్లు, హోటళ్లు, తదితర ఆహార వ్యాపార సంస్థలకు ఊరట కలిగిస్తుందని భావిస్తున్నారు. సవరించిన ధరలు ఈ రోజు నుంచి అందుబాటులోకి వస్తాయని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థ వెల్లడించింది. కుల్గాం కేలం ప్రాంతంలో నిన్న సాయంత్రం జరిగిన ఉగ్రదాడిలో గాయాల పాలైన కార్మికులు 2 మృతి చెందారు. ఈ సంఘటన పట్ల లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. ఒక్కో కుటుంబానికి కుల్గాం జిల్లా యంత్రాంగం ప్రకటించిన 6 లక్షల రూపాయల ఆర్థిక సహాయానికి అదనంగా ముఖ్యమంత్రి సహాయాన్ని ధరించి 10 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియాను ప్రకటించారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల పట్ల భారత్ ఆందోళన చెందుతున్నట్లు మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీకి తెలియజేశారు. నిన్న సాయంత్రం అరాక్చీతో జరిపిన టెలిఫోన్ సంభాషణలో వాణిజ్య నౌకలు, ప్రయాణికులపై జరుగుతున్న దాడులను ఖండిస్తున్నామని, ఇటువంటి చర్యలకు పాల్పడిన ఎవరిని భారత్ సమర్థించబోదని అన్నారు. గత 24 గంటల్లో తమ భూభాగంలోకి సెవుటా నగరంలోకి 60,000కు పైగా మొరాకో శరణార్థులు ప్రవేశించడంతో స్పెయిన్ తీవ్ర అభ్యంతరం తెలియజేసింది. దాంతో వీటి కట్టడికి ఇటలీ సరిహద్దుల వద్ద రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ చర్య వల్ల వైమానిక సేవలు, నౌకా రవాణా ప్రభావితం కానున్నాయి. 29 ఐరోపా దేశాలకు సులభమైన రవాణా సదుపాయాన్ని అందించే స్పెయిన్ షెంజెన్ సౌకర్యం కూడా ప్రస్తుతం నిలిచిపోనుంది. ఇటలీ భద్రత, యూరోపియన్ యూనియన్ సరిహద్దులను కాపాడేందుకు ఈ చర్య అనివార్యమైందని ఇటలీ విదేశాంగ మంత్రి ఆంటోనియో తజాని వెల్లడించారు. కట్టడి చర్యలు నెల రోజుల పాటు అమల్లో ఉంటాయని వివరించారు.

0: గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ లో భారతీయ క్రీడాకారులు నిన్న అత్యుత్తమ ప్రతిభ కనపరిచి జూడోలో 2 బంగారు పతకాలు, జావెలిన్ త్రోలో 2 పతకాలు, డీకాథలాన్లో తొలి కాంస్య పతకాన్ని సాధించారు. కామన్వెల్త్ గేమ్స్ లో తొలిసారి జూడో విభాగంలో స్వర్ణ పతకాన్ని సాధించిన అస్మితా డే, హర్ష్ సింగ్ చరిత్ర సృష్టించారు. ఇక మహిళల 57 కిలోల విభాగంలో యామిని మౌర్య మరో రజత పతకాన్ని అందించారు. అథ్లెటిక్స్ లో ఒలింపియన్ నీరజ్ చోప్రా పురుషుల జావెలిన్ త్రోలో రజతాన్ని గెలుచుకోగా, యశ్వీర్ సింగ్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. డీకాథ్లాన్లో తేజస్వి శంకర్ కాంస్యాన్ని సాధించి క్రీడా చరిత్రలో తన పేరును లిఖించుకున్నారు. భారతీయ బాక్సర్లు అత్యుత్తమ ప్రదర్శనతో సెమీఫైనల్లో స్థానాలను ఖరారు చేసుకున్నారు. విజేతలకు రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు. స్వాతంత్ర్య సమరయోధుడు, సంఘ సంస్కర్త, రచయిత రాజశ్రీ పురుషోత్తమ్ దాస్ టండన్ జయంతి సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. స్వాతంత్ర్య సమరం ముమ్మరంగా సాగుతున్న రోజుల్లో స్ఫూర్తిని నింపే రచనలతో పురుషోత్తమ్ దాస్ జాతిని జాగృతం చేశారని, టండన్ జాతికి చేసిన సేవలను మరువజాలమని, తరతరాలకు ఆయన స్ఫూర్తిగా నిలుస్తారని రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఒడిశాలో వరద భీభత్సం కొనసాగుతోంది. రాష్టంలోని నదులు పొంగి ప్రవహిస్తుండటంతో అనేక గ్రామాలు నీట మునిగిపోయాయి. ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజీ ఈరోజు హెలికాప్టర్ ద్వారా భద్రక్, బాలసోర్, జాజ్పూర్, కేంజర్ సహా ఇతర వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శిస్తున్నారు. అధికారులతో సహాయ పునరావాస చర్యలను సమీక్షిస్తున్నారు. కాగా ఇతర జిల్లాల్లో వరద నీరు తగ్గుముఖం పట్టడంతో తిరిగి మామూలు పరిస్థితులు నెలకొంటున్నాయి. గతరాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో కేరళలో పలు ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలు, వరద పరిస్థితులు నెలకొన్నాయి. 14 జిల్లాల్లో అతి భారీ వర్షాలు సూచిస్తూ వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. 3 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది. పబ్లిక్ పరీక్షల్లో అనుచిత పద్దతుల నివారణకు సంబంధించిన 2026 సవరణ బిల్లుకు రాష్టపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ భోగాపురంలో నూతనంగా నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఈ మధ్యాహ్నం ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ కలలను సాకారం చేసుకునేందుకు కేంద్రం కట్టుబడి ఉందని చెప్పారు. కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను తగ్గిస్తున్నట్లు చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించాయి. సవరించిన ధరలు ఈ రోజు నుంచి అందుబాటులోకి వస్తాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. మరికొద్దిసేపట్లో ప్రాంతీయ వార్త బులెటిన్ వినవచ్చు.
1: ఆకాశవాణి ఇప్పుడు ప్రాంతీయ వార్తలు.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ఆంధ్రప్రదేశ్ భోగాపురంలో నూతనంగా నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొద్దిసేపటి క్రితం ప్రారంభించారు. ప్రజాస్వామ్యంలో మీడియా 4వ స్తంభంగా ప్రజలను చైతన్యపరచడంలో మరింత కీలక పాత్ర పోషించాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. తెలంగాణను పెట్టుబడులకు సురక్షితమైన ప్రాంతంగా సీఐఐ ఉత్తర భారత ప్రతినిధుల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివర్ణించారు. తెలంగాణ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఫామ్ల సమర్పణ గడువును ఎన్నికల కమిషన్ ఆగస్టు 10వ తేదీ వరకు పొడిగించింది. ప్రజాస్వామ్యంలో మీడియా 4వ స్తంభంగా ప్రజలను చైతన్యపరుస్తూ సమాజంలో సానుకూల మార్పులు, ఆవిష్కరణలు ప్రోత్సహించడంలో మరింత కీలక పాత్ర పోషించాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. హైటెక్ సిటీలోని హెచ్ఐసిసి నోవోటల్లో శుక్రవారం నిర్వహించిన ఎకనామిక్ టైమ్స్ ఎక్సలెన్స్ అవార్డ్స్ తెలంగాణ 2026 కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గవర్నర్ వివిధ రంగాల్లో విశిష్ట ప్రతిభ కనబరిచిన సంస్థలు, పారిశ్రామికవేత్తలకు అవార్డులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ఆర్థిక చైతన్యం, పారదర్శక వ్యాపార పోటీని ప్రోత్సహించడంలో మీడియా సంస్థలు దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. తెలంగాణ ఐటీ, ఆరోగ్యం, విద్య, పరిశ్రమల రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని కూడా పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఐఐ ఉత్తర భారత ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణను పెట్టుబడులకు సురక్షితమైన ప్రాంతంగా అభివర్ణించారు. ప్రభుత్వం మారినా ఇక్కడ పారిశ్రామిక విధాలు కొనసాగుతాయని స్పష్టం చేస్తూ 2037 నాటికి రాష్ట ఆర్థిక వ్యవస్థను $1 trillion చేర్చడమే లక్ష్యమని చెప్పారు. భవిష్యత్ అవసరాల కోసం క్యూర్, ప్యూర్, రేర్ విభాగాలుగా అభివృద్ది చేస్తూ ఫ్యూచర్ సిటీకి Fortune 500 కంపెనీలు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. పరిశ్రమలకు అవసరమైన భూములు, మౌలిక వసతులు కల్పిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. తెలంగాణ

0: అనుకూల వాతావరణం, ప్రభుత్వ ప్రోత్సాహకాలు తమను విశేషంగా ఆకర్షించాయని సీఐఐ ఉత్తర భారత రీజియన్ చైర్మన్ పునీత్ కోరా కొనియాడారు. భద్రాచలం వద్ద గురువారం 30 అడుగుల నీటి మట్టం ఉండగా శుక్రవారం అర్ధరాత్రి 12 గంటలకు 54 అడుగులకు చేరుకోవడంతో అధికారులు 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఈ రోజు ఉదయానికి 55.1 అడుగులకు నీటి మట్టం చేరింది. కలెక్టర్ అంకిత్ ఎస్పీ రోహిత్ రాజ్ క్షేత్రస్థాయిలో పర్యటించి లోతట్టు ప్రాంతవాసులను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. వాగులు దాటకుండా బందోబస్తు పాటించాలన్నారు. వరద నీటి మట్టం పెరగడంతో దుమ్ముగూడెం భద్రాచలం మధ్య శుక్రవారం సాయంత్రం నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లా భోగాపురంలో నూతనంగా నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ బిల్డింగ్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మధ్యాహ్నం ప్రారంభించారు. గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయంలోని అత్యాధునిక సౌకర్యాలను ఆయన పరిశీలించారు. 5,640 కోట్ల రూపాయల వ్యయంతో పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ పద్దతిలో నిర్మించిన ఈ విమానాశ్రయం ఏటా 60 లక్షల ప్రయాణికులకు సేవలందించే సామర్థ్యం కలిగి ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వ్యవస్థలు, ఆటోమేటెడ్ బ్యాగేజ్ నిర్వహణ, బయోమెట్రిక్ ప్రాసెసింగ్ నూతన విమానాశ్రయం ప్రత్యేకత. అంతకుముందు అక్కడ చేరుకున్న ప్రధానమంత్రికి గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. కార్యక్రమంలో పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సహా పలువురు కేంద్ర రాష్ట మంత్రులు పాల్గొన్నారు. లక్షలాది మంది ప్రజలు హాజరవుతున్న ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర సంస్కృతిని ప్రతిబింబించేలాగా 13,000 మంది థింసా కళాకారులు చేసిన నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సభనుద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి భారీ మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక అభివృద్ది ఊతంతో స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ కలలను సాకారం చేసేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు.
1: आज यहाँ जितने भी प्रोजेक्ट की शुरुआत हुई है, जिनकी नींव रखी गई है, वो सारे प्रोजेक्ट स्वर्ण आंध्रा और विकसित भारत के संकल्प को पूरा करने में बहुत बड़ा योगदान देंगे. आंध्र प्रदेश विकसित भारत के सपने को पूरा करने के लिए एक बहुत बड़ा ऊर्जा स्रोत बन रहा है. मैं एक बार फिर इन सभी परियोजनाओं के लिए आंध्र प्रदेश के लोगों को बहुत बहुत बधाई देता हूं.
0: ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, భోగాపురం ఎయిర్పోర్టు ఉత్తరాంధ్ర ప్రజలకు సింహద్వారం వంటిదని, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అన్నారు.
2: ఇచ్చాపురం నుంచి పాతపట్నం, పాలకొండ, శ్రీకాకుళం, అలాగే బొబ్బిలి, పార్వతీపురం, విజయనగరం, అరకు, అనకాపల్లి, విశాఖపట్నం, ఈ ఉత్తరాంధ్రలో ఏ ప్రాంతం తీసుకున్నా సరే అందరికీ కూడా సమాన దూరంలో ఉన్నటువంటి ఈ భోగాపురం విమానాశ్రయం మనందరికీ కూడా సింహద్వారంలాగా పనిచేయబోతుందని తెలియజేస్తున్నాను.
0: అంతకుముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సభలో ప్రసంగిస్తూ కొత్త విమానాశ్రయం నిర్మాణం వల్ల ఇక ఉత్తరాంధ్రకు వలసలు పెరుగుతాయన్నారు.
3: The world has moved from IT to AI. The right knowledge is available. The right technology is maturing. But we need leader to deliver. Democratic countries everywhere are facing crisis, searching for new leaders. India is fortunate. There is a tested leadership. 25 years, Narendra Modi ji as Chief Minister and Prime Minister of India has done extraordinary work.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తెలంగాణ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఫామ్ల సమర్పణ గడువును ఎన్నికల కమిషన్ ఆగస్టు 10వ తేదీ వరకు పొడిగించింది. రాష్ట్రంలోని 3,00,00,000 మంది ఓటర్లకు ఫామ్లు పంపిణీ చేయగా ఇప్పటికే 2,60,00,000 మంది వివరాల డిజిటలైజేషన్ పూర్తయింది. ఇది 77.12%. ఈ ప్రక్రియ అనంతరం ఆగస్టు 17వ తేదీన ముసాయిదా జాబితాను ప్రచురించి సెప్టెంబర్ 16వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. వాటిని అక్టోబర్ 15వ తేదీ నాటికి పరిష్కరించి అక్టోబర్ 19వ తేదీన తుది ఓటర్ల జాబితాను కేంద్ర ఎన్నికల కమిషన్ విడుదల చేస్తుంది. హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధ్యక్షతన స్వచైర్మన్ జరిగింది. మెట్రో ప్రయాణికుల సురక్షిత సౌకర్యంతమైన ప్రయాణానికి తగిన చర్యలు తీసుకోవాలని సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ ఎయిర్ కార్గో కాంప్లెక్స్ లో 2026-27 కస్టమ్స్ సంస్కరణలపై నిర్వహించిన ఇంటరాక్టివ్ సెషన్ లో సీబీఐసీ సభ్యుడు సుర్జిత్ భుజ్బల్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సరుకు క్లియరెన్స్ వేగవంతం చేసేందుకు మరో 2 ICDలు, ఎయిర్ ఫ్రేట్ స్టేషన్ల ఏర్పాటు ప్రతిపాదనలను చర్చించారు. ములుగు జిల్లాలోని గోదావరి ముంపు ప్రాంతాలను మంత్రి ధనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ బోర్ఖాడే హేమంత్ సహదేవరావు, జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్లతో కలిసి సందర్శించారు. రామన్నగూడెం పుష్కర్ ఘాట్ సందర్శించి గోదావరి నదికి పూజలు నిర్వహించారు. అనంతరం

0: అంగపేట మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వరద బాధితుల పునరావాస కేంద్రాన్ని సందర్శించి బాధితులతో మాట్లాడారు. సీతక్క ఈ సందర్భంగా మాట్లాడుతూ,
1: రాబోయే కాలంలో ఈ గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు నిశ్చింతగా ఉండేందుకు రాబోయే కాలంలో ఖచ్చితంగా ఈ మిగతా కరకట్టను కూడా కంప్లీట్ చేసుకుని సురక్షితంగా గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు ఉండే విధంగా కృషి చేస్తాం. ఈ లోతట్టు ప్రాంత ప్రజలను కూడా గుర్తించి వాళ్ళకు వీలైనంత వరకు ఉదిరం మిల్లులు కూడా శాంక్షన్ చేస్తాం. పేదవాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో రెండో విడతలో మేజర్ గా చేయాలని అనుకుంటాం.
0: ఓటర్ ప్రత్యేక సవరణ గడువును ఆగస్టు 10వ తేదీ వరకు ఎన్నికల కమిషన్ పొడిగించిన విషయాన్ని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ చెప్పారు. అర్హత గల ఓటర్లందరూ ఎస్ఐఆర్లో తమ పేర్లు నమోదు చేసుకోవాలని కలెక్టర్ చెప్పారు. నల్గొండ జిల్లాలోని చేనేత కళాకారులు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ముద్రా రుణాలను సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధిని విస్తరించడంతో పాటు ఆర్థికంగా మరింత బలోపేతం కావాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టరేట్లో జిల్లా చేనేత కళాకారులకు ముద్ర రుణాలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కరీంనగర్ జిల్లాను బాలలకు స్నేహపూర్వక జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు జిల్లా బాలల పరిరక్షణ అధికారి పర్వీన్ తెలియజేశారు. జిల్లాలో జులై 1 నుంచి 31వ తేదీ వరకు ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించినట్లు పర్వీన్ ఆకాశవాణికి తెలియజేశారు.
2: ఎక్కడైనా చైల్డ్ లేబర్ కనిపిస్తే వెంటనే 109 టోల్ ఫ్రీ నంబర్ 24x7 పనిచేస్తుంది. దీంతో పాటు మనకు ఒకటి డెడికేటెడ్ వాట్సాప్ నంబర్ ఉంది, లొకేషన్ షేర్ చేయడానికి 9490881098. దీనికి లొకేషన్ షేర్ చేయొచ్చు. మన 24x7 రెస్క్యూ టీమ్ ఉంటుందండి.
0: కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు 3 నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేసేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాధికారి యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి ప్రేమ్ కుమార్ ఈ విషయం తెలియజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు ప్రాజెక్టు జలాశయానికి వరద నీరు భారీగా వస్తోందని, 3 రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు పాల్వంచవాగు ద్వారా భారీగా వస్తోందని ప్రాజెక్టు అధికారులు చెప్పారు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అంత్యక్రియలు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిన్న రాత్రి నిఖరంగా నిర్వహించారు. నర్సంపేట ఆర్డీఓ ఉమారాణి నల్లబిల్లిలో నిర్వహించే అంతిమ సంస్కారాలకు హాజరై నివాళులర్పించారు. ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ పట్టణంలోని ఎల్లాగౌడ్ తోటలోని ఏరియా ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్లో ఉన్న 5 డయాలసిస్ బెడ్లకు అదనంగా మరో 5 డయాలసిస్ బెడ్లను ఎమ్మెల్సీ దండి వెంట తృప్తులతో కలిసి సిర్పూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు ప్రారంభించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతాలు వింటారు. ముద్దుల ప్రియుడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఏకచిత్రగానం శీర్షికన జెమినీ ఫిల్మ్ సర్క్యూట్ వారి నువ్వు నేను ప్రేమ ఈ చిత్రం నుండి పాటలు వింటారు.

ఆరు సొగసు పైటేసి పోలుసిగ ముడిచి వలచిన చేత చెయ్యేస్తే

ചിനെ പ്രഭുച്ച് മസ മസ മസ മസ.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతాలు వింటారు. చక్రి రేవతి పాడిన పాట వినండి. చిత్రం పేరు దేవదాసు.

శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి కెవ్వు కేక. ఈ చిత్రం నుండి సునిధి చౌహాన్ భీమ్స్ పాడిన పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చిత్రగీతలు వింటున్నారు.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత, రక్షణ

0: కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ఐఎస్ఐ మార్క్ తప్పనిసరి చేసింది. ఐఎస్ఐ మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
1: బిఐఎస్ నమ్మకానికి, నాణ్యతకు హామీ.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: చిత్రగీతలు వింటున్నారు. ఇప్పుడు ఇవ్వనండి ఈ పాట, ఈ మనసే చిత్రం కోసం.

0: మీరు ఇంతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఈనాటి జానపద సంగీత కార్యక్రమంలో ఇప్పుడు జానపద గేయాలు వింటారు.
1: అందమైన తన మేనత్త కొడుకు పైన ఆపలేని అనురాగం పెంచుకుంది ఆ పల్లె పిల్ల. అందుకే బావ ఎన్ని వస్తువులు తెచ్చి ఇస్తానని చెప్పినా వాటికంటే ముఖ్యం ముందు నువ్వే కావాలిరా బావా అంటుంది.

0: பிரபலா
1: சைபால்
0: நடுவுல காமரா
1: சைபால்
0: புரத புள்ளா
1: சைபால்
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ ఓభిలాషి సైబాల్
3: తక్కువ వడ్డీకి లోన్ కావాలా అదిను యాప్ ద్వారా అరే వా
4: చిక్కుకున్నాడు తెలియని యాప్ తో జాగ్రత్త
5: ఆర్బీఐ అంటుంది
4: తెలివిగా ఆలోచించండి అప్రమత్తంగా ఉండండి
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు ఓటర్స్ డాట్ ఈసీఐ డాట్ జీఓ

0: ఎన్ఓబి.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: జానపద గేయాలు వింటున్నారు.
2: వరకట్నం, ఇది మానవ జాతికి పట్టిన చీడలాంటిది. ఆ కన్నెపిల్ల కట్నాలు తీసుకునే పడుచు పిల్లగాళ్లపై ఎలా విరుచుకుపడిందో వినండి.

0: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాత్.
2: గుడ్ మార్నింగ్ పిల్లలు.
3: గుడ్ మార్నింగ్ మేడం.
4: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
5: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కి

0: రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ఐఎస్ఐ మార్క్ తప్పనిసరి చేసింది. ఐఎస్ఐ మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
1: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు హామీ.
2: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్హెచ్జిస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
3: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGT MSE.
2: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ని సంప్రదించగలరు.
4: హాస్యం ప్రతి మనిషికి హాయి నొసగే అమృత గుళిక. నిత్య జీవితంలో కష్టాన్ని మరిపించగలగడం హాస్యం చేయగల గొప్ప పని. అదిగో ఆ పిల్ల పైన పాడే పాట వినండి. పిల్లంటే ఆడపిల్ల కాదు సుమండి, కోడిపిల్ల.

మీది కొంచె పోయి బొచ్చుకి చుయ్యి కూతంటే బొచ్చుకి చుయ్యి కూతంటే బొచ్చుకి చుయ్యి కూతంటే బొచ్చుకి చుయ్యి కూతంటే ఆ శీలంకూరి సిన్నప్ప శివరం చేసినానంటదే ఆ శీలంకూరి సిన్నప్ప శివరం.

మిద్దె పక్కకొంచబోయి మిద్దె పక్కకొంచబోయి రుద్ది రుద్ది కడుగుతంటే రుద్ది రుద్ది కడుగుతంటే రుద్ది రుద్ది కడుగుతంటే రుద్ది రుద్ది కడుగుతంటే ఎమ్మ కాశీ గంగలో నజ్జలకమాడి తినన్నదే ఎమ్మ కాశీ గంగలో నజ్జల

0: జీబి మాల్ ఫ్యాషన్ పరవళ్ళు ఖమ్మం టు భద్రాద్రి ఈ ఆగస్టు 1న మెగా లాంచ్ మన భద్రాచలంలో మీ చేతుల మీదుగా అత్తిరిపోయే ప్రారంభ ఆఫర్లను మిస్ కాకండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ రోడ్ భద్రాచలం. జీబీ మాల్ ఫ్యాషన్ పరవళ్ళు ఖమ్మం టు భద్రాద్రి ఈ ఆగస్టు 1న మెగా లాంచ్ మన భద్రాచలంలో మీ చేతుల మీదుగా అత్తిరిపోయే ప్రారంభ ఆఫర్లను మిస్ కాకండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ రోడ్ భద్రాచలం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: జానపద గేయాలు వింటున్నారు.
3: కోలాటం పండగ పబ్బాలలో విశ్రాంతి సమయాలలో జానపదులు ఆడే ఒక వ్యాయామ క్రీడ. ఇందులో బాలబాలికలు, తరుణ వయస్కులు ఉత్సాహంతో పాల్గొంటారు. కోలాటం పాటలు నవరస భరితాలు, ప్రధానంగా శృంగార హాస్య రస మధుపాత్రలు.

వానగా నీ వాక్యం తట్టుకుని పడితే ఆ ధాన్యం రెండు ఉదిడితే దాని మన శివతో కొడితే ఆ ధాన్యం రెండు ఉదిడితే దాని మన శివతో కొడితే ఆహా.

దాని పొందు, ఆహా పొట్టిదాని పొందు, ఆ పొట్టిదాని పొందు, అది ఎట్లా దొరికిన సందు, అదేమో పెట్టిన మందు నేను ఎట్లా కొట్టుకుందు, అదేమో పెట్టిన మందు నేను.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: జానపద గేయాలు లయ ప్రధానమై జీవితానికి ఉల్లాసాన్ని ఆనందాన్ని కలుగజేస్తాయి. ఇవి అన్ని దేశాలలో ఉంటాయి, కానీ భారతదేశ గీతాలలో కమనీయ భావ చిత్రణ ఉంది. దక్షిణ భారతంలోని ఆంధ్రదేశపు జానపద గేయాలు మధురంగా శ్రావ్యంగా ఉంటాయి. అలాంటి పల్లెపదాలను ఒక మాలగా కూర్చి మీ ముందు ఉంచుతున్నాము. గడచిన కాలంలో కన్నె పిల్లలను వృద్ధులకిచ్చి పెళ్లి చేసేవాళ్ళు. నాగమ్మకు ముసలి భర్త అంటే ఏవగింపు. అందుకే ఎన్నో వన్య చిన్నలు పోతుంది. అది చూసిన కుంటెవాడు ఏమంటున్నాడంటే,

0: ఇంటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: యవ్వనంతో కెరటాలు తన్నుకున్న ఓ పడుచుని మామిడి తోటలో కలుసుకున్నాడు ఆ కుంటెగాడు. మనం పెళ్లి చేసుకుందాం రమ్మన్నాడు. చిలిపితనానికి చీరికట్టి సరసాలకు వారసత్వం వహించిన వారి సంభాషణ విందామా?

అనంతరం 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రానికి వింటారు. 6:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతాయి. అనంతరం 6:20 సంస్కృతంలో వార్త ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. హిందీలో వార్తలు మరికొంచెం సేపట్లో విందాం.

0: with full military honors in New Delhi today. He passed away yesterday morning in New Delhi at the age of 97. At the ongoing Commonwealth Games in Glasgow, India's Soman Rana won the gold medal in the men's shot put F57 para athletics with a best throw of 13.4 meters. India registered a double podium finish in the event as Shubham Dhruyal claimed silver, finishing just behind compatriot Soman Rana. India is currently placed 6th in the overall medal standings with 30 medals, including 8 gold, 15 silver and 7 bronze. And with that, we end this news bulletin.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వినే ముందు ఒక వాణిజ్య ప్రకటన.
2: ఈ మధ్య భారతదేశంలో ప్రతి గ్రామంలో పైకప్పుల రూపం మారిపోయింది. మునుపు పైకప్పులపై అప్పడాలు ఇంకా బట్టలు ఆరబెట్టేవారు. ఇప్పుడక్కడ కరెంటు బిల్ జీరో అవుతుంది. ప్రతి గ్రామంలో సోలార్ ప్యానెల్ పెట్టిస్తున్నారు. మీరు పెట్టించండి. 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది భారత ప్రభుత్వం. 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాలు దీని లాభాన్ని పొందారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తిరగా ఉషారమణి. స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ కలలను సాకారం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. తెలంగాణలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్దిలో కొత్త శిఖరాలు అధిరోహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పారిశ్రామిక అనుకూల విధానాలు, నైపుణ్య యువశక్తితో తెలంగాణ పెట్టుబడులకు అనువైన గమ్యస్థానంగా నిలిచిందని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో 840 కోట్లతో మోడల్ రోడ్లు, స్కై వాక్లు, ఫుట్ఓవర్ బ్రిడ్జిలు అభివృద్ది చేస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా భోగాపురంలో నూతనంగా నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ బిల్డింగ్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయంలోని అత్యాధునిక సౌకర్యాలను పరిశీలించారు. 5640 కోట్ల రూపాయల వ్యయంతో పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ పద్దతిలో నిర్మించిన ఈ విమానాశ్రయం ఏటా 60 లక్షల ప్రయాణికులకు సేవలందించే సామర్థ్యం కలిగి ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వ్యవస్థలు, ఆటోమేటెడ్ బ్యాగేజ్ నిర్వహణ, బయోమెట్రిక్ ప్రాసెసింగ్ నూతన విమానాశ్రయంలో ప్రత్యేకతలు. అంతకుముందు అక్కడికి చేరుకున్న ప్రధానమంత్రికి గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. కార్యక్రమంలో పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సహా పలువురు కేంద్ర రాష్ట మంత్రులు పాల్గొన్నారు. లక్షలాది ప్రజలు హాజరైన ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర సంస్కృతిని ప్రతిబింబించేలాగా 13,000 మంది ధింసా కళాకారులు చేసిన నృత్యం ఆకర్షణగా నిలిచింది. వేదికపై ప్రధానమంత్రిని స్వాగతించిన ముఖ్యమంత్రి బొబ్బిలి వీణను బహుకరించి పొందూరు ఖద్దర్శాలవతో సత్కరించారు. సభను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి భారీ మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక అభివృద్ది ఉతంతో స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ కలలను సాకారం చేసేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు.
1: मुझे पूरा विश्वास है आज यहाँ जितने भी प्रोजेक्ट की शुरुआत हुई है, जिनकी नींव रखी गई है, वो सारे प्रोजेक्ट स्वर्ण आंध्रा और विकसित भारत के संकल्प को पूरा करने में बहुत बड़ा योगदान देंगे. आंध्र प्रदेश विकसित भारत के सपने को पूरा करने के लिए एक बहुत बड़ा ऊर्जा स्रोत बन रहा है.
0: ఉడాన్ పథకం వల్ల దేశంలోని పేద ప్రజలు సైతం విమానయానం చేయగలుగుతున్నారని అన్నారు. రాష్ట్రాన్ని ఏషియాలోనే అత్యుత్తమ పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని, డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఆంధ్రప్రజలకు లాభాన్ని చేకూరుస్తోందని ప్రధానమంత్రి చెప్పారు.
1: ఎన్డీఏ సర్కార్ మే ఆజ్ ఛోటే షహర్ కే సాధారణ లోగ్ భీ ఫ్లైట్ సే ఆ జా రహే హై. 12 ఇయర్స్ మే సిర్ఫ్ ఎయిర్పోర్ట్ కి సంఖ్యా హీ నహీ బడీ హై. హమారీ ఉడాన్ యోజనా కే కారణ్ आज गरीब परिवार के लोगों को भी जहाज में बैठने का अवसर मिल रहा है. इस योजना ने गरीब से गरीब को अपना सपना पूरा करने में मदद की
0: है. అంతకుముందు ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త విమానాశ్రయ నిర్మాణం వల్ల ఇక ఉత్తరాంధ్రకు వలసలు పెరుగుతాయన్నారు. పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ భోగాపురం ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్ర ప్రజలకు సింహద్వారం వంటిదని, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అన్నారు. తెలంగాణలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్దిలో కొత్త శిఖరాలు అధిరోహిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట తలసరి ఆదాయం 4,18,931 చేరిందని, గత

ఏడాది 380,31 పోలిస్తే ఒక ఏడాదిలోనే 38,900 రూపాయల మేరకు పెరిగి 10.23% వృద్ధి నమోదైందని వెల్లడించారు. ఆర్థిక అభివృద్ది, పెట్టుబడులకు ఆకర్షణ, ఉపాధి కల్పన, అన్ని రంగాల్లో సమతుల అభివృద్ది, విధానపరమైన పాలన, నిరంతర సమీక్షలు, ప్రజలు భాగస్వాములతో నిరంతర సంప్రదింపుల ఫలితంగానే ఈ పురోగతి సాధ్యమైందని ముఖ్యమంత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆసియా అభివృద్దికి భారత్ చోదక శక్తిగా, ప్రపంచానికి విశ్వసనీయ భాగస్వామిగా ఎదుగుతోందని గవర్నర్ శివప్రతాప్ శుక్లా చెప్పారు. హైదరాబాద్ లో గ్లోబల్ ఇండియా బిజినెస్ ఫోరం నిర్వహించిన ఇండియా ఏషియన్ బిజినెస్ కాన్క్లేవ్ లో గవర్నర్ ప్రసంగించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని యాక్ట్ ఈస్ట్, మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా వంటి కార్యక్రమాలు దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త దిశను చూపాయని పేర్కొన్నారు. పరిశ్రమలకు అనుకూల విధానాలు, నైపుణ్య యువశక్తితో తెలంగాణ పెట్టుబడులకు అనువైన గమ్యస్థానంగా నిలిచిందన్నారు. హైదరాబాద్ ఆవిష్కరణలు, సాంకేతికత, ఔషధ తయారీ, కృత్రిమ మేధ రంగాల్లో ప్రపంచ స్థాయి కేంద్రంగా అభివృద్ది చెందుతోందని కూడా గవర్నర్ చెప్పారు. ప్రభుత్వ సేవలను ఆన్లైన్లో అందిస్తున్న తెలంగాణ మీ సేవ వేదిక మరో రికార్డు సృష్టించిందని ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చెప్పారు. నిన్నొక్కరోజే 220,172 లావాదేవీలు నమోదయ్యాయని ఒక ప్రకటనలో వెల్లడించారు. సాధారణంగా రోజుకు 70-80 లావాదేవీలు నమోదవుతుండగా తొలిసారి 200,000 దాటడం మీ సేవపై ప్రజల విశ్వాసానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఫ్యామిలీ కార్డు దరఖాస్తులు, రవాణా శాఖ సేవలు, ఆదాయ ధృవీకరణ పత్రాల దరఖాస్తులు అత్యధికంగా నమోదయ్యాయని శ్రీధర్ బాబు చెప్పారు. రాష్టంలో వ్యవసాయ మార్కెటింగ్ శాఖను పూర్తి స్థాయిలో డిజిటలీకరించి పారదర్శకంగా సమర్థవంతంగా తీర్చిదిద్దాలని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో జరిగిన సమీక్షలో 206 మార్కెట్ కమిటీల ఆటోమేషన్ను ఆగస్టు నెలాఖరులోగా పూర్తి చేసి సెప్టెంబర్ నుంచి అమలు ప్రారంభించాలని ఆదేశించారు. మార్కెట్ యార్డుల్లో సీసీ కెమెరాలు, ఎలక్ట్రానిక్ వెయింగ్ స్కేల్స్, గేట్ ఎంట్రీ ఎగ్జిట్ వ్యవస్థలను ఏకీకృత డిజిటల్ ప్లాట్ఫామ్తో అనుసంధానం చేయాలని మంత్రి చెప్పారు. పత్తి కొనుగోళ్లలో కనీస మద్దతు ధర ప్రయోజనం రైతులకే అందేలాగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కూడా ఆయన చెప్పారు. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో ప్రతి వీధిని అభివృద్ది చేసి నగరాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కేంద్రం నుంచి మరిన్ని నిధులు తీసుకొస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చెప్పారు. కరీంనగర్ పర్యటనలో భాగంగా 48వ డివిజన్లో సీసీ రోడ్లు, డ్రెయిన్లు, పైప్ లైన్ పనులకు మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావుతో కలిసి శంకుస్థాపన చేశారు. ముగ్దుంపూర్లో మహిళా శక్తి, ధరణి, గ్రామైక్య సంఘ భవనం, సీసీ రోడ్, డ్రైన్ను ప్రారంభించారు. తెలంగాణ విద్వేషపూరిత నేరాల నివారణ బిల్లు 2026 ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అభిప్రాయాలు తీసుకుని సమగ్ర నివేదిక సమర్పిస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఈ బిల్లుపై ఏర్పాటైన సెలెక్ట్ కమిటీ తొలి సమావేశం అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలగకుండా కుల, మత, ప్రాంత, లింగ వివక్షకు తావులేని విధంగా బిల్లును రూపొందించడమే లక్ష్యమన్నారు. శాసనసభలో విద్వేషపూరిత, నేరపూరిత ప్రసంగాలకు అవకాశం లేకుండా నిర్మాణాత్మక సూచనలతో ముందుకు సాగాలని కమిటీ నిర్ణయించిందని చెప్పారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో పూడికను తొలగించి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. మెండోరా మండలం పోచంపాడ్లోని ఎస్ఆర్ఎస్పీని ఐటీ మంత్రి శ్రీధర్బాబు, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తదితరులతో కలిసి ఆయన పరిశీలించారు. నీటి లభ్యతను బట్టి ఆయకట్టుకు నీటి విడుదలపై 2-3 రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ములుగు జిల్లాలో గోదావరి వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది మంత్రి సీతక్క మంగపేట మండలంలో వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గోదావరి నీటి మట్టం 3 ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరువ కావడంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలను స్వయంగా పరిశీలించినామే వరద నీరు పూర్తిగా తగ్గే వరకు అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. గ్రామాల అభివృద్దికి గ్రామస్తులంతా కలిసికట్టుగా పనిచేయాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. నల్గొండ జిల్లా నల్గొండ, తిప్పర్తి మండలాల్లో పలు అభివృద్ది పనులను మంత్రి ప్రారంభించారు. మీడియా స్వేచ్ఛ క్షీణిస్తోందని, వార్తలను నిర్భయంగా ప్రచురించే పరిస్థితి దేశంలో లేదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటి రామారావు అన్నారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, పత్రికా స్వేచ్ఛ అనే అంశంపై హైదరాబాద్ లో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాబోయే 3 రోజుల్లో తెలంగాణలో 1-2 చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. రాష్ట్రంలో అక్కడక్కడా గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో బలమైన వీధులు గాలులు వీచే అవకాశం కూడా ఉన్నందుకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

రచించింది. విశేషాలు మరొకసారి. స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ కలలు సాకారం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. తెలంగాణలో తమ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్దిలో కొత్త శిఖరాలు గ్రహిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. పారిశ్రామిక అనుకూల విధానాలు, నైపుణ్య యువశక్తితో తెలంగాణ పెట్టుబడులకు అనువైన గమ్యస్థానంగా నిలిచిందని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో 840 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాల అభివృద్ది చేస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: అరే రీమా, సోలార్ ప్యానెల్ పెట్టించు, సోలార్ ప్యానెల్ పెట్టించు. మా స్నేహితులు ఎప్పటి నుంచో చెప్తున్నారు, కానీ నేను ప్రధానమంత్రి గారు చెప్పినప్పుడు నమ్మాను.
1: భారత్ సర్కార్ కా లక్ష్య సోలార్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
0: ప్రధానమంత్రి గారు చెప్పటం వల్ల సోలార్ ప్యానెల్ పెట్టించాను, నా కరెంట్ బిల్ జీరో వచ్చింది. మీరు కూడా పెట్టించండి.
2: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.
3: అష్టాదశ సహస్ర కోటి రూప్యకాణాం ప్రకల్పాః అపి శుభారంభితాః. నాథులాద్వారస్య మాధ్యమేన భారత చీనయోః మధ్యే సీమాపార వ్యాపారః పునః సమారబ్ధః. రాష్ట్రీయ సురక్షా పరామర్శకః అజిత్ డోవాలః లోకమాన్య తిలక రాష్ట్రీయ పురస్కారేణ సభాజితః. ग्लास्गो नगरे आयोजिते राष्ट्रमंडल क्रीडोत्सवे महिलानां चतुःपञ्चाशत् सप्तपञ्चाशत् किलोग्राम वर्गयोः जैस्मिन लंबोरिया प्रीति पवार इत्येताभ्यां स्वर्ण पदकं विजितं, अपि च ताइपे ओपन बैडमिंटन प्रतियोगितायाः चरमस्पर्धायां प्रविष्टा भारतस्य 17 वर्षीया क्रीडिका तन्वी शर्मा. अथ वार्ताः विशदीकृत्य. प्रधानमंत्री नरेन्द्र मोदी अद्य प्रावोचत् यत् आन्ध्रप्रदेशः द्रुतगत्या अग्रेसरति. सहैव केन्द्रसर्वकारः विशालस्तरीय आधारभूतसंरचनायाः औद्योगिकविकासस्य च माध्यमेन स्वर्ण आन्ध्रस्य अथ विकसितभारतस्य सङ्कल्पं पूरयितुं पूर्णतः कटिबद्धो वर्तते. विजयनगरम जनपदस्य भोगपुरम स्थले अल्लूरी सीताराम राजू अंतरराष्ट्रीय विमानपत्तनस्य उद्घाटनोत्तरम जनसभां संबोधयन् प्रधानमंत्री न्यगादीत् यत् विमानपत्तन मार्गोर्जा क्षेत्राणि समेत्य 18,000 कोटि रूप्यकाणां विकास परियोजनाः केन्द्र राज्ययोः एनडीए सर्वकारस्य नेतृत्वे राज्यस्य द्रुतगत्या जायमानां प्रगतिं प्रदर्शयति.
1: आज यहाँ करीब 18,000 करोड़ रुपीज की विकास परियोजनाओं का शुभारंभ, लोकार्पण और शिलान्यास हुआ है. एयरपोर्ट के साथ साथ ये प्रोजेक्ट आंध्र की रोड कनेक्टिविटी से भी जुड़े, इनमें एनर्जी सिक्योरिटी से जुड़े प्रोजेक्ट भी हैं. ये विकास कार्य इस बात के प्रतीक है कि इस समय आंध्र किस स्पीड से आगे बढ़ रहा है.
3: प्रधानमन्त्रिणा एतत् नवीन विमानपत्तनम् आन्ध्रप्रदेशस्य विशेषतः उत्तरान्ध्र क्षेत्रस्य प्रगतेः धावनमार्गः, सहैव राज्यस्य यूनाम् आकांक्षाणां क्षेपणमञ्चः इति प्रतिपादितम्. सः अघोषयत् यत् अस्य विमानपत्तनस्य नामकरणं स्वतन्त्रतासेनानिनः अल्लूरी सीताराम राजुवर्यस्य नाम्ना कृतम्, यत् आगामिवंशाय देशभक्तेः समाजसेवायाः च प्रेरणां प्रदास्यति.
1: एनडीए सरकार में आज छोटे शहर के साधारण लोग भी फ्लाइट से आ जा रहे हैं. 12 इयर्स में सिर्फ एयरपोर्ट की संख्या ही नहीं बढ़ी है, हमारी उड़ान योजना के कारण आज गरीब परिवार के लोगों को भी जहाज में बैठने का अवसर मिल रहा है. इस योजना ने गरीब से गरीब को अपना सपना पूरा करने में मदद की. कुछ दिन पहले ही सरकार ने उड़ान योजना के दूसरे फेज की शुरुआत की, इस पर भी 29,000 करोड़ रुपीज खर्च किए जाएंगे.
3: अत्रावसरे केन्द्रीय नागरिक विमानन मंत्री के मोहन नायडू एतस्य विमानपत्तनस्य उद्घाटनम् ऐतिहासिक कीर्तिमानत्वेन व्यपादिशत्.

0: स्पष्टीकरणम्। ग्लास्गो नगरे आयोजिते राष्ट्रमंडल क्रीडासु अद्य भारतस्य प्रीति पवार जैस्मिन लेम्बोरिया च स्वस्व अंतिम मुष्टियुद्धे 5-0 इति अंकांतरालेन विजयं संप्राप्य स्वर्ण पदकं विजितवत्यौ। अत्रांतरे त्रिकूर्दक क्रीडासु भारतस्य प्रवीण चित्रावेलेन रजत पदकं सेलवा प्रभुना च कांस्य पदकं अवाप्तम्। ताइपे ओपन बैडमिंटन प्रतियोगितायाः चरम स्पर्धायां प्रविष्टा भारतस्य 17-वर्षीया क्रीडिका तन्वी शर्मा। इति वार्ताः।
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసార వివరాలు 100.1 మెగాహెర్ట్స్ పై ఎఫ్ఎం కొత్తగూడెం కేంద్రం నుంచి ఈ పూట రేపు ప్రసారమైనటువంటి కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ పూట ప్రసారంలో 6:30 చిత్రగీతాలు, వ్యవసాయ సూచనలు 6:50 మార్కెట్ ధరలు 7:00, తెలుగులో వార్తలు 7:05 ప్రసారం అవుతాయి హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 కిన్నెరల హరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు. 8:15 పార్లమెంటు వారాంతపు సమీక్ష ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు. 8:45 సమాచార సంధ్య హిందీలోను, అనంతరం 9:00 News@9 ఆంగ్లలోను వార్త ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ నుంచి వింటారు. 9:30 మధురిమ సినీ మధురగీతాలు ప్రసారమవుతాయి. ఇక రాత్రి 10:00 అఖిల భారత సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ నుంచి వెలువడుతుంది. ఇవి ఈ పూట ప్రసారమైనటువంటి కార్యక్రమాల వివరాలు. ఇప్పుడు రేపటి ప్రసారాలు. ప్రభాత ప్రసారంలో 6:10 అంజలి భక్తి గీతాల కార్యక్రమంలో సూర్యస్తుతి సన్నతి గీతాలు వింటారు. సుభాషితం 6:30 వినవచ్చు. సమర్పణ శ్రీ ఆర్యపల్లి స్నేహస్వరూప్. రైతు సమాచారంలో 6:35 తొలకరిలో పశువుల సంరక్షణ గురించి తెలుసుకుంటారు. ఇక 7:00 జిల్లా సమగ్ర నివేదిక హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతుంది. ఉదయం 7:15 ఈ మాసపు పాట హైదరాబాద్ కేంద్రం నుంచి వింటారు. 7:20 జాతీయ పతాక ఆవిష్కర్త పింగళి వెంకయ్య బి ప్రియాంక గారి ప్రసంగం వింటారు. 7:30 రసమయ్యి సాహితీ కార్యక్రమం. తెలంగాణ సాహితీ భద్రాచలం వారి ప్రాయోజిత కార్యక్రమం. ఇందులో శ్రీ అజ్మీరా వీరేష్ గారి స్వీయ కవితలు వింటారు. 7:45 లలిత గీతాలు ప్రసారమవుతాయి. ఎనిమిది సమాచార ప్రభాత హిందీలోను, అనంతరం 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లలోను వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి. 8:30 ప్రసారమయ్యే ఉద్యోగవాణి కార్యక్రమంలో విద్య ఉద్యోగ సమాచారం వింటారు. 8:30 మీమాటతో ఓ పాట ఫోన్ లైవ్ ప్రోగ్రాం ప్రసారమవుతుంది. శ్రోతలు ఫోన్ చేయవలసినటువంటి నంబర్లు 2950-38, మరొక ఫోన్ నంబర్ 2950-39, ఎస్టిడి నంబర్ 08744. ఇక రేపు ఉదయం 9:30 ఏకచిత్రగాన వింటారు. 10:00 అంతర్జాతీయ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా స్నేహబంధం ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం చిత్రగీతాలు ప్రసారమవుతాయి. మధ్యాహ్నం 12:40 చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమం. కేవీఎం జెడ్పిఎస్ఎస్ ఆళ్లపాడు బోనకల్ విద్యార్థిని విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. ఇక వనితా లోకం 1:20 స్త్రీల కార్యక్రమం ప్రసారమవుతుంది. 2:30 కిన్నెరల హరి. మధ్యాహ్నం 3:00 నాటకం వింటారు. అనంతరం 4:00 చిత్రగీతాలు ప్రసారమవుతాయి.

రేపు సాయంత్రం 6:30 చిత్రగీతలు ప్రసారం అవుతాయి. 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు హైదరాబాద్ కేంద్రం నుంచి వింటారు. ఇక జానపద సంగీత కార్యక్రమంలో 7:15 ప్రేమ్ కుమార్ బృందం వారి జానపద గేయాలు వింటారు. రేపు రాత్రి 7:40 కిన్నెర లహరి, శ్రోతలు కోరిన చిత్రగీతాలు ప్రసారం అవుతాయి. ఇక 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ నుంచి వింటారు. 9:30 మధురిమ. 10:00 అఖిల భారత రవి ఆశ్రయ సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ నుంచి వెలువడుతుంది. ఇవి ఈ పూట రేపు ప్రసారమైనటువంటి కార్యక్రమాల వివరాలు, ప్రసార వివరాలు విన్నారు. తర్వాతి కార్యక్రమం వెంటనే. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతాలు. ముందుగా ఈ పాట వినండి, గాలిపటం చిత్రం కోసం.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989701158.

చిత్రగీతలు వింటున్నారు. ఇప్పుడు కళాశాల ఈ చిత్రం కోసం రీటా రాహుల్ నంబియార్ ఆలపించిన ఈ పాట వినండి. సాహిత్యం భవనచంద్ర, సంగీతం జోస్ఫా శ్రీధర్.

0: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు మిత్రులకు వ్యవసాయ సూచనలు.
1: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు వేపను ఏ విధంగా వినియోగించాలి, ఈ చీడపీడల నివారణలో వేపను ఏ విధంగా వినియోగించి చక్కటి లాభాలు, చక్కటి పంటను పొందాలి రైతులందరూ అని ఈ విధంగా వివరాలు అందజేస్తున్నారు. మన భారత

0: ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు మిత్రులకు వ్యవసాయ సూచనలు.
1: ప్రొఫెసర్ జయశంకర్, వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు వేపను ఏ విధంగా వినియోగించాలి, ఈ చీడపీడల నివారణలో వేపను ఏ విధంగా వినియోగించి చక్కటి లాభాలు, చక్కటి పంటను పొందాలి రైతులందరూ అని ఈ విధంగా వివరాలు అందజేస్తున్నారు. మన భారతీయ సంస్కృతిలో ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్న వృక్షం వేప. వేప చెట్టు యొక్క అన్ని భాగాలు ఉపయోగపడేవే. వేపను ఆయుర్వేద మందులలో, కొన్ని రకాల సౌందర్య ఉత్పత్తుల తయారీలో వాడడమే కాకుండా క్రిమి సంహారక గుణములున్నందువలన వ్యవసాయ క్షేత్రాలలో కూడా వివిధ పంటల నాశించే చీడపీడల నియంత్రణకి వాడుతున్నారు. వివిధ పంటల నాశించే చీడపీడలను నియంత్రించడానికి సమగ్ర సస్యరక్షణ విధానాలను ముందు నుండే పాటించినట్లయితే చీడపీడల ఉధృతి తక్కువగా ఉండి రసాయన మందుల వాడకం తగ్గుతుంది. సమగ్ర సస్యరక్షణ పద్ధతులలో వృక్ష సంబంధ మందులు వాడటం ఒక పద్ధతి అయితే, అన్ని వృక్ష సంబంధ మందులలో వేప ప్రధానమైనది. పైగా ఇతర రసాయన మందులతో పోల్చి చూస్తే వేప మందుల వలన వాతావరణానికి, క్షీరదాలకు, తేనెటీగలకు, మిత్ర పురుగులకు ఎటువంటి హాని జరగదు. అంతేకాకుండా పురుగులలో వేప మందులకు నిరోధక శక్తి పెరిగే అవకాశము తక్కువ. వేప చెట్టు అన్ని భాగాలు క్రిమి సంహారక స్వభావం కలిగి ఉండి దాదాపు 200 రకాల పురుగులను అదుపులో ఉంచగలుగుతుంది. ఇక వేపాకుల గురించి ఏ విధంగా మనం వాడుకోవాలన్న వివరాలు ఈ విధంగా. ధాన్యం నిల్వ చేసే ముందు వేపాకులు కలిపినట్లయితే వికర్షకాలుగా పనిచేసి పురుగులు ధాన్యాన్ని ఆశ్రయించవు. ధాన్యం నిల్వ చేసే బుట్టలు, గాజలు, అలకడానికి వాడే మట్టి పెండ మిశ్రమంలో వేప ఆకులు కలిసినట్లయితే వాటిలో నిల్వ చేస్తే ధాన్యంలో పురుగులు తక్కువగా ఆశిస్తాయి. ధాన్యం నిల్వ ఉంచే గోనె సంచులను వేపాకుల ద్రావణంలో నానబెట్టి వాడుకోవాలి. గృహావసరాలకు వాడుకునే ధాన్యంలో కిలో ధాన్యం 5 గ్రాముల వేపాకు పొడిని కలిపి నిల్వ చేసుకోవాలి. ఇక వేప గింజలు ఏ విధంగా ఉపయోగించుకోవాలనే పద్ధతి ఈ విధంగా. వేప పండ్లను మే నుండి ఆగస్టు నెలలో సేకరించి పండ్లపైన గుజ్జు తీసేసి గింజలను కడిగి నీడలో 11% తేమ వచ్చే వరకు ఆరబెట్టుకుని నిల్వ చేసుకోవాలి. అవసరం మేరకు ఈ గింజలను పొడి చేసుకుని 5% వేప గింజల కషాయం పురుగుల తొలి దశలో పిచికారి చేసినట్లయితే వాటి సంతతిని, తద్వారా ఉధృతిని తగ్గించవచ్చు. పొడి చేసుకునేటప్పుడు గింజలలోని నూనె బయటికి రాకుండా జాగ్రత్త పడాలి. వేప గింజలను 3 నుండి 8 నెలలలోపు మాత్రమే కషాయం తయారీకి వాడాలి. ముఖ్యంగా మొక్కజొన్న, కంది, పెసర, మినుము, ప్రత్తి, వేరుశెనగ లాంటి పంటల్లో ఆకులను కొరికి తినే పురుగులు ఆశించినప్పుడు, ఉదాహరణకు కాయ తొలుసు పురుగులు, లద్దె పురుగులు, గుడ్లు, పిల్ల పురుగులు ఎక్కువగా ఉంటే 5% వేప గింజల కషాయం సమర్థవంతంగా పనిచేస్తుంది. అలాగే ప్రత్తిలో రసం పీల్చే పురుగులకు కూడా దీనిని పిచికారీ చేయవచ్చు. ధాన్యం నిల్వ చేసే సంచులను 10% వేప గింజల కషాయంలో 15 నుండి 30 నిమిషాలు నానబెట్టి ఆరిన తర్వాత వాడుకుంటే పురుగులు తక్కువగా ఆశిస్తాయి. ఇక వేప పిండిని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అన్న వివరాలు ఈ విధంగా. వేప పిండిని ఆఖరి దుక్కిలో కలియ దున్నినట్లయితే ప్రధాన పొలములో నష్టం కలగజేసే పురుగులను, తెగుళ్లను, నులిపురుగులను నియంత్రించవచ్చు. ముఖ్యంగా వేప పిండిని వాడినట్లయితే మిరపలో నులిపురుగులు, వేరుపురుగు 200 కిలోలు ఎకరానికి, పసుపులో దుంపయ్యిగా, దుంపకుళ్ళు 100 కిలోలు ఎకరానికి, నులిపురుగులు 500 కిలోలు ఎకరానికి వాడుకొని తగ్గించవచ్చు. వరిలో కాండము తొలుసు పురుగు, ఆకుముడత పురుగును నివారించడానికి ఎకరానికి సరిపడా యూరియాకి 10 కిలోల వేపపిండిని కలిపి చల్లాలి. ప్రతిలో ఎకరానికి 10 కిలోల వేపపిండి చల్లితే కాండము తొలుసు ముక్కు పురుగును నివారించవచ్చు. ఇక చీని నిమ్మ తోటల్లో నూలి పురుగులను నివారించడానికి ఒక్కో మొక్కకి 15 కిలోల చొప్పున వేపపిండిని వాడాలి. తర్వాత వేప నూనెను ఏ విధంగా వాడి ఈ చీడపీడలు నివారించుకోవచ్చు అన్న వివరాలు అందజేస్తున్నారు ఈ విధంగా. వేప గింజల నుండి తీసిన వేప నూనె క్రిమి సంహారక మందు గుణాలు కలిగి ఉంటుంది. అజారిడిక్టిన్ శాతం బట్టి మార్కెట్లో ఈ నూనె వివిధ గాఢతలలో దొరుకుతుంది. పంటను బట్టి, గాఢతను బట్టి దీనిని పిచికారి

చేయవలసిన మోతాదు మారుతుంది. పెసర, మినుము, కంది పంటలలో కాయతులుచు పురుగులపై ప్రతిలో రసం పీల్చే పురుగులు, కాయతులిచే పురుగులపై 1500 ppm గాఢత ఉన్న వేప నూనెను 5 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. మిరపలో అయితే గుండుపూత నివారణకి, జామలో తెల్ల సుడిదోమ నివారణకి, మామిడిలో కాయతులుచు పురుగు నివారణకి 10000 ppm గాఢత ఉన్న వేప నూనెను 3 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఇక వేప మందులు ఏ విధంగా పనిచేస్తాయి అన్న వివరాలు ఈ విధంగా అందజేస్తున్నారు. వేప మందులు వికర్షకాలుగా పనిచేసి తల్లి పురుగులు గుడ్లు పెట్టకుండా, పిల్ల పెద్ద పురుగులు చేరకుండా చేస్తాయి. వేప మందులు పిచికారీ చేసిన మొక్కలను పురుగులు సరిగ్గా తినలేవు. తిన్నా సరిగా జీర్ణించుకోలేక పెరుగుదల తగ్గడమే కాకుండా నిద్రావస్థకు వచ్చే ముందు లేత నిద్రావస్థలో చనిపోతాయి. ఒకవేళ పెద్ద పురుగుల దశకి చేరినా బాహ్య చర్మం సరిగ్గా అభివృద్ధి చెందక సులువుగా చనిపోతాయి. తల్లి పురుగులలో గుడ్లు పెట్టే శక్తి తగ్గిపోతుంది. వేప మందులు పిచికారీ చేసినప్పుడు పురుగులు 3-15 రోజులలో చనిపోతాయి. చివరగా వేప మందుల వాడకంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న వివరాలు ఈ విధంగా అందజేస్తున్నారు శాస్త్రవేత్తలు. వేప మందులను వీలైనంత వరకు ఉదయం పూట లేదా సాయంత్రం పూట పిచికారీ చేయాలి. ఎండలో పిచికారీ చేస్తే అతి నీల లోహిత కిరణాల వల్ల వాటి పనితనము తగ్గుతుంది. పంట తొలి దశలో, అలాగే పురుగు ఆశించిన తొలి దశల్లో వేప మందులు సమర్థవంతంగా పనిచేస్తాయి. వేప గింజల కషాయాన్ని నిల్వ ఉంచుకున్న గింజల నుండి ఎప్పటికప్పుడు తయారు చేసుకోవాలి. లేదంటే వాటిలో ఉన్న అజాడిరిక్టాన్ శాతం తగ్గి కషాయము సమర్థవంతంగా పనిచేయదు. వేప గింజల కషాయంకి, వేప మందు ద్రావణంకి సబ్బు పొడిని, సర్ఫు పొడిని కలిపి పిచికారీ చేసినప్పుడు మొక్క భాగాలకు మందు ద్రావణం బాగా అతుక్కొని సమర్థవంతంగా పనిచేస్తుంది. ఈ విధంగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు చీడపీడల నివారణకై వేపను ఏ విధంగా వినియోగించాలి అనే వివరాలు తెలియజేశారు. రైతులందరూ ఈ వేప ఉత్పత్తులను వాడి చక్కటి చీడపీడల నివారణోపాయాలు పాటించి మంచి ఫలితాలను, మంచి ఫలసాయాన్ని, మంచి ఉత్పత్తిని పొందగలరని ఆశిద్దాం.

0: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు మిత్రులు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈనాటి వ్యవసాయ సూచనలు కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
2: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందం.

0: ముత్తాలగని
1: మధుర గానాల మనోరంజని
0: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
0: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8.

0: మనోజనరంజని.
1: ఆకాశవాణి ఇప్పుడు ఒక సినీ గీతం విందాం, పెళ్లి చేసుకుందాం సినిమా నుండి.

0: సినీగీతం విన్నారు. ఆకాశవాణి సమయం 7:05. ఇప్పుడు తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. యువతకి ఉపాధి కల్పన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాలు, తయారీ రంగాలపై దృష్టి కేంద్రీకరిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. నషా ముక్త భారత్ అభియాన్ను ప్రధానమంత్రి రేపు ప్రారంభిస్తారు. స్వేచ్ఛ అంటే స్వార్థ ప్రయోజనాలు కాదని, దేశ ప్రయోజనాలను సర్వప్రథమం చేసుకోవడమని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చెప్పారు. గ్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో ఈరోజు బాక్సర్లు జాస్మిన్ లంబోరియా, ప్రీతి పవార్ బంగారు పథకాలు గెలుచుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాయంత్రం మైసూరులో స్వామి వివేకానంద కల్చరల్ యూత్ సెంటర్ వివేక్ స్మారకాన్ని ప్రారంభించారు. 1892 మైసూర్కు స్వామి వివేకానంద చారిత్రక సందర్శన జ్ఞాపకార్థంగా ఈ స్మారకాన్ని నిర్మించారు. ఆ సమయంలో ఆయన మైసూర్ దివాన్ సర్ కె శేషాద్రి అయ్యర్ను కలుసుకున్నారు. షికాగోలో జరిగిన సర్వమత సమ్మేళనంలో పాల్గొనడానికి అమెరికా ప్రయాణానికి మైసూర్ మహారాజు శ్రీ చామరాజేంద్ర వడియార్ నుంచి స్వామి వివేకానంద ఆర్థిక సహాయం పొందారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, స్వామి వివేకానంద నిజమైన భారత్ ఆత్మను ప్రతిబింబించారని చెప్పారు. దేశ యువత ప్రపంచ వృద్ధికి చోదక శక్తిగా నిలుస్తోందని ఆయన నొక్కి చెప్పారు.
2: స్వామి వివేకానంద యువాఓ కి శిక్షాకో రాష్ట్ర నిర్మాణ కా మజబూత్ ఆధార్ మాన్తే థే. ఉన్హోనే స్వయమే దేఖా థా కి కైసే దునియా కే దేశ్ అప్నే యువాఓ కో శిక్షిత్ బనా రహే. భారత్ కే యువానే ఏక్ లంబీ యాత్రా తయ కీ హై. ఆజ్ వో యువా దునియా కే వికాస్ కో గతి దే రహా హై.
1: అంతకుముందు ప్రధానమంత్రి వివేక స్మారకాన్ని తిరిగి చూశారు. అక్కడ స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. ధ్యానంలో కాసేపు కూర్చుని అనంతరం స్మారక ప్రాంగణంలో మొక్క నాటారు. కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్, గవర్నర్ థావర్చంద్ గెహ్లోట్, రామకృష్ణ మఠం అధ్యక్షుడు శ్రీమత్ స్వామి గౌతమానందజీ మహారాజ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ వేగంగా అభివృద్ది చెందుతోందని, పెద్ద ఎత్తున మౌలిక వసతులు, పారిశ్రామిక అభివృద్ది ద్వారా స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ లక్ష్యాలను సాకారం చేయడానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ప్రధానమంత్రి తెలియజేశారు. విజయనగరం జిల్లా భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. విమానాశ్రయం, రోడ్డు, ఇంధన మౌలిక సదుపాయాలతో సహా సుమారు 18,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది ప్రాజెక్టులు రాష్ట్రంలో కేంద్ర, రాష్ట్రాల, ఎన్డీఏ ప్రభుత్వాల హయాంలో జరుగుతున్న వేగవంతమైన పురోగతిని ప్రతిబింబిస్తున్నాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ కొత్త విమానాశ్రయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా ఉత్తరాంధ్ర వృద్ధికి ఒక రన్వే లాంటిదని, రాష్ట యువత ఆకాంక్షలకు ప్రయాణ వేదిక అని ఆయన అభివర్ణించారు.
2: मुझे पूरा विश्वास है आज यहाँ जितने भी प्रोजेक्ट की शुरुआत हुई है, जिनकी नींव रखी गई है, वो सारे प्रोजेक्ट स्वर्ण आंध्रा और विकसित भारत के संकल्प को पूरा करने में बहुत बड़ा योगदान देंगे. आंध्र प्रदेश विकसित भारत के सपने को पूरा करने के लिए एक बहुत बड़ा ऊर्जा स्रोत बन रहा है.
1: భవిష్య తరాల్లో దేశభక్తి, ప్రజాసేవాభావాన్ని నింపేందుకు విమానాశ్రయానికి స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టినట్లు మోదీ ప్రకటించారు. భారత్ పౌర విమానయాన రంగం వేగంగా విస్తరిస్తోందని, 2014లో 74గా ఉన్న ఆపరేషనల్ విమానాశ్రయాల సంఖ్య ఇప్పుడు 166 పెరిగిందని, ఉడాన్ పథకం ద్వారా సామాన్యులకు కూడా విమాన ప్రయాణం అందుబాటులోకి వచ్చిందని ప్రధానమంత్రి తెలియజేశారు. విశాఖపట్నంలో సెమీకండక్టర్ ప్రాజెక్ట్, గూగుల్ ప్రతిపాదిత ఏఐ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్యాంపస్, నక్కపల్లిలో రాబోయే ఫార్మా పార్క్, అలాగే హరిత ఇంధన రంగంలో భారీ పెట్టుబడుల గురించి కూడా ప్రధానమంత్రి ప్రస్తావించారు. నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభిస్తారు. మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా 100 వారాల దేశవ్యాప్త జన భాగీదారీ ప్రచారానికి ఈ ప్రారంభోత్సవం నంది పలుకుతుంది. దేశవ్యాప్తంగా 10,000కు పైగా ప్రాంతాల నుంచి యువత ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. మై భారత్ స్వచ్ఛంద కార్యకర్తలు, నేషనల్ సర్వీస్ స్కీమ్ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, యూత్ క్లబ్లు, పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, ఎన్జీఓలు, కార్మిక

సంఘాల యువజనుల విభాగాలతో పాటు 125కు పైగా ఆధ్యాత్మిక భాగస్వామ్య సంస్థలు కూడా వర్చువల్ గా ఈ కార్యక్రమంలో చేరతాయి. ఈ ప్రచారంలో భాగంగా మాదక ద్రవ్యరహిత సమాజాన్ని నిర్మించడంలో అవగాహన కల్పించడానికి, ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి దేశవ్యాప్తంగా ప్రతి ఆదివారం వీకెండ్ కార్యక్రమాలు నిర్వహిస్తారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండేలా ప్రేరేపించడం, వారి సమాజాల్లో సానుకూల సామాజిక మార్పుకు వారిని రాయబారులుగా మారేలాగా ప్రోత్సహించడం నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ ప్రధాన ఉద్దేశం. వార్తలు వింటున్నారు. లోకమాన్య బాలగంగాధర్ తిలక్ 106వ వర్ధంతి సందర్భంగా పూణెలో నిర్వహించిన కార్యక్రమంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కు 2026 సంవత్సరపు లోకమాన్య తిలక్ జాతీయ పురస్కారాన్ని ఈ రోజు ప్రదానం చేశారు. లోకమాన్య తిలక్ స్మారక ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసిన ఈ అవార్డును కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో అమిత్ షా మాట్లాడుతూ, భారత జాతీయ భద్రతను బలోపేతం చేయడంలో అజిత్ దోవల్ విశేషమైన కృషి చేశారని కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో అనేక కీలకమైన జాతీయ భద్రతా నిర్ణయాలను అమలు చేయడంలో దోవల్ కీలక పాత్ర పోషించారని, దేశానికి ఆయన అందించిన అసాధారణ సేవల గుర్తింపుగా ఈ పురస్కారం లభించిందని చెప్పారు. ఈ సత్కారాన్ని స్వీకరించిన అజిత్ దోవల్ మాట్లాడుతూ, ఈ గుర్తింపు తనకెంతో వినమ్రత కలిగించిందని చెప్పారు. దేశభక్తి, త్యాగం, అచంచలమైన కర్తవ్య దీక్ష వంటి లోకమాన్య తిలక ఆదర్శాలను యువత అలవర్చుకోవాలని అజిత్ దోవల్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. స్వేచ్ఛ అనేది కేవలం ఇష్టానుసారం ప్రవర్తించే స్వాతంత్రం మాత్రమే కాదని, జాతి ప్రయోజనాలకి అన్నిటికంటే మొదటి స్థానం ఇచ్చే బాధ్యతని ఆయన పేర్కొన్నారు. మోదీ నాయకత్వంలో భారత్ మరింత బలమైన, సమర్థవంతమైన దేశంగా ఎదుగుతోందని దోవల్ చెప్పారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రులు ఎగ్నాట్ షిండే, సునేత్రా పవార్, పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహన్, లోక్మాన్య తిలక్ స్మారక ట్రస్ట్ అధ్యక్షుడు డాక్టర్ రోహిత్ తిలక్ తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. 12వ జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 7వ తేదీన రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్లో కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ ఒక జాతీయ కార్యక్రమం నిర్వహిస్తుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరవుతారు. కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్, సహాయ మంత్రి పవిత్ర మార్గరీటా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. భారత్లో గొప్ప చేనేత వారసత్వాన్ని ఘనంగా నిర్వహించేందుకు దేశ సాంస్కృతిక ఆర్థిక అభివృద్దికి చేనేత వస్త్ర పరిశ్రమ అందించిన కృషిని గుర్తించేందుకు ఈ వేడుక ఎంతగానో దోహదం చేస్తుందని జౌళి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ కార్యక్రమంలో భాగంగా 2020 సంవత్సరానికి గాను సంతోప్ కబీర్ చేనేత అవార్డుల జాతీయ పురస్కారాలు ప్రదానం చేయడం కూడా ఒక ముఖ్యమైన అంశం. ఆగస్టు 10వ తేదీన జరగవలసిన సాధారణ నెలవారీ బదిలీతో సంబంధం లేకుండా రాష్ట ప్రభుత్వాలకు పన్నుల బదిలీలో అదనపు వాయిదా కింద కేంద్ర ప్రభుత్వం ఈరోజు 1,09,019 కోట్ల రూపాయలు విడుదల చేసింది. రాష్ట్రాలు మూలధన అభివృద్ది వ్యయాలను వేగవంతం చేసేందుకు మరింత వెసులుబాటు కల్పించడమే ఈ అదనపు వాయిదా ఉద్దేశమని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఉత్తరప్రదేశ్ 19,208 కోట్ల రూపాయలతో అత్యధిక వాటాను పొందగా, ఆ తర్వాత స్థానంలో బీహార్ 10,845 కోట్లు, మధ్యప్రదేశ్ 8,010 కోట్లు అందుకున్నాయి. పశ్చిమ బెంగాల్కు 7,866 కోట్లు, మహారాష్ట్రకు 7,022 కోట్లు ఇచ్చారు. చిన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కూడా వివిధ వాటాలను అందజేశారు. గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ 8 స్వర్ణ పతకాలు, 15 రజత పతకాలు, 7 కాంస్య పతకాలతో సహా మొత్తం 30 పతకాలను సాధించి ఈ వేళ 6వ స్థానానికి చేరుకుంది. భారతీయ బాక్సర్లు జాస్మిన్ లంబోరియా, ప్రతీప్ పవార్ తమ తమ విభాగాల్లో ఫైనల్స్ లో అద్భుత విజయం సాధించి స్వర్ణ పతకాలు కైవసం చేసుకున్నారు. ప్రీతి మహిళల 54 కిలోల బాక్సింగ్ టైటిల్ గెలుచుకోగా, ప్రపంచ ఛాంపియన్ గెలిచిన జాస్మిన్ మహిళల 57 కేజీల ఫైనల్లో మరో స్వర్ణ పతకం సాధించారు. పురుషుల షార్ట్ పుట్ F57 విభాగంలో సోమన్ రాణా స్వర్ణ పతకం, శుభం జ్యువెల్ రజతం సాధించడంతో భారత్ పారా అథ్లెటిక్స్ లో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. కామన్వెల్త్ గేమ్స్ పురుషుల షార్ట్ పుట్ F57 విభాగంలో భారత్కి ఇది తొలి స్వర్ణ పతకం కాగా, ఈ విభాగంలో దేశానికి ఇదే తొలి డబుల్ పోడియం ఫినిష్ కావడం అనేది విశేషం. మహిళల బాక్సింగ్ విభాగంలో స్వర్ణ పతకాలు సాధించిన ప్రీతి పవార్, జాన్స్పిన్ లంబోరియాను ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, క్రీడల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య అభినందించారు. విశేషాలు మరొకసారి. యువతకి ఉపాధి కల్పన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాలు, తయారీ రంగాలపై దృష్టి కేంద్రీకరిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. నషా ముక్త్ భారత్ అభియాన్ ప్రధానమంత్రి రేపు ప్రారంభిస్తారు. స్వేచ్ఛ అంటే స్వార్థం కాదని, దేశ ప్రయోజనాలను సర్వప్రథమం చేసుకోవడమని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చెప్పారు. గ్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో ఈవేళ

0: బాక్సర్లు జాస్మిన్ లంబోరియా, ప్రీతి పవర్ బంగారు పతకాలు గెలుచుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి

ఈనాటి ఇల్లు వాకిలి కార్యక్రమంలో కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం రైతు సేవలో పాలెం ప్రాంతీయ స్థానం.

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं,
2: अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
3: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
4: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा।
5: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान, अब आपकी है बारी।
4: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जनसेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
5: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
4: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय,
6: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, ప్రత్యేక రూపకం తెలంగాణ రైతు సేవలో పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, నిర్వహణ శ్రీ ఎస్ రామగోపాల్, సాంకేతిక సహకారం శ్రీ ఎం జగదీశ్వర్, శ్రీ కెవి రమణ, పర్యవేక్షణ శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. వినండి తెలంగాణ రైతు సేవలో పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రత్యేక రూపకం.

0: స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి మన ప్రభుత్వాలు వ్యవసాయ అభివృద్ధికి పెద్దపీట వేస్తూ వచ్చాయి. ఈ పరిణామ క్రమంలో పంచవర్ష ప్రణాళికలు, హరిత విప్లవం ద్వారా ఆహార ధాన్యం ఉత్పత్తిలో మన దేశం ఎంతో వృద్ధి సాధించింది. ఇంకా సాధించాల్సిన అవసరమూ ఉంది.
1: అయితే ఎప్పటికప్పుడు మేలైన వంగడాలు ఉత్పత్తి చేయడం, వ్యవసాయ సాంకేతిక పరికరాలు అభివృద్ధి చేయడం, శాస్త్ర సాంకేతిక విజ్ఞానం రైతులకు అందజేయడం, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, ల్యాడ్ సెంటర్లు, ఏరువాక కేంద్రాలు, వ్యవసాయ కళాశాలలు, పాలిటెక్నిక్ కళాశాలలు రైతులకు సేవలు అందించడంలో నిరంతరం తమ వంతు కృషిని చేస్తూ వస్తున్నాయి.
2: ఈ సందర్భంగా పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం గురించి తెలుసుకుందాం.
1: పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం అప్పటి మహబూబ్నగర్ జిల్లా, ఇప్పటి నాగర్ కర్నూలు జిల్లా పట్టణానికి చేరువలో ఉంది.
0: ఇక్కడ గత 55 సంవత్సరాలుగా రీజనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్ అంటే ప్రాంతీయ వ్యవసాయ స్థానముగా ఆవిర్భవించి, ఇదే ప్రాంగణంలో 4 అనుబంధ సంస్థలైన కృషి విజ్ఞాన కేంద్రం, వ్యవసాయ కళాశాల, వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల, ఏరువాక ఇంకా డాట్ సెంటర్లు రైతు సేవలో అలరారుతున్నాయి.
1: ఇలా రైతులకు సేవలు అందిస్తున్న ఈ పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానాన్ని మా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం కార్యక్రమ నిర్వాహక బృందం దర్శించింది.

0: ఈ సందర్భంగా పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం దినదిన ప్రవర్ధమానాభివృద్ధిని మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ఉంది.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సహాయ నిర్దేశకులు ఎస్ రమేష్ సుంకసారి గారు, పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సహ పరిశోధనా సంచాలకులు డాక్టర్ టి రామప్రకాశ్ గారితో ముచ్చటించగా,
2: డాక్టర్ టి రామప్రకాశ్ గారు నమస్కారం అండి.
3: నమస్కారం అండి.
2: రైతే దేశానికి వెన్నుముక అని వింటుంటాము, మరి ఆ రైతు పడే కష్టంలో పెరుగుతున్న సాంకేతికత ఆధునికతను జోడించి వ్యవసాయ రంగంలో వినూత్నమైన మార్పులు కొత్త పంతాలు కూడా తీసుకురావడం జరుగుతుంది. ఈ సందర్భంగా మన పాలెం వ్యవసాయ పరిశోధనా సంస్థ అధిపతిగా మీరు ఈ సంస్థ ద్వారా రైతులకు మీరు సేవలు అందిస్తున్నారు కదండి, ఈ సంస్థ ఎప్పుడు స్థాపించబడింది, ఏ రకమైన సేవల్ని గ్రామీణ రైతుల వరకు తీసుకెళ్తుంది?
3: అందరికీ నమస్కారం అండి. నేను ఈ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సహ పరిశోధనా సంచాలకుడిగా పనిచేస్తున్నాను. అయితే ఈ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం 1970 స్థాపించడం జరిగింది. మొదటగా ఇది పాలెం గ్రామంలో ఉండేది. సుమారు 20 ఎకరాల లీజ్డ్ ల్యాండ్ తో ఇద్దరు శాస్త్రవేత్తలతో ఈ పరిశోధనా స్థానం ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత 1980 మనకి ఈ కొత్తగా ఇప్పుడు ఏదైతే మనం ఉన్నామో ఈ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం అన్నది 60 హెక్టార్లు అంటే సుమారు 150 ఎకరాల ల్యాండ్ తో ఒక 12 మంది శాస్త్రవేత్తలతో అభివృద్ధి పరచడం కూడా జరిగింది. అంటే సుమారు మనం 45 సంవత్సరాలుగా ఈ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం స్టేటస్ లో మనం ఈ దక్షిణ తెలంగాణ మండలం అంటే ఉమ్మడి నల్గొండ రంగారెడ్డి మహబూబ్నగర్ జిల్లాల రైతులకి మనం రకరకాలైన పంటల్లో సాంకేతికత గురించి కానీ విత్తనాల అభివృద్ధి చేయడం గురించి కానీ విస్తరణ గురించి కానీ మనం వారికి సేవలు అందిస్తున్నాం సార్.
2: ఏ ఏ అంశాల పట్ల అంటే ముఖ్యంగా ఈ ఖరీఫ్ పంటలని రబీ పంటలని రకరకాల పంటల సంబంధించిన వ్యవసాయ పద్ధతుల విషయంలో కానీ ఏ రకమైన అంశాలపై మీరు పరిశోధన జరిపి రైతులకు తెలియజేస్తున్నారు?
3: ముఖ్యంగా మనకి ఈ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో జరిగే విస్తరణ కానీ పరిశోధన కానీ లేదు అంటే శిక్షణ అంశాలను చూసినప్పుడు మొదటగా పరిశోధన విషయానికి వస్తే మన ఫస్ట్ మ్యాండేట్ అంటే ఫస్ట్ ఐటమ్ ఏంటి అంటే ఈ ప్రాంతానికి అనువైన పంటల్లో ఈ ప్రాంతానికి మనం ఏదైతే రైతులు విస్తారంగా సాగు చేసే పంటల్లో మనకు అధిక దిగుబడినిచ్చి లేదంటే చీడపీడల్ని తట్టుకునే రకాలని ఉత్పత్తి చేయడం అనేది మా ముఖ్యమైన ఒక మా ఉద్దేశ్యం మ్యాండేట్ అని చెప్తాము. అదేవిధంగా సాంకేతికత అంటే ఉన్నతమైన రకాలను ఉత్పత్తి చేయడమే కాకుండా వాటిని ఏ విధంగా పండించాలి, ఏ సమయంలో విత్తనాలు వేసుకోవాలి, లేదంటే చీడపీడల నుంచి ఏ విధంగా మనం కాపాడుకోవాలి, ఏ విధంగా పోషక యాజమాన్యం చేయాలి అన్నది మనకి రెండో మ్యాండేట్గా ఉంటుంది. అంతేకాకుండా ఇట్లా మనం డెవలప్ చేసినటువంటి సాంకేతికతను కానీ లేదంటే విత్తనాలను కానీ రైతుల దగ్గరికి ఏ విధంగా చేరవేయాలి అనే దానికోసం విస్తరణ అంశాలను కూడా చేపట్టడం జరుగుతూ ఉంటుంది. దీన్ని మనం ఎక్స్టెన్షన్ ప్రోగ్రామ్స్ అంటాం. అంతేకాకుండా ఆ రైతులకి కానీ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అంటే వ్యవసాయ శాఖ అధికారులకు కానీ మనం శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మనం చేసే పనుల్ని వీటి ఈ 4 మనం మ్యాండేట్గా మనం చెప్పుకోవచ్చు సార్.
0: నేషనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ ప్రాంగణంలో వెలసిన వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులకు అందిస్తున్న కోర్సుల వివరాలు వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కె చరణ్ తేజ గారు వివరిస్తూ.
2: నమస్కారం అండి డాక్టర్ కె చరణ్ తేజ గారు.
4: నమస్కారం అండి.
2: మామూలుగా పాలిటెక్నిక్ కళాశాల అనగానే అది డిఫరెంట్ ట్రేడ్స్ ఎలక్ట్రీషియన్, వెల్డరు, ఫిట్టరు ఇలాంటి ట్రేడ్స్ మీద మనసు పోతుంది. అగ్రికల్చరల్ పాలిటెక్నిక్ కళాశాల అంటే అది దేనికోసం ఉద్దేశించబడి ఉంటుంది, అది ఏ రకమైన శిక్షణను?
4: ముందుగా శ్రోతలందరికీ అభివాదములు. వ్యవసాయ రంగాన్ని శాస్త్రీయ దృష్టికోణంలో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పాలెం గ్రామంలో 1989 మొట్టమొదటిగా వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలని స్థాపించడం జరిగింది. దాదాపు 36 సంవత్సరాల నుంచి రైతులకి సేవలను అందిస్తున్నటువంటి ఈ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ఎంతో పురాతనమైనది. తర్వాత ఈ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా పనిచేస్తున్నటువంటి ఈ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో వ్యవసాయ డిప్లొమా కోర్సు అందించడం జరుగుతుంది. ఈ కళాశాలలో పాఠ్యాంశాలకే పరిమితం కాకుండా పిల్లలు ఇక్కడ చదువుకునే విద్యార్థులకి పంట పొలాలలో నేరుగా పనిచేసే అవకాశాన్ని ప్యాంప్ అనే కార్యక్రమం ద్వారా పొందడం జరుగుతుంది. అదే కాకుండా కాలేజీ పాఠ్యాంశంలో నేలల యాజమాన్యం గురించి, తర్వాత నీటి ఆదా చేసే యాజమాన్య పద్ధతుల గురించి, తర్వాత కలుపు యాజమాన్యం గురించి, కీటక యాజమాన్యం, తెగుళ్ల యాజమాన్యం మరియు ఆర్థిక పరమైన ఎకనామిక్స్ సంబంధించినటువంటి ఫార్మ్ మేనేజ్మెంట్ గురించి కూడా పిల్లలకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులు దాదాపుగా 150

0: పైచిలుకు విద్యార్థులు తెలంగాణ రాష్ట్రంలోని వ్యవసాయ విస్తరణ అధికారులుగా రైతులకి సేవలు అందించడం జరుగుతుంది.
1: ఈ పాలిటెక్నిక్ కళాశాలలో అడ్మిషన్ పొందాలంటే ఏ క్వాలిఫికేషన్ ఉండాలి? దానికి ఏదైనా అర్హత పరీక్ష ఉంటుందా?
0: ముందుగా ఈ వ్యవసాయ పాలిటెక్నిక్ కి అర్హత పొందాలి అంటే డిప్లొమా కోర్సులోకి చేరాలంటే 10 పాస్ కావడం జరగాలి. టెన్త్ క్లాస్ తర్వాత అగ్రిసెట్ అనే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా, పిల్లలకు ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా కౌన్సిలింగ్ ద్వారా సీట్ పొందడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పాలిటెక్నిక్ కళాశాలలో వాళ్ళకు వారికి వచ్చినటువంటి ర్యాంక్ పరిధిలో వాళ్ళకి వ్యవసాయ పాలిటెక్నిక్ సీట్ పొందడం జరుగుతుంది.
1: ఈ డిప్లొమా కోర్సు డ్యూరేషన్ అంటే ఎంత కాలం ఉంటుంది?
0: ఈ వ్యవసాయ పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సు వచ్చేసి 2 సంవత్సరాల డ్యూరేషన్ కలది. ఇందులో 4 సెమిస్టర్లుగా విద్యా బోధన చేయడం జరుగుతుంది. మొదటి సంవత్సరంలో 2 సెమిస్టర్లు, ద్వితీయ సంవత్సరంలో 2 సెమిస్టర్లు విద్యను అందించడం జరుగుతుంది.
2: ఇప్పుడు మహబూబ్ నగర్ తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ పి అర్చన గారు ఇక్కడ రైతులకు ఎలాంటి సేవలు అందజేస్తున్నారన్న వివరాలు తెలియజేశారు.
1: ఈ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ సెంటర్ ఏ రకంగా పనిచేస్తుంది? రైతులకు ఏ రకంగా మీరు సేవలు అందిస్తున్నారు?
3: ముఖ్యంగా ఏరువాక కేంద్రం అని చెప్పుకున్నాం కదా, ఇప్పుడు మనకి తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రంగా పేరు మార్చబడింది. ఈ తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇవి మనకు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఏర్పాటు చేస్తున్నారు. ఇంతకుముందు 9 జిల్లాలోనే ఉండేది, ఇప్పుడు అన్ని జిల్లాకి ఒక తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రాన్ని పెట్టాలని మన యూనివర్సిటీ వాళ్ళు ఆదేశించారు. అందులో ముఖ్యంగా మన తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రైతులకి మనకి వ్యవసాయ పరిశోధనలు ఏమేమి జరుగుతున్నాయో వాటిలో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకి చేరవర్చడంలో ఈ విజ్ఞాన కేంద్రం అనేది ముఖ్య పాత్ర వహిస్తుంది. రీసెర్చ్ స్టేషన్ లో ప్రూవ్ అయిన టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో అవి మేము రైతుల స్థాయిలో రైతుల పొలాలలో పరిశీలించి క్షేత్ర సందర్శనలు చేసి వాటి మీద ఫీల్డ్ డేస్ గాని క్షేత్ర దినోత్సవాలను ఏర్పాటు చేసి రైతులకి విస్తృతంగా ఆ టెక్నాలజీ పోయేటట్టు మేము చూసుకుంటాము. మొట్టమొదటగా ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏమైనా వరిలో గాని కందిలో గాని జొన్నలో గాని ఏవైనా కొత్త విత్తనాలు రీసెర్చ్ స్టేషన్స్ లో రిలీజ్ అయితే ఆ విత్తనాలను రైతుల పొలాలలో మేము టెస్ట్ చేస్తాము మినికిట్ రూపంలో. ఒక 3 సంవత్సరాలు రైతుల స్థాయిలో క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆ రిజల్ట్స్ మనకి బాగా వస్తే కన్సర్న్ రీసెర్చ్ స్టేషన్స్ కి పంపించి ఆ రిజల్ట్స్ యొక్క మంచిగా వచ్చినట్టయితే అవి మనము రీసెర్చ్ స్టేషన్స్ కి ఇచ్చినట్లయితే వాళ్ళు వాటిని రిలీజ్ ప్రపోజల్ కి పెడతారు. సో అదే విధంగా మనకి తెలంగాణ సొన గాని జొన్న పాలెం పచ్చజొన్న గాని వెరైటీస్ అలాంటివి రిలీజ్ అయినాయి. సో మా పాత్ర ఏంటంటే, ఏవైతే కొత్త టెక్నాలజీస్ మనము యూనివర్సిటీలో కనుగొన్నామో ఆ టెక్నాలజీస్ ని రైతు సోదరుల దగ్గరికి తీసుకెళ్తాము. రైతు స్థాయిలో ఫస్ట్ పరీక్షించి ఒకవేళ రిజల్ట్స్ చాలా బాగా వస్తే డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ కి ఆ టెక్నాలజీ ఇచ్చి అందరు రైతులకు చేరవేర్చుకోవాల్సిందిగా చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా రైతులకి శిక్షణ కార్యక్రమాలు ఇస్తాం ఎప్పటికప్పుడు. ప్రజెంట్ మనకి వరి, పత్తి, కంది, మొక్కజొన్నలో ఎటువంటి చర్యలు చేపట్టాలి, ఇప్పుడు ఈ మధ్య ఆగస్టు లో వానలు ఎక్కువగా పడ్డాయి, వర్షాలకి అనుగుణంగా రైతులు ఏ కార్యక్రమాలు చేపట్టాలి, పంటలో నీటి నిల్వ తీసేయడం గాని, ఎటువంటి పురుగు మందులు వేసుకోవాలి, ఎటువంటి ఎరువుల యాజమాన్యం చేపట్టాలి, ఎప్పటికప్పుడు రైతు సోదరులకు ఇస్తాము శిక్షణ కార్యక్రమాలు. అదే విధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ గాని అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ గాని శిక్షణ కార్యక్రమాలు మా ద్వారా ఇవ్వడం జరుగుతుంది.
4: పాలెం వ్యవసాయ పరిశోధన స్థానం ప్రాంగణంలో నెలకొని ఉన్న వ్యవసాయ కళాశాల అందిస్తున్న కోర్సుల గురించి అసోసియేట్ డీన్ శ్రీమతి బి పుష్పవతి గారు వివరిస్తూ.
1: నమస్కారం అండి పుష్పవతి గారు.
5: నమస్కారం అండి.
1: మామూలుగా దేశానికి బలము వెన్నుముక రైతు అంటారు కదా, మరి భావి తరాల ఉండే రైతులకు కానీ ఈ వ్యవసాయం పట్ల సరైన అవగాహన కల్పించే విధంగా వ్యవసాయ రంగంలో ఉన్న అగ్రికల్చర్ కాలేజ్ ఒకటి ఈ పాలెం వ్యవసాయ పరిశోధన స్థానం ఆవరణలో ఏర్పాటు చేశారు కదండి, దీని గురించి కొంచెం తెలియదు.
5: తప్పకుండా అండి. పాలెంలో ఈ వ్యవసాయ పరిశోధన స్థానం ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ వ్యవసాయ కళాశాల 2015-16 విద్యా సంవత్సరంలో స్థాపించడం జరిగింది. మొదట ఈ కళాశాలని ప్రారంభించినప్పుడు విద్యార్థుల యొక్క ఇంటేక్ 60గా ఉండింది. ఆ తర్వాత 3 సంవత్సరాల క్రితం నుంచి ఆ ఇంటేక్ పెంచారు, డబల్ చేశారు, ఒకేసారి 120కి పెంచారు. తర్వాత క్రమంగా పెరిగి ఇప్పుడు ఈ ప్రస్తుత విద్యా సంవత్సరంలో స్టూడెంట్స్ ఇంటేక్ 170గా ఉంది.
1: అంటే 170 సీట్లు
5: ఉన్నాయండి. అవును,
1: అడ్మిషన్ కోసం,
5: అడ్మిషన్ కి ఈ సంవత్సరం 170 సీట్లు అడ్మిషన్ కోసం ఉన్నాయి.
1: ఇక్కడ నుంచి ప్రతి సంవత్సరం 170 మంది గ్రాడ్యుయేట్స్, అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తారు.
5: అవునండి.
1: అగ్రికల్చర్ బిఎస్సీ అంటారు అది?
5: అవును, అగ్రికల్చర్ బిఎస్సీ.
1: అది ఇందులో అడ్మిషన్ తీసుకోవాలండి, కావాల్సిన అర్హతలు ఏంటి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్?
5: ఏ స్టూడెంట్ కైనా ప్రథమంగా కావలసిన అర్హత ఇంటర్మీడియట్ లో బైపీసీ తీసుకుని ఉండాలి.

0: బైపీసీ స్టూడెంట్స్ కి ఎలిజిబిలిటీ ఉంటుందండి. ఇంటర్మీడియట్ లో బైపీసీతో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళు ఈఏపీ సెట్ అనే, అంతకుముందు ఎం సెట్ అనేది ఇప్పుడు ఈఏపీ సెట్ గా మార్చారు. సో ఆ ఎంట్రన్స్ రాసి ఉండాలి.
1: ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్.
0: అవునండి,
1: ఇంజనీరింగ్ మెడిసిన్ అన్ని కలిపి ఉండేది. మెడిసిన్ కి నీట్ అనే పరీక్ష ద్వారా దేశవ్యాప్తంగా కండక్ట్ చేస్తున్నారు. బైపీసీ చేసిన విద్యార్థులు ఈఏపీ సెట్ అనే ఒక ప్రవేశ పరీక్ష, కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రాసి దాని ద్వారా వచ్చిన ర్యాంక్ ద్వారా ఈ అడ్మిషన్స్ జరుగుతాయి.
0: ఆ ర్యాంక్ ఆధారంగా అడ్మిషన్స్ ఉంటాయండి. వాళ్ళు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. యూనివర్సిటీ నోటిఫికేషన్ ఇస్తారు. ఆల్రెడీ ఇచ్చారు మేలో, అది లాస్ట్ డేట్ జూన్30 అయిపోయింది. అప్లై చేసుకున్న క్యాండిడేట్స్ కి కౌన్సిలింగ్ కూడా మొదలైంది. 2 కౌన్సిలింగ్స్ అయినాయి రీసెంట్ గా. సో ఇంకా ఫర్దర్ కౌన్సిలింగ్స్ కూడా ఉన్నాయి. ఇట్లా కౌన్సిలింగ్స్ ద్వారా అడ్మిషన్స్ టేకప్ చేస్తారు. అక్కడే అలాట్మెంట్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళకి వచ్చిన ర్యాంక్ బట్టి, వాళ్ళు పెట్టుకున్న ప్రయారిటీ ఆర్డర్ ని బట్టి వాళ్ళు ప్లేస్ అవుతా ఉంటారు. అలా వాళ్ళ ప్రిఫరెన్స్, ర్యాంక్ ఈ రెండు కాంబినేషన్ లో వాళ్ళు కొంతమంది పాలెం కాలేజీకి రావడం జరుగుతుంది.
2: ప్రాంతీయ పరిశోధన స్థానం సహకారంతో మేలైన విత్తనోత్పత్తిని చేస్తూ తక్కటి ఫలసాయాన్ని పొందుతున్న ఈ రైతుల అభిప్రాయాల గురించి విందాం.
3: సార్, నా పేరు లోకేష్ రెడ్డి. మా గ్రామం వచ్చేసి బిజినాపల్లి, నార్కనూల్ డిస్టిక్. మేము సాధారణంగా పండించే పంటలైన వరి, జొన్నలు, మొక్కజొన్న, కందులు, ఈ పంటలు పండించడం జరుగుతుంది. దాంతోపాటు మాకు ఈ ఆర్ఏఆర్ఎస్, ఈ పాలెం వ్యవసాయ పరిశోధన క్షేత్రం మాకు అందుబాటులో ఉండడం వల్ల శాస్త్రవేత్తలు మాకు సీడ్ ప్రొడక్షన్ను చెప్పడం జరిగింది. దానివల్ల మీకు కొద్దిగా అధిక ఆదాయం వస్తుందని చెప్పడంతో మేము ఆ దిశగా కొద్దిగా మా యొక్క వ్యవసాయాన్ని మార్చుకునడం జరిగింది. ప్రస్తుతము వరి మరియు ఆముదము, జొన్న ఈ పంటలను విత్తనోత్పత్తి చేసి మామూలుగా ఈ ఆర్ఏఎస్ఆర్ వారికి మేము ఇవ్వడం జరుగుతుంది. దానికి గాను వారు మాకు మామూలుగా పండించే పంటల ధర కన్నా ఒక 1,000 రూపాయలు, అంటే ఇప్పుడు మార్కెట్ లో ప్రధానంగా గిట్టుబాటు ధర తీసుకున్నట్టయితే వరి 2,250 రూపాయలు ఉంది. కానీ అదే సీడ్ ప్రొడక్షన్ చేసినట్టయితే మాకు 3,000 పైనే మాకు ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల కింటాకు ఒక 1,000 రూపాయల దాకా అదనంగా ఆదాయం వస్తుంది. దాంతోపాటుగా ఇది కొన్ని 100,000 రైతులకు వెళ్లడం జరుగుతుంది. కాబట్టి మా యొక్క వ్యవసాయ పరిశోధన స్థానం వారు ఉన్న శాస్త్రవేత్తలు మా యొక్క వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించుకుంటూ మాకు దానిలో ఉన్న సూచనలు, సలహాలు ఎప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతుంది. వారు సూచించిన విధంగానే మేము పురుగులకు మందులు స్ప్రే చేయడం కానీ, ఎరువులు వేయడం కానీ వారు సూచించిన విధంగానే జరుగుతుంది. దాంతోపాటు మేము ఈ వ్యవసాయ పరిశోధన స్థానంలో ఆముదం కూడా విత్తనోత్పత్తి చేయడం జరుగుతుంది. దానికి కూడా మాకు మంచి ఆదాయం వస్తుంది. దాంతోపాటుగా కందులు PRG 176 మంచి రకాన్ని, స్వల్పకాలిక రకము, తొందరగా దిగుబడి వస్తుంది. ఈ యొక్క ఖరీఫ్ లో మనం వేసుకునే రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీని నుంచి కూడా మేము ఎకరాకు 7 నుంచి 10 క్వింటాల దిగుబడి రావడం జరుగుతుంది. దీని యొక్క పంట కాలము 4 నెలలు. ఈ 4 నెలల లోపల తొందరగా పూర్తి కావడం వల్ల ఈ ఖరీఫ్ లో వేసుకునే రైతులకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మామూలుగా అయితే ఇప్పుడు ప్రజెంట్ గా మార్కెట్ లో 6 నుంచి 7 వేలు రావడం జరుగుతుంది. కానీ వీళ్ళు మాకు ఆర్ఏఆర్ఎస్ వాళ్ళు 10,000 ఇవ్వడం జరుగుతుంది కింటాకు. దానివల్ల మాకు ఒక 3 నుంచి 4 వేలు అధికంగా ఆదాయం వస్తుంది.
1: ముఖ్యంగా మీరు మామూలుగా ఒక రైతుగా పంట పండించి మార్కెట్ లో అమ్ముకునే దానికంటే ఒక వ్యవసాయ పరిశోధన స్థానంలో ఉండే శాస్త్రవేత్తల పర్యవేక్షణలో విత్తనోత్పత్తి చేసి మేలు రకమైన మంచి ఆరోగ్యవర్ధమైన విత్తనాన్ని పంటగా పండించుకునే విధంగా ఆ దిశగా కృషి చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల మీకు ఆర్థికంగా కూడా లాభదాయకంగా ఉంది. మీకు ఎలా అనిపిస్తుంది ఇలా ఒక, అంటే మామూలుగా పంట పండించుకునే రైతులా కాకుండా పంటలు పండించే రైతులకు మీరు విత్తనాలు తయారు చేస్తున్నారు కదా, ఎలా?
3: ఇది కొన్ని మేము పండించే విత్తనము 1,000 ఎకరాలకు వెళుతుంది. కాబట్టి మేము పండించే ప్రతి గింజ కూడా నాణ్యమైనదిగా ఉంటేనే అది ఆర్ఎస్ వ్యవసాయ పరిశోధన క్షేత్రం వారికి కానీ పండించిన మాకు కానీ తృప్తి ఉంటుంది. మేము ఆ దిశగా దానిలో శాస్త్రవేత్తలు సూచించినట్టుగానే దానిలో ఉన్న బెరుకు విత్తనాలు కానీ, కల్తీ విత్తనాలు ఏమైనా ఉంటే ప్రధాన పొలంలోనే దాన్ని తీసివేయడం జరుగుతుంది. మరియు ఆ తర్వాత కూడా ఏమైనా ఉండేట్టుగైతే మళ్ళీ మనుషులను పెట్టి లాస్ట్ చివరిగా పంట పూర్తయిన తర్వాత కూడా గ్రేడింగ్ చేసి నాణ్యమైన విత్తనమునే వారికి ఇవ్వడం జరుగుతుంది.
4: ప్రకృతి వ్యవసాయంలో పంటల సాగు చేస్తూ చక్కటి లాభాలను ఆర్జిస్తున్న కే లావణ్య రమణారెడ్డి గారు అందిస్తున్న వివరాలు.
5: ప్రకృతి ఒడిలో సాగు పద్ధతులు పాటిస్తూ తోటి రైతులను చైతన్యవంతులుగా

0: తీర్చిదిద్దుతున్న కెవి లావణ్య రమణారెడ్డి. మేము గత 20 సంవత్సరాల నుంచి సేంద్రియ వ్యవసాయము పద్ధతులను పాటిస్తూ సేంద్రియ మరియు ప్రకృతి వ్యవసాయంలో పంటలు పండిస్తున్నాము. సేంద్రియ పద్ధతులైనటువంటి వివిధ రకాల కషాయాలు తయారు, కషాయాలు అనగా ఘనజీవామృతము, జీవామృతము, గింజల కషాయము, బ్రహ్మాస్త్రము, దశపర్ణి కషాయము, కలబంద తులసి కషాయము, గోబాణము, తర్వాత కోడిగుడ్ల కషాయము, వీటన్నిటితోనూ మేము వ్యవసాయము చేస్తున్నాం. అదేవిధంగా ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో పంటలు పండించి ఉపయోగించడం, నేలలో పంట మార్పిడి చేయడం, ట్రైకోడర్మా విరిడి వేపగింజల కషాయం వాడడం వలన వర్మీ కంపోస్ట్ వాడడం, అదేవిధంగా జనుము జీలుగా వంటి పంటలను కూడా వేస్తూ భూమిలో కలియదున్నుతూ నేల సారవంతాన్ని పెంచుతున్నాం. మేము దాదాపుగా 30 ఎకరాల విస్తీర్ణంలో అనేక రకాల పంటలు అనగా వరి, పత్తి, మిర్చి, వేరుశెనగ, మొక్కజొన్న, కంది, పెసర, మినుము మొదలగు పంటలను పండిస్తున్నాం. అందులో ముఖ్యంగా వరిలో చూసుకున్నట్లయితే దాదాపుగా 25 నుంచి 30 రకాల దేశవాళీ రకాలు పండిస్తున్నాం. ఈ వరిలో దేశవాళీ రకాలైనటువంటి నవార, సుగంధ సాంబ, చిట్టి ముత్యాలు, బాస్మతి, కుంకుమ పువ్వు, జీరా సాంబ, గని, రక్తసాల, కుంకుమసాలి, నారాయణ కామిని సాంబ, ఇల్లపు సాంబ, కైవార సాంబ, రమ్యగల్లి, ఇంద్రాణి, బహురూపి, మైసూర్ మల్లిక బాగా ఎక్కువగా వీటిని పండిస్తున్నాం. పత్తి పంటలో దేశవాళీ రకము అయినటువంటి సంజీవని అని పత్తిని మేము వాడుతున్నాం. ఈ పంటను పండించడం వల్ల ఇందులో అంతర్ పంటగా మచ్చల కంది, పాలెం కంది మరియు నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు కూడా వాడుతున్నాం. అదేవిధంగా పప్పు దినుసు పంటలైనటువంటి పెసర, మినుము, శనగ మరియు ఉలువలు వంటి పంటలను కూడా దాదాపుగా 4 నుంచి 5 ఎకరాల విస్తీర్ణంలో పండిస్తున్నాం. రసాయనాలు లేకుండా ఉన్నటువంటి పాలిష్ లేని పప్పును తయారు చేసి వివిధ రైతు సోదరులకు అందించడము జరుగుతుంది. నేలను రక్షించు, భావి తరాలకు అందించు. జై జవాన్, జై కిసాన్.
1: కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీదేవి గారు రైతులకు అందిస్తున్న సేవల గురించి వివరిస్తూ.
2: నమస్కారం అండి డాక్టర్ శ్రీదేవి గారు.
3: నమస్కారం అండి.
2: ఈ పాలెం పరిశోధన వ్యవసాయ స్థానంలో రైతుల కోసం అందిస్తున్న సేవలో, వ్యవసాయం పట్ల మీరు చేస్తున్న సేవలో భాగంగా కృషి విజ్ఞాన కేంద్రం కూడా ఏర్పాటు చేయబడింది కదండి. ఈ కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా ఇక్కడి ప్రాంతపు రైతులకి మీరు ఏ రకంగా సహాయ సహకారాలు అందిస్తున్నారు, ఏ కార్యక్రమాలు చేపడుతున్నారు?
3: తప్పకుండా అండి. పాలెం కృషి విజ్ఞాన కేంద్రము 31 ఆగస్టు 2011లో ICAR ఫండింగ్ ద్వారా స్థాపించబడింది. ఇది PJTSAU ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. మేము నాగర్ కర్నూలు జిల్లాలోని 20 మండలాల్లో మా ఆపరేషన్స్ జరుగుతున్నాయి. మా దగ్గర కీటక శాస్త్రవేత్తలు, గృహ విజ్ఞాన శాస్త్రవేత్తలు, సేద్యం విభాగానికి సంబంధించిన శాస్త్రవేత్తలు, హార్టికల్చర్ అంటే ఉద్యాన శాస్త్రవేత్తలు, విస్తరణ విభాగానికి సంబంధించిన శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారు. మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిరూపితమైన వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని అంటే అప్రూవ్డ్ టెక్నాలజీస్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రథమ శ్రేణి ప్రదర్శన క్షేత్రాల ద్వారా, వీటిని ఫ్రంట్ లైన్ డెమాన్స్ట్రేషన్స్ అంటారు, రైతుల క్షేత్రాలలో నిర్వహించి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంపొందించడం, మరియు వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిశీలన క్షేత్రాలు అంటాము అంటే OFTs అంటాను, దాని ద్వారా సూక్ష్మ సేద్య పరిస్థితులకు అనుకూలంగా ఉన్నవా లేవా అని గుర్తించడము, అంతేకాకుండా ఆధునిక వ్యవసాయ సాంకేతిక పద్ధతులపైన రైతులకు మరియు విస్తరణ సిబ్బంది అంటే AEOs అంటాము వారి యొక్క పరిజ్ఞానాన్ని మరియు నైపుణ్యాలని అనేక శిక్షణా కార్యక్రమాల ద్వారా మెరుగుపరచడము. వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాలను విజ్ఞాన కేంద్రాలుగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ, ప్రైవేటు మరియు స్వచ్ఛంద విభాగాలను ప్రోత్సహిస్తూ వారితో లింకేజెస్ డెవలప్ చేసుకుంటూ జిల్లాలోని వ్యవసాయ ఆర్థిక పరిస్థితిని కూడా మెరుగుపరచడము, అంతేకాకుండా నాణ్యమైన విత్తనాలను, సీడ్లింగ్స్ ని, జీవన సంబంధ ఉత్పత్తులను ఉత్పత్తి చేసి రైతులకు అందుబాటులో ఉంచడము, వ్యవసాయ మరియు అనుబంధ రంగాలైన హార్టికల్చర్, హోమ్ సైన్స్, లైఫ్ స్టాక్ ఈ రంగాల్లో ఉండేటువంటి ఆధునిక సాంకేతిక పద్ధతులను ఎక్కువ మొత్తంలో ఆచరించుటకు తగిన విస్తరణ కార్యక్రమాలు చేపట్టడము, వీటి ద్వారా రైతులకు అవగాహన కల్పించడము, ఇవి మా సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశాలు.
2: ఈ వ్యవసాయ పరిశోధన స్థానంలో రీసెర్చ్ చేయబడిన అంశాలన్నీ కూడా సామాన్య రైతుకి అందజేసే క్రమంలో మీరు ఏ రకమైన కార్యక్రమాలు రైతు వద్ద చేస్తారు?
3: మాది మెయిన్ గా ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ అంటే ఏదైతే నిరూపించబడ్డాయో మన యూనివర్సిటీ

0: సిటీలో గాని లేకపోతే బయట ఏవైతే వెరైటీస్ నిరూపించబడ్డాయో వాటిని రైతులకి మనము ట్రైనింగ్ ఇస్తామన్నమాట. రైతులకి అది మా యొక్క ముఖ్య ఉద్దేశం మాది. సో కాబట్టి దీనిలో భాగంగా మేము మాకు ఓఎఫ్టీస్ ఉంటాయి, ఎఫ్ఎల్డీస్ ఉంటాయి, ఫ్రంట్ లైన్ డెమాన్స్ట్రేషన్స్ చూపిస్తాము. మా దగ్గర డెమాన్స్ట్రేషన్ యూనిట్స్ కూడా ఉంటాయి, అంటే వీటిని ఎలా చేసుకోవాలి అంటే మన హై ఈల్డ్ కాటన్ వెరైటీస్ అంటారు, అంటే అధిక మొత్తంలో కాటన్ లో ఎలాంటి దిగుబడి వస్తుంది ఈ వెరైటీస్ వేసుకుంటే ఈ పద్ధతుల ద్వారా. టెక్నాలజీ ఇంక్లూడ్స్ నాట్ ఓన్లీ సీడ్ అండి, దాని పద్ధతులు కూడా, పెంచే సస్యరక్షణ పద్ధతులు కూడా, వాటిని కూడా ఎలా చేసుకోవచ్చు అన్న డెమాన్స్ట్రేషన్ యూనిట్స్ అనేది మా దగ్గర ఉన్నాయి. సో వీటిలో మాకు వర్మీ కంపోస్ట్ ని ఎట్లా చేసుకోవచ్చు, షేడ్ నెట్ లో వెజిటబుల్ క్రాప్స్ నర్సరీస్ ని ఎలా డెవలప్ చేసుకోవచ్చు, అజోలాని ఎట్లా డెవలప్ చేసుకోవచ్చు, ఫెండాల్స్ లో మొక్కల్ని పెంచే విధానాలు, అంతేకాకుండా డ్రిప్ అండ్ మల్చింగ్ కల్టివేషన్ ను ఎట్లా చేసుకోవచ్చు వెజిటబుల్స్ ని, అలా వేస్ట్ డీకంపోజిషన్ యూనిట్స్ అని, తర్వాత ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ అంటే సమగ్ర వ్యవసాయం, అంటే లైవ్ స్టాక్ తో పాటు మొక్కలను పెంచుకుంటూ అదనపు ఆదాయాన్ని ఎట్లా పెంచుకోవచ్చు,
1: పాడి పంట
0: రెండు కలుపుకుంటూ. అంతేకాకుండా సీడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఉంది, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అంటే మిల్లెట్స్ తోటి వాల్యూ ఎడిషన్ క్రియేట్ చేసి ఎట్లా ఉత్పత్తులను తయారు చేసి అధిక ఆదాయం ఎలా పెంచుకోవచ్చు అన్నది కూడా మేము డెమాన్స్ట్రేషన్ చేసి చూపిస్తామంటున్న.
1: సాంకేతికతతో వస్తున్న కొత్త ఆధునిక యంత్రాలు అంటే వ్యవసాయ పనిముట్లు
0: కూడా మా దగ్గర ఉంటాయి, వాటిని కూడా రైతులకి మేము డెమాన్స్ట్రేషన్ చేసి పరిచయం చేపిస్తాము.
1: మీరు ఒక సిబ్బంది అంటే ఒక టీం వర్క్ గా వెళ్లి ఫీల్డ్ లోకి వెళ్లి అక్కడ ఉండే రైతుని విజ్ఞానవంతులు చేస్తారా, అంటే చైతన్యపరుస్తారా, లేదా రైతులే మీ దగ్గరకు వచ్చి ట్రైనింగ్?
0: మా దగ్గర రెండు రకాలు ఉంటాయండి, ఆఫ్ క్యాంపస్ ఉంటుంది, ఆన్ క్యాంపస్ ఉంటుంది. మా దగ్గరికి రైతులు వస్తారు, వాళ్ళకి మేము ఇక్కడ ట్రైనింగ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాము.
2: రెండు వేల 2024-25 సంవత్సరానికి గాను ఉత్తమ అఖిల భారత సమన్వయ సంస్థ ఆముదము పంట విస్తరణలో ఉత్తమ పరిశోధనా కేంద్రంగా ఎంపిక చేయడం జరిగింది. ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కె సదయ్య గారు ఆ వివరాలు అందిస్తూ.
3: నమస్కారం అండి, నా పేరు డాక్టర్ కె సదయ్య. నేను ఇక్కడ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం పాలెంలో ఆముదం విభాగంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ముందుగా మీకు ధన్యవాదాలు మమ్మల్ని ఈ ఇంటర్వ్యూకి ఆహ్వానించినందుకు. ఈ ముఖ్యంగా ఈ ఆముదం పరిశోధన తీసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా మనకి ఈ పరిశోధనకి సమన్వయకర్తగా వివరించేందుకు భారతీయ నూనె గింజల పరిశోధనా సంస్థ హైదరాబాద్ లో ఉందండి. ఇది మనం ఆముదం మీద దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిశోధనలన్నింటినీ కూడా సమన్వయం చేస్తుంది. సమన్వయం చేసి మనకి మేలైన రకాలు, అదేవిధంగా ఉత్తమమైనటువంటి టెక్నాలజీస్ రావడానికి వాళ్ళు దోహదం చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే మనకి మన పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో ఒక సెంటర్ ని, అంటే అఖిల భారత సమన్వయ పరిశోధన సంస్థ అని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆముదం విభాగంలోనే దేశవ్యాప్తంగా ఒక 11-12 సమన్వయ కేంద్రాలు ఉంటాయి, అందులో మన పాలెం కూడా ఒకటి. ఇదేంటంటే మనకి 1986 ప్రారంభమైంది, ఆల్మోస్ట్ మనకి 40 సంవత్సరాల చరిత్ర ఉంది ఈ
4: పరిశోధన స్థానానికి,
3: ఆముదం విభాగానికి, ఆముదం పరిశోధనలో. సో అదే అంటే చాలా ఘనమైన చరిత్ర అనే చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు కూడా చాలా విస్తృతంగా ఇక్కడ మనకి పరిశోధనలు అనేవి జరిగాయి. అనేక మేలు రకమైనటువంటి వంగడాలు, అదేవిధంగా కొత్త సాంకేతిక పరిజ్ఞానం అనేది మన సంస్థ నుంచి రావడం జరిగింది. విత్తన లభ్యత విషయానికి వచ్చినట్లయితే మనకి ఇక్కడ మన ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో ప్రతి సంవత్సరం కూడా పెద్ద మొత్తంలో విత్తనాన్ని ఉత్పత్తి చేయడం జరుగుతుంది, అండ్ రైతులకు కూడా అందుబాటులో ఉంచడం జరుగుతుంది. మే నెల నుంచి మొత్తం సంవత్సరం పొడుగుతా కూడా మనం ఈ విత్తనాన్ని రైతులకు అందుబాటులో ఉంచుతాము. ఇంకా మన వేరే రకాల విత్తనాలు కావాలంటే కూడా మన భారతీయ నూనె గింజల పరిశోధనా సంస్థలో కూడా వివిధ రకాలైనటువంటి విత్తనాలు అందుబాటులో ఉంటాయి. అవి కూడా మనకి ఇయర్ రౌండ్, అంటే సంవత్సరం పొడుగుతా కూడా రైతులకి తక్కువ ధరకి నాణ్యమైనటువంటి ప్యూర్ సీడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
4: ఆముదం పంట పరిశోధనలో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం యొక్క పాత్ర చక్కగా వివరించారు. అఖిల భారత పరిశోధన సమన్వయ సంస్థ 2024-25 సంవత్సరానికి గాను ఉత్తమ పరిశోధనా కేంద్రంగా ఎంపిక చేసినందుకు మీకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం అండి.
3: థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు.

పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రాంగణంలో నెలకొన్న తెలంగాణ కృషి విజ్ఞాన కేంద్రం, పాలిటెక్నిక్ వ్యవసాయ కళాశాల, వ్యవసాయ కళాశాల, కృషి విజ్ఞాన కేంద్రాలు, ఇంకా డాట్ సెంటర్లు రైతుల సేవలో నిమగ్నమై దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం

0: చేస్తూ రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి.
1: ఇంతవరకు మీరు తెలంగాణ రైతు సేవలో బాల్యం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రత్యేక రూపకం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమర్పణ.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

ఈనాటి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమంలో కొన్ని ఉత్తరాలు చూద్దాం. వారు కోరుకున్నటువంటి పాటలు వినిపిస్తూ శ్రోతలందరూ ఈ పాటల్ని వింటారు. కిన్నెరలహరి కార్యక్రమంలో ముందుగా తలంబ్రాలు చిత్రం నుంచి పి సుశీల పాడిన పాట. గీతరచన మల్లమాల, సంగీతం సత్యం. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్నారు అక్షయ్, ఋషికేష్, శ్రీహిత, శ్రీనిధి, లావణ్య, సవిత, రాజు, రవి గుప్తా, నాగనాథ్ గుప్తా. వీరంతా నిజామాబాద్ న్యూ ఎన్జీఓ కాలనీ నుంచి రాస్తున్నారు.

శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు మరొక పాట విందాం, ఒక ఉత్తరం చూద్దాం. శ్రోతలు, కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్ వీరు కోరుతున్నారు సంసారం ఒక చిత్రరంగం. ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన వేటూరి సాహిత్యాన్ని వినిపించమంటూ. సంగీతం చక్రవర్తి.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత

0: ఎల్వోలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనిమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనిమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: కిన్నెరల హరి శ్రోతల కోరిన చిత్రగీతలు వింటున్నారు. ఇప్పుడు మరొక ఉత్తరం చూద్దాం. వీరు ఇల్లందు కాలరీస్ కళాసి బస్తీ నుంచి సూరజ్, మురళీధర్, ఖండేల్వాల్, జుగల్ కిషోర్, రాములు, జాడి పెంటయ్య, రజిత, ఉమాశంకర్, సరోజ, కుమారస్వామి, కళ్యాణ్ చక్రవర్తి, రూపేష్ కుమార్ యాదవ్, మేకల మల్లేష్, లక్ష్మీదేవి, ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరంతా కోరుతున్న పాట బొబ్బిలి యుద్ధం చిత్రం నుంచి. ఘంటసాల వెంకటేశ్వరరావు, పి సుశీల ఆలపించారు ఈ గీతాన్ని. సాహిత్యం శ్రీశ్రీ, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

రుద్రంపూర్ నుంచి ఎల్టూరి శ్రీనివాస్, శోభ, సురేష్ కుమార్, అంజలి, రోజిత్, లావణ్య, వంశీ, రాజ్కుమార్, ఇంకా ఇదే పాట కోసం కొత్తగూడెం మెయిన్ హాస్పిటల్ ఏరియా నుంచి వెంకటేశ్వర్లు, కమల, దీప, ఇంకా వారి కుటుంబ సభ్యులు. వీరు కోరుతున్న ఈ పాటను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించారు, సాహిత్యం వేటూరి అందించారు. ఇక రాజన్ నాగేంద్ర బాండ్లి సమకూర్చారు. చిత్రం ఇంటింటి రామాయణం.

మీరు వింటున్న పాట మోగనామ చిత్రం నుంచి. గానం చేసిన వారు గణశాల వెంకటేశ్వరరావు, పి సుశీల. గీతరచన దాశరథి, సంగీతం ఆర్ గోవర్ధన్. ఈ పాటను వినిపించమండు రాస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14 నంబర్ బస్తీ నుంచి భరత్లాల్ పరదేశి, భారతీబాయి, జ్యోతి, అంజలి, రాజనందిని, రమేష్, లోద్, అజయ్, ఆదిత్య, కిరణ్, జాన్వి, విశ్రుత్, లక్ష్మి, ప్రహ్లాద్, ఇంకా వారి కుటుంబ సభ్యులు.

మీరు ఇంతవరకు కిన్నెర లహరి కార్యక్రమంలో శ్రోతలు కోరిన చిత్రగీతాలు విన్నారు. మరికొన్ని చిత్రగీతాలు ఇదే కార్యక్రమంలో 8:30 వినవచ్చు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 8:15. ప్రకటించిన కార్యక్రమం మరికొంచెం సేపట్లో ఢిల్లీ కేంద్రం నుంచి వెలువడుతుంది.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం కిన్నెరల హరి శ్రోతలు కోరిన చిత్రగీతల కార్యక్రమానికి పునఃస్వాగతం. శ్రోతలు కోరిన చిత్రగీతలు వింటున్నారు. ఇప్పుడు మరొక పాట. ఇల్లందు బాటం ఫిట్ బస్తీ నుంచి చిన్నపాసి

శ్రోతలు, గుండీటి రాములు, అదృష్టమ్మ, చారిబాబు, ప్రభుదేవ, భద్రమ్మ, మామిడల కళ్యాణిదేవి, చక్రవర్తి, శ్రీవల్లి, యోగేంద్ర, లక్ష్మీప్రసన్న, మంగమ్మ, వర్ణిక్, బాలకృష్ణ, లక్ష్మి, జనశ్రీ, ఇంకా స్వరూప, నాగయ్య, వీరంతా సుజాత నగర్ మండలం రాఘవాపురం గ్రామం నుంచి రాస్తున్నారు. వీరు కోరుతున్న ఈ పాట మనసులో మాట. ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఉదిత్ నారాయణ పాడారు. గీత రచన వేటూరి సుందరరామూర్తి,

శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం లక్ష్మీదేవిపల్లి మండలం ప్రశాంతి నగర్ నుంచి శ్రీనివాసరావు, పద్మ, రమాదేవి, వంశీ, ఇందు, స్వప్న, కౌశిక్, నరేష్, హర్షిత్, జోషిక, అర్జున్,

కిన్నెర లహరి. మీరు ఇంతవరకు శ్రోతలు కోరిన చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 8:44 దాటి 40 సెకండ్లు. 8:45కు సమాచార సంధ్య హిందీలోను, అనంతరం 9:00కు న్యూస్ ఎట్ 9 ఆంగ్లంలోను వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి.

మధురిమ సినీ మధుర గీతాలు వింటున్నారు. ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన ఈ పాట వినండి. చిత్రం సాగర సంగమం. గీతరచన వేటూరి సుందరరామూర్తి, సంగీతం ఇళయరాజా.

సినీ మధుర గీతాలు వింటున్నారు. ఇప్పుడు పి సుశీల ఆలపించిన దాశరథి సాహిత్యం వినండి. సంగీతం ఎస్ రాజేశ్వరరావు, చిత్రం ఆత్మీయులు.

శుభోదయం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట. గీతరచన వేటూరి సుందరరామమూర్తి, సంగీతం కెవి మహదేవన్.

నీ మనసు దాచుకోకబుల్లమ్మ, మనసు దోచుకున్న ఓయమ్మ, నీ మనసు దాచుకోకబుల్లమ్మ, కంచికి పోతావా కృష్ణమ్మ. కంచి వార్త.

కార్యక్రమంలో ఇప్పుడు సుఖదుఖాల చిత్రం కోసం పి సుశీల పాడిన పాట వినండి. సాహిత్యం దేవులపల్లి కృష్ణశాస్త్రి, సంగీతం ఎస్పి కోదండపాణి.

వి రామకృష్ణ ఆలపించిన పాట వింటున్నారు. భక్త తుకారాం చిత్రం కోసం గీతరచన వేటూరి సుందరామూర్తి, సంగీతం పి ఆదినారాయణరావు.

మధురిమ, మీరు ఇంతవరకు సినీ మధుర గీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తోడం కేంద్రం, సమయం 10 గంటలు కావస్తున్నది. ప్రకటించిన కార్యక్రమం మరికొంచెం సేపట్లో ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు.

0: संगीत के अखिल भारतीय कार्यक्रम में आज आप सुन रहे थे चिन्मया भगिनी श्रीमती उमा और श्रीमती राधिका का गायन। आपके साथ संगत कर रहे थे वायलिन पर श्रीमती श्रद्धा रविंद्रन, मृदंगम पर श्री बी गणपति रामन तथा मोरसिंह पर श्री एन सुंदर। ये कार्यक्रम आकाशवाणी के चेन्नई केंद्र में रिकॉर्ड किया गया तथा आकाशवाणी दिल्ली से प्रसारित किया गया।
1: In tonight's national program of music, you just listened to a Carnatic classical vocal concert by Chinmaya sisters Srimati Uma and Srimati Radhika. They were accompanied by Srimati Shraddha Ravindran on violin, Sri B. Ganapati Raman on mridangam and Sri N. Sundar on morsing. With that, we come to the end of tonight's national program of music. This program was recorded at the studios of Akashvani Chennai and was broadcast from Akashvani Delhi.
2: Akashvani Kothodan Kendram. Repati prasaranalonu mukhyamshalu. Prabhata prasaranalo 6:10 అంజలి భక్తి గీతాలు వింటారు. ఇందులో సూర్యస్తుతి సన్నిధి గీతాలు ప్రసారమవుతాయి. 6:30 సుభాషితం సమర్పించేవారు ఆర్యపల్లి స్నేహస్వరూప్. రైతు సమాచారంలో 6:30 తొలకరిలో పశువుల సంరక్షణ గురించి తెలుసుకుంటారు. 7:00 జిల్లా సమగ్ర నివేదిక. 7:15 ఈ మాస పాట ఈ కార్యక్రమంలో హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:20 జాతీయ పతాక ఆవిష్కర్త పింగళి వెంకయ్య బి ప్రియాంక గారి ప్రసంగం వింటారు. 7:30 రసమై సాహితీ కార్యక్రమం, తెలంగాణ సాహితీ భద్రాచలం వారి ప్రాయోజిత కార్యక్రమం. ఇందులో శ్రీ ఆజ్మీరా విరేష్ గారి స్వీయ కవితలు వింటారు. 7:45 లలిత గీతాలు ప్రసారమవుతాయి. ప్రభాత్ 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ నుంచి రిలే. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం వింటారు. 8:35 మీమారుతో ఓ పాట ఫోన్ ఇన్ లైవ్ ప్రోగ్రాం ప్రసారమవుతుంది. 9:30 ఏకచిత్ర గానం వింటారు. 10:00 అంతర్జాతీయ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా స్నేహబంధం ప్రత్యేక కార్యక్రమం వెలువడుతుంది. అనంతరం చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 12:10 సాయంత్రం 4:00 అనంతరం 5:00 చిత్రగీతాలు వింటారు. ఇక 12:40 చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమంలో కేవీఎం జెడ్పిఎస్ఎస్ ఆలపాడు బోనకల్ విద్యార్థిని విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. 1:20 వనితా లోకం స్త్రీల కార్యక్రమం వింటారు. 2:30 కిన్నెరల హరి. 3:00 నాటకం ప్రసారమవుతుంది. సాయంత్రం ప్రసారంలో 6:30 చిత్రగీతాలు. 6:50 వ్యవసాయ సూచనలు. అనంతరం 7:00 మార్కెట్ ధరలు హైదరాబాద్ కేంద్రం నుంచి వింటారు. 7:15 జానపద సంగీతం, ప్రేమ్ కుమార్ బృందం వారి జానపద గేయాలు వింటారు. 7:40 కిన్నెరల హరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ నుంచి రిలే. 9:30 మధురిమ సినీ మధుర గీతాలు వింటారు. రాత్రి 10:00 అఖిల భారత రవివాసరాయ సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ నుంచి వెలువడుతుంది. ఇవి రేపు ప్రసారమైనటువంటి ముఖ్య కార్యక్రమాలు.

వివరాలు ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సమయం 11:03:20. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 100.1 MHz పై మా తర్వాతి ప్రసారం ప్రారంభం. అంతవరకు సెలవు. జై హింద్.